శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 23వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

తెరకు ఇవ్వల చీవి దేవుడవ్వల నుండు తెరకు ఇవ్వల చీవీ.

0: ప్రేమ స్వరూపులు. ప్రాచీన కాలము నుండి వేద ప్రభావం చేత భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసభస్థా సుఖినోభవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది. ఈనాటి మానవుడు లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించాడు, కానీ నైతికంగా ధార్మికంగా దినదినమునకు మానవత్వము దిగజారిపోతున్నది. మానవుడు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి తలచినా, ఏమి అనుభవించినా ఇవంతీ కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. ఈనాటి మానవుడు స్వార్థం చేతిలో కీలుబొమ్మయ్యే జీవిస్తున్నాడు. ఇట్టి స్వార్థ స్వప్రయోజనముల చేత మానవత్వమనే కోల్పోయి కేవలం పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు. మానవ జీవితము చాలా విలువైనటువంటి ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం, ఇది మానవత్వానికి కళంకం. ఈనాటి మానవుడు నియమమును పూనక తను కోరినట్టుగా జీవిస్తూ తలచినట్టుగా చేస్తూ అనుభవించిన రీతిలో అనుభవిస్తూ ఉన్నాడు. నశ్రేయో నియమం వినా, దేనికైనాను ఒక నియమం అత్యవసరం. ఒక నది ప్రవహిస్తుంది, ఈ ప్రవహించేటువంటి నదికి కొన్ని గట్టు లేకపోతే ఇది గ్రామములపైన పడి అనేక అపకారమును గురి చేస్తుంది. అదే నదికి రెండు గట్టు కట్టినప్పుడు ఇది ఏ జనోపకారిగా ఉండి జీవితాన్ని సార్థకంగా గావిస్తుంది. అది ఏ రెండు గట్లు? అష్టాక్షరనామంతో కూడినటువంటి గట్టు ఈ రెండు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఒకవైపున గట్టు. సంశయాత్మ వినశ్యతే, ఇది రెండవ గట్టు. మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే ఈ అష్టాక్షరనామాన్ని సార్థకం చేసుకోవాలి. సంశయం ఉండినంత వరకు కూడాను మానవుడు ఏ చిన్న కార్యాన్ని కూడాను సాధించలేడు, విజయాన్ని అందుకోలేడు. ఏ కార్యమునందైనా కూడాను తాను ముందంజ వెయ్యాలి. ఇది ఏ మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ ఎనిమిది అక్షరముల యొక్క గట్టు మరొక వైపుది. ఈ రెండు గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహమనే సాగరంలో లీనమవుతుంది. కనిపించే వృక్షమునకు కనిపించని వేర్లకు నీరు పోయాలి, కాని కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మం జీవ. వేర్లను భద్రం చేయకపోయినా, వేర్లను కాపాడకుండా వృక్షమే కూలిపోతుంది. జీవితమే ఒక ఫైర్ వుడ్ మాదిరి తయారవుతుంది. నీరు లేనప్పుడు ఈ చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన వృక్షంలో ఏ విధమైనటువంటి ఫలములు మనం అందుకోలేము. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంశయమనేటువంటి దాన్ని నిర్మూలం గావించి నిస్సంశయంతో భగవంతుని సేవించడానికి పూనుకోవాలి. ఏ కార్యములకైనా కూడాను ఈ రెండు అడ్డు లేకుండా విజయాన్ని సాధించలేడు. ఓం నమో నారాయణాయ, ఇది కాదు అష్టాక్షరనామం, ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు. కానీ నిస్సంశయమైనటువంటిది నిజమైనటువంటి మార్గము. సంశయాత్మ వినశ్యతే, ఈ ఎనిమిది అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గము నిరూపించినటువంటి. ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటినీ లేదు. ఇంకా రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ నిస్సంశయమైనటువంటిదే ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఏ వృక్షము యొక్క ఫలములు. పైన ఫలము, కింద వేరు, పైన ఫ్రూట్, కింద రూట్, మధ్యలో అనేక విధమైనటువంటి యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా చేరి ఉంటాయి. మానవుడు చెట్టును నాటే దేనికోసమని? ఫల నిమిత్తమే చెట్టును నాటుతున్నాడు. ఫలమే లేకుండా చెట్టునే నాటడు. కనుక మానవ జీవితం అనేటువంటి వృక్షమునకు ఫలము ఏమి? అది ఏ పూర్ణ జ్ఞానము, పూర్ణ విశ్వాసమే ఈ వృక్షమునకు బలమైనటువంటి వేరు. మానవ జీవితమును పెంచుకుని ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది. దీనిని పురస్కరించుకునియే ప్రాచీనపు సాధకులందరూ కూడాను, పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు. అన్నం బ్రహ్మ రసో విష్ణు. అన్నం బ్రహ్మ, ఈ అన్నం అనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతుష్టిని ఇచ్చేటువంటిది. ఈ పుష్టితో సంతుష్టితో ఉండినటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే. హెద్దో దేవో మహేశ్వర. ఈ మహేశ్వరుడెవరు అనగా ఈ మనస్సును సరైన మార్గంలో ప్రవేశపెట్టి ఈ మనస్సు ద్వారా వాక్కును ప్రవేశపెట్టి ఈ వాక్కు చేత సార్థకం పొందటమే. ఏమే బ్రహ్మ కేవలము ఒక మనసే విష్ణువు, వాక్కే మహేశ్వరుడు. ఈ మూడింటి యొక్క తత్వమును పురస్కరించుకునియే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి యొక్క పేరును సార్థకం చేసుకున్నారు. కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది. ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. విష్ణువు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు. కనుక మన మనస్సు సర్వత్రా ఉంటున్నది. మనోమూలం విధం జగత్, జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనస్సు. విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది. కనుకనే మనస్సు విష్ణువు అన్నారు. హెద్దో దేవో మహేశ్వర. మహేశ్వరుడనగా ఎవరు? వాక్కే. ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరుడు. కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదట శబ్దమును ఉచ్చరించారు. చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. కనుకని ఈ వాక్కు నుండి ఈ అష్ట స్వరూపములు కూడాను ఆవిర్భవిస్తున్నాయి. కనుక మానవత్వము ఏదో కించిత్తైనటువంటిదిగా భావించరాదు. మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితం. మన చేతులు కాళ్లతో కూడి, ముఖంతో కూడి, కన్నులతో కూడి, చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని పోషించి, ధర్మాన్ని ప్రచారం చేసి, ధర్మాన్ని అనుభవించే నిమిత్తము దేహాన్ని ఇచ్చారు. ఈ ధర్మం అనగా ఏమిటి? అది ఏ మనస్సు యొక్క భావము, దేహం యొక్క సంకల్పము, వాక్కు యొక్క స్వరూపము. మనోవాక్కు యొక్క స్వరూపమే నిజమైనటువంటి మానవత్వము. భగవంతుడు సర్వదేహములు ఎందుకూడను సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిని మనము గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు. భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము, జ్యోతిని వెలిగించటము, కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము, అన్నపానాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము, ఈ విధమైనటువంటి ఒక సంకుచితమైన భావము చేత మానవుడు జీవిస్తున్నాడు. బ్రహ్మాండమంతట ప్రభలు చుండెడి తనకు ఆలయంబునమర్చ అలవియగున కోటి సూర్యుల కాంతి మేటి గలిగిన తనకు ప్రమిత ద్వీపమునెవరు పెట్టగలరు. అజహరాదులకైనా అందని వానికి ఏ రూపు గనుగుననెవరితరము. సర్వజలములయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున. బ్రహ్మాండమంతట బొజ్జలో నున్నట్టి భక్ష్యభోజ్యము ఎవరు పెట్టగలరు. వసుదరియుచున్నది పాంచ భౌతికమనుచు బ్రతుకు కోసము బహుబాధ బద్దులైది. కంటెను వేరతి ఎరుగ పరతు కాదు సద్గుణగణ్యులవు సభ్యులార ప్రేమస్వరూపులార. సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే. సర్వజీవులు ఎందుకు ప్రకాశించేది భగవంతుడే. సర్వజలములు ఎందు ఉండేటువంటిది భగవంతుడే. ఈ భగవంతునకు కేవలం అల్పమైన స్వల్పమైనటువంటి ఆరాధనలు జరిపి కేవలము మన యొక్క మనసును కూడాను అల్పంగా భావిస్తున్నాం. కనుక భగవంతుణ్ణి విశాలమైనటువంటి యొక్క ప్రకృతి స్వరూపునిగా భావించాలి. కేవలం భూమి మాత్రమే కాదు, కేవలం నక్షత్రములు మాత్రమే కాదు, కేవలం ఆకాశం మాత్రమే కాదు, సర్వ మండలములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే. ఇలాంటి భగవంతుణ్ణి అల్పస్వరూపంతో మనం ఆరాధించటము ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది. దక్షిణామూర్తి చెప్పాడు, విశ్వం తప్పణ దృశ్యమాన నగరే అన్నాడు. ఈ విశ్వమంతా కూడాను ఇంత విశాలమైన విశ్వము చిన్న అద్దంలో కనిపిస్తుంది. అదే విధముగానే అఖండ బ్రహ్మాండమైనటువంటి దైవస్వరూపము హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుంది. కనుక విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు. కనుకనే అతనికి హృదయవాసి అన్నారు. వాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది? నీవెవరు? ఈ హృదయం ఏవది? ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు. ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటి ఇది అని రెండు పదములతో ఉంటుండాలి. ఇది నేను అనేటువంటిది ద్రష్ట, ఇది అనేటువంటి దృశ్యము. ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్తంతా. ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు, అయితే ఇవంతా దృశ్యమే, చూచేది ఎవరు? కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు. కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు, నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను, దేహము ఇది దృశ్యము, కానీ చూచేటువంటి వారు నేను. కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహం నందే ఉంటున్నాయి, కానీ చూచేది ఎవరు? అది ఏ సాక్షిభూతుడైనటువంటి ఒక ద్రష్ట. కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు, దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు, దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు. ఈ దృశ్యములకు మూల కారణమైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి. ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువులు కాదు. ఈ చర్మచిచ్చువులకు జ్ఞానచిచ్చువుని మనం బోధించుకోవాలి. బ్రతికినంత కాలము చర్మచిచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. చర్మచిచ్చువుల చేతి చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు. నేనుతో మనం చూడాలి. కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి? అంతర్భూతమైనటువంటి ఒక దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణము, మానవత్వం లోపల అనేక విధమైనటువంటి ఒక స్వరూపాలు ఉంటున్నాయి. జడములుంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి. రెండు కూడా దైవ స్వరూపములే, కానీ జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం, చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము. కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడాను దైవ స్వరూపములే. భావము నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు. ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడాను అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారములు అందుకుంటుంటాయి. కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు. పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది? దైవం యొక్క స్వరూపమే. వినాయకుడు ఉంటున్నాడు, వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి, కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాము, వాహనుడని వర్ణిస్తున్నాము, కానీ ఆ మూషికమే వినాయకుని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం, పెట్టి కొట్టేస్తాం. కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతటి కూడాను ఒక విధమైనటువంటి గౌరవ మర్యాద లభిస్తుంది. కనుక మనం అందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి. వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి, కానీ అన్ని రూపములు కూడా దైవ స్వరూపమే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. కాబట్టి సహస్రనేత్రములు అనగా ఏమిటి? అందరి నేత్రములు భగవంతుని యొక్క నేత్రములే, అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే, అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే. ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు. కానీ రాతి నాగల కండరే అన్నట్టు అనగా కర్ణంలో చెప్పాడు పురంధరదాసు, రాతి నందిని చూస్తే నొక్కుతాము, కర్ణంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాము, సజీవమైన దాన్ని శిక్షిస్తున్నాము, జీవమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము. మానవుని ఎందున్నటువంటి పెద్ద అజ్ఞానం. అన్ని రూపములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే, అన్ని నామములు కూడాను భగవంతుని యొక్క నామం. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఏ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు. ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు. ఎవరు పొగడగలరు? ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించలేరు? అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు. 84 లక్ష జీవముల నయము గణన పాయికుందువట, పురేణు దృఢకాష్టం మొదలవ అఖండ రూపుడవై వెలేదువట, నిన్ను గనుగొనగలమా. కానటువంటి జగత్తులోనే లేదు. సత్యాన్వేషణ అనుకుంటున్నారు, ఇక్కడ ఒక ప్రదేశంలో ఉండేటువంటి సత్యాన్ని వెతకటం జరుగుతుంది. సత్యాన్ని వెతికేది ఎందుకు? ఇంట్లోనో దీపం వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా, ఇంట్లోనే జ్యోతి వెలుగుతుండాలి, ఎందుకు నీవు అగ్గి కోసం వెళ్తూ ప్రతిపరచుకో. దీనికంటే మించినటువంటి మరొకటి లేదు. అందరి ఎందుకు దివ్య జ్యోతి, అఖండ జ్యోతి, జ్యోతి మానవ జీవిత జ్యోతి. ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము. జ్యోతి వెలుగుతుండగా జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు? ఈ జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా? వెలిగే జ్యోతిని చూడటానికి వెలుపుగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైటో, అర్కెన్ ల్యాంటర్ను, పెట్రమాక్స్ లైటో మనకు అక్కర్లేదు. చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు. మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని, విశ్వజ్యోతిని, పరమాత్మ జ్యోతిని చూడవచ్చు. జీవన జ్యోతి ద్వారానే చూడాలి. జీవ జ్యోతి యొక్క ప్రతిబింబమే. మీమాంసో జీవలోకే జీవభూత సనాతన. అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది. శరణాగతి అన్నాడు సచ్చిదానంద. శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి. శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, మూడుగా కనిపిస్తుంది. కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి. -1=2 అంటారు, కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు, 3-1=1. ఇది ఎట్లవుతుంది? దీనికి వాదోపవాదము జరుగుతూ ఉంటాయి. మన ఇంటిలో ఒక అద్దం ఉంది, అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు, నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి. నీవు, ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి. అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసిస్తే ప్రతిబింబం కూడా పోతుంది, కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది. అదే ఏకం సత్విప్రాబోధావదంతి. కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణ చల్లారాలి. ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది, ఇందులోపల జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి. బింబం మూలాధారమేమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే. జీవుడు దేవుడు ఒక్కటే, ఇందులో అద్దం మాత్రమే కనిపిస్తుండాలి. ప్రపంచం అనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము. మిరరుకుడును మట్టే కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది. ప్రకృతికుడును భగవత్ స్వరూపమే. సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు. దీన్ని పురస్కరించుకునే ప్రాచీనుడైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. ఉన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు, ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం. ప్రేమ స్వరూపులారు, మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు. అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే. ప్రేమ అనేటువంటి దానిని మనం ఆధారం చేసుకుంటే సర్వము ఈ ప్రేమ యందే ఆవిర్భవిస్తాయి. ప్రేమ లేనటువంటి ఒక తత్వం మరొకటి లేనే లేదు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ యొక్క దైవత్వం అనేటువంటిది ప్రేమనే. ఈ ప్రేమకు ఒక ఆది అంత్యంలో లేవు. అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది, ఘనము కంటే అది ఘనంగా ఉంటుంది. కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము, ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు. సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే. సర్వస్వరూపములు ప్రేమ స్వరూపములే, ప్రేమ మార్గములే. సర్వ సాధనలు కూడా ప్రేమ యొక్క సాధనలే. సర్వ గమ్యం ప్రేమనే. అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమనే. కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి. ఎట్టి సమయం నందే కూడా ప్రేమను మాత్రం మనం వదలరకూడదు. కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి. వచ్చినటువంటి అసూయ కూడాను ప్రేమగానే మనం తీసుకోవాలి, దాన్ని కూడాను ప్రేమగా భావించు. ఇప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు. ద్వేషం వచ్చేది ఎప్పుడు? రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది. భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరి అసూయ కలుగుతుంది. రెండు భావములు పెట్టుకో, రెండు మనుషులు ఉండవచ్చును కానీ ఒకే భావమే. అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే. కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకు కూడా ఏకత్వంగానే ఉంటుండాలి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అందరి ఎందుకు ఏకంగానే ఉంటుంది. ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకుని ప్రేమతత్వాన్ని మనం చక్కగా పోషించుకుని దివ్యత్వ స్వరూపులుగా రూపొందాలి. నిజమైన సాధన. చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ పేరునంతా కూడా పెట్టుకుని ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకుని దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము. ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణ కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది. తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది, అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది, అన్ని ద్వారములు మూసివేస్తుంది. కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ, కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు. చేసేటువంటి ఒక శబ్దముకు మాత్రమే లక్ష్యం ఇస్తుంది. విని విని విని కదపడికి ఏమవుతుంది? భ్రమరం, కీటకం భ్రమరంగా మారిపోతుంది. అదే విధంగానే మానవాకారంతో ఉన్నటువంటి మీరు నిరంతరము దైవభావంనే మీ అందు అభివృద్ధి పరచుకున్న మీరు కూడా దైవస్వరూపంగా మారిపోతారు. బ్రహ్మ ఇవ భవతి బికమ్స్ బ్రహ్మ. బ్రహ్మస్వరూపాన్ని పొందుతారు. తత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్రహ్మభావాన్ని చింతిస్తుండాల. సర్వదా సర్వకాలేషు సర్వత్రా బ్రహ్మ చింతనం. అన్ని సమయములందు కూడాను, స్థానములందు కూడాను, అన్ని పరిస్థితులు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇదే సరైన మార్గం. మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు, ఖర్చు పెట్టనక్కర్లేదు. విధమైనటువంటి యొక్క శ్రమ పడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనములు వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చే దైవస్వరూపులు ఆ విధంగా భావించుకుంటారు. క్రమక్రమేణ కృష్ణుడెవరు? మీరే. రాములెవరు? మీరే. ఈశ్వరుడెవరు? మీరే. విష్ణువెవరు? మీరే. అంతా మీరే. కనుక ఇవి పెట్టిన పేర్లు కాని పుట్టిన పేర్లు కాదు. ఈ పేర్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టినటువంటివి, దేహములు తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి. దేవుడిచ్చింది ఏది? హృదయము. ఒకరికి ఇవ్వడానికి వీలు కాదు, ఇది మరి ఒక స్వాధీనంలో లేదు. కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారంకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే. కానీ హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు, ఆవిర్భవించినటువంటిది. ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి యొక్క తత్వము. ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకోరికి ఇచ్చేటువంటిది కానీ కాదు. హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవడం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి. ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయదు. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అయిపోతే రెండు హృదయాలుగా మారిపోతాయి. ఒకే హృదయమే. ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి. ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి. ఏకాత్మ భావం పెట్టుకోండి, అనేకంగా సాధన చేయండి, తప్పు లేదు. కానీ ఈనాడు సాధన చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, ప్రాకృతమైన సాధన చేస్తున్నారు. జపమాల తిప్పుతుంటారు, అలా తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతుండాలి. చెయ్యి మాల తిప్పుతుంటారు, మనసు మార్కెట్కి పోతుంది. ఎందుకో ధ్యానంలో కూర్చుంటారు, కదలక మెదలక కూర్చుంటారు. ఇది ధ్యానం అని మాత్రమైనటువంటి ఒక ఈగి వాళ్ళే టచ్ మీద దాన్ని కొట్టేసేస్తాం. ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వాలటంలో ఏం నష్టమైంది? దోమ నీ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి. చిన్న చీమ చిక్కినప్పటికి నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది. ఇంత అవలత్వంతో కూడినటువంటిది ఈ దేహము, ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహం. కనుకనే ఇలాంటి దేహంను ఏమాత్రము మనం లక్ష్యం చేయకుండా జరగవచ్చు, కానీ దేహములకే గాని ఆత్మకు సంబంధం లేదు. నా యొక్క దైవము, దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము. బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. దేహో దేవాలయ ప్రవృత్తో జీవో దేవ సనాతన. కాబట్టి ఈ దేహం అనేటువంటి యొక్క గుడి ఎందు, ఒక్కొక్క గుడి ఎందు కూడా ఆత్మ అనేటువంటి యొక్క దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు. కనుక దేహాత్మల రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి. ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి. ఈ అంగములంతా ఏనికి? దేహానికి అంగములు. ఈ అంగములకు ఏది కారణము? సమాజమే కారణము. సమాజములకు ఏది కారణము? కారణము. ప్రకృతికి ఏది కారణము?
1: కారణం గాడ్.
0: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఒకదానికోటి ప్రభువుగా ఏర్పడుతుండాలి. ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి. ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ. ఓ దైవమా, ఈ తిన్నటువంటి అన్నము దేహంలో సర్వత్రా ప్రసారించి ఈ దేహానికి తగినటువంటి శక్తిని అందించు. ఎందుకోసం ఈ శక్తి? నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని, సేవను ఆచరించే కోసమని దేహానికి శక్తినిచ్చి ఉంటుంది. సో విష్ణు, ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు? మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి, దేహాన్ని నేను కాపాడుకుని దీన్ని సరైనటువంటి మార్గంలో ప్రసరింపజేసి మనలో నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది. ఇంకా తర్వాత వాక్కు ఏం చెప్తుండాలి? అందమైన స్నేహాన్నిచ్చావు, స్వచ్ఛమైన మనసునిచ్చావు, పవిత్రమైన వాక్కు నాకు ప్రవేశపెట్టు. కాబట్టి బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుంచి ఈశ్వరత్వం. దేహమే బ్రహ్మ, మైండే విష్ణు, వాక్కే ఈశ్వరుడు. ఉగ్రి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం. త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రంచి త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే, ఇందులో ఒక్కొక్క దాని మనసు నందు ఉన్నది, వాక్కునందు ఉన్నది, దేహం నందు ఉన్నది. త్రిదళాకారం. కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా త్రిదళంగా ఉంటుండాలి ఆత్మనే. కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ యొక్క ఈ బిల్వను నీకు అర్పితం చేస్తున్నాను. దీనిని పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు. శరణాగతి అనగా ఈ యొక్క ఏకత్వమే శరణాగతి. ఒకనొక సమయం లోపల రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రామ, లక్ష్మణ, సీత ముగ్గురు కూడాను చిత్రకూట పర్వతం చేరారు. కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు. అన్న, మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి, మనం ఇంకా ఈ 10 సంవత్సరంలో ఇక్కడే ఉండవలసి వస్తుంది, కాబట్టి ఒక పర్ణశాల నియమించు అన్నారు. లక్ష్మణుడు, ఎక్కడన్నా అన్నాడు. నీకు ఇష్టమొచ్చిన చోటు నిర్ణయించున్నాడు. రామా, నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు. చాలా ఆశ్చర్యపడింది. ఏమన్నాడు మీ అన్నగారు? నిన్నేం తిట్టలేదు, కొట్టలేదు కదా, నీవింత బాధపడుతున్నావు అని అడిగింది సీత. తల్లి, ఇంతకంటే వేరొక దోషముందా?
1: మదర్, దేర్ కెనాట్ బి హయ్యర్ ఎక్స్క్యూజేషన్.
0: నేను సర్వము అతనికి అర్పితం చేశాను.
1: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్.
0: మదీయ ధనాధారాది సర్వభార సమర్పితం, ఆత్మానాం శేషభూతమి, రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలున్నారు, రాజ్యం ఉంది, సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రాములతో వచ్చాను?
1: లక్ష్మణ సేస్, ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ప్రాపర్టీ, మై కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ surrendered myself.
0: అలాంటి సమయంలో నీకు ఇష్టమొచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా?
1: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్,
0: అంటే మరొక దూషణం ఉంటుండదా?
1: కెన్ దేర్ బి హయ్యర్ అక్యూజేషన్, డీపర్ అక్యూజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్?
0: పాపం చేశారు,
1: ఐ కమిటెడ్ సమ్ సిన్.
0: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి, దయామయుడైనటువంటి రాములు, లక్ష్మణ పొరపాటు, అంగీకరించాడు.
1: Compassionate Rama,
0: వేరుగా భావించాడు. ఇగో పలాన చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు.
1: డోంట్ ఫీల్ లైక్ దట్, డోంట్ ఫీల్ సాడ్, హియర్ ఇస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హార్ట్.
0: తరువాత సీతను పర్ణశాలలో పెట్టి రాములు లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు.
1: వైల్ సీత వాజ్ సిట్టింగ్ ఇన్ ద హట్, రామ అండ్ లక్ష్మణ వాజ్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్.
0: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, శరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు.
1: Lakshmana considered the feet of Rama to whom he surrendered. When he went to a place,
0: Lakshmana manasu maaripoyindi.
1: The mind of Lakshmana changed.
0: Anna, nenu ee adavulo undalenu.
1: Brother, I can't be here any longer in this
0: ee baadhanu nenu sahinchalenu.
1: I can't bear your harsh words.
0: Ayodhyaku velutanu annadu.
1: I am going, leaving you.
0: Ramulu navutu,
1: Rama,
0: తొందరపడకు అని చేయి పట్టుకుని కొంత దూరం పరిస్తాం రామన్నాడు.
1: రామశాలకు
0: పోయి దీన్ని విచారిస్తామన్నాడు.
1: రామ సెడ్ స్మైలింగ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్, హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హట్.
0: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు.
1: దే సాట్ అండర్ ఏ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్.
0: అప్పటికి లక్ష్మణ మనసు మారిపోయింది.
1: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
0: ఏమి లక్ష్మణ ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాములు.
1: రామ లక్ష్మణ, వెన్ ఆర్ యూ లీవింగ్ ఫర్ అయోధ్య?
0: అయోధ్యతో నాకేం పని ఉంది?
1: లక్ష్మణ సేస్, వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ?
0: సర్వము నీదే,
1: యూ ఆర్ ఎవ్రీథింగ్.
0: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడము నాకు కలలో కూడా భావం లేదు అన్నాడు.
1: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఏ డ్రీమ్, లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
0: కొంత దూరం లోపు నీవు అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్నాడు.
1: ఏ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య.
0: దానికి కారణం ఏమిటో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ద రీజన్.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా సేస్,
0: లక్ష్మణ స్థానబలం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్
0: తన బలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
1: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
1: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: ఎందుకంటే ఆ స్థలం లోపల సుర్ప్రక సంచరించినటువంటి స్థలము.
1: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ సుర్ప్రక లివ్.
0: స్థలంలో మనం సంచరించాము.
1: సో వీ మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
0: సుర్ప్రక భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది సుర్ప్రక ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: మరొక స్థానంలోకి వచ్చాము.
1: అండ్ నౌ వీ మూవ్డ్ అవే ఫ్రమ్ దట్ సుర్ప్రక ల్యాండ్.
0: చిత్రకూట పర్వతం పైన మహర్షులంతా నివసించేటువంటి
1: చిత్రకూట మౌంటైన్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ సెయింట్స్.
0: ఇక్కడికి వచ్చేసరికి మహర్షుల యొక్క భావం వచ్చేసి
1: నౌ హ్యావ్ సెయింట్లీ ఫీలింగ్.
0: కనుకనే మన స్థానంలో కూడా పవిత్రమైన స్థానంలో ఉంటుండాలి.
1: సో అవర్ ప్లేసెస్ ఆల్సో షుడ్ బి సేఫ్.
0: దుర్మార్గులు దుష్టులు సంచరించేటువంటి ప్రదేశంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి ది డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద వీకెండ్ అండ్ ద క్రూయల్ పీపుల్. Run away from the bad company.
0: ee chedda nenuvunnaga manaku vachindante nan nunchi bayata povali manam.
1: When once bad comes to you, it will never leave you any time.
0: Smarinchu,
1: think of good.
0: Swara sadha samagamam,
1: join the good and noble.
0: Kuru punya mahoratram,
1: do good deeds day and night.
0: Manam cheyavalsinatundi sadanalu,
1: these are the spiritual practices.
0: Chedda danni vadalali, manchi danni sambandham chesukovali.
1: We should give up the bad and join the good.
0: Nirantaramu manchine chestu jeevinchali.
1: We should do good deeds continuously.
0: Smara nityam anityatam, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఆల్సో మేక్ ఎ కాన్స్టెంట్ ఎంక్వైరీ, వాట్ ఈస్ ఎఫీమరల్, వాట్ ఇస్ పర్మనెంట్.
0: ఈ ప్రకృతి అనిత్యమే.
1: దిస్ నేచర్ ఈస్ టెంపరీ.
0: భవనములు అనిత్యమే.
1: బిల్డింగ్స్ ఆర్ టెంపరీ.
0: కంటికి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
1: ఆల్ ది సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరీ.
0: నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్ ఆత్మ.
0: ఆశ్రయించడమే శరణాగతి అన్నారు.
1: Surrendering to Atma is important.
0: ఆత్మభావాన్ని మనం పెంచుకుని
1: డెవలప్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నిరంతరం ఆత్మ చింతనతోనే మన జీవితం సార్థకంగా గావించుకోవాలి.
1: వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ థింకింగ్ ఆఫ్ దిస్ ప్రైమార్డియల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్లీ.
0: ఈ విధమైనటువంటి సాధనలు చేసినప్పుడు దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్, స్టాండింగ్ బిహైండ్ అస్, అబవ్ అస్, బిలో అస్, విత్ ఇన్ అస్.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 23వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: వేదములు మానవులకు నియమింపబడిన నాలుగు ఆశ్రమములకు సంబంధించినవి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. ఈ నాలుగు ఆశ్రమములందు మానవుడు అనుసరించవలసిన ధర్మమును, తద్వారా పొందవలసిన దివ్యత్వాన్ని వేదములు బోధిస్తూ వచ్చాయి. ఇంతేకాకుండా చతుర్విధ పురుషార్థములకు కూడాను ఇవి చాలా ప్రధానమైన అర్థస్వరూపాలుగా నిలుస్తూ వచ్చాయి. ధర్మ, అర్థ, కామ ఈ మూడు కూడాను మానవ జీవితములో అత్యవసరమైనవి. అయితే వీటిని సక్రమముగా సరైన మార్గంలో అనుభవించి, ఆచరించి ఆదర్శవంతముగా నిరూపించుటకు ఈ వేదములు ప్రమాణములుగా నిలిచినాయి. భారతీయుల యొక్క సర్వకర్మలు కూడాను వేదమును అనుసరించియే, వేదార్థమును అనుసరించియే నిర్వహింపబడతాయి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ప్రభు, నీ కర్తవ్య నియతి కరుణాకటాక్షము ఏమని వర్ణించం? పిలిచిన పలికే దైవం అని మిగతా అవతారాలను గురించి వర్ణిస్తారు, కానీ నీవో నీ పూర్వావతారములకు మరింత మెరుగుదిద్ది ఈ అవతారంలో నిన్ను పిలవకపోయినా పరుగున వచ్చి భక్తరక్షణ చేస్తున్నావు అని కీర్తించాలి స్వామిని. విశాఖపట్నానికి చెందిన డాక్టర్ బాపిరాజు గారు కొద్ది సంవత్సరాల కిందట ఒకనాడు నౌకాదళానికి చెందిన ఒక నౌకలో రోగులను పరీక్ష చేయటానికి కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు నడుపుతున్నది వారి కుమారుడే. మధ్యదారిలో కాపలాదారులేని రైల్వే గేటు ఒకటి తెరచబడింది. ఆ గేటుకి కుడిపక్కన ఒక పెద్ద గోడ అడ్డంగా ఉండటం వల్ల కారు నడుపుతున్న వారికి కుడివైపు ఏదీ కనిపించే అవకాశం లేదు. గేటు తెరిచి ఉండటం, కుడిపక్కన ఏమున్నది తెలియకపోవటంతో డాక్టర్ గారి కుమారుడు ఆ రైలు పట్టాలను త్వరగా దాటేద్దామని ఎంచి వాటి మీదకు కారు పోనిచ్చాడు. అంతే, భయంకర ఘట్టం ఎదుర్కోవాల్సి వచ్చింది. కుడిపక్క నుంచి రైలింజన్ ఒకటి వేగంగా సమీపంగా వచ్చేస్తోంది. ఇక జరగడానికేముంది? ఇంజన్ కారుని కుడివైపున బలంగా ఒక నౌకలో రోగులను పరీక్ష చేయటానికి కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు నడుపుతున్నది వారి కుమారుడే. మధ్యదారిలో కాపలాదారులేని రైల్వే గేటు ఒకటి తెరచబడింది.

అయితేనేం, అపాయమేమీ జరగలేదు. అదే మరి ఆశ్చర్యం. తండ్రి కొడుకులిద్దరూ కారునుంచి అవతలకు ఎడంవైపుకు విసిరబడ్డప్పటికీ వారి ఎముకలక్కానీ మిగతా శరీరానిక్కానీ రవ్వంతైనా గాయం తగల్లేదు. గండం తప్పింది. ఇంతకన్నా ఆశ్చర్యకరమైనది, వారి కారుకి కూడా ఎలాంటి ప్రమాదమూ జరగకుండా చక్కగా ఉన్న చోటనే చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. ఇంతటితో ఆగిందా? ఆ రైలింజన్ కూడా అదే స్థలంలో నిమ్మకు నీరెత్తినట్టు నిలబడిందిట. ఆహా, నేను ఏ బ్రేకు వేయకుండానే ఇంజిన్ ఎలా ఆగిపోయింది అని విస్తుపోయాడు కిందకి దిగిన ఆ ఇంజిన్ డ్రైవర్. తానే ఆ విధంగా ఇంజిన్ని నిలిపివేశానని 2 వారాల తర్వాత పుట్టపర్తికి వెళ్లిన బాపిరాజుగారికి స్వామి వివరించారు. ఇచ్చట కూడా తనను పిలవకపోయినా భక్తుని రక్షించారు స్వామి. విపత్తులు తలవని తలంపుగా అకస్మాత్తుగా సంభవించినందున హిస్లాప్ గారి బృందం, డాక్టర్ బాపిరాజుగారు మొదలైన వారు పూర్తిగా మతిపోయినట్టయి స్వామిని కూడా చివరకు స్మరించలేని పరిస్థితికి లోనయ్యారు. అయితేనేం, స్వామి మాత్రం వారిని కాచి రక్షించారు. ఇలాంటివి అటుంచుదాం. మరికొందరి విషయంలో వారికి దాపరించబోయే ప్రమాదాలు సుతరాము తెలియనటువంటివై స్వామిని స్మరించే అవకాశం కూడా లేనప్పటికీ కూడా మన ఆపద్బాంధవ సాయి వారిని కాపాడిన వైనం స్వామి యొక్క సర్వవ్యాపకత్వాన్ని చాటిచూపుతుంది. పిలువకపోయినా పరుగు పరుగున వచ్చి భక్తరక్షణం చేసే ఈ సాయి కారుణ్యశక్తికి, అద్భుత లీలలకు మరొక మచ్చతునక లాంటి ఉదాహరణ విందాం. కుడిగి నుంచి శ్రీ సీఎం అప్పయ్య గారు రాశారు. ఆనాడు విద్యుచ్ఛక్తి ప్రసార లోపం వల్ల ఆ ఊరంతా ఒక్క మాటగా అంధకార బంధరమైందిట. ఆ సమయంలో శ్రీ కుమార్ గారు లఘువుగా భోజనం ఆనవాయితీ తీర్చుకుని పడుకోటానికి ఉపక్రమించారు. వారు నివసిస్తున్నది ఒక పాత ఇంట్లో. కొవ్వొత్తి వెలిగించి స్వామి పటానికి అగరవత్తి వెలిగించి దానిని పటానికే దోపి 1-2 భజనలు పాడి ముగించారు. అటుపిమ్మట నిద్రాదేవి ఒడిలో సుఖంగా వాలిపోయారు. కొద్దిసేపటికి పెద్ద పెట్టిన గాలి, తదుపరి వర్షం కుండపోతగా ప్రారంభమయ్యాయి. అకస్మాత్తుగా కుమారిగారి చెవిలో ఒక రహస్య వాణి వినిపించింది. "కుమార్, త్వరగా పరిగెత్తిపో" అని. వెంటనే వారు తలుపు తెరుచుకుని వీధిలోకి పరుగుతీశారు. వారు పరుగుతీసిన క్షణం, అదే క్షణం అచ్చట ఒక భయంకర శబ్దం వినపడింది. ఏముంది? వారు నివసిస్తున్న ఆ పాత ఇల్లు కాస్త విరిగిపడింది. మరునాడు ఉదయం కుప్పగా కూలిపోయిన ఆ ఇంటి చెత్తలో శ్రీకుమారి ఏరుకోగలిగింది ఒకే ఒక వస్తువు. అది స్వామి పటం. కనీసం ఆ పటం యొక్క అద్దం కూడా పగల్లేదు. 1812 నుంచి 1828 వరకు మధురలో కలెక్టర్గా పనిచేసిన శ్రీ రోజ్ పీటర్ ని ఆ జగన్మాత మీనాక్షి కూలిపోయే భవనం నుంచి రక్షించిన వైనం అచ్చువేసినట్టుగా మన స్వామి ఈ అద్భుత లీల స్ఫురింపచేస్తుంది. ఆ మీనాక్షి మన సాయిమాత ఒక్కరే కదా. "హే సత్యసాయి ఓ మధురమాయి" అని మనం భజన పాడటం ముమ్మాటికీ సత్యమే.

మహారాష్ట్ర దేశంలోని నందర్బారాకు చెందిన శ్రీ ఆర్సీ కోలాపు దరిదాపు ఇలాంటి అద్భుత సంఘటనే ఉదహరించారు. అది వారి స్వానుభవం. ఉదయం సుమారు 4:30 గంటలకి నేనింకా నిద్ర మేల్కొనలేదు. ఏదో ఒక కంఠస్వరం నన్ను లేపమని చెప్తున్నట్టు వినపడుతోంది. అదేవిధంగా 3 మాటలు వినిపించింది. కాని నాకు నిద్రమత్తు వదల్లేదు. ఇంకా నేను పడుకునే ఉన్నాను. కనీసం కన్నులైనా తెరిచి చూడు, మళ్లీ హెచ్చరించింది ఆ ధ్వని. చిరాకుతో కళ్ళు తెరిచి చూశాను. అయ్యో అయ్యో, నేను చూసిందేమిటి? ఇంకేముంది? ఒక దొంగ ఇంట్లో దూరాడు. భయంతో దొంగ దొంగ అంటూ ఎలుగెత్తి అరవటం మొదలెట్టాను. దాంతో ఆ దొంగ దౌడుతీశాడు. ఆ సమయంలో నన్ను లేపమని హెచ్చరించింది ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపోయాను. దానికి సమాధానంగా ఒక విభూతి సుగంధం నా గది నుంచి వరండా వరకు వీవసాగింది. ఈ విధంగా నన్ను కాపాడింది ఇంకెవరు, మన స్వామి కాక అన్న సత్యాన్ని గ్రహించగలిగాను. కొద్ది మైళ్ల దూరంలో ఉన్న కుడిగిలోనూ, ఎన్నో మైళ్ల దూరాన ఉన్న మహారాష్ట్ర దేశంలోనే కాక ఖండాంతరాలలో ఉన్న లండన్ వరకు కూడా స్వామి ఆపత్ సహాయం, భక్తరక్షణం వ్యాపించాయనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. శ్రీమతి సీతారామన్ లండన్ నివాసి. ఒక రాత్రి ఆవిడ వంటింట్లో గ్యాస్ పొయ్యిని మూయకుండానే పడుకోవడానికి వెళ్లిపోయారు మర్చిపోయి. దానికి తోడు ఆ పొయ్యి మీద ఒక నూనె పాత్ర కూడా ఉంది. మూత మూయకపోయినందువల్ల గ్యాస్ మండి తరిగిపోవటమే కాకుండా దానిమీద నూనె పాత్ర కూడా ఉండటం ప్రమాదకరం కదా. ఆ పాత్ర కనుక మండటం ప్రారంభిస్తే ఎంతటి ప్రమాదం సంభవిస్తుంది. కాని అందుగలడు ఇందులేదని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందే గలడు అన్నట్టు సాయిరాముడు ఆ గ్యాస్ని మూసివేశారు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఈ అద్భుత లీల నిజంగా సీతారామన్ గారింట్లో లండన్లో జరిగింది. ఆ తర్వాత ఆ దంపతులు పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామి అడిగారు, నేను గనక ఆ గ్యాస్ మూసి ఉండకపోతే ఏం జరుగుండేది అని. రాబోయే ముప్పులు మనకు తెలియనప్పటికీ వాటిని గురించే స్వామి మనకు హెచ్చరిక చేయటమే కాకుండా వాటి నివారణోపాయాలను కూడా స్వామే భుగించేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఇంకొక దృష్టాంతం విందాం. ఒక ఇంగ్లాండ్ దేశమేనా, అమెరికా కూడా తనకు దత్తమే అని చాటిచూపించే ఉదాహరణ. ఆపత్ సమయంలో నీ చేతి ఉంగరంలో గోచరమయ్యే నా రూపము ముందర మొరపెట్టుకో అని స్వామి ఇంద్రాదేవితో చెప్పటమన్నది నిజంగా తమకు తాము ఎంతో తక్కువ పరుచుకుని నటించిన లీలా వినోదమని చెప్పచ్చు. లేకపోతే ఆ సర్వజ్ఞునికి, సర్వవ్యాప్తికి, సర్వాంతర్యామికి మనము ఆపదల పాలవుతామన్నది తెలియకనా? లేక వారు రక్షించవలసి వచ్చినప్పుడు మనం మొరపెట్టుకునేదాకా వేచి ఉంటారా? ఇదంతా స్వామి నటన లీల, ఆనందహేళ. నిజానికి ఆ పరమ భక్తురాలు, యోగ తపస్విని అయిన ఇంద్రాదేవి తనకు వాటిల్లే ముప్పులు తెలుసుకోలేక ఎప్పుడు మొరపెట్టుకున్నప్పటికీ స్వామి ఆవిడను సదా రక్షిస్తూనే ఉన్నారు. ఒకనాడు వర్షం బాగా పడుతోంది. ఇంద్రాదేవి కారు నడుపుతున్నారు. అమాంతం అద్దం తలుపుపైన నీటిని తుడిచే వైపర్ ఏదో ఒక సూక్ష్మ కరం లాగివేసినట్టయింది. అంతటి వానలో పడి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్లో కారు నిలిపి కొత్త వైపర్ కొనటానికి కిందకి దిగారు ఇంద్రాదేవి. ఆ బంక్లో ఉన్న పనివాడు, అమ్మా ఆ టైర్ చూడండి అన్నాడు. ఆ టైర్లో ఒక పెద్ద మేకు దిగబడి ఉంది. దాని మూలంగా ఏర్పడగలిగే విపత్తు నుంచి కాపాడటానికే స్వామి ఆ చిన్న అవరోధం కలిగించి విపరీత ప్రమాదం నుంచి రక్షిస్తూ వచ్చారు. కొండంతది గోరంతట్లో పోయేటట్టు ఇటువంటి చిన్న అవరోధంతో మనల్ని పెద్ద పెద్ద విపత్తుల నుంచి కాపాడతారు కూడా స్వామి. మనకు వాటిల్లో పోయే ముప్పులు అప్పటికి తెలియనప్పటికీ వాటి నుంచి కాపాడబడిన తర్వాత బాహ్యరీతిని ఆ ప్రమాదాల నుంచి ఏ విధంగా రక్షింపబడింది గ్రహించగలుగుతాం. నిజానికి వాటిని స్వామి నివారించకపోతే ఎంతటి విపరీత పరిణామాలకు గురికావలసి వస్తుందో అని తదుపరి గుర్తించగలుగుతాం. కాని మన శరీరంలో దాపురించబోయే వ్యాధులను అవి మనకు కలుగకుండానే స్వామి వాటిని నివారణ చేసినప్పుడు, అట్టి రక్షణ పొందిన తర్వాత కూడా మనం ఆ విషయం ఏమాత్రం తెలుసుకోలేని వాళ్లం అవుతాం. బాధే కలుగనప్పుడు దాని ఉనికిని, అది నివారింపబడ్డ విధానం మనకు అవగాహన కాగలదా? అసలు అవకాశమేది?
ఈ రీతిని అనేక మంది భక్తులకు స్వామి వ్యాధి నిర్మూలన కావించి రక్షించారు. కొన్ని సమయాలలో భక్తులకు రాబోయే రోగాలను తామే అనుభవించి అవస్థలు పట్టం కూడా మన స్వామికి పరిపాటే కదా. అంతటి దీనదయాళువు మన స్వామి. అంతేకాదు, ఎవరూ అనుభవించవలసిన వ్యాధిని తాను అనుభవిస్తున్నారని, అది పలానా సమయంలో నివారణ కాగలదని మాత్రం చెప్తారు. కాని ఆ వ్యక్తి ఎవరో మాత్రం ఎప్పుడూ వెలిబుచ్చరు స్వామి. మనం ముందు ముందు వినబోయే పక్షవాతపు వ్యాధితో స్వామి బాధపడిన సంభవమును, ఈ వ్యాధికి గురి కావలసిన భక్తుడు ఎవరై ఉంటారని ఆరా తీసేందుకు భక్తులు నిలయానికి వచ్చే వారందరితో ఆ వ్యక్తి కోసం గాలించసాగారు. స్వామి నవ్వారు. మీరు ఏ విధంగా ఆ వ్యక్తిని తెలుసుకోగలరు అని ప్రశ్నించారు. నేను ఆ భక్తునికి ఆ వ్యాధి కలుగకుండా దానిని నేనే స్వీకరించాను కదా. తన ఆ విధంగా రక్షింపబడ్డట్టు ఆ భక్తుడికే తెలియనప్పుడు మీకు మాత్రం ఏ విధంగా తెలుస్తుంది అన్నారు స్వామి. ఆహా, ఆ విధంగా రక్షింపబడిన భక్తునికి కూడా తానే ఆ భక్తరక్షణం చేసినట్టుగా వ్యక్తం చేయని స్వామి యొక్క త్యాగశీలతను మనం ఏమనుకొని అడగలం? నిజంగా ఏ అర్హతలు మనకు లేకపోయినప్పటికీ ఆ పరమదయాళువు పర్తినాథుడు మనలను అహర్నిశము కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఒక్క సర్వేశ్వరుడైన భగవంతునికి తప్ప మహామహాసిద్ధపురుషులకు కూడా సాధ్యం కానిది స్వామి సర్వజ్ఞతత్వమని సాయి భక్తుల సిద్ధాంతం. సర్వత్రా సర్వకాలములందు సర్వజ్ఞుడై సర్వవ్యాపి అయి సర్వాంతర్యామి అయి మెలిగే మన స్వామిని మనసారా ప్రార్థిద్దాం.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: శ్రోతలందరికీ ప్రశాంతి నిలయం నుండి ప్రేమపూర్వక సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమంలో మీకోసం అందించే ఇంటర్వ్యూకి సాదర స్వాగతం. స్వామివారి భక్తులు, విజయవాడ వాస్తవ్యులు, బాలవికాస్ గురువు అయిన శ్రీమతి శిష్లా భారతిగారు స్వామితో వారి అనుభవాలను పంచుకుంటారు. రెండు భాగాలుగా అందిస్తున్న ఈ పరిచయ కార్యక్రమంలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమంలో భాగంగా స్వామివారి చిరకాల భక్తులు, విజయవాడ వాస్తవ్యురాలు శ్రీమతి శిష్లా భారతి గారితో మాట్లాడి స్వామి వారికి అందించినటువంటి ప్రేమ గురించి, అనుగ్రహం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరామమ్మా.
2: సాయిరామ్ అండి.
1: అమ్మా, అసలు ముందుగా రేడియో సాయి టీం తరపున మీకు సాదరమైన స్వాగతం. సత్యసాయి భగవానుడి గురించి మీకు మొట్టమొదట ఎప్పుడు ఏ విధంగా తెలిసింది? మీ కుటుంబ నేపథ్యం అప్పట్లో ఏ విధంగా ఉండేది? ఆ విషయాలు చెప్తారా?
2: సాయిరామ్ అండి, 1963 సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయిందండి. మా నాన్నగారు వాళ్ళు వారు ఆంజనేయ స్వామి భక్తులు, దేవాలయం కట్టారు. కానీ మా అత్తవారు మాత్రం స్వామి దగ్గరికి వస్తూ పెడుతూ ఉండేవారు. అందుకని చెప్పి నేను మా అత్తవారింటికి వచ్చాక మా అత్తవారి మార్గంలోనే మా అత్తగారు వెంట ఉంటూ మా మామగారు, మా అత్తగారు వీరు వీళ్ళంతా స్వామి భక్తులయ్యి ఒక నిర్ణయం తీసుకున్నారండి 1964లో. మా మామగారు,
1: మీ మామగారు పేరు, మీ అత్తగారి పేరు
2: శిష్లా నరసింహం గారండి. మా అత్తగారేమో శిష్లా వెంకట సుబ్బమ్మ గారు. అంటే ఆధ్యాత్మికంగా వారిద్దరు చాలా గొప్పవారండి. మొదటి నుంచి ఆధ్యాత్మిక వారిద్దరిలోనూ ఉంది. అందుకని చెప్పి మా మామగారు సహజంగా ఎక్కడ ఏ బాబా గారు ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ ఆ బాబా గారి దగ్గరికి వెళ్తాం, ఒక దండ తీసుకెళ్లి వేసి వారికి ఆ పళ్ళు ఇవ్వటం, నమస్కారం పెట్టుకోవటం అలా చేస్తూ ఉండేవారు. అదేవిధంగా స్వామి గురించి, స్వామి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తున్నారు. పుట్టపర్తిలో బాబా గారు ఉన్నారు, వారు చేత్తో అన్ని తీసిస్తూ ఉంటారు అని చెప్పి తెలుసుకుని స్వామి దగ్గరికి వెళ్లారు.
1: అది దాదాపుగా ఏ సంవత్సరంలో ఉంటుందండి?
2: 1962 ఇంచుమించుగా. అట్లా స్వామి దగ్గరికి వెళ్ళొచ్చాక వారికి అది నచ్చింది. నచ్చి ఇంటికి వచ్చాక ప్రతి దసరాకి భార్య పిల్లల్ని పుట్టపర్తి తీసుకెళ్టం, ఆ చెట్ల కింద ఒక 10 రోజులు వండుకోవటం, తింటాం, స్వామి ఉపన్యాసాలు వింటాం, స్వామి దగ్గర ఉంటాం అనేది జరిగింది. తర్వాత మా అత్తగారు మామగారు కలిసి మనకి ఇద్దరే పిల్లలు, మనకి మూడో పిల్ల పిల్లవాడు కానీ ఉంటే మనం ఖర్చు పెట్టేవాళ్లమే కదా డబ్బు, దాని బదులు బాబాగారి భజన మన ఇంట్లో ప్రతి గురువారం పెట్టుకుందామని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. నిర్ణయం తీసుకున్నాక ఇంకా గురువారం వచ్చేటప్పటికి భజన ఏర్పాటు చేశారండి. భజన అంటే అప్పుడు పాడటం ఎవరికీ రాదు, స్వామి పాటలు అవి. రమణమ్మ గారు అని ఆవిడ సత్యనారాయణపురంలో ఉండేవారు, ఆవిడ పుట్టపర్తిలో 4 నెలలు ఉన్నారు. ఆవిడ స్వామి భజన పాడితే 2 రూపాయలండి భజన పాడినందుకు, రిక్షాకి 3 రూపాయలు. అంటే 2 రూపాయలు, 3, 5 రూపాయలు ఆవిడకి మేము ఇచ్చేవారం. ప్రతి గురువారం ఆవిడ వచ్చి, ఆవిడ సహజంగా ఎక్కడ ఏ భజన జరిగితే ఆ పాటలు పాడతారు. ఆంజనేయ స్వామి భజన పెట్టుకున్నామమ్మా అంటే అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి భజన పాడేవారు. ఇలా స్వామి భజన అంటే స్వామి, వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి భజన, అలా పాడుతూ చేస్తూ ఉండేవారు. ఇట్లా భజన జరుగుతున్నటువంటి సమయంలో ఆర్యా గారు అని ఒకరు ఉండేవారు, పాండురంగారావు గారు అని ఉండేవారు. అట్లా 4-5 భక్తులు కలిసి, మా మామగారు కలిసి ఈ భజన అంటే గురువారం భజన అంటే పండగ మాకు.
1: ఇది ఏ ఊర్లో నుండి?
2: విజయవాడలో సూర్యారావుపేటలో నక్కల్ రోడ్డు పక్కన మాన్సూరి ఏనుగుల స్కూల్ ఉండేదండి. బడి మాన్సూరి కోటేశ్వరమ్మ గారు బడి పెట్టారు. ఆ బడి పక్క ఇల్లు. ఓ పెద్ద హాల్ ఉండేది, 150 రూపాయలండి అద్దప్పట్లో. ఆ హాల్లో స్వామి ఫోటోలు చుట్టూతా 40 ఫోటోలు ఉండేవి. ఒక మందిరం ఏర్పాటు చేశాము, అక్కడ భజన జరుగుతూ ఉండేది. అప్పుడు మా మామగారు ఆర్యగారు అందరూ కలిసి స్వామి దగ్గరికి మనం వెళ్ళి సత్యసాయి భజన మండలి పెట్టుకుంటే బాగుంటుంది మనం అని చెప్పి నిర్ణయం తీసుకుని అందరూ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా గురువారం భజన చేస్తున్నాము, మేము సత్యసాయి భజన మండలి అని పెట్టుకుందాం అనుకుంటున్నాం స్వామి, మీ ఆశీర్వచనం కావాలి అని చెప్పి స్వామిని కోరితే స్వామి చెప్పారు, మీరు భజన మండలి కాదు, సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి మీరు సేవా సమితి అని పెట్టుకుని అది బందరెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పి వీరిని ఆశీర్వదించి స్వామి ఇంటికి పంపించారు. వారికి ఇంటికి రాగానే ఈ రంగా స్వామివారు చెప్పారని చెప్పేసేసి ఆ రోజుల్లో కూడా ఆ హాల్లో మాకు స్వామి కుర్చీ వేసేవారం అండి. స్వామి 38వ పుట్టినరోజు పండుగ అని చెప్పి మేము ఆ స్వామి కుర్చీ చుట్టూతా కూడా అలంకరణ చేసుకునేవాళ్ళం అక్కలతో. పుట్టపర్తి వెళ్ళి నాకు వివాహమైన కొత్తల్లో కూడా పుట్టపర్తి వెళ్ళి స్వామి దగ్గర అలంకరణ. ఆ రోజుల్లో అట్టల మీద మైదాపిండి పూసి చామంతి పూలతో దాంతో డెకరేషన్ చేసేవారు. మా అత్తగారు నేను కూడా ఆ డెకరేషన్ దగ్గరికి వెళ్ళి చూసుకుని ఇంటికి వచ్చి స్వామి పుట్టినరోజుకి దానికి ఆ విధంగా డెకరేషన్ చేసుకునేవాళ్ళండి. స్వామి పుట్టు పండుగ అంటే ఇంకా దానికి మించిన పండుగ అనేది లేదు మాకు. ప్రతి గురువారం కూడా మాకు పండగే. ఉదయం 8:30 నుంచి కూడా స్వామి భజన 8:30 అయ్యేది, భజన అయ్యేదాకా కూడా పండుగలాగా జరుపుకునేవాళ్ళం.
1: ఇది దాదాపుగా ఏ సంవత్సరంలోనమ్మా?
2: 1964. అంటే ఆ రోజుల్లో సత్యసాయి బాబా గారి భజన ఎక్కడ జరుగుతోంది విజయవాడలో అనుకుంటే శిష్లా నరసింహం గారింట్లో భజన జరుగుతోంది సూర్యారావుపేటలో అని చెప్పి తెలుసుకుని ఇక్కడికి వచ్చేవారు. ఆ హాల్ అంతా కూడా భజన మందిరంగా ఉండి పుట్టపర్తి వెళ్లాల్సిన వాళ్ళు పుట్టపర్తి ఎలా వెళ్ళాలి, ఎలా అక్కడ పద్ధతులు ఏమిటి అని చెప్పి ఇక్కడికి వచ్చి అడిగేవారు. ఈ హాల్లో కూర్చుని అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది హాల్ అని చాలా సంతోషపడేవారు అన్నమాట. అప్పట్లో కూడానండి సుప్రభాతం చేసేవాళ్ళు. 3:30 ఈయన లేచి 4:15 అది స్నానం అది చేసి ఓంకారం సుప్రభాతం. మా ఇంట్లో ఒక 3-4 చేసేవాళ్ళు సుప్రభాతం. ఆ సమయంలోనేనండి ఒక రోజున ఈయన వాష్రూమ్కి వెళ్లారు.
1: మీ హస్బెండ్ పేరు?
2: మా హస్బెండ్ శిష్లా యజ్ఞనారాయణ శాస్త్రి గారండి. బాత్రూమ్కి వెళ్లి అక్కడ నరాలన్నీ పట్టేసినాయి, విపరీతంగా పట్టేసినాయండి, లేవలేకపోయారు. సహజంగా ఆ వ్యక్తి ఎలాంటి వారంటే ఎంతటి బాధ వచ్చినా కూడా పైకి చెప్పరు, 105 జ్వరం వచ్చినా కూడా పైకి చెప్పరు, వెళ్లకుండా పడుకుంటారు. అలాంటి మనిషి ఆ పట్టపట్టు బయటకు వచ్చేటప్పటికీ మా మామగారితో ఇట్లా నరాలన్నీ నొక్కేస్తున్నాయని చెప్పంగానే డాక్టర్ వెంకయ్య చౌదరి గారు మా ఫ్యామిలీ డాక్టర్ గారండి, సరే మా మామగారు వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెడితే ఆయన ఏం చేశారంటే, వెంకయ్య చౌదరి గారు MD చేస్తున్నారు అప్పుడు, ఆయన పిన్నమనేని వెంకటేశ్వరరావు గారిని విజయవాడలో పెద్ద సర్జన్ అండి, అప్పట్లో చాలా గొప్ప సర్జన్, ఆయన తప్ప ఇంకొక సర్జన్ లేరు, అక్కడికి పంపించారు. వెంకటేశ్వరరావు గారి దగ్గరికి మేము వెంటనే వెళ్ళామండి. వెంకటేశ్వరరావు గారు చూసేటప్పటికి 107 జ్వరం అండి, 107 జ్వరం. డాక్టర్ గారు ఎక్స్రే తీశారు. ఎక్స్రేలో ఆయనకి ఏం కనపడలేదు, తెలియలేదు. అంటే ఇప్పుడు స్కానింగ్ ఉంది కానండి, అప్పుడే ఎక్స్రేలు తెలియలేదు. నాకప్పుడు సరిగ్గా 19-20 ఏళ్ళు, ఈయనకి 23 ఏళ్ళు. 107 జ్వరము, పైకేం చెప్పట్లేదు, మెలకుండా పడుకున్నారు, ఎక్స్రేలు ఏం కనపడలేదు. ఈ అమ్మాయి చూడబోతే చిన్నపిల్ల, తన చిన్నపిల్లాడు, ఏం చెయ్యాలి అని చెప్పి డాక్టర్ గారికి అర్థం కాక సినిమాకి వెళ్ళారటండి. సినిమాకి వెళ్ళొచ్చి మళ్ళీ మధ్యలోనే వచ్చేసారు సినిమా నుంచి. వచ్చేసారు ఏం చేయాలో అర్థం కాని టైంలో స్వామివారి అన్నగారి అల్లుడు రామరాజు గారు, వారు విజయవాడలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. వారు పుట్టపర్తి స్వామి దగ్గర 15 రోజులు, స్వామిగారి అన్నగారి కూతురు అల్లుడు ఇద్దరు పుట్టపర్తి వెళ్లి 15 రోజులు ఉందామని చెప్పేసి ప్లాన్ వేసుకుని స్వామి దగ్గరికి వెళ్లారండి. వారం రోజులు అయిపోయింది. అయిపోయినాక స్వామి అన్నారట దగ్గరకు వచ్చి, మీరు విజయవాడ వెళ్లిపోండి ఇంకా అన్నారట. అనేటప్పటికీ వాళ్ళకి ఇదేంటి, మనం ఉందామని వచ్చాం కదా, స్వామి వెళ్ళిపోమ్మంటున్నారని చెప్పేసి కొంచెం బాధ అనిపించి, సరే స్వామి వీపూది ఇచ్చారండి, ఆ వీపు తీసుకుని విజయవాడ. ఆ రోజుల్లో ట్రైన్ 12:30 విజయవాడ వచ్చేది. అంటే మేము ధర్మవరం వెళ్లి ధర్మవరం నుంచి విజయవాడ రావటం, విజయవాడ నుంచి ధర్మవరం దిగి మళ్లీ పుట్టపర్తి వెళ్లటం జరిగేది. 12:30 వారు వచ్చాక సహజంగా ఆ రోజుల్లో స్వామి భక్తులు 10-11 కుటుంబాల దాకానే ఉండేవారు మాకు తెలిసి. అందుకని వాళ్ళు రాగానే రామరాజు గారు అడిగారట, ఏమిటి సంగతులు, ఎవరెట్లా ఉన్నారు ఏమిటని అడిగితే, ఇట్లా నరసింహం గారు అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, ఇట్లా హాస్పిటల్లో చేశారని చెప్పి వారికి చెప్పారట. చెప్పేటప్పటికి వారేం చేశారు, 12:30 వచ్చి స్నానం చేసి భోజనం చేసి 2 ఇంటికెల్లా హాస్పిటల్కి వచ్చేసారు. హాస్పిటల్కి వచ్చేసేసి ఆ వీపుది, ఓహో స్వామి మన ఇందుకు పంపించారేమో, ఈయనకి బాగాలేదు కదా, 107 జ్వరం కంటిన్యూ అవుతుంది, తగ్గటం లేదండి. దాంతో ఆ ప్రసాదం ఇచ్చారు, స్వామి ఫోటో ఇచ్చారు. ఈయన ఏం చేశారంటే, ఇంకా స్వామి నాకు కనపడ్డారు, నాకే ఇబ్బంది లేదు, ఏదైనా పర్వాలేదు, నాకు ధైర్యం వచ్చిందని చెప్పేసేసి ఆ వీపుది పెట్టుకున్నారండి. అదే సమయంలో ఈయనకి పొట్ట అది ఉబ్బిపోయి గ్యాస్ అసలు బయటికి రాలేదండి. మా అత్తగారి దగ్గరికి వెళ్ళి, మా అత్తగారు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండేవారు, మామగారు ధ్యానం చేస్తూ ఉండేవారు, భగవంతుని మీద భారం వేసే ఉన్నారండి వారు. సరే మా అత్తగారు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు పొట్ట ఉబ్బిపోతుందండి, గ్యాస్ ఏం బయటకు వస్తున్నట్లేదంటే, ఈ సమయంలో సాయంత్రం 5-5:30 సమయంలో డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసేసి, అమ్మా ఏదైనా మనం ఆపరేషన్ మాత్రం చేసేద్దాం, లోపల ఏముందో ఏం అర్థం కావటం లేదు, అటావచ్చు ఇటు అవచ్చు అని నన్ను కూడా చెప్పారు. నేను దగ్గరికి వెడితే డాక్టర్ గారు, అమ్మా మనం చెప్పలేమమ్మా, ఏదైనా అవ్వచ్చు, ఆపరేషన్ మాత్రం చేసేద్దాం అన్నారు. ఈయన మాత్రం, నాకు ధైర్యంగా ఉంది, స్వామి కనపడ్డారు, ఏదైనా నాకు ఇబ్బంది లేదు అని ఈయన కూడా చెప్పేశారు. రూమ్ లోకి తీసుకెళ్ళంగానే ఓపెన్ చేశారండి. అది అర్థం కాక పైన బొడ్డు దగ్గర నుంచి కింద దాకా ఓపెన్ చేసేసారండి. ఆ లోపల అపెండిసైటిస్ బర్స్ట్ అయిపోయిందనమాట, పూర్తిగా రెడీగా ఎండిపోయి రెడీగా ఉందన్నమాట. డాక్టర్ గారు చూడంగానే ఇంకా ఆయనకి సంతోషం తట్టుకోలేక, ఆ థియేటర్లో తన్ని వదిలేసి బయటకు వచ్చేసి, తను బతుకుతాడు తను బతుకుతాడని గట్టిగా అరిచేశారండి. నేను దగ్గరికి వెళ్లేటప్పటికి, అమ్మ నువ్వు అదృష్టవంతురాలివి అన్నారు. స్వామి అనుగ్రహంతో ఆపరేషన్ నుంచి ఆయన బయటపడ్డారండి. బయటపడ్డాక స్వామి దగ్గరికి వెళ్ళారండి. స్వామి దగ్గరికి వెళ్తే, ఏది ఆపరేషన్ అయింది, ఇంకా నీకు తగ్గలేదు, పూర్తిగా తగ్గలేదు, చీము అది వస్తుంది కదా, తీ అన్నారు. అని చేత్తో సృష్టించి ఈయనకి ప్రసాదం తీసి ఆపరేషన్ ప్రదేశంలో స్వామి రాశారు. తర్వాత ఆయనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఆయన బాగా ఉన్నారండి. స్వామి అనుగ్రహంతో స్వామి కార్యక్రమాలన్నీ ఇలా జరుగుతున్న సమయంలోనే సమస్తం మా మామగారు వేద విద్యానికేతన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఒకే చోట రెండు సంస్థలు ఉండరాదు అనే ఉద్దేశంతో ఇంకా సంస్థ వేరే ప్రదేశానికి మార్చబడిందండి. మార్చబడ్డాక సరే మేము ఆ సంస్థ అక్కడ కూడా మేము పెడుతూ ఉండేవాళ్ళము. అప్పట్లో ఇంకా బాల వికాస్ అవి ఇంకా ప్రారంభం కాలేదు. సరే మహిళా మండలి అని ఉండేదండి, మహిళా మండలిలో మరి చేరుతావా అని నన్ను అడిగారండి. అడిగితేను మాది జాయింట్ ఫ్యామిలీ, మా అత్తగారు మావగారు, మా అత్తగారు అత్తగారు, అత్తగారు మావగారు, మేము అందరం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా అందరం కలిసి ఆలోచించుకున్నాము. మా అత్తగారు మావగారు మాత్రం అమ్మ పిల్లలు నువ్వు ఇబ్బంది పడతావేమో, పిల్లలు సంస్థలో చేరితే మరి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందన్నారు. మొత్తం మీద నేను సంస్థలో చేరానండి. ఆయన కూడా వస్తూ ఉండేవారు.
1: సంస్థలో చేరినప్పుడు అప్పుడు మీ వయసు ఎంతండి?
2: నాకు సరిగ్గా సంస్థ మా ఇంట్లో మొదలుపెట్టినప్పుడు నాకు 18 ఏళ్ళు అండి. పాప పుట్టలేదు అప్పటికీ. తర్వాత సంస్థ మా ఇంట్లోంచి మార్చాక పాపకి కాస్త 4 ఏళ్ళు వచ్చాయి, బాబుకి 2 ఏళ్ళు వచ్చాయండి. ఆ ఇద్దరు పిల్లల్ని వెంట పెట్టుకుని హనుమానపేట సంస్థకు పెడుతూ ఉండేదాన్ని. మహిళా మండలి మెంబర్గా చేరారండి. తర్వాత నెమ్మదిగా స్వామి 1969లో స్వామి బాల వికాస్ పెట్టారండి. బాల వికాస్ పెట్టాక ఇంకా నేను బాల వికాస్ గురువుగా వెంటనే మాకు సహజంగా విజయవాడ సంస్థలో ఏ కార్యక్రమం అయినా కూడా చాలా సంతోషంగా ముందుకొస్తారండి. ప్రతి స్వామి చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవాడలో తూచా తప్పకుండా పాటించటం అనేది స్వామి అనుగ్రహంతో జరగటం జరుగుతోంది. కాబట్టి బాల వికాస్ కూడా వెంటనే మొదలుపెట్టాం మేము. స్వామి 69లో బాల వికాస్ పెట్టి 70లో బాల విహార్ అని చెప్పిన తర్వాత 70లో బాల వికాస్ అన్నారు కదా, అందులో నేను టీచర్గా బాల వికాస్ గురువుగా చేరానండి. అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా నేను ఒక బాల వికాస్ గురువుగా ఉన్నానండి. చాలా మంది పిల్లలు కూడా 3rd గ్రూప్ పూర్తి చేసుకుని ఆ పిల్లలంతా ఈ రోజున రిటైర్ అయ్యే పరిస్థితికి వచ్చారండి. సాయిరామ్ అండి,
1: చాలా సంతోషం. చాలా మరి స్వామి చెప్పిన స్వామి స్థాపించినటువంటి ఈ బాల వికాస్ లో ఒక గురువుగా మీరు ఏం నేర్చుకున్నారండి?
2: స్వామి స్థాపించిన ఈ బాల వికాస్ గురువుగా అనేది మనంగా వ్యక్తిగా మనకి మనంగా చాలా నియమ నిష్టలతో జీవించాలి. ఒకళ్ళకి చెప్పాల్సిన వాళ్ళం కాబట్టి మనం మనం ఆచరిస్తూ వాటిని పిల్లలకి చెప్పటానికి మనం ప్రయత్నం చెయ్యాలి అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే లక్ష్యంతో ఉన్నారండి సాయిరామ్. ఇప్పటికి కూడా పిల్లలు బాల వికాస్ సెంటర్ ఒకటి నేను నడుపుకుంటున్నాను. మా విజయవాడలో మా సీతారాంపురం సమితి కింద 32 బాల వికాస్ సెంటర్స్ ఉన్నాయండి. 65 మంది గురువులు ఉన్నారండి. సెంటర్స్ అన్ని కూడా చాలా బాగా స్వామి అనుగ్రహంతో చాలా చక్కగా జరుగుతున్నాయండి. నేను కూడా ఒక సెంటర్ పెట్టుకున్నాను మా ఇంట్లో. 1st గ్రూప్ 2nd గ్రూప్ అక్కడ జరుగుతుంది. 3rd గ్రూప్ వచ్చేటప్పటికి నిలయంలో చూసుకుంటానండి బాల వికాస్. నిలయంలో కూడా సత్యసాయి నిలయంలో ఒక 60-70 మంది పిల్లలు ప్రిసేవాదల పిల్లలు ఉన్నారండి. మామూలుగా ఒక 2-3 వేరే సెంటర్స్ లో కూడా 30 మంది పిల్లలు ఉన్నారండి. ఒక 100-125 పిల్లల దాకా ప్రిసేవాదలు కూడా స్వామి అనుగ్రహంతో బాగా చాలా బాగా జరుగుతుందండి.
1: మరి 69 నుంచి మీరు బాల వికాస్ లో ఉన్నారంటే ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు.
2: అవునండి, ఎన్ని పుష్కరాలు జరిగినాయండి. నా ఉద్దేశం బాల వికాస్ పెట్టంగానే పుష్కరం వచ్చిందేమోనండి, పుష్కరాలు వచ్చాయేమో. హనుమాన్పేట 1 పుష్కరాలు పెట్టామండి. తర్వాత రాయి టైర్సన్ లక్ష్మీకాంతరావు గారి వాళ్ళ ఒక షాప్ లో పై అంతస్తులో మేము పుష్కరాలు జరిగినాయండి. తర్వాత మళ్ళీ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ అని హాల్ తీసుకున్నాం పుష్కరాలకి, అక్కడ పుష్కరాలు జరిగినాయి. అప్పుడు కూడా నేను చూసుకున్నానండి. తర్వాత మళ్ళీ మాన్సోరి స్కూల్లో సిద్ధార్థ కాలేజీలో పెట్టామండి, అక్కడ జరిగినాయండి. మొన్న ఆగస్టులో విజయవాడ కృష్ణ పుష్కరాలు జరిగినాయండి. ఆ పుష్కరాలు కూడా స్వామి అనుగ్రహంతో నేను పాల్గొనటం అనేది జరిగిందండి.
1: అంటే నాలుగు పుష్కరాలు అంటే
2: చాలా పుష్కరాలు.
1: మరి మీరు ఎన్నో మార్లు ఈ బాల వికాస్ పిల్లలతో పాటు గురువులతో పాటు ఎన్నో కాన్ఫరెన్సెస్ కి అటెండ్ అయి ఉంటారు కదా.
2: అవునండి.
1: మరి స్వామి ఆ కాన్ఫరెన్సెస్ లో చెప్పినటువంటి విషయాలు జరిగిన అనుభవాలు కొంచెం ఏమైనా పంచుకుంటారా?
2: స్వామి కాన్ఫరెన్స్ లో చెప్పేవన్నీ కూడానండి వీలైనంత మటుకు అవి మనం మేం పాటిస్తూ పిల్లలకి చెప్పటానికనే ఉద్దేశంతో ఆ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని వచ్చి సంస్థలో మేము అందరం కూడా చర్చించుకుని అవన్నీ కూడా జరిగే ప్రయత్నంగా చేశామండి చాలా మటుకు.
1: అంటే పుట్టపర్తిలో రాజమండ్రిలో చాలా మార్లు కాన్ఫరెన్స్లు జరిగాయి కదా, స్వామి వచ్చినప్పుడు ఏమైనా అనుభవాలు ఉంటే చెప్తారా? వరల్డ్ కాన్ఫరెన్స్ కానీ బాల వికాస్ కాన్ఫరెన్సెస్ కానీ మీరు అటెండ్ అయినవి
2: కాన్ఫరెన్స్లకి స్వామి అంటే ఈ కాన్ఫరెన్స్లతో పాటు మహిళా మండలి కాన్ఫరెన్స్లు కూడా వెళ్లేవాళ్ళమండి. స్వామి 50వ పుట్టినరోజుకి అప్పుడు వెళ్ళామండి, 75వ పుట్టినరోజుకి కూడా వెళ్ళామండి. స్వామి అప్పట్లో స్వామి చెప్పినట్లుగానే ఉండటానికని వీలైనంత మటుకు కుటుంబ సభ్యులం అంతా కూడా అదే మార్గంలో నడవాలి, స్వామి చెప్పినట్లు నడవాలి అని ఆ లక్ష్యంతోనే ఉన్నామండి. పిల్లల్ని కూడా అదే పద్ధతుల్లో తీసుకొచ్చామండి. స్వామే ఇప్పుడు బాబు పాపకి అక్షరాభ్యాసం చేశారు, పేరు పెట్టారండి. తను మా స్టూడెంటే, తను ఇప్పుడు బాల వికాస్ జిల్లా ఇన్ఛార్జిగా చేస్తుంది. బాబు కూడా స్వామి అనుగ్రహంతో 10th క్లాస్ అయిపోయినాక తను ఎంసెట్ కోచింగ్ తీసుకుని చాలా కష్టపడ్డా కూడా తనకి సీటు రాలేదు. వాళ్ళ నాన్నగారు కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం మూలాన సంపాదన మీద దృష్టి పెట్టుకోలేదు. పెట్టుకోని పరిస్థితుల్లో ఆయన నెలకి 1000 రూపాయలు జీతం సంపాదిస్తూ ఆ పిల్లవాడిని చదివించటానికని గుంటూరులో పెడితే ఆ 1000 రూపాయలు ఆ పిల్లవాడికి పంపించేవారన్నమాట. ఇంకేం ఉండేది కాదు. పాప డిగ్రీ వచ్చింది, పాప ఇంటర్, బాబు ఇంటర్ అయినాడు, బాబుకి ఎంసెట్లో సీటు రాలేదు, పాప డిగ్రీలో ఉంది. ఆర్థికంగా కొంచెం కుటుంబం ఆ పద్ధతిలో ఉన్న సమయంలో అనుకోకుండా బందరు వాళ్ళు బస్సు వేశారండి స్వామి దగ్గరికి. బస్ వేసినప్పుడు యజ్ఞనారాయణ శాస్త్రి గారు ఇంటికి వచ్చి దబదబా బందరు వాళ్ళు బస్ వేశారు. సాయికృష్ణ బాబుకు పేరు కూడా స్వామే పెట్టారండి, బాబుకి అక్షరాభ్యాసం స్వామే చేశారండి. మా కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు మాతో పాటు మా నాన్నగారు కూడా వచ్చారు. నేను ఇన్నా వెళ్ళాం, మా నాన్నగారు కూడా వచ్చారు. వచ్చేటపై మా నాన్నగారి కొత్త అంటే ఆంజనేయ స్వామి భక్తి గుడి ఆ పద్ధతుల్లో వెనక సాంప్రదాయంలో ఉండేవారు. సరే ఈయన్ని మా నాన్నగారిని ఇద్దరిని ఇంటర్వ్యూకి పిలిచి మా నాన్నగారికి అన్ని చెప్పారు. ఆయన ఎలా ఉన్నది ఎట్లా ఉండేది చెప్పి ఆయన చాలా ఆశ్చర్యపోయారన్నమాట. తన గురించి చెప్పాక మాట్లాడాక ఈయనతో కూడా మాట్లాడితే ఇట్లా మా కుటుంబం కూడా వచ్చారు స్వామి అంటే తర్వాత పిలుస్తా నేను అని చెప్పారండి స్వామి. తర్వాత మా నాన్నగారు ఈయన బయటకు వచ్చేసాక స్వామి వెంటనే 4వ రోజున బాబుని కడుపుతూ ఉన్నా నేను ఇప్పుడు 7వ నెల అండి స్వామి నా దగ్గరకు వచ్చి చేయి ఊపారు, పిలిచారండి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారండి. స్వామి పిలిచేటప్పటికీ సరే నేను ఆడవాళ్ళ వైపు నుంచి ఆయన మగవాళ్ళ వైపు స్వామి ముందే చెప్పారుగా రెండో మాట ఇంకో తూరి పిలుస్తాను అని. సరే లోపలికి వెళ్ళామండి. లోపల ఆ మెట్ల గదిలో చాలా చిన్నది దారి, మామూలుగా ఇప్పుడు ఒక గదిలో ఇంటర్వ్యూ ఇస్తారు ముందర గదిలో, మెట్ల గదిలోంచి మెట్లు లోపలికి వెళ్ళి ఆ చిన్న గదిలోకి తీసుకెళ్లారండి. తీసుకెళ్లి స్వామి చెప్పారు ఈయన నేను ఉన్నాం, పాపని ఎత్తుకున్నారండి. నేను పాపని ఎత్తుకుంటే తనకి 3వ 7 అనుకుంటా పాపకి, బాబుని కడుపుతో ఉన్న 7వ నెల. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు అమ్మాయికి ఆరోగ్యం తక్కువ, చాలు సంతానం ఇంకా వద్దు నీకు, పిల్లవాడు పుడతాడు, సాయికృష్ణ అని పెట్టండి, అమ్మాయిని నువ్వు ఎత్తుకో అని చెప్పి పాపని ఎత్తుకోమని చెప్పి పాపకి అక్షరాభ్యాసం చేసి చదువు బాగా వస్తుందని స్వామి చెప్పారండి. తర్వాత బాబు పుట్టాక సాయికృష్ణ అని స్వామి చెప్పారు పేరు, కాబట్టి సాయికృష్ణ అని పెట్టామండి. తర్వాత బాబుని తీసుకెళ్ళాక స్వామి మీనాక్షమ్మ గారని స్వామి దగ్గర ఉండేవారు, ఆవిడ దగ్గరికి వెడితేను అమ్మా స్వామి సాయి గీతకి యాపిల్ పండు పెట్టడానికి వస్తారు, ఆ సమయంలో మీరు ఆ దారిలో కూర్చుంటే స్వామి వచ్చి మీ బాబుకి అక్షరాభ్యాసం చేస్తారని చెప్పారు. సరే వెళ్ళి అక్కడ కూర్చుంటాను, స్వామి వచ్చారు, వచ్చి పలక తీసుకుని నీ పేరేంటి అని అడిగి తనకి అక్షరాభ్యాసం స్వామి అనుగ్రహం వల్లనే జరిగిందండి. తర్వాత కూడా బందరవాళ్లతో వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను బాబుకి అంటే కొంచెం కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం నాకు కూడా మానసికంగా కొంచెం బాధగా ఉన్న సమయంలో నాన్న నువ్వు స్వామి దగ్గరికి వెళ్ళి బీఎస్సీనా ఇంజనీరింగ్గా ఏదో ఒకటి తేల్చుకురా స్వామి దగ్గరికి వెళ్ళి అంటే, అప్పట్లో మా మామగారు తన బీఎస్సీలో చేర్పించేశారు, ఎంసెట్ సీటు రాలేదని చెప్పేసేసి, అదో ఇదో తేల్చుకురా అనేటప్పటికి తనకి మనసులో బాగా అది పడిపోయిందండి. సరిగ్గా బాబుకి 2 షర్ట్లు ఉన్నాయండి అప్పుడు, గళ్ల షర్ట్లు నీలం తోటి ఎరుపోటు ఉండేది, ఆ 2 వేసుకుని ఉండేవాడు, ఇంకా వేరే షర్ట్లు లేవన్నమాట, ఇంకా తడిసి ముద్దైనా ఆ షర్ట్తోనే కూర్చుని చదువుకుంటూ కూర్చునేవాడు అనమాట. ఆ సమయంలో నువ్వు స్వామి దగ్గర తేల్చుకురారా బా స్వామి దగ్గర ఇంజనీరింగ్గా బీఎస్సీనా అని గట్టిగా తేల్చుకురారా అని చెప్పాను. చెప్పేటప్పటికీ ఇంకా వాడికి అమ్మ చెప్పింది అని బాగా మనసులో పడిపోయింది. ఈ పాట ఇప్పుడు వెళ్లారండి, 3:30 4:30 సాయంత్రం వెళ్లారు, వెళ్ళంగానే లెటర్ ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి స్వామి 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి స్వామి వంగి ఆ లెటర్ తీసుకున్నారండి. మన్నాడు మళ్ళీ మన ప్రార్థనా మందిరంలో అందరినీ 40 మందిని ఇంటర్వ్యూకి పిలిచారండి. మా అబ్బాయి మాత్రం స్వామికి చాలా దగ్గరగా కూర్చున్నాడు, ఫస్ట్ లైన్లో ఫస్ట్ కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఇంకా మనసులో స్వామిని ఇంకా అడగాలనే కోరికతో ఉన్నాడు. సరిగ్గా స్వామిని ఓ పక్క, స్వామి ఇంజనీరింగ్గా బీఎస్సీనా అని అంటూనే ఉన్నాడండి, వదిలిపెట్టలేదండి. అప్పుడు చేపట్టు అన్నారండి స్వామి, తను చేపట్టాడండి. చేపట్టంగానే విభూది సృష్టించి సాయికృష్ణ చేతిలో విభూది వేశారండి. ఆ విభూది పట్టుకుని బాబు చేయి పట్టుకుని ఈ 40 మందికి పిల్లవాడి చేత్తో పట్టుకుని విభూది ఇచ్చారండి, స్వామి ఇప్పించారు. ఇప్పించాక మళ్లీ వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాక మళ్ళీ స్వామిని బదలటల్లా, స్వామి బీఎస్సీనా ఇంజనీరింగ్ గాను బదలటం లేదండి, అదే పడిపోయింది వాడికి మనసులో. చేపట్టు అన్నారండి, అంటే పక్కన ఎవరో పడుతుంటే నువ్వొద్దు నువ్వు కాదు అని చెప్పి తన్నే పెట్టమన్నారండి, మా బాబాన్నే పెట్టమన్నారు. చేపట్టంగానే వేడిగా లడ్డు పొడి గడ్డ అంతా చేతిలో పడుతుందండి, చేతిలో తెల్లబోతున్నట్ట. అప్పుడు మళ్ళీ వెంటనే తన చేయి పట్టుకుని ఈ పిల్లాన్ని వెంట పెట్టుకెళ్ళి అందరికీ లడ్డు ఇప్పించారట. తర్వాత పక్కన వాళ్ళ నాట కొంచెం అట్టే పెట్టుకో ఇంటికి తీసుకెడుదాను అన్నట్ట. సరే అట్టే పెట్టుకున్న స్వామి వాళ్ళందరితో కూడా అన్ని మాట్లాడాక మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను ఆశీర్వదించండి, నన్ను బీఎస్సీనా ఇంజనీరింగ్గా స్వామి అనేవాడి అడిగాడటే టైం వేస్ట్ చేయక అని చెప్పేసి గట్టిగా కసిరేస్తండి. కసిరేటప్పటికీ సరే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీ సాయికృష్ణ చాలా అదృష్టవంతుడండి, స్వామి ఇలా ప్రసాదం అది ఇచ్చారని మాకు ముందొచ్చిన మన విశ్వనాథం గారి భార్య సుబ్బలక్ష్మి గారు చెప్పారు, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడండి అని ఆవిడే చెప్పారండి ఇంటికి వచ్చి, అక్కడ మందిరంలో గుమ్మల్లో కూర్చున్నప్పుడు చెప్పారు. సరే ఇంటికి వచ్చేసాడండి. ఇంటికి వచ్చేసాక ఇంకా సహజంగా తను టైం వేస్ట్ చేసే పిల్లాడు కాదు, ఆ సమయంలో ఆ పిల్లవాడికి ఏనాళసని ప్రవేశించిందండి. అందుకని చెప్పి స్వామి ఆ శని అనేటటువంటి ఆ గ్రహాన్ని టైం వేస్ట్ చెయ్యొద్దు అని గట్టిగా కసిరారు అనేటటువంటి ఉద్దేశం మాకు తెలిసిందండి. ఎందుకంటే సహజంగా అలాంటి పిల్లవాడు కాదు కాబట్టి. తర్వాత మా బాబు అది స్వామి అన్న ముక్క అది ఓ పేప దీని మీద రాసుకుని బోర్డు పెట్టు దగ్గర పెట్టుకున్నాడండి. తర్వాత తర్వాత కూడా స్వామి అనుగ్రహంతో తనకి 1000 లోపు సీట్ వస్తుందని అందరూ అన్నారు ఇంజనీరింగ్ సెకండ్ టైం. కానీ 1000 లోపు రాలేదండి, రాలేదు. 2400 సీట్ వచ్చిందండి. సీట్ వచ్చేటప్పటికి సరే ఇంకా తెలిసిన వాళ్ళు మా చుట్టాలందరూ అన్నారు పిల్లవాడిని మాత్రం ఇంజనీరింగ్ చదివించమ్మా, మీకేదన్నా అవసరమైతే మేము సహాయం చేస్తాము, డబ్బు లేదని మాత్రం నువ్వు మాత్రం చదువు మానిపించద్దన్నారండి. ఆ రకంగా ఆ 4 ఏళ్ళు వాళ్లే మాకు సహాయం చేశారు. అంటే 4500 ఫీజు అండి, 900 బస్సుకి అయ్యేది, 4400 సంవత్సరానికి చొప్పున 16000 పైన ఈ 500 ఈ డబ్బు వాళ్లే ఇచ్చారండి. పిల్లవాడు ఇంజనీరింగ్ విజయవాడ KLU పూర్తి చేశాడు. స్వామి అనుగ్రహంతో బాబు గనక వేరే ఊళ్ళో చేరేటట్టయితే ఆ అమౌంట్ పెట్టుకునేటటువంటి శక్తి మాకు లేదు. ఇంట్లో భోజనం చేసి బాక్స్లో పెట్టుకు వెళ్ళటం మూలాన మనం కొంత మటుకు స్వామి అనుగ్రహంలో ఈ రకంగా జరిగింది అనుకున్నామండి.
0: ఇంతవరకు మీరు స్వామివారి భక్తులు, విజయవాడ వాస్తవ్యులు, బాలవికాస్ గురువు అయిన శ్రీమతి శిష్లా భారతి గారితో ఇంటర్వ్యూ మొదటి భాగాన్ని విన్నారు. ఈ పరిచయ కార్యక్రమంలో 2వ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రామ చింతనే చాలు రామనామే మేలుగా, రామ చింతనే చాలు రామనామే మేలుగా, రామ చింతనే

那江人啊，哪能人啊，哪能人啊，哪能人啊，哪能人啊，哪能人啊。

0: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
1: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
0: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
1: మాధవ

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 2వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ పునః ప్రేమపూర్వక స్వాగతం. ఇప్పుడు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు ప్రసంగిస్తారు.
1: ఓం శ్రీ సాయిరాం. సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి స్వామి యొక్క ప్రేమను గత 9 సంవత్సరాలుగా పంచుతున్నటువంటి సాయి మీడియా సెంటర్ టీమ్ కి అభినందనలు. ఈరోజు ప్రస్తుతం ఈ సత్యసాయి మీడియా సెంటర్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తూ స్వామి యొక్క ప్రేమను, స్వామి యొక్క ఉపదేశాలను, ఆదేశాలని, స్వామిని అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించే భక్తుల ఇళ్లలో స్వామి యొక్క వాణిని వినిపించడానికి తమ వంతు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు తెలుగు స్ట్రీమ్ ఈ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంగా మనం స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనే ఒక టాపిక్ మీద అంతా ప్రేమమయంగా మన జీవితాన్ని మలుచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఒక టాపిక్ ని, టాపిక్ గురించి పైన నన్ను మాట్లాడమన్నారు. ఎప్పుడు స్వామి యొక్క ఉపన్యాసాలు మనం విన్నా స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనే ఒక మాటను వారు ఎంత ఆతృతతో ధ్వనిని పెంచి చాలా గట్టిగా చెప్తూ ఉండేవారు. అంటే వారికి మనమందరూ కూడా మన జీవితాలను ప్రేమమయంగా చేసుకోవాలనేటువంటి ఒక తపన వారు ఎప్పుడు ఆ మాట పలికినా మనకి అస్ఫురించేది. ఏ విధంగా మనం ప్రేమతో మనం దాన్ని మొదలు పెట్టుకోగలము ఒక దినచర్యని, ఫిల్ ద డే విత్ లవ్ ఆ దినాన్ని ఏ విధంగా మనం ప్రేమతో నింపుకోగలము, స్పెండ్ ద డే విత్ లవ్ ఆ దినమంతా ప్రేమతో ఏ విధంగా మనం అందరినీ ప్రేమను పంచుతూ ఏ విధంగా మనం ఆ దినాన్ని మనం కొనసాగించగలము, ఎండ్ ద డే విత్ లవ్ ఆ రోజంతా అయిన తరువాత మనం నిద్రించే ముందు కూడా మనం ఏ విధంగా మనం ప్రేమతో ఆ రోజును మనం ముగించగలుగుతాము అనేటువంటిది స్వామి యొక్క మాటల్లోనే అనేక సార్లు మనం విన్నాము. దీనికి ఒకే ఒక మార్గం అనేది నా మనసులో ఉన్నటువంటి మాట. ఏతావాత ఏంటంటే దీనికి మనం ప్రతి అనునిత్యము ప్రేమతో మెలగాలనేటువంటి ఒక స్వామి యొక్క సూచన, స్వామి యొక్క ఆదేశము, స్వామి యొక్క ప్రబోధన మనం మనసులో పెట్టుకుంటే ఈ యొక్క స్వామి చెప్పినటువంటి ఈ పదాలకి, ఈ వాక్యాలకి నిజంగా మనము ఒక కార్యరూపాన్ని ఇచ్చిన వారం అవుతాము. మనసులో ప్రేమ ఉంటే, మదిలో ప్రేమ ఉంటే, హృదయం నిండా ప్రేమ నింపినప్పుడు, నింపుకున్నప్పుడు మనం ఆ రోజుని ప్రేమతోనే మనం మొదలు పెట్టగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే నింపగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే గడపగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే మనం ముగించగలుగుతాం. దానికి ముఖ్యంగా మనం వేరే యొక్క ఎటువంటి మార్గాలు, అన్య మార్గాలు దీనికి లేవు. కేవలం మనం మన హృదయంలో ప్రేమను నింపుకున్నప్పుడే ఆ పని చేయగలుగుతాం. ఇది ఎక్కడి నుంచో ప్రేమను తెచ్చి ఆ కొంత టయానికి ఆ చెప్పిన కలిసిన వారికి పంచడానికి కాదు. మనం మన హృదయాల్లో ఎప్పుడైతే ప్రేమను నింపుకుంటామో అప్పుడే ఆ రోజంతా కూడా ప్రేమమయంగా తయారవుతుంది. మరి ఆ హృదయంలో ప్రేమను ఎలా నింపుకోగలుగుతామంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఒకసారి మనం ఆలోచిస్తే మనం ఎవరిని అత్యంతంగా ప్రేమిస్తాం? మన అమ్మను, మన తల్లిని, మన తండ్రిని, మన సోదరుని, మన సోదరిని, మన కుటుంబ సభ్యుల్ని మనం చాలాగా ప్రేమిస్తాం, అత్యంతంగా ప్రేమిస్తుంటాం. మామూలుగా సత్యసాయి భక్తులందరూ కూడా స్వామిని అమితంగా ప్రేమిస్తారు, వాళ్ల ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. మనకు తెలియకుండానే మన సొంత వాళ్లకంటే ఎక్కువగా స్వామిని ప్రేమిస్తున్నామనేటువంటిది మనకు అప్పుడప్పుడు మనకి గోచరం అవుతుంటుంది. మరి అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించే ఆ స్వామి వారేం చెప్పారు ఆ మాటలంటే, అందరిలోనూ నేనే ఉన్నాను, ఎవరిని ప్రేమించినా నన్ను ప్రేమించినట్లే అని కూడా స్వామి మనకు ఎన్నో ఉపన్యాసాలు గాని ఎన్నోసార్లు మాట్లాడుతూ మనందరికీ చెప్పించారు. మన హృదయాల్లో ప్రేమను నింపుకునేకి అదొక్కటే మార్గం ఏమిటంటే, అందరిలోనూ స్వామిని మనం చూడగలిగినప్పుడు, ఏ స్వామినైతే మనం హృదయపూర్వకంగా ప్రాణప్రదంగా ప్రేమిస్తామో ఆ స్వామి అందరిలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎటువంటి ద్వేషించడానికి అవకాశం ఉండదు. ఆ స్వామి అందరిలో కనపడుతున్నప్పుడు, ఆ స్వామి అందరిలో ఉన్నాడనే మనకు నమ్మకం మనలో ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా తూలనాడము, ఎవరిని కూడా ద్వేషించడం చేయలేము. అందరిలోనూ స్వామినే చూస్తే ఆ స్వామికి అందించే ప్రేమనే మన అందరికీ కూడా అందించగలుగుతాం. అలా ఆలోచించినప్పుడే మన హృదయంలో కూడా ఆ ప్రేమ నిండుతుంది. ఆ హృదయం ఒకసారి ప్రేమతో నిండితే ప్రపంచమంతా కూడా ప్రేమమయంగానే ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం ప్రేమమయంగానే ప్రేమతోనే గడపగలుగుతాం. దానికి కావలసిన ఒకటే ఒకటి మనం చేయగలిసింది, ప్రేమను మనం మదిలో నింపుకున్నప్పుడు, మన హృదయంలో నింపుకున్నప్పుడు స్వామి ఎప్పుడు అదే చెప్పేవారు. ఏ ఉపన్యాసమైనా వారు చివరిలో అందరూ ప్రేమతో ఉండండి, అందరినీ ప్రేమించండి, ఒకరికొకరు ప్రేమను పంచుకోండి, మీ హృదయాలను ప్రేమతో నింపుకోండి బంగారు అని ఎంత చెప్పేవారు. ఒకసారి ఆ ప్రేమ హృదయంలో నిండిపోయినప్పుడు ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనేది వేరుగా మనం చెప్పనక్కర్లేదు. ఒకసారి స్వామి యొక్క ఆదేశాల ప్రకారం, స్వామి యొక్క ప్రబోధల ప్రకారం మనం వాటిని అనుసరించి మనం ఏ స్వామినైతే ప్రేమిస్తామో ఆ స్వామిని అందరిలో చూస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో కూడా ఆ ప్రేమ నిండుతుంది. ఆ హృదయం ఏ గుండెలో అయితే ఆ ప్రేమను నింపుకున్నామో అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఎలాంటి ఒక ఆలోచనలు కానీ అక్కడ ఆస్కారం ఉండదు. కేవలం అందరినీ కూడా ప్రేమతోనే చూడగలుగుతాం. ప్రతి చేసే పనిలో మనం ప్రేమనే అనుభవిస్తాం, ప్రతి చేసే పనిలో ప్రేమనే పంచగలుగుతాం, ప్రతి వారిని ప్రేమతో పలకరించగలుగుతాం, ప్రతి వారిని ప్రేమతో చూడగలుగుతాం. ఎందుకంటే మనం ఆరాధించే స్వామి అందరిలో ఉన్నాడనే ఒక ఆ నమ్మకాన్ని మనం కలిగినప్పుడు, నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడు. వారు ఉన్నారు, ప్రతి జీవిలోనూ వారే ఉన్నారు, బట్ మనకు అనుభవానికి రావాలి, మనం దాన్ని నమ్మాలి, మనం దాన్ని చూడగలగాలి. ఆ రోజే మన హృదయంలో మనకు ఎంతటి ప్రేమైనా మనకు నింపుకోగలుగుతాం. ఎందుకంటే మనం చూసాం స్వామి వారు ఉన్నప్పుడు కూడా ఎంతమంది వేల లక్షల కోట్లాది మందికి వారు తమ ప్రేమను పంచగలిగినారు. అంటే ప్రేమకు అపరిమితం, అది ఎంత, అది భగవత్ స్వరూపం. ప్రేమ అంటే భగవంతుడే, స్వామి ఎన్నో ఉపన్యాసంలో చెప్పారు. ఆ ప్రేమకు పరిమితులు లేవు. భగవంతుడు ప్రేమస్వరూపుడు, స్వామి కూడా మన అందరినీ కూడా ప్రేమస్వరూపులారా అనేవారు. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉంది, మనం దాన్ని జాగృతం చేసుకోగలిగితే ఆ ప్రేమను పంచగలుగుతాం. ఆ ప్రేమను పంచినప్పుడే స్వామిని ఆ విధంగా మనం పూజించగలుగుతాం, ఆరాధించగలుగుతాం. స్వామిని ఆరాధించే ఒకే ఒక మార్గము అందరినీ ప్రేమించడం, అందరినీ సేవించడం. స్వామి అన్నారు కదా, లవ్ ఆల్ సర్వ్ ఆల్. అది చేసినప్పుడే, అదే మనకు సత్యసాయి భక్తులకు అదే పూజా కార్యక్రమం, అదే మనకు వ్రతము, అదే మనకు యజ్ఞము. కాబట్టి అలాంటి ఆ స్వామి నేర్పినటువంటి ఆ బాటలో మనం నడిపినప్పుడు మన హృదయం ప్రేమతో పరిపక్వమవుతుంది. పరిపక్వతతో కూడినటువంటి ఆ హృదయము ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని అసహించుకోలేదు, ఎవరిని దూరం పెట్టుకోలేదు, అందరూ తనవారిగా భావించే ఒక హృదయం మనలో ఏర్పడినప్పుడు మన జీవితం ప్రేమమయంగా తయారవుతుంది. మన చుట్టూ మనం ప్రేమనే చూస్తాం. ప్రేమ అనేటువంటిది స్వామికి ఎంత ప్రీతి పాత్రమో ఆ విధంగా మనం కూడా తయారైపోతాం. స్వామి అడుగుజాడలో నడిచినప్పుడే ఆ విధంగా మనం కూడా ప్రేమను పంచగలుగుతాం, ప్రేమను మనం ఆస్వాదించగలుగుతాం, ప్రేమను పొందగలుగుతాం. ఇది కేవలం ఇవ్వడమే కాదు, మనం పొందగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంగా మనం స్వామి యొక్క ఆ ప్రబోధనలను మనం నెమరు వేసుకోవడం, వారు చెప్పినటువంటి ఆ టీచింగ్స్ లో నుంచి ముఖ్యంగా ఏ ఉపన్యాసం విన్నా వారు ప్రేమను ప్రేమ గురించి మాట్లాడకుండా ఏ ఉపన్యాసాన్ని కూడా వారు ముగించలేదు. కాబట్టి ఆ పంథాలోనే ఆ మార్గంలోనే మనం అందరూ నడుద్దాం, ప్రేమను నింపుకుందాం, ప్రేమను పంచుదాం, ప్రేమను పొందుదాం. సాయిరాం.
0: ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారి ప్రసంగం విన్నారు. ఓంకార సుప్రభాత ధ్యాన నామ సంకీర్తనలతో వ్యక్తిగతంగానూ కుటుంబ పరంగానూ ఒక ప్రేమపూరితమైన ప్రశాంత వాతావరణంలో రోజుని ఆరంభించిన సాధకునికి రోజులో మిగతా సమయాన్ని కూడా అదే రీతిలో ప్రేమమయం చేసుకోవాలనే భావన కలుగుతుంది. గడప దాటి బయటపడే సాధకుడు ఎన్నో వైవిధ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. లౌకికంగా భిన్న స్వభావాల వ్యక్తులతో, సంఘటనలతో, సన్నివేశాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి క్లిష్టమైన సందర్భాల్లో కూడా బాహ్య ప్రభావం వల్ల తన ఆంతరంగిక స్వభావం చెదిరిపోకుండా రోజంతా ప్రేమభరితంగా గడపాలి అంటే, ప్రేమ సుగంధాన్ని వెదజల్లాలి అంటే అందుకు ఎన్నో సాధనా మార్గాలున్నాయి. సత్యసాయి సాహిత్య స్వాధ్యాయం, సమయం పట్ల సంయమనం, మృదు మధుర భాషణం, కర్మనే ఉపాసనగా మలుచుకోవటం, సేవనే భాగ్యంగా తలుచుకోవటం, అందరినీ కలుపుకోవటం, ఇవన్నీ నామస్మరణతో చెయ్యటం. ఇది ఒక్కరోజులోనే అలవడకపోవచ్చును, కాని సాధన చేస్తే సాధ్యం కానిదేముంది? ఇదే ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ కి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నిర్దేశించిన సాధనాక్రమం. ఈ క్రమాన్ని సక్రమంగా అనుసరిస్తూ ఈ విభాగంలో ఒక్కొక్క అంశంపై వివిధ కార్యక్రమాలను విందాం.
2: ఆధ్యాత్మిక సాధనలో మరో మూడు ముఖ్యమైన అంశాలు శ్రవణం, మననం, నిధిధ్యాసనం. సాహిత్యంలోనే హితముంది. స్వామి సాహిత్యం దివ్య బోధల కల్పవృక్షం. స్వామి సాహిత్య వాహినిలో మునిగి తేలుతూనే వారి మృదుస్వరంలో వినే సౌభాగ్యం కూడా మన సొంతం. మనను మనం దిద్దుకుని స్వామి చూపిన మార్గంలో నడవడానికి ప్రతినిత్యం స్వామి బోధలు వినడం, చదువుకోవడం అత్యావశ్యకం. అదే స్వాధ్యాయం. స్వాధ్యాయం గురించి స్వామివారి దివ్యోపన్యాస ఆంగ్ల అనువాదకులుగా సుప్రసిద్ధులైన శ్రీ కామరాజ్ అనిల్ కుమార్ గారి ప్రసంగం సాహిత్యం సాలోక్యం ఇప్పుడు మీకోసం.
3: భగవాన్ బాబావారి దివ్య పాద పద్మములకు ప్రణామములు. ఈనాడు శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం వారు జరుపుకునే వార్షికోత్సవ సందర్భంగా అందులో ఉన్న వారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కేవలం తెలుగు భాషలోనే కాక భారతదేశంలో ఉన్నటువంటి ఇతర భాషలలో కూడా ప్రసారాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనసారా ఈ మీడియా సెంటర్ వారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకొచ్చినటువంటి సమాచారం దేశ విదేశాల నుండి రేడియో ప్రసంగాల ద్వారా, మీడియా సెంటర్ ప్రసారాల ద్వారా వారు స్వామి సన్నిధిని అనుభవిస్తున్నట్టుగా వారు నాకు చెప్తున్నారు. అనేకమైన విషయములు అందుతున్నాయని చెప్తున్నారు. నిజంగా ఇంతకన్నా మించినటువంటి జ్ఞాన యజ్ఞము మరొకటి ఉండదు అని నేను భావిస్తున్నాను. మరొకసారి అందరినీ కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి సాహిత్యం పైన కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. స్వామి మాటల్లోనే తెలియజేస్తే బాగుంటుంది. ఇతరుల యొక్క మాటలు గాని, సుప్రసిద్ధుల యొక్క మాటలు గాని అవి అటుంచగా సాయి వాక్కులలోనే తెలుసుకుంటే వాటికి ప్రామాణికత ఉంటుంది అని నేను భావిస్తున్నాను. వారి మాటల గురించి వారే ఏమన్నారో మీకు తెలియజేస్తాను. గ్రంథములన్నీయు గాలించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాకు. ఎన్ని గ్రంథాలు చూడండి, అంతా కూడా బాబాగారి మాటలు కనపడతాయి. సత్యసాయి సాహిత్యంతో పరిచయం ఉన్న వారికి ఏ గ్రంథం చదివినా ఎక్కడ ఏ ప్రసంగం విన్నప్పటికీ కూడా సత్యసాయి సత్యవాక్కు మనకు తప్పకుండా తెలుస్తూనే ఉంటుంది, చెవుల్లో రింగుమంటూనే ఉంటుంది, హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వేదములన్నీ వెతకి చూచినగాని సత్యసాయి పలుకు సత్యవాక్కు. ఆ వేదాల యొక్క సారము స్వామి యొక్క వాక్కులలో ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గాని, కామాధారం గాని, సూర్యప్రకాశ్ శాస్త్రి గాని, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి గాని, ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి గాని వీరంతా ఆనాడు ప్రశాంతిలయం సందర్శించి స్వామి సన్నిధిలో ఉపన్యసించి వారి అన్నమాట మీకు తెలియజేస్తున్నాను, సాయి సందేశం అంతా కూడా వేదాల సారము అని వారు చెప్పడం జరిగింది. శాస్త్రములన్నీ చదివి చూచినగాని సత్య సాయి పలుకు సత్యవాక్కు. అవంతా శాస్త్ర ప్రమాణంగా ఉంటుంది, శాస్త్రములకు విరుద్ధంగా ఉండదు. పైగా ఆ శాస్త్రములో ఉండే విషయములను స్పష్టంగా స్వామి విశదీకరించడం మనకి అనుభవమే. ఈ అర్థం కాని విషయాలన్నీ కూడా అలవోకగా స్వామి తెలియజేయడం శాస్త్రమునకే గౌరవము అని నాకు అనిపిస్తుంది. గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్యసాయి పలుకు సత్యవాక్కు. గాయత్రి మంత్రం గురించి ఎన్నో ప్రసంగాలు విన్నాం. స్వామి కూడా మా కళాశాల విద్యార్థులందరూ కూడా సామూహిక ఉపనయనం జరిపినప్పుడు వారు గాయత్రి మంత్రం గురించి చెప్పిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో, అది బెంగళూరులో బృందావనంలో సామూహిక ఉపనయనాల సందర్భంలో వారు గావించిన దివ్య ఉపన్యాసం. మరొకసారి గాయత్రి గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ. ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రములు ప్రతి మతమునికి ఉన్నది. బైబుల్ క్రైస్తవులకు ఉన్నది, అలాగే ఖురాన్ మహమ్మదీయులకు ఉన్నది, ధమ్మపద ఉన్నది మనకి, అన్ని మతములకు శాస్త్రములు ఉన్నవి. కానీ స్వామి ఒక్కొక్క మతము గురించి చెప్తూ ఉంటే వారి మతముల యొక్క ప్రామాణికత తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, ఫ్రాన్స్ నుంచి ఒక బిషప్ గారు స్వామి దర్శనానికి వచ్చారు. వారి జన్మదినోత్సవ సందర్భం అవడం వల్ల స్వామి వారికి ఆంతరంగిక సంభాషణ ఇంటర్వ్యూ అనుగ్రహించారు. వారితో పాటు బ్రెజిల్ రాణి, ఆమె కుమార్తె కూడా రావడం జరిగింది. స్వామి నన్ను కూడా పిలవడం జరిగింది, నా అదృష్టం. స్వామి బైబుల్ గురించి చెప్తూ ఉంటే ఆ బిషప్ గారు అవాక్కయ్యాడు. నేను క్రిస్టియన్ గారిలో 30 సంవత్సరాలు పనిచేశాను, 4 సంవత్సరాలు చదువుకున్నాను, ఎంతో మంది పెద్దల ప్రసంగాలు విన్నాను, క్రైస్తవ మఠాధిపతుల ప్రసంగాలు. కానీ మన స్వామి క్రైస్తవ శాస్త్రమును, క్రైస్తవ ధర్మమును ఎంత ముచ్చటగా చెప్పారో వారెవరికి తెలియదు. ఆ బిషప్ గారు అన్నాడు, ఓ స్వామి, ఐ నెవర్ హర్డ్ బిఫోర్. నేను ఎప్పుడూ వినలేదు స్వామి. ఓ వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఇట్ ఈస్, ఎంత గొప్పగా చెప్పారు స్వామి అంటూ నేను చెల్లారా విన్నాను. అలాగే బుద్ధ పౌర్ణమి నాడు ధమ్మపదాన్ని గురించి, బుద్ధుని గురించి స్వామి తెలియజేస్తుంటే ఆ బౌద్ధ భిక్షువులంతా కూడా అవాక్కైపోయారు, శిలా ప్రతిమల్లాగా నిలిచిపోయారంటే బుద్ధుని గురించి అట్లా చెప్పిన వారు ఎవరూ లేరు. అందువల్లే ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ. ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా బాగా చూడండి. సత్య సాయి పలుకు సత్యవాక్కు. వారిదే సత్యవాక్కు, అంతకు మించి మరొకటి ఉండదు. సరే, మరొకటి ఉన్నది, మనం అందరూ కూడా మన ఇళ్లలో అందరికి ఆచారమే, లలిత స్తోత్రాలు కానివ్వండి, విష్ణు సహస్రనామాలు కానివ్వండి, సుందరకాండ కానివ్వండి, వాళ్ళ మత గ్రంథాలు కానివ్వండి, అంతా చదువుతూనే ఉంటారు, పారాయణం ఇళ్లలో చేస్తూనే ఉంటారు. కానీ ఈ స్తోత్రాల వెనుకున్న మంత్రార్థము చూస్తే స్వామి చెప్పినటువంటి మాటలే అవన్నీ కూడా మనం వింటున్నాం. ఇవాళ విష్ణు సహస్రనామాలు వినండి, లలితా సహస్రనామాలు వినండి, ఆ ప్రతి మంత్రార్థము కూడా దాని స్వామి ప్రత్యక్ష సాక్ష్యము, వారి వాక్కు ప్రత్యక్ష నిదర్శనముగా నిలుస్తాయని మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రములను శోధించి చూడగా. ఈ స్తోత్రాలన్నీ బాగా చూడండి, శోధించి, ఊరికే వల్లి వేయడం కాదు, అర్థాన్ని తెలుసుకుంటూ రీసెర్చ్ చేసి సత్య సాయి పలుకు సత్యవాక్కు, వారిదే సత్యవాక్కు అని తెలుస్తుంది. అందువల్ల స్వామి తన మాటల గురించి చెప్పినటువంటి విషయాలు నీ ముందు ఉంచితే ఆ ప్రామాణికత మనం ఎంతవరకు అర్థం చేసుకోగలిగాము, ఎంతవరకు ఆకలింపు చేసుకున్నాము అనే విషయం తెలుస్తుంది అన్న భావంతో ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఎవడు భగవంతుడు అంటే ఎవరు, భగవత్ తత్వాన్ని ఎలా వివరించాలి అనే విషయాన్ని చాలా చోట్ల మనం విని ఉన్నాం. బహుశా నా వయసు వాళ్ళంతా ఎంతో మంది పౌరాణికుల్ని విని ఉండవచ్చు, అనేకమైన గ్రంథములు కూడా చదివి ఉండవచ్చు, విశేషానుభవమును కూడా కలిగి ఉండవచ్చు. మన స్వామి ఎలా చెప్పాడు చూడండి, క్రమము తప్పగమెంత ప్రతి దినంబును భానుడు ఉదయస్తమయములనందనేల. అబ్బా ఏం చెప్పావు స్వామి, ప్రతిరోజు కూడా సూర్యోదయము సూర్యాస్తమయం ఉంటున్నది, ప్రతిరోజు కరెక్ట్ గా సూర్యోదయం కరెక్ట్ గా సూర్యాస్తమయం ఎందువల్ల జరుగుతున్నది? మనమన్నా కాస బద్దకిస్తాం, మనకన్నా అప్పుడప్పుడు స్ట్రైకులు ఉంటాయి. సూర్యుడికి ఏం లేదే, వేళకి ఉదయిస్తున్నాడో అస్తమిస్తున్నాడు ఎందువల్ల? గగనమునకు కాంతి కైసేయుతరలు పగలు మాత్రము దాగు భంగియేల. రాత్రిపూట మెలమెల మెరిసిపోతాయి నక్షత్రాలు, మరి పగలు కనపడమే ఎక్కడ దాక్కున్నాయి, ఈ తెర ఏమన్నా వేశారా, ఎవరు దాచారు, ఎందువల్ల తెలుసుకో. క్షణమైన విశ్రాంతి గునక తాపవనుండు జీవకోటుల బ్రోవ వివనేల. సమస్త ప్రాణికోటి కూడా ఈ ప్రాణవాయువుని ఉచ్ఛ్వాసాన్ని ఉచ్ఛ్వాసములు గ్రహించి ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ప్రాణవాయువు పైన ఆధారపడి ఉన్నది. ఈ శ్వాసక్రియ ఉండటం వల్లే మనం బ్రతికున్నట్టు లెక్క. ఇన్ని జీవరాశులకు ఎక్కడి నుంచి వచ్చింది గాలి? సాయంకాలం పూట బయట చల్లని గాలి మనం ప్రెస్ వీస్తుంటే ఎంత అందంగా ఉంటుంది. ఎండాకాలం కాస్త సాయంకాలం చల్లబడ్డాక సముద్ర తీరంలో ఆ చల్లని గాలి మెల్లమెల్లగా నేను స్పృశిస్తే ఎంత అందంగా ఉంటుంది. ఎవడి వల్లయ్యా ఈ గాలి, ఎవరు నీకు ఫ్యాన్ తిప్పుతున్నాడు అది తెలుసుకో. అని శంభు కలకల ధ్వనుల నవ్వుచు నది సలిలమై ప్రవహించు చందమేల. ఆహా ఏమేశావు స్వామి, ఎంత బాగుంది చూడండి. కళ్ళకళ్ళ ధ్వనుల నవ్వుచు, గంగానది ఒడ్డు దగ్గర నిలబడండి, ఆ గంగానది ప్రవహిస్తున్నప్పుడు ఉంటుంది. కృష్ణానది చూడండి, గోదావరి నది చూడండి, సముద్ర తరంగాలు చూడండి. మనమేమో అబ్బా తరంగాలు ఏం బాగున్నాయా అంటాం, మన స్వామి అంటాంలా. అన్ని శంభు కళ్ళకళ్ళ నవ్వుచు, అది వద్ద నవ్వులాగా ఉంది ఆయనకి. ఎందువల్ల, వారి యొక్క సృష్టి ఇది, తన సృష్టి చూసి తాను నవ్వుతున్నాడు, ఆ సృష్టి సృష్టికర్తను చూసి అది నవ్వుతున్నది. ఒకరికొకరి యొక్క హాస్యము ఆ చిరునవ్వు. ప్రకృతిలోన ఎందు చూచిన భ్రమయేల, ఈ ప్రకృతిలో ఎక్కడికన్నా చూడండి భ్రమం పెట్టివాడికి, ఇది నాది నాది నేను నేను నాది, ఏమిటయ్యా భ్రమ, ఎందుకీ అహంకారం ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు. భూమిని ధన కుల మతి జాతి భేదమేల, అబ్బో మనకున్న జాతులు మనకున్న మతాలు మనకున్న మతులు ఇన్ని తేడాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ వెరైటీ ఎక్కడదనుకుంటున్నావు. ఎవని ఆనతి ఇది ఇట్లు జరుగుచుండు, ఎవరయ్యా దీని కంట్రోలర్, ఎవరు ఈ సృష్టిని ఇట్లా నడిపించేది, ఎవరు? సూర్యుని గాని వాయుదేవుని గాని నదీ నదములు గాని వీటిని నడిపించేది ఎవరు? ఎక్కడి నుంచి వస్తోంది ఇది? ఎవని ఆనతి ఇట్లు జరుగుచుండు, ఎవరయ్యా ఎవరు దీనికి నడిపించేది అని అంటున్నారు. ఇక్కడ చమత్కారం, అతడ ఇతడని ఇతడ అతడని అతడ ఇతడని ఇతడు అతడని సర్వులకు అధిపతి అని కంచరయ్య. ఈ సృష్టిని నడిపించేటువంటి ఆ నియామకుడు యజమాని ఎవరున్నారో అతడే ఇతడు ఇతడే అతడు అని తన గురించి చెప్పినట్టు అయింది. ఆ ప్రకృతికి రమణీయతను వివరించినట్టు కూడా అయింది అని తమకి విన్నవిస్తున్నాను. ఎంత చెప్తారు సంక్రాంతి చూడండి, పల్లెటూరు వాతావరణం. దినకరుడు శాంతుడై తోచే, అంత వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. దినములింక కురచలయ్యే, త్వరగా చీకట పడుతూ ఉంటుంది. చలిగాలి చురుకు హెచ్చే, చల్లగా గాలి వస్తుండదు సంక్రాంతి టైంలో. పొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోన, ఆ పొలాల్లో ఆ వెన్నెల చూడాలండి. నిజంగా మనం, నాకు ఆంధ్రదేశంలో గోదావరి జిల్లా లాగా పరిచయం నాకు. ఆ గోదావరి జిల్లా వెళ్తున్నప్పుడు అండి, గోదావరి బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు, ఆ వెన్నెలు ఉన్నప్పుడు, ఆ పొలాలు చూస్తున్నప్పుడు, దాన్ని ఆ మాటలు రావండి, వారే చెప్పాలి. కుప్పలం నూర్పు కాపులు గొంతులెత్తి, అంటే ఈ ధాన్యాన్నంతా కుప్పలు చేసి వాళ్ళు పాటలు పాడుతుంటారు పల్లెటూరు వాళ్ళు. గొంతులెత్తి పదములను పాడ తొడగిరి, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. మనలాగా ఒక మిషన్లో లాగా ఉండరు, ఈ ఫ్యాక్టరీలు మిషన్లు పట్టణాల్లో ఉండి పల్లెటూళ్ళలో కీర్తనలు పాడుతూ ఉంటారు. ఎంత చక్కగా పాడతారో చూడండి. పచ్చపూలు జనప చేలకు ముత్యాల సరులు చేర్చే, ముత్యాల దండ ఎంత అందంగా ఉంటుందో, ఈ జనప చేలు కూడా అంత ముత్యాల దండలాగా ఉంటాయట. మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, ఎవరు చెప్తారండి మిరపకాయలు ఎవరు, మిరపకాయలు ఆ కుంకుమ వేశారా అన్నట్టుంటుందిట. బంతి పువ్వుల మొగములు అల్లంత విప్పి, ఎందువల్ల సంక్రాంతిలో బంతి పువ్వులు బాగా పూస్తాయి, అవి అల్లంత విప్పి ఫుల్ గా ఉన్నప్పుడు, ఫుల్ బ్లాసమ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. మన గృహంబుల ధాన్య సంపద నిలిపి, సంక్రాంతి సమయంలో ఈ ధాన్యం అంతా తీసుకొస్తారు. పల్లెటూళ్ళు గాదెలు అంటారండి, ఎత్తుగా పెద్ద ఉంటాయి, ఆ గాదెల నిండా ధాన్యాన్ని నింపుతారు. మన గృహంబుల ధాన్య సంపద నిలిపి, అయితే స్వామి సరసురాలైన పుణ్య మాసంబు వచ్చే, సరసురాలైన పుణ్య మాసంబు వచ్చే, అది సరసం అంటే ఆ సరసురాలైన ఈ ప్రకృతిని అంతా కూడా సరసురాలుగా చెప్పి, వచ్చేస్తుందయ్యా పుణ్యమాసంబు వచ్చే, ఈ పుణ్యమాసంలోనే జరిగేది. పరగ నొప్పుచు సంక్రాంతి పండుగ వచ్చే, నాయనో స్వామి ఈ పద్యాన్ని నేనేం మార్చేది బాబోయ్, గుండెకు ఉపయోగపడుతుంది. చాలా మంది మీరు వీడియోలో చూసి ఉంటారు, ఎక్కడైతే నాకు చేత కాదో గజేంద్ర మోక్షం లాగా దండం పెట్టి స్వామి నన్ను వదిలిపెట్టుకుని ప్రార్థిస్తాను. ఎందువల్ల ఎంత ఇంగ్లీష్ గా మార్చినా ఆ అందం రాదు, ఆ చందం రాదు, ఆ హోయలు రాయు, ఆ సబగులు రావు అని చేత చెప్పు చెప్పు చెప్పు అంటాడు పాప ఆయన. ఆయన దయతో చెప్తేనే వింటమే తప్ప, లేకపోతే మనం చేసేదాన్ని శిరచ్ఛేదం చేయాలంతే, దాన్ని సగం కూడా న్యాయం చేయలేము. అంత గొప్ప భాష అయింది. ఇంకా చూడండి ఎంత బాగుందో భాగవతం. మనం పురాణం శ్రవణం చేస్తున్నాం, ఈవీళ్ళో కూడా భాగవతం గురించి చెప్తున్నారు మహామహా పండితులు, వేదాంతులు ప్రసంగాలు విన్నాం. ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో గొప్ప వింటే భాగవతం వినాలి. ఇంకా స్వామి కృష్ణుడు గురించి చెప్తే తను తాను మర్చిపోతాడు, ఇక తను తానే మర్చిపోతాడు. ఆ కృష్ణుని చెప్తున్న భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం చెప్పిన, ఆ కుచేలో వ్యాఖ్యానం చెప్పిన, మర్చిపోయి వెళ్తాడు తెలియదు, అంత గొప్పగా ఉంటుంది. ఎందువల్ల భాగవత కథానాయకుడే సాయి కృష్ణుడు గనక, తన చరిత్ర తాను చెప్తున్నాడు గనక అంత అందంగా ఉంది. ఈ పద్యం చూడండి ఎలా చెప్తున్నాడో, నేను ఏ పౌరాణికులు చెప్పగా వెళ్ళ, గోపాల నీవు దృగ్గోచరం బవకున్న, ఓ కృష్ణ నువ్వు కనపడకపోతే గోవులు గరికైన కొరక వంట, ఆవులున్నాయే మేత మేయవయ్యా, ఆ గరికలు మేతగా తీసుకోవు, ఎందువల్ల నీ దర్శనం కాలేదు. ఎంత బాగా చెప్పాడు, నీ దర్శనము లేక నీవు చెంతను లేక గోపబాలురు కూడు కూడుకుడు వరంట. గోపబాలురు ఉన్నారే స్వామి నీతో ఆడుకునేవాళ్ళు, వాడు భోంచేయరు, ఎందువల్ల నీ దర్శనం కాలేదు గనక. నీవు కనిపించక సేవలును లేక గోపికల్ నీలంబుకుడువరంట. అబ్బా, ఆ గోపికలు ఉన్నారే, మంచిరుడు చుక్క కూడా కాదు ఈ దర్శనం లేకపోతే. నీ కథల్ వినకుండా నీ ముచ్చటలు లేక గోపకుల్ కంటన్కునకరంట. గోపకులు ఉన్నారు అక్కడంతా, వాళ్ళు నిద్రపట్టదు, వాళ్ళు ఎక్కడ కూడా ఎదురు చూస్తారు, నీ దర్శనం కాలేదు. కునకరంట నిద్ర ఏముండో వాళ్ళకి, ఎవడి ఎంత భక్తి ఉందో. ఆవులేమో మేత మేయవా, గోపబాలరేమో భోజనం చేయరా, ఇంక ఇతరులందరూ కూడా నిద్రపోరా, భోజనాలు చేయరా, ఏమిటి స్వామి? ఇక్కడ వినండి, నందనందన గోపిక అనన్య భక్తి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్న అనన్య భక్తి, అనన్య భక్తి అంటే ఏమిటి? నువ్వు తప్ప మరొకరు లేదయ్యా, నువ్వే మగ ఆశ్రయం, అన్యము లేదు, అనన్యము, రెండవది లేవు, నీవే అన్న భావంతో ఉన్నదే. నందనందన గోపిక అనన్య భక్తి, గోపికలు ఉన్నటువంటి అనన్య భక్తి ఉందే. విశ్వవ్యాప్తంబు దీనికి సాటి గలదే, విశ్వవ్యాప్తంబు దీనికి సాటి గలదే. గోపికా భక్తిని మించింది ప్రపంచంలో లేదు, ఎంతో గొప్పది. ఇంతకన్నను వెరెద్ది ఎదుక పరతు, భక్తి గురించి ఎంతో అందంగా చెప్పారు. ఇది చెప్తున్న చమత్కారం ఉంది నిజంగా స్వామి, భలే చెప్పవయ్యా అనుకుంటాను. ఇది పద్యం చెప్పి చెప్తా, ముందే నా వ్యాఖ్యానం చెప్తే చప్పగా ఉంటుంది, వారి పద్యం చెప్తాను. గుటగుట గుటగుట చనుబాలు కురులుచు పూతన బట్టి చంపు వింతను చూడనైతి. పూతన రాక్షస అక్కడికి వస్తుంది, తన యొక్క సనద్వయము ద్వారా కృష్ణ పరమాత్మ చంటి పిల్లాడి పాలు పట్టిస్తున్నట్టుగా ఆ బిడ్డను ఎత్తుకొని పాలు పట్టిస్తున్నది. ఈ కృష్ణుడు తక్కువాడా, పాలు తాగాడు, పూతను చచ్చింది అక్కడ అంతే. ఆ విషయం ఆయన పైన పనిచేయలే స్వామి. గుట్ట గుట్ట తను బాలు క్రోలుచు, నీవు పాలు తాగుతుండగా పూతన బట్టి చంపు, పూతను చచ్చిపోయిందే, వింతను చూడనైతి. ఆ వింత నేను చూడలేదయ్యా, నేను చూడలేకపోయాను. ఎన్ని తాళ్లను కట్టినా పట్టని నీ బొజ్జను ముద్దాడనైతి. ఆ కృష్ణ పరమాత్మను రోటి కట్టేయాలని ప్రయత్నించింది యశోదమ్మ, ఆ తాడు తీసుకొచ్చి కట్టింది. అబ్బే, ఆయన వల్ల కాల, అది కూడా చూడలేదయ్యా, నేను దాన్ని కూడా చూడలేదు. ప్రసవ వేదన పడుట నా వంతు, ప్రసవ వేదన పడుట నా వంతు, నీదు ముచ్చటల్ పడుట యశోద వంతు. ఎంత గొప్పగా ఉందో అబ్బా. ఇక్కడంటే దేవకి గర్భాన జన్మించిన వాడు కృష్ణ పరమాత్మ. ప్రసవ వేదన పడుట నా వంతు, నువ్వు నా కన్నబిడ్డవరా, ఈ ప్రసవ వేదన నాకా, నీదు ముచ్చటల్ పడుట యశోద వంతు. యశోద పెంచింది చూసావా, నీ పెంచిన తల్లి ఆవిడకి ముచ్చట్లా, నాకేం వేదనా, ఆవిడకేమో ఆనందమా అని చక్కని చమత్కారం చెప్పాడు స్వామి. పూతల సంహారాన్ని చూడలేకపోయానే, ఈ తాళ్లతో కట్టినటువంటి చూడలేకపోయానే, నేను ఇంతే నీ తల్లిగా ఉన్నానే గాని నీ యొక్క లీల చూడలేకపోయానే అని దేవకి బాధపడుతున్నట్టుగా స్వామి చెప్పాడు. చాలా చక్కని రూపకల్పన, పరమాద్భుతమైనటువంటి కల్పన అంటూ ఇక్కడ చూడండి మాట అదే. బిడ్డలుండియు నేనొక గొడ్డురాలనైతి, పిల్లలున్నా పిల్లలు లేని దాన్ని అయిపోయానయ్యా. ఎందువల్ల? కృష్ణుడు యశోద దగ్గర పెరిగాడు, తన దగ్గర లేడు. పిల్లలుండియు నేను గొడ్డురాలనైతి, నేను గొడ్డురాలు అయిపోయానయ్యా. పుత్రుని కనకుండినను, చూసావా పొలవాణ్ణి, కనకపోయినా పుత్రవతి అయ్యే. యశోదకి పిల్లాడు లేడు, కాని ఆవిడే పిల్లాడి తల్లి అయింది. నాకు పిల్లాడు పుట్టినా నేను గొడ్రాలయ్యాను అయ్యే. యశోద పిల్లవాడి తల్లి, ఎంత చక్కని కల్పన అది స్వామి. అంటే చాలా గొప్పగా ఉంటుందండి. అందుకనే ఇందాక అంటున్నారే, చూస్తే స్వామిని చూడాలి, వింటే స్వామి వినాలి, పాడితే స్వామి గురించి పాడాలి అంటున్నారే. నేనంటాను చదివితే సాయి సాయి చెందాలి అంటాను. చదివి ఎందువల్ల? పుత్రుని కనకుండినను. చూసావా, పొలవాణ్ణి కనకపోయినా పుత్ర

చది ఎందువల్ల? నాది మూర్ఖభక్తి కాదు. సాయి సాహిత్యం చదివితే ఇతర సాహిత్యాలు తేలికగా అర్థమవుతాయి, అలవోకగా అర్థమవుతాయి. ఇందులో సాయి సాహిత్యం అంతా పిక్టోరియల్ గా ఉంటుంది, చిత్ర రూప దృశ్య మాలికలాగా ఉంటుంది, నీ కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది. అందులో సాహిత్యం చదవాలి. మరొకటి చెప్తున్నాను, ఇందాక ఎవరో అంటున్నారు మాట వలసి, భగవంతుణ్ణి ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు, ఎప్పుడు కీర్తిస్తూనే ఉంటాం, కానీ మనకు కొన్ని కోరికలు తీరవు, కొన్ని కష్టాలు పోవు. ఏం చేయాలి చెప్పండి? అప్పుడు కడుపు మండిపోయింది ఓ భక్తుడు, కడుపు మండిపోయింది. వాడి ఆక్రందన వినండి, స్వామి మాటల్లోనే కోరిక తీరని వాడు ఎట్టేడుతాడు అని వారి మాటల్లో చెప్పాను. కరుణింప నీకంటే ఘనుడెవ్వని కదా, కరుణింప నీకంటే ఘనుడు ఎవ్వని కదా, ఎవ్వడని కదా. కరుణించాలంటే నీకంటే ఎవడున్నాడయ్యా? ఆశ్రయించిది నీదు పదంబుజంబుల, నీ కాళ్ళు పట్టుకున్నాను. ఎందుకని? కరుణించాలంటే నీకే గొప్పవాడు, నువ్వే గొప్పవాడు అని పట్టుకున్నాను నేను. మొర పెట్టుకొనగా వమ్ము చేయవని కదా, నిన్ను ప్రార్థిస్తే తప్పకుండా పని అవుతుంది అనుకున్నాను నేను. ఎలుగెత్తి పిలిచితి ఇప్పుడు నిన్ను పెద్దగా ప్రార్థిస్తున్నాను నేను. ఏది వచ్చినా నీవే ఏలేదవని కదా, ఏ కష్టం వచ్చినా నువ్వు నన్ను రక్షిస్తావని కదయ్యా. నమ్మితి నిన్ను నామనంబులోన, నా మనసులో బాగా నమ్మాను. ఏది వచ్చినా నువ్వు చూసుకుంటావు, స్వామి చూసుకుంటారు, స్వామి చూసుకుంటారు అని మేము అనుకుంటున్నాం. అర్థించినప్పుడు లేదని నేరవనే కదా, అర్థించినప్పుడు లేదని నేరవని కదా. చేతులొగ్గితి నీదు చిత్తమునకు, ఏదైనా అడిగితే లేదని నువ్వు ఎప్పుడు అనవు కదా, అందుకే రెండు చేతులు చేర్చి నమస్కారం పెట్టానయ్యా చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు కరుణిస్తావని చెప్పి నీకు పాద నమస్కారం చేశాను. గట్టిగా ప్రార్థిస్తే నువ్వు తప్పకుండా వస్తావని నేను అనుకున్నాను. ఏది వచ్చినా నువ్వే చూసుకుంటావు అనుకున్నాను, ఏది అడిగినా నువ్వు ఇచ్చేస్తావు అనుకున్నాను. ఏది జరగలే స్వామి, ఏడుస్తున్నాడు ఇప్పుడు. ఏమని తలుచు తలచుచుంటివి ఇప్పుడు ఇంకా, ఏమనుకున్నావే స్వామి ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? ఉద్ధరింపగయుంట నీ ఊహ ఏమి, నన్ను కాపాడకుండా నా కోరిక తీర్చకుండా ఏంటనుకున్నావు నా గురించి? ఎంత కాలము నిన్ను ఇట్లు గొల్లుతూ, ఎన్ని సంవత్సరాలు ప్రార్థించమంటావు, ఎన్ని నగర సంకీర్తనలు కలమంటావు, ఎన్ని భజనలు చేయమంటావు, ఏదయ్యా? ఏది వచ్చి రక్షింపు జాలము, రావయ్యా వచ్చి రక్షింపు జాలము. వల్లదు వల్లదు, ఈ ఆలస్యం వింపగా త్వరగా నన్ను రక్షించమయ్యా అన్నారు. దీని నిందాస్తుతి అంటారు. ఈ నిందాస్తుతిలో స్వామి చక్కని రచనలు చేసేవి చాలా ఉన్నాయి. ఏవో కొన్ని మత్సు తునకలు మాత్రం చూపిస్తున్నాను. ఇది ఎలాంటిదంటే, అందరికి తెలుసు ఒక పెద్ద చీరల షాప్ కదా, వాడేవో కొన్ని చీరలు చూపిస్తాడు మీ ముందు. సరే ఇవేనా అంటావు, లోపల ఉన్నాయని అంటాడు. మరి చూపించమే, నీ రేంజ్ తెలుసుకొని అడుగుతాడు వాడు. లోపలున్నాయా? లోపల ఆ ట్రంక్ పెట్టి తీసుకుంటాడు. అబ్బో అక్కడ సరుకు అట్లా ఉన్నాయి. చీరల షాపు వాడు ట్రంక్ లోపల ఏ రీతిగా చీరలు భద్రపరిచి ప్రత్యేకంగా నీకు చూపిస్తాడో, షోరూమ్ లో అక్కడ వేలాడదీసినవే నీకు చూపిస్తాడో. ఇవాళ నా ప్రసంగం షోరూమ్ ప్రసంగం అని మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఉన్నాయి పెట్టెల్లో చీరలు, ఫస్ట్ క్లాస్ చీరలు ఉన్నాయి, అవి తర్వాత చూపిస్తాను. వారి వ్యంగ్యం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది స్వామిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు, మిమిక్రీ. స్వామిని చేయవలసింది మనం అనుకరణ చేయడం కాదు, మనం చేయవలసింది అనుసరించాలి. ఫాలో ద మాస్టర్, ఆయన అనుసరించాలి తప్ప అనుకరించడం కాదు. అనుకరించడం వేషం వేసుకున్నాం అంతే, ఎవడైనా వేషం వేసుకో తప్పే ఉంది. ఏ డ్రామా కంపెనీ వాడిని అడిగినా మనకి అబ్బాయి ఈ వేషం కావాలంటే దాని దగ్గర డ్రెస్సులు ఇస్తాడు, తప్పే ఉంది. అయితే ఆ వేషం వేసుకున్నది మాత్రం నేను అంత అయిపోతానా? ఎన్టీ రామారావు ఎంత బాగా నటించినా కృష్ణుడైపోతాడు.

0: పరమాద్భుతమైన నటరూపంలో దర్శించాడు రాముని యొక్క వేషంలో రాముడైపోతాడా? వేషం వేషమే, అసలు అసలే. అది స్వామి మాటలు మీకు చెప్తాను. ఆకుపచ్చని పక్షులన్నీ చిలుకవలె పలుకునా. ఆకుపచ్చగా చాలా పక్షులుంటాయి, అవి చిలకల్లా పలుకుతాయా? పలకవు. పువ్వులపై పారాడడు పురుగులు, పువ్వులపై పారాడడు పురుగులు తుమెదలవునా. ఈ పురుగులను తుమిదలవుతాడయా పిచ్చివాడా? పులి చర్మము కప్పినట్టి గాడిద పులి ఎగునా. పులితోలు కప్పావు గాడిదకి, అడ్డగాడిదకి, అంత మాత్రం పులి అవుతుందిరా? కాదు. ఏనుగంత బలిసియున్నా, ఏనుగంత దిట్టంగా ఉంది. పంది ఏనుగనవుటయ్యా, పంది ఏనుగు అవునటయ్యా. ఏనుగు అవుతుందయ్యా? కుదరదన్నాడు. అంటే మనం ఈ పైన భేషజాన్ని చూసి, పై పై తడుకులు చూసి, ఈ నకిలీల వెంట పడకుండా ఉండడానికి ఈనాడో 60ల్లో చెప్పిన పద్యం అండి. మనం ఇవాళ ఎక్కడున్నాం? ఇది 20 ఎప్పుడో చెప్పారు. అంటే మన మనసు చెలించక భ్రమించక ఉండడానికి చెప్పిన విషయం అని తమ దృష్టి తీసుకొస్తున్నాను. ఇంకో మాట అన్నాడు, ఇది చాలా గొప్పగా ఉంది. కర్రబాలము పట్టగాని శూరత్వము కుదురునా. ఒక కత్తి తీసుకున్నానండి నేను, ఒక డ్రామా వేషానికి ఫైట్ చేస్తానా? అది ఫైట్ చేస్తే నాకే తగులుతుందేమో కూడా. కానీ కత్తి పట్టుకున్న మాత్రాన నీకు ఆ విలువ వచ్చినట్టు కాదు, ఆ శూరత్వం కలిగినట్టు కాదు. విల్లంబు బాణం పట్టుకుంటే నీకు విలువ వచ్చినట్టు కాదు, వేషం వేసుకున్నట్టే. కరవాలము పట్టగానే శూరత్వము కుదురునా. కుదరదయ్యా. ధనుర్బాణము పట్టినంత విలుకాడవగునా. ధనుసు బాణాలు తెచ్చాను, పెద్ద విలుకాడబోతావా? బాణమై ఎక్కడెత్తావు? నీ ముందే పడుతుంది అంతే. వీణ చేత పట్టినంత నాద శుద్ధి కలుగునా. ఎలా మా కాలేజీ వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ కాలేజ్ ఉంది, ఎవరినో అడుగుతాను, రై కాస్త వీణ ఎవరా పట్టుకుంటానంట. అయ్యో మాస్టర్ గారు ఇస్తాడు, ఏ వాయిస్తానా? ఏదే మన వల్ల కాదు. పెన్ను చేపట్టినంత పాండిత్యము పొందునా. పెన్ను పట్టుకున్నాను, పెద్ద స్కాలర్ అయిపోతావా? పెద్ద రైటర్ అయిపోతావా? కుదరదురా. ఆ విషయం తెలుసుకోవాలన్నారు. అందువల్ల మన మనసు స్థిమితం గావించుకోవాలి. ఇవి 50ల 60ల్లో చెప్పిన పద్యాలు, దయచేసి గుర్తించుకోండి. అయితే ఇక్కడ చెప్పిన మరొక విషయం మీకు తెలియాలి, చాలా గొప్ప విషయం. బంగారు స్వామిని ఇక్కడ ఉండగా అటు ఇటు వెతుకుతున్నామంటే మనం ఎంత పిచ్చివాళ్ళం ఆలోచించండి. ఎదుటనున్న స్వామిని ఎరుగలేక, ఏం చెప్పావు స్వామి? ఎదుటనున్న స్వామిని ఎరుగలేక దేవుడంచు తిరుగు చుందురు వెన్న విడచి నేయి వెదకలాడినట్లు. వెన్న పెట్టుకుని నేతి కోసం బతారిక జాట, వాడంత మూర్ఖాగ్రేసర చక్రవర్తి చూడండి. అలాగే ఇక్కడే స్వామి ఉన్నప్పుడు ఎక్కడో ఎక్కడో అనుకుంటుంటే ఏమనుకోవాలి? ఎంత బాగా చెప్పారు స్వామి చూడండి. కామితార్థం విచ్చు కామధేనువు రాగా. కామధేను ఉన్నది, కామధేనుని ఇంట్లో పెట్టుకొని ధనమిచ్చి ఆవును కొననేల. ఏమండి కామధేవు పెట్టుకొని పాలు, డబ్బా పాలు కొనుక్కుంటావు, బయట ప్యాకెట్ పాలు కొనుక్కుంటావా? ఎంత పిచ్చివాడివి. మించడి కాంతితో మేరు పర్వతముండ వెండి బంగారము కై వెతకనేల. చూసారా, ఇక్కడ మేరు పర్వతం అంతా బంగారమే. బజార్ కా జ్యువెలరీ షాప్ కెళ్తావా? ఏ షాప్ కెళ్తావు? లలిత జ్యువెలరీ కెళ్తావా? ఏ జ్యువెలరీ షాప్ కెళ్తావా? ఇక్కడే ఉన్నది మేరు పర్వతం, బయటకెళ్ళారా? చెయ్యి పిచ్చివాడా. కామిత ఫలమిత్సు కల్పవృక్షమయుండ. కల్పవృక్షం ఉంది, అడుగు ఏదైతే అది ఇస్తుంది. పెరటి వృక్షమునకై ప్రీతి ఏల. పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి, వాటి కోసం పోతావయ్యా? కల్పవృక్షాన్ని నిలబెట్టే పిచ్చివాడ. భక్తి ముక్తులనిచ్చు భగవంతుడు ఎందుందా. సాయిరాం అబ్బా, ఏమన్నా స్వామి? భక్తి ముక్తులనిచ్చు భగవంతుడిందుండ. నీకు భక్తి ముక్తి, నీకు శక్తి ఆసక్తి అని ప్రసాదించేవాడు ఇక్కడ ఉండగా, వాడు సంసారము కొరగనే. సంసారం అంటే ఇక్కడ పెళ్ళాంబిడలని కాదు, సంఘంతో సంబంధ బాంధవ్యములు, చుట్టూ ఉండేటువంటి యొక్క సంఘము సమాజము వీడితో ప్రసక్తి పెట్టుకోవడం కాదడా, భగవంతుడితో పెట్టుకో అని స్వామి చెప్పారు. కొరగనేయాల ఎందుకు, ఎంత చక్కగా చెప్పాడో. మరొక ఈ వ్యంగ్యంగా స్వామి చెప్పింది మీకు చెప్తాను. ప్రతి స్వామివార్ల వెంట పట్టం, కాషాయ వేషం వేసుకుంటే వాళ్ళ కాలమే పట్టం మనకు అలవాటైంది. అది తప్పులేదు, అనుసృతంగా మనకు అలవాటు ఉన్నది, అది సుదీర్ఘకాలం నుంచి వస్తున్నటువంటిది. కానీ అది పొరపాటు, మనం కూడా ఆలోచించాలి. కాషాయ వస్త్రం కట్టిన మాత్రాన, ఎవరో కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, కరతలామలకంబు కాదు భక్తి. నేను వెంటనే కాషాయ వస్త్రాలు వేసుకుంటానండి, తప్పే ఉంది, నాకు భక్తి వస్తుందా? రాదు రాదు. నోటితో మంత్రంబు ఉచ్చరించిన ఎంత, చేసిన పాపంబు చెదిరిపోదు, చేసిన పాపంబు చెదిరిపోదు. ఊరికే సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటావు, అక్కడే కొంపలు ముంచుతున్నావు, వాడిని ఉన్న నాశనం చేస్తున్నావు, ఆ పాపం పోతుందా? పోదు. తెలుసుకో, గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మన ఇంట ప్రోవు పడదు. భగవద్గీత రోజు చదువుతాడు, దానికి ఉపన్యాసాలు ఇస్తాడు, అంత పుణ్యం వస్తుందా? రాదు రాదు. స్వామి చెప్పారు, మీరు బానే ఉంది, కాషాయ వస్త్రాలు పనికి రాదన్నారు, మంత్రాలు కేవకము ఉచ్చరిస్తే చాలదన్నారు, గీతను పట్టుకుని కేకలు ఇస్తే చాలదన్నారు. అయితే నన్ను ఏం చేయమంటారు స్వామి? చెప్పు మాటలకును చేయు పనులకును సామ్యముండడి వాడే సధువగును, సామ్యముండడి వాడే సధువగును. చెప్పింది చేసేవాడు, చేసింది చెప్పేవాడు, వాడే సాధువు అయ్యా. కేవలం కాషాయ బట్టలు కట్టుకోవడం, గీతలు పట్టుకోవడం కాదు అని స్వామి చెప్పారు. కనుక స్వామి, అహము పరనిందయను పాడు కుళ్ళు తీసి, మనం సత్య కుళ్ళు పేరుకుపోయింది మనలో. ఏమిటది? అహంకారం. ఎవరిని పలకరిస్తాండి, నేను అది నేను ఇది అనుకుంటాడు. పరనింద, వాడిదేముంది వాడిదేముంది అని అందరిని తీసేస్తాడు. ఈ పాడుకుళ్ళు తీసేసాయి. సర్వ జీవులయందు సర్వేశ్వరుండు ఒక్కడే, అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే. అన్న భావంబు మది ఎందు నిలుపుకున్న, అందరిలో ఉన్న భగవంతుడు ఒక్కడే అన్న భావం ఈ మనసులో నిలుపుకుంటే, ఆనాడే సాధు సంఘంబు అభివృద్ధిగాంచునయ్య, సాధు సంఘంబు అభివృద్ధిగాంచునయ్యే. అందరిలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేసినట్టయితే అదే నిజమైనటువంటి సాధు పరిషత్ అని మనం పిలవాల్సి వస్తుంది. ఆఖరిగా ఒక మాట చెప్తాను, సత్యసాయి ప్రభు యొక్క అమూల్యమైనటువంటి బహుమానం మానవ జాతికి ఏది, వారు ప్రసాదించిన వరం ఏది మానవ జాతికి, ప్రపంచ స్థాయిలో మీకు చెప్తున్నాను. అన్ని మతములు ఒక్కటే అని చెప్పిన వాడు బాబా గారు. అన్ని మతములు ఒకటే, ఒకటి అధికము కాదు, ఒకటి అల్పము కాదు. ఎంత బాగా చెప్పారు చూడండి, చాలా బాగుంది. గుండెలోన ప్రేమ పండించుకున్న, నీ గుండెంతా ప్రేమతో నిండిపోయింది అనుకోండి, అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, అతడే సిక్కు మతస్థుడు, అతడే క్రిస్టియన్. ఎప్పుడో గుండెలోన ప్రేమ నింపుకున్న, ప్రేమ నిండిపోతే వాడేనయ్యా, అతడే హైందవుండు, అతడే ముస్లిం, వాడే హిందూ వాడే ముస్లిం, ఎప్పుడు ప్రేమ నుండినప్పుడు. అతడే మానవుండు, వాడే మనిషి, అతడే గురువు, ప్రేమ కలిగి వాడే గురువు అంటూ సర్వమత సమయన్వయాన్ని మనకి చెప్పాడు స్వామి. ఈ రీతిగా మరొక చిన్న విన్నపం మీకు చేస్తాను, దయచేసి గమనించండి. మనం చేయవలసింది ఇది, సత్యసాయి సాహిత్యాన్ని శోధించాలి, పరిశోధించాలి, సాధించాలి, రీసెర్చ్ చేయాలి. సాయి సాహిత్యాన్ని ప్రూవ్ చేసి ఒక్కొక్క అంశము పైన మనం పూర్తిగా ఒక రకమైనటువంటి డెసర్టేషన్, ఒక రకమైన రీసెర్చ్ చేసి దాన్ని మనం ప్రజాబాహుళ్యానికి, సాయి భక్తకోటికి అందించవలసిన అవసరం ఎంతో ఉన్నది. నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో అనంతపురం కాలేజీ ప్రిన్సిపాల్ గారు హేమలత గారు స్వామి పద్యరత్నాలని సేకరించి సుబోధ అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఆ తరువాత ఉస్మాని యూనివర్సిటీ ప్రొఫెసర్ గారైనటువంటి ప్రొఫెసర్ రామరాజు గారు స్వామి పద్యరత్నాలు కూడా సేకరించి వారు కూడా ప్రచురించడం జరిగింది. ఆ తరువాత మన యూనివర్సిటీ పిల్లలు, హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు ఈ పద్యాలన్నీ సేకరించి తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో అనువదించి సత్యజాయి అమృతధార ఆ పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. దాన్ని మనం పరివ్యాప్తం చేయాలి. దాన్ని పూర్తిగా ఎంతో కృషి చేశారు. ఆ కృషిని మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 1970ల్లో ధర్మక్షేత్ర బొంబే వారు స్వామి సత్యం గురించి చెప్పినదో పుస్తకం వేశారు. ట్రూత్ ధర్మం గురించినంతా వేశారు, భారత్ గురించినంతా వేశారు. అంతే, ఇక మళ్ళీ సాగలేదు. మనం దాన్ని కొనసాగించాలి. చివరి మాటగా చెప్తున్నాను, భగవాన్ బాబా తెలుగు భాషలో ప్రసంగించడం, తెలుగు భాషలో రచనలు గావించడం, తెలుగు వాడై ఉండడం, ఈ తెలుగు భాష అదృష్టం. ఈ తెలుగు భాష అర్థం చేసుకోవడం మన మహద్భాగ్యం. దీన్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలి. నిజానికి తెలుగు రాని వాళ్ళు కూడా, అతనెవరో జార్జ్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రైట్, ఆయన గ్రీస్ దేశస్థుడు. ఇక్కడ ప్రశాంత లయంలో పాటలు పాడాడు ఆయన తెలుగులో, గ్రీసు వాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అంతేకాదు, స్వామి దగ్గర ప్రసంగించే మా యూనివర్సిటీ విద్యార్థులు కొందరు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పగలను. కన్నడ వాడు కూడా స్వామి పద్యాలు బ్రహ్మాండంగా చెప్పాడు. బొంబాయి వాడు స్వామి పద్యాలు బ్రహ్మాండంగా చెప్తారు. ఏ, వాడు తెలుగు వారు కాదుగా. అయినప్పటికీ స్వామి మాట్లాడిన భాష అది దైవ భాష, ఒరిజినల్. అది తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నది. అందువల్ల మనం ఈ తెలుగు భాష, స్వామి పద్యాలు, సాహిత్యాన్ని చక్కగా ప్రచారం గావించడానికి ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వారు, తెలుగు విభాగం ఎంతో కృషి చేస్తున్నది, అభినందిస్తూ ఇంకెంతో చేయవలసి ఉన్నది అనే కర్తవ్యం కూడా మీకు హెచ్చరిస్తూ, నాబోటి వారందరూ కూడా సదా మీ సేవలో అందుబాటులో ఉన్నాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.
1: సాహిత్యం సాలోక్యం, శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. శ్రోతలు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ, అంతేకాదు స్టడీ ద సెల్ఫ్ కూడా. ఆత్మలో ఎరుక సాధించడానికి అందరినీ ప్రేమించడాన్ని మించిన మార్గం లేదు. అదే విశ్వప్రేమ, ఇదే ప్రేమధర్మం, అదే ఆత్మధర్మం. ఆ ధర్మానికి మూలమైనది వేదం. వేదవాంగ్మయంలో విశ్వప్రేమ ప్రస్తావనపై చర్చాగోష్ఠి, వేదంలో విశ్వప్రేమ. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీయుతులు డాక్టర్ శ్రీనాథ్ నారాయణ, కె భార్గవ్ మరియు కెవిఎస్కే గణేష్.
2: భారతదేశం వేదాల పట్టుకొమ్మ, భారతదేశం వేదాల పట్టుకొమ్మ.

0: ಪುಣ್ಯಮಾನ ಯೋಗಿ ಇತ್ಯಾದ ಭೂಮಿ.
1: ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾ ವಾರಿ ದಿವ್ಯ ಶ್ರೀಚರಣಾಲಕು ಶತಕೋಟಿ ಪ್ರಣಾಮಾಲು ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು ಈನಾಟಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಶ್ರೋತರಂದರಿಕಿ ಪ್ರೇಕ್ಷಕರಂದರಿಕಿ ಸಾದರಮೈನ ಸ್ವಾಗತಂ. ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಸಂಪ್ರದಾಯಂ ಸನಾತನ ಧರ್ಮ ಪುನಾದುಲೈನಟುವಂತಿ ವೇದಾಲಪೈ ಆಧಾರಪಡಿ ಉಂಟು. ಮಾನವುಡು ಸಕ್ರಮಮೈನ ಮಾರ್ಗಂಲೋ ಜೀವಿತಾನ್ನಿ ಗಡಪಡಾನಿಕಿ ಸೂಚನಲಿಸ್ತುಂದಿ ವೇದಂ. ఏది పరమ సత్యం అన్న విషయానికి వస్తే ఈశావాస్యమిదం సర్వం ఈశ్వర సర్వభూతానాం, అంటే ఈ సకల చరాచర జగత్తులో ఇమిడి ఉన్నది ఆ సర్వేశ్వరుడే, ఆ సత్యాన్ని గుర్తించేలా చేస్తుంది వేదం. సర్వం జగరిదం త్వత్తో జాయతే సర్వం జగరిదం త్వత్తస్తిష్ఠతే సర్వం జగరిదం త్వైలయమేష్యతి. ఈ సృష్టి ఆవిర్భావం జరిగినదే భగవంతుని దివ్య సంకల్పం చేత. తనను తాను ప్రేమించుకోవడానికి, తనకు తాను ఆనందాన్ని ఇచ్చుకోవడానికి ఒక ప్రహేళికగా తయారు చేసిన ఈ సృష్టి గురించి, ఆ దివ్య శక్తితో సాగుతున్న మనుగడ గురించి, తిరిగి అదే శక్తిలో జరిగే లయాన్ని గురించి వివరిస్తున్నది వేదం. ఈనాడు ప్రతి నిత్యం ప్రేమలో అన్న ఈరోజు అంశాన్ని ఆధారం చేసుకుని మనకి ఇచ్చినటువంటి చిన్న అంశం వేదాలలో విశ్వప్రేమ. ఈ అంశం గురించి ఆలోచిస్తూ ఉంటే ఎన్నో దివ్యమైనటువంటి భావాలు స్ఫురిస్తున్నాయి. సత్యాన్న ప్రమరితవ్యం, ధర్మాన్న ప్రమరితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, ద్యౌ శాంతిరంతరిక్షం, శాంతి పృథివీ శాంతిరాపః. ఇలా మానవతా విలువలైనటువంటి సత్యం, ధర్మం, శాంతి, అహింస అనేది ఎంతో చక్కగా వివరింపబడి ఉన్నాయి వేదాల్లో. మరి వేదాలలో విశ్వప్రేమ అంటున్నాం, ప్రేమ గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగచ్చు. ఈ విలువలన్నీ ప్రేమపైనే ఆధారపడి ఉన్నాయి అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అప్పుడు వేదాలంతా ప్రేమమయమైపోతాయి. స్వామి ఎంత అద్భుతంగా చెప్పారంటే, ప్రేమ వాక్య రూపంలో వ్యక్తమైతే అది సత్యం, ప్రేమ కార్యరూపం దారిస్తే అది ధర్మం, ఆలోచనలో ప్రేమ ఉంటే అదే శాంతి, అర్థం చేసుకున్నప్పుడు ప్రేమ అహింసగా మారుతుంది. ఈ మౌలిక విలువలను పరిపూర్ణంగా తెలిపేవే మన వేదాలు. మరి ఈనాడు ఈ అంశం గురించి చర్చించుకోవడానికి మనందరితో పాటు డాక్టర్ శ్రీనాథ్ గారు, శ్రీ కేవీఆర్కే భార్గవ్ గారు స్టూడియోకి వచ్చినారు. సాయిరామ్. మరి ముందుగా ప్రాణం నిలవాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రావాలి. మరి వేదాలు సాక్షాత్తు భగవంతుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. మరి వేదాలకి ఆధారమైనటువంటి సంస్కృత భాష ఏ విధంగా భగవంతునికి ఉచ్ఛ్వాస నిశ్వాస అయిందో ఆ అనుభవంతో మనం మొదలు పెట్టుకున్నాం. భార్గవ్
2: చాలా బాగా చెప్పావు గణేష్. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుకొస్తున్నది. ఒకసారి అధ్యాపకులు స్వామికి, ఆయనకి ఎప్పుడు అలవాటు స్వామికి చిన్న చిన్న పద్యాలు రాసి ఇవ్వడం, అయితే చిన్న కాగితంలో ఒక పద్యం రాసి స్వామికి అర్పించడానికి దర్శనంలో కూర్చున్నారు. అయితే స్వామి అప్పుడు మెల్లిగా ఆయన దగ్గరికి వచ్చి ఏమి అది అని అడిగారు. అయితే అప్పుడు ఆయన స్వామికి ఇచ్చి, స్వామి మీ మీద ఒక పద్యం రాశాను, సంస్కృతంలో రాశాను అంటారు. అంటే అప్పుడు స్వామికి ఒక చిరునవ్వు నవ్వి, ఓ సంస్కృతం రాసేవా అని తీసుకుని అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తారు స్వామి. స్వామి అంటారు, సంస్కృతమే నా శ్వాస. అంటే ఈ సంస్కృతం మనం చర్చిద్దాం అనుకుంటున్నాం కదా, ఆ సంస్కృతం సాక్షాత్ ఆ భగవంతుడి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే, అందుకు దాని విషయంలో మనం చర్చించుకోవడం చాలా మహాభాగ్యం మనకి. కొంచెం ముందుకెళ్దామా?
3: మహోదయ, భవంతః మత్తూరు గ్రామస్య నామం శృతవంతః వా?
1: నహి, ఏతస్య గ్రామస్య కః విశేషః?
3: ఏషః గ్రామః కర్ణాటకరాష్ట్రే షిమోగా పట్టణస్య సమీపే అస్తి.
2: ఆమ్ ఆమ్ శ్రీనాథ్ మహోదయ, ఏతస్మిన్ గ్రామే సర్వే జనాః సంస్కృత భాషాయామేవ సంభాషణం కురువంతి ఖలు?
3: సత్యమార్య, అహమేకస్మిన్ దినే సాయం సంధ్యా సమయే మత్తూరు గ్రామం గతవాన్. తత్ర జనాః న కేవలం సంస్కృత భాషాయాం సంభాషణం కురువంతి అపి చ సాయం సమయే తుంగానదీ తీరే ఆబాల వృద్ధాః సంధ్యావందనాది దైవకార్యాణి శ్రద్ధయా నిర్వహంతి. గృహే గృహే అగ్నిహోత్రాణి అపి కురువంతి, ప్రతినిత్యం అగ్నిహోత్రం కురువంతి.
1: ఏషః విషయః మహాద్భుతః, ధర్మో రక్షతి రక్షితః ఇతి ఆర్యోక్తిః ఖలు?
3: సత్యం, మహదాశ్చర్య విషయః గణేష్ మహోదయ. తత్ర దృశ్యం దృష్ట్వా అహమపి ఆనందమనుభూయ ఏకం పండితం పృష్టవాన్, ఏతస్య కార్యస్య వా ఏతస్య సంఘటనస్య వా కిం ప్రయోజనమితి. సహ పండితః ఉక్తవాన్, తస్మిన్ గ్రామే సర్వే భావయంతి వసుధైవ కుటుంబకమితి భావయంతి, అతః సర్వలోక రక్షణార్థం విశ్వకల్యాణార్థం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ ఇతి దృఢసంకల్పేన సంధ్యావందనం సూర్య నమస్కారం అగ్నిహోత్రాది దైవ కార్యాణి అనునిత్యం ప్రతిదినం కుర్వంతి ఆచరంతి. తే అధునా అపి అంతర్జాలే అంతర్జాల మాధ్యమేన ఇంటర్నెట్ కంప్యూటర్ అంతర్జాల మాధ్యమేన వేద శిక్షణం సంస్కృత శిక్షణం అపి బోధయంతి. తత్ర జనా అహో వేద భారతం వందే భారత మాతరం. కలి
2: చాలా బాగా చెప్పారు కదా,
1: అద్భుతంగా
2: సంస్కృతంలో చెప్పారు. కానీ ఒక విషయం, నాకు ఒక చిన్న ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అగ్నిహోత్రం అని చెప్పారు కదా, నిత్య అగ్నిహోత్రం అందరూ చేయడం అంత అందరికీ అది సాధ్యపడదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు జనరల్ అంటే మానవాళ్ళందరూ వాళ్ళకి ఎలా చేయడం అవుతుంది ఎలాగా?
3: నిజమే భార్గవ్ గారు మీరు చెప్పింది, ఈ అగ్నిహోత్రం అందరికీ చేయటం ఆ పద్ధతి విధి విధానం కూడా తెలియదు,
2: సాధ్యం కాదు.
3: దీనికి మహాభారతంలో అనుశాసన పర్వంలో స్వయంగా అగ్నిహోత్రుడు దేవతలకు చెప్తున్నటువంటి అంశాన్ని భీష్ముడు ధర్మరాజుతో ప్రస్తావించినట్టుగా ఉంది. ఈ అగ్నిహోత్రం చేయటం తెలియనటువంటి వాళ్లకి ఏదైనా అవకాశం ఉందా, చేసినటువంటి ఫలితం దక్కుతుందా అనేటువంటి అంశం ప్రస్తావిస్తూ అగ్నిహోత్రుడు చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి పౌర్ణమి నాడు చంద్రోదయం అవుతున్నటువంటి సందర్భంలో చేతిలో అక్షింతలు తీసుకుని, కాస్త నెయ్యి అక్షింతలు తీసుకుని దోసుడు నీళ్లతో చంద్రుణ్ణి చూస్తూ ఆ నీటిని మనం విడిచిపెట్టినట్టయితే అటువంటి వాళ్ళకి అగ్నిహోత్రం చేసినటువంటి ఫలితం తప్పకుండా దక్కుతుంది అని చెప్పి స్వయంగా అగ్నిహోత్రుడే ప్రస్తావించినటువంటి సంఘటన ఇది. ధర్మసూక్ష్మం, ఇది ధర్మసూక్ష్మాన్ని అనుశాసన పర్వంలో చెప్పారు. నిజంగా అది తెలిసిన తర్వాత, అది చదివిన తర్వాత నాకు ఒక విషయం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మన పుట్టపర్తి గ్రామంలో ప్రతి పౌర్ణమి రోజు జరిగేటువంటి గిరి ప్రదక్షిణ నాడు నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది. చాలా అద్భుతమైనటువంటిది ఏంటంటే, మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు స్వామి రథం వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు తెలిసి చేశారో తెలియకుండా చేశారో మొత్తానికి స్వామినే దైవంగా మనం ఆరాధిస్తున్నాం కదా. వాళ్ళు చక్కగా అక్షింతలు పసుపు కుంకుమ హారతితో ప్లేట్లో తీసుకుని స్వామి వస్తున్నటువంటి రథం ముందు స్వామికి హారతి ఇచ్చి స్వామికి అలా నీటిని చక్కగా అర్పిస్తున్నారు. ఆ జలం అర్పించడం స్వయంగా వాళ్ళు తెలియకుండా అగ్నిహోత్ర విధుల్ని నిర్వర్తించినట్టే లెక్క. ఇది జరుగుతున్నది ప్రతినిత్యం. కాబట్టి అక్కడ అగ్నిహోత్ర ద్వారా విశ్వ కళ్యాణం వాళ్ళు చేస్తున్నట్టే లెక్క.
1: అంటే మనకి తెలియకుండానే స్వామి మన చేత ఈ విశ్వం అంతటికి ప్రేమని పంచుతున్నారు, మన ద్వారా ఆ ప్రేమని పెంచుతున్నారు అని అనిపిస్తుంది సార్.
2: నిజమే సార్, గణేష్ నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ మళ్ళీ ఒక చిన్న ప్రశ్న తలెత్తుతున్నది, ఇప్పుడు మానవ కళ్యాణానికి లోక కళ్యాణానికి మనం ఇవన్నీ చేస్తున్నాం అంటున్నాం, అంటే అగ్నిహోత్రం అనండి, సంధ్యావందనం అనండి, ఇప్పుడు మీరు చెప్పిన గిరి ప్రదక్షిణ అనండి. కానీ స్వామి ఎప్పుడు చెప్తారు, మనలోని రెండు అహంకారం మమకారాలు అనేవి ఉన్నంత వరకు మనం చేసే పని ఎప్పుడు అది లోక కళ్యాణానికి సహాయపడదు అని చెప్తారు. అలాంటప్పుడు మనకి మీకు ఏదైనా నిదర్శనాలు ఉన్నాయా, అవి అవి దాని నుంచి ఎలా మనం తొలగించుకోవాలి మమ్మల్ని
3: మళ్ళీ? ఇది కూడా మంచి విషయం అండి భాగవత గారు. దీంట్లో దీనికి సంబంధించినటువంటి మనం భాగవతంలో తీసుకుంటే ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు. భాగవతం దశమ స్కందంలో 9వ అధ్యాయంలో యశోదాదేవి పిల్లవాడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి బాలకృష్ణుడికి పాలు పడుతున్నటువంటి సందర్భంలో పాలు పడుతూ పడుతూ వంటగదిలో కుంపటి మీద పాలు పొంగుతున్నటువంటి వాసన వచ్చి ఒళ్ళో ఉన్నటువంటి పిల్లవాడిని కిందకి దించి త్వర త్వరగా ఒంటింటికి నడుచుకుంటూ వెళ్ళింది. అంటే ఒళ్ళో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని దించేసి, భగవంతుడిని దించేసి ఆ వాసన చూసేటప్పటికి లోపలికి వెళ్ళింది. ఈ ఒక్క సందర్భంలో ఒక విషయం మనం గ్రహించాలి ఏంటంటే, ఎన్నో యోగ సాధనల ద్వారా, యమ నియమ ఆసనాది సాధనల ద్వారా భగవంతుణ్ణి మనం ఒకసారి మనం కూడా ధ్యానానికి కూర్చుంటాం మందిరంలో కూడా భగవంతుడిని మనం సాక్షాత్తు స్వయంగా చూసిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. మరుక్షణంలో ఏం జరుగుతుంది, విషయ వాసనలకి మనం డివియేట్ అయిపోతాం, డైవర్ట్ అయిపోతాం. అలాగే ఇక్కడ తల్లి కూడా యశోదాదేవి కూడా అక్కడ విషయ వాసన, ఆ వాసనకి ఒళ్ళో ఉన్నటువంటి పరమాత్మని దించేసింది, విడిచిపెట్టింది. దాంతో సరే ఆవిడ వెళ్ళింది ఒంట్లోకి, ఒంటింట్లోకి వెళ్ళంగానే పరమాత్మని కాస్త అలక పోని నన్నే దించేస్తావా అమ్మా అంటూ వెంటనే అక్కడ ఉన్నటువంటి వెన్నకుండ పెరుగుకుండ పగల కొట్టేసి రోటి మీద ఎక్కి నుంచున్నాడు. వెంటనే ఆ రోటికి కట్టివేసే సన్నివేశం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇది చాలా మందికి తెలిసిందే. ఇదే సన్నివేశాన్ని తెలుగు భాగవతంలో పోతనామాచుడు చక్కగా గోపికలందరూ వచ్చి యశోదమ్మకి ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుగా, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లన పాలు పెరుగు మననీయడమ్మా, పోయద మెక్కడికైనను మా ఎన్నల సురభులాన మంజులవా అని అంటూ అందరూ చెప్పేటప్పటికీ, అమ్మో మీ పిల్లాడు ఆవిడ తట్టుకోలేకపోతున్నామమ్మా అంటూ, సరే ఇంతమంది చెప్తున్నారు పిల్లవాడిని మనం నిగ్రహిద్దాం కాస్త అదుపులో పెడదామని చెప్పి ఆ రోజు తల్లి చూసేటప్పటికీ రోడ్డు మీద ఆ పిల్లవాడిని చూసేటప్పటికి ఇంత అల్లరి చేశాడని చెప్పి పిల్లవాడిని బంధిద్దామని చెప్పి ముందు పట్టుకుందామని కర్ర తీసుకుని వస్తుంది. ఆ కర్ర చూసేటప్పటికి పిల్లవాడు భయపడి పరిగెత్తాడు. పిల్లవాడు పరిగెత్తూ ఇంటి చుట్టూతో పరిగెత్తించాడు, తల్లిని పరిగెత్తించాడు, ఆవిడ కూడా పట్టు వదలకుండా ఈ రోజు ఎట్లాగైనా సరే కృష్ణుని పట్టుకోవాలని పరిగెడుతూనే ఉంది. చివరికి అలసటతో ఆవిడ చెమటతో అలా తడిసిపోతూ పక్కన పరిగెడుతూనే ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. చివరికి కృష్ణుడు తల్లి ప్రయత్నాన్ని ఆ ప్రయాసని చూసి చివరికి బంధించబడిపోతాడు, పట్టుకోబడతాడు. అంటే చిక్కి చిక్కనట్టే చిక్కుతాడు పరమాత్ముడు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన ప్రయత్నం మనం చేసిన తర్వాత పరమాత్ముడు ఆయన ప్రయత్నం ఆయన అందిస్తారు, ఆయన అనుగ్రహం తప్పకుండా కలిగిస్తారు. మన ప్రయత్నం ముందు మనం చేయాలి, ఆవిడ కూడా అట్లాగే చేసింది. సరే పట్టుకున్నది తల్లి, పట్టుకోగానే వీడిని విడిచిపెట్టకూడదు, వీడిని మనం నిగ్రహించాలని చెప్పి కట్టి రోటికి కట్టేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చి ఆవిడికి ఇంట్లోంచి ఒక తాడు తీసుకొచ్చింది. తర్వాత తాడుతో పిల్లవాడిని ఆ బొజ్జకి కట్టేద్దామని ప్రయత్నించింది. బొజ్జకి కట్టేస్తుంటే కేవలం రెండు అంగుళాలు ఆ తాడు సరిపోలా, కట్టి ముడిపడటానికి 2 అంగుళాలు తాడు సరిపోలా. అక్కడి నుంచి సరిపోలేదని చెప్పి ఇంకా వదలకుండా పట్టుదలతో ఇంకో తాడు తీసుకొచ్చింది. తాడుని మనం సంస్కృతంలో పాశము అంటామండి. ఈ పాశం అనే పదానికి ఇంకో అర్థం తర్వాత మళ్ళీ ముందు చెప్తా. 2వ తాడు తీసుకొచ్చింది, 2 తాళ్లు ముడి వేసింది, ఆ ముడితో మళ్ళీ ప్రయత్నించింది, మళ్ళీ 2 అంగుళాలు ముడివేయడం తగ్గింది. అట్లా ఇంట్లో ఉన్నటువంటి అన్ని తాళాన్ని తీసుకొచ్చింది, అన్ని తాళాన్ని కలిపి ఒకే తాడుగా చేసింది, అయినా అప్పటికి ముడివేయడం చూసి ప్రయత్నించింది, అయినా 2 అంగుళాలు తగ్గిపోతుంది, కట్టుబడట భగవంతుడు. చివరికి ఆవిడ ప్రయాస చూసి మళ్ళీ ఇక్కడ కూడా భగవంతుడు అనుగ్రహించాడు. చివరికి అనుగ్రహం ఇచ్చేటప్పటికి ఆ 2 అంగుళాలు ముడి అలా సరిపోయింది, వెంటనే తీసుకొచ్చి రోటి కట్టేసింది ఆ తల్లి. జగన్మా ఎట్లా ఉంటుందంటే, ఒక రకంగా ఈ 2 అంగుళాలు కేవలం తగ్గటానికి కారణం, 2 అంగుళాలే తగ్గడానికి కారణం ఇందాల మీరు చెప్పిన ప్రధానమైన అంశం అదేంటంటే, ఒకటి అహంకారం మమకారం అనేటువంటి అంశాలు. అప్పటిదాకా ఆవిడలో ఉన్నటువంటి ఆ అహంకారం మమకారం అనేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవిడ నుంచి దూరం అయిపోయిన తర్వాత భగవంతుడు చిక్కాడు అక్కడ. దీనికే ఒక అంశం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం 9వ అధ్యాయం అయితే, 7వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్య చేష్టలో యశోదాదేవికి 2 సార్లు నోటిలో విశ్వాన్ని ప్రదర్శించడం జరిగింది. ఒకటేమన్నా బలరామాదులు వచ్చి అమ్మ మను తింటున్నాడని చెప్పడం, ఇది అందరికీ తెలుసు. 2వది 7వ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే, యశోదాదేవి పిల్లవాడికి పాలు పడుతున్నప్పుడు పిల్లవాడికి పాలు సరిపోయినాయా ఎక్కువైనాయా అనే సందేహం, ఒక భావన మనసులో మెదులుతుందంటే, ఒక భావన, ఆ భావనని పరమాత్ముడు గ్రహించి ఆవలిస్తాడు. ఒకసారి నిద్ర వచ్చినట్టుగా ఒక ఆవలింత ఆవలిస్తాడు. ఆవలించగానే ఆవిడికి నోట్లో విశ్వమంతా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లవాడికి పాలు అధికమైతేనేమన్నా అజీర్తి చేస్తుంది, తక్కువైతేనేమన్నా ఆకలి సరిపోదు. కాబట్టి ఇంకా పట్టాలా లేదా అనేటువంటి విషయం చూసేటప్పటికి ఆ పిల్లవాడు ఆ సందేహాన్ని ఆ భావన గమనించగానే నోరు ఆవలించడం ఆ నోటిలో విశ్వమంతా ప్రదర్శించడం జరిగింది. అంటే అక్కడ యశోదాదేవి గ్రహించవలసిన విషయం ఏంటంటే, అమ్మా నువ్వు ఇస్తున్నటువంటి పాలు నేను మాత్రమే తాగట్లేదు, ఈ విశ్వానికి అందరికీ పంచుతున్నానమ్మా నీ ప్రేమామృతాన్ని అనేటువంటి భావన అక్కడ పరమాత్ముడు యశోదాదేవికి తల్లికి అందించినటువంటి సంఘటన జరిగింది. అది గుర్తొచ్చింది తల్లికి. కాబట్టి ఇతడు నావాడు కాదు కదా, అందరి వాడు కదా అనేటువంటి విషయం గ్రహించి మమకారాన్ని విడిచిపెట్టింది. అహంకారం, వీడు నావాడు నేనేదైనా చేస్తానని అహంకారం వదిలిపెట్టేసింది. ఇందాక పాశం అనే విషయం చెప్పాను చూసారా, పాశములు అంటే మనకి సంసార సముద్రంలో వచ్చేటువంటి భవబంధాలు జంజాటాలు ఇవన్నీ, తండ్రి తండ్రి పిల్లలు సంతానము భార్య భర్త బంధువులు వీళ్ళ జంజాటాలే పాశాలు మనకి. ఒక్కొక్క పాశం తీసుకొచ్చింది ఉడివేసింది, రెండో పాశం తీసుకొచ్చింది, అట్లా ఇంట్లో ఉన్నటువంటి పాశాలన్నీ తీసుకొచ్చి ఒకటి చేసింది, ఏకం చేసింది. ఏకమే పరమాత్మ అంటే ఎవరిని పట్టుకుంది చివరికంటే పరమాత్మని పట్టుకునే ఆ బంధాన్ని పట్టుకుంది. అప్పుడు చిక్కాడు అంటే మమకారాన్ని విడిచిపెట్టేసింది. చివరికి ఏమైంది, త్వమేవ మాతా చ పితా త్వమేవ, వీళ్ళందరూ కాదయ్యా నువ్వే నాకు సర్వస్వం అనేటువంటి శరణి వేడిన సందర్భంలో అప్పుడు మాత్రమే ఈ అహంకార మమకారాదుని విడిచిపెట్టాకే పరమాత్ముడు అప్పుడు బంధించబడ్డాడు. తర్వాత ఆయన చేయాల్సిన లీలలన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇలా ఉంది భాగవతం కూడా.
1: అద్భుతంగా స్వామి ఒక ఉపన్యాసంలో చెప్తారు, ఎన్ని వేదాలు నేర్చుకున్నా సరే మనకి చివరిగా మోక్షం రావాలి, భగవంతుణ్ణి చేరాలి, ఆ పరమ ప్రేమను మనం పొందాలి అంటే అహంకారం మమకారం రెండూ వీడాలి అని చెప్తారు స్వామి ఎంతో చక్కగా. ఇప్పుడు ప్రేక్షకులు శ్రోతలు అందరూ అనుకోవచ్చు వేదాలలో విశ్వప్రేమ అంటున్నారు, మరి భాగవతంలోంచి అంశం ఎందుకు చెప్పారు అన్న సందేహం కలగచ్చు. సో అందుకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, వేదవ్యాసుల వారు నాలుగు వేదాలని విభజించిన తర్వాత ఆయనకి సంతృప్తి కలగలేదట. సంతృప్తి కలగక భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఆ పరమ ప్రేమ మూర్తి అయినటువంటి ఆ భగవంతుణ్ణి ఆస్వాదించడానికి భక్తిలోకి మళ్ళాడు. సో జ్ఞానం ఎంత సమపార్జించినా సరే ఆ ప్రేమ భక్తి అనేది మనం పెంపొందించుకోకపోతే ఆ పరమ ప్రేమ మూర్తిని మనం పొందలేమని చెప్తుంది వేదం. మనకిక్కడ వేదవ్యాసుల వారు హృదయం ద్రవించింది, భాగవతం ఉప్పొంగింది. నారాయణ సూక్తంలో ఎంతో చక్కగా భార్గవ్ చెప్పబడి ఉన్నది, దాని గురించి కొంచెం ప్రస్తావిస్తావా
2: గణేష్? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు స్వామి కూడా ఉపన్యాసంలో ఇప్పుడు చెప్తారు, హృత్ ప్లస్ దయ అంటే ఏ హృదయంలో దయ కలిగి ఉంటుందో అది నిజమైన హృదయం అని. దీన్ని మనం ఇప్పుడు మీరు నువ్వు చెప్పినట్టు నారాయణ సూక్తం చూస్తే అనుకో, నారాయణ సూక్తంలో ఫస్ట్ హాఫ్ ఈ ప్రపంచం విశ్వం అంతా నారాయణుడే వ్యాపించున్నాడు, ప్రతి కణంలోని ప్రతి బ్రహ్మాండం అంతా ఆయన వ్యాపించినాడని అన్ని విషయాలు ప్రస్తావిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మే ఎక్కడున్నాడు అంటే మన హృదయంలోనే ఉన్నాడు అని చెప్తా. అంటే వాళ్ళు ఎక్కడో బయటికి వెతకలేదు, మనలోనే మనం చూసుకుంటే మనకి కనిపిస్తాడు అని చెప్తుంది. దానికి ఒక చిన్న ఒక చిన్న శ్లోకం ఒకటి వస్తుంది, ఆ మంత్రం ఏంటంటే, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖే వభాస్వర అంటే, దాని మీనింగ్ ఏంటంటే నీలి మేఘాలు ముందర ఎలాగైతే ఆ మనకి మెరుపు తీగ భాసిస్తుందో అలాగే మన హృదయంలోని ఎప్పుడైతే ఆ కరుణ అనే మేఘాలు బాగా నిండి ఉంటాయో అప్పుడు ఆ కరుణ అనే ఆ మేఘాల మధ్యన మనకి దేవుడు దర్శనిస్తాడు కనిపిస్తాడు. అందుకు హృత్ ప్లస్ దయ అని చెప్పినట్టు అలాంటి హృదయం నుంచే అప్పుడు వేదవ్యాసుల వారికి ఈ భాగవతం వచ్చింది.
1: చాలా బాగుంది భార్గవ్. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే జ్ఞానం కంప్లీట్ అయింది అనడానికి ఒక నిదర్శనం మన మనసులో ప్రేమ పుట్టడం. మనం ఎప్పుడైతే నిస్వార్థంగా ప్రేమగా మనం వ్యవహరిస్తామో అప్పుడు ఆ జ్ఞానానికి పరిపూర్ణత లభిస్తుంది అని స్వామి ఎన్నో మార్లు చెప్తూ ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది. స్వామి రామానుజాచార్యుల వారి కథ చెప్తూ వాళ్ల గురువు గారు అతన్ని పిలిచి నీకు ఒక మంత్రం బోధిస్తాను, దాన్ని ఇంకెవరికైనా పంచుకుంటే నువ్వు ఆ మంత్రం యొక్క ఫలితం నీకు లభించదు అని చెప్తారన్నమాట. ఆయన గురువు గారికి నమస్కారం చేసి ఆ మంత్రాన్ని తీసుకుని వెళ్లి ఒక అక్కడే ఆ ఊర్లో ఉన్న ఒక గుట్ట మీదకు వెళ్లి గట్టిగా ఆ మంత్రాన్ని అరుస్తారనమాట. గురువు గారు రామానుజాచార్యుల వారిని పిలిచి, ఏమిటి నీకు చెప్పాను కదా ముందే ఈ మంత్రం ఏమి ఫలించదు, నువ్వు ఇలా అందరికీ చెప్పేస్తే అంటే నాకు ఆత్మ సాక్షాత్కారం, నాకు మోక్షం రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ విశ్వం అంతటికీ వస్తుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటారు. సో అలాంటి హృదయం ఉండాలి మనకి. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం దీనికి లీడ్ చేస్తుంది అని స్వామి చెప్తారు. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ, ఇందాక అహంకార మమకారాలు విడిచిపెడితేనే గాని భగవంతుడు మన చేతికి చిక్కడు అని సార్ చెప్పినట్టు స్వామి దగ్గర కూడా ఒక చిన్న సన్నివేశం జరిగింది. అహంకారం ఎప్పుడైతే ఉంటుందో స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, నీకు నాకు మధ్య ఉన్నది నీ అహంకారం, నీ మనసు అని అంటారు అన్నమాట. ఎప్పుడైతే అది తొలగిస్తామో భగవంతుడు నువ్వు ఒకటైపోతారన్నమాట. ఒకసారి బృందావనంలో ఒక వేద పండితులు, ఒక విద్వంతుడు, ఆయన స్వామి దర్శనార్థం వచ్చారు. అది స్వామి ఓల్డ్ బంగ్లా ఉన్న రోజులన్నమాట. అక్కడ సేఫ్ రూమ్ అనే ఒకటి ఉండేది. చాలా తక్కువ మంది విద్యార్థులు, టీచర్స్ అక్కడికి స్వామి రానిచ్చేవారు అన్నమాట. అనుకోకుండా ఈయనకు కూడా స్వామి పర్మిషన్ ఇచ్చారు రావడానికి. మొదటి రోజు ఆయన రాగానే స్వామికి ఆయన ఇలా వస్తూ సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర్ చెప్పి అహంబో అభివాదయే అని చెప్పి స్వామి పాదాల మీద ఒక పువ్వు పెట్టి నమస్కరించేవారు అన్నమాట. స్వామి చాలా సంతోషించారు. స్వామి వెళ్లి ఆ సెషన్ అయిపోయింది. తరువాత రోజు ఆయన అక్కడ నించుని, సరే స్వామి వస్తారు నాకు పర్మిషన్ ఇచ్చారు కదా అని అనుకుంటూ మనసులో, విద్యార్థులందరినీ మీరు జరగండి, నేను ఇప్పుడు నమస్కారం చేసుకోవాలి, సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అని కథ మొదలైంది. సో స్వామి ప్లాన్ అప్పుడు స్టార్ట్ అయింది. స్వామి వస్తూ వస్తూ రోడ్ అండర్ రిపేర్, డైవర్షన్, స్వామి అతని వైపు చూడకుండా స్వామి నేరుగా సేఫ్ రూమ్ లోకి వెళ్తారు. ఈయనకు అర్థం కాలేదు, నిన్న బానే ఉన్నారు కదా స్వామి, ఈ రోజు ఏమైంది అని. సరే అని చెప్పి ఒక రోజు అయింది, రెండు రోజులైంది, మూడు రోజులైంది, ఆయనకేమి అంత పట్టడం లేదు ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారని. నాలుగో రోజు ఆయనకి మనసులో స్ఫురించింది, ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారు, నాకేమైనా అహంకారం ఎక్కువైందా, సరే ఈ రోజు స్వామిని క్షమాపణ వేడుకుంటాను, ఇలా విద్యార్థులను పక్కకు పోయకుండా ఒక దగ్గర నించొని వెయిట్ చేసి స్వామి కోసం అప్పుడు నమస్కారం పెట్టుకుంటాను. ఈ జ్ఞానం ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో భగవంతుడు కరుణిస్తాడు. స్వామిలా వస్తూ వస్తూ ఆయన వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతారు. నవ్విన తర్వాత ఈయనకు కూడా స్ఫురిస్తుంది, నేను తప్పు చేశాను, తప్పు రియలైజ్ అయిన తర్వాత భగవంతుడు కరుణిస్తున్నాడు.
3: ఆత్మ విమర్శ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం, కొంతమంది అది కూడా చేసుకోలేదు.
1: కరెక్ట్,
2: ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు.
1: అంటే స్వామి సైలెన్స్ లో ఉన్నప్పుడే మనకి ఆత్మ విచారణ మొదలవుతుంది. సో స్వామి అన్నారు చేసుకో అన్నారు, పువ్వు పెట్టారు, సాష్టాంగ నమస్కారం చేశారు, ప్రవర్ చెప్పారు, అహం బో అభివాదయే అన్నారు. అన్నప్పుడు స్వామి ఎంతో చమత్కారంగా విద్యార్థులందరి వైపు చూసి అహం బో అభివాదయే అన్నారు.
2: స్వామి చెప్తారు కదా, బెండ్ ద బాడీ, మెండ్ ద సెన్సెస్, ఎండ్ ద మైండ్. ఇప్పుడు ఆ జ్ఞానము, ఆ ప్రేమ, ఆ హృదయం నుంచి ప్రేమ కలిగితే అది ఎలా తెలుస్తుంది మనకి అనే ఒక ప్రశ్న మనం అడిగితే, దాంట్లో ఇప్పుడు ఒక చిన్న విషయం మనకి ఏం గమనిస్తుందంటే, జాత వేదసే అనే ఒక వర్డ్ మనకి దుర్గా సూక్తంలో స్టార్టింగ్ లో వస్తుంది. ఇప్పుడు జాత వేదసే అంటే అగ్ని అనుకుంటాం మనం, కానీ జనరలీ అగ్నికి ఇంకో పేరు జాత వేద అని, కానీ దానికి ఇంకో గమ్మత్తైన మీనింగ్ ఉంది. మొన్నే మేము చదివితే మాకు తెలిసింది, జాత అంటే పుట్టడం, వేద అంటే తెలుసుకోవడం. అంటే అంతా నాకు వచ్చిన, అంటే అంత సర్వం, సర్వ ఉన్న విద్యలన్నీ తెలిసినవి. అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది మనకి మనకి జ్ఞానం వచ్చింది అని? అది మనకి నిదర్శనం అగ్ని నుంచి తెలుస్తుంది. అగ్ని అది పుడుతూనే చూసిన వాళ్ళకి ఆ అగ్ని పుట్టింది అని తెలిసిపోతుంది. రెండోది, మనలోని జ్ఞానాగ్ని పుట్టింది అనుకోండి, పుట్టిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నదంతా, మనకి మనకి అనిపిస్తున్నదంతా అంతా అనిత్యం అని తెలుస్తుంది. అందుకు దానికి మన దుర్గా సూక్తంలోని జాత వేదసే అనే స్టార్టింగ్ తోటి ఆ శ్లోకం మనకి, సుసూక్తం మనకి గోచరిస్తుంది ఈ విషయంలోని. ఇంకోటి, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ జ్ఞానం మనకి వేదాల్లో చెప్పినట్టు జ్ఞానం మనకి కలిగితే ఒక విధంగా మనకి అన్నిటి మీద సమత్వం కలుగుతుంది. అంతా ఒకటే అని మనకు తెలుస్తుంది. దానికి మనం గణేష్ మన జనరలీ మందిరంలోని ఒక అందమైన బ్యూటిఫుల్ మంత్రం ఒకటి చెప్తాం కదా, చెప్దామా? సమాన సూక్తం అని
1: చెప్పండి.

0: ఈ సమాన సూక్తం మన సమైక్యతని ఐకమత్యాన్ని సూచించేటువంటి వేద మంత్రం ఇది. మన ఆలోచనలు, మాటలు, మనం చేసేటువంటి కర్మలు, అంటే ఈ త్రికరణాలని శుద్ధం చేసేటువంటి వేద సూక్తం ఇది, సమాన సూక్తం అనేటువంటి. నిజంగా ప్రపంచ సౌఖ్యాన్ని అంటే విశ్వకళ్యాణాన్ని కోరుతూ అనేకమంది చాలా మంది చాలా రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా. అటువంటి ఆ ప్రార్థనలన్నింటినీ కూడా ఎటువంటి వ్యత్యాసము, తారతమ్యము, భేదభావము లేకుండా సమానమైనటువంటి రీతిలో భగవంతుడికి చేరవేసేటువంటి వేద మంత్రం ఇప్పుడు మీరు చదివినటువంటి సమాన సూక్తం. ఇది మనం మందిరంలో మనం పఠిస్తూ ఉంటాం. నిజంగా అందరికీ గమ్యం ఒకటే, విశ్వశాంతి, విశ్వకళ్యాణం అనేటువంటిది మన గమ్యం. అట్లాంటి ఒకటే గమ్యమైనటువంటి ఈ విశ్వశాంతిని చేకూర్చడానికి అందరినీ కలిసి పనిచేసేటువంటి విధంగా మనల్ని ప్రోత్సహించేటువంటి ఈ వేద మంత్రం సమాన సూక్తం నిజంగా నిత్యస్మరణీయమైనటువంటిది మనకి. అట్లా అగ్నిదేవుని మనం ప్రార్థిస్తూ అందరికీ సంపదలు ఇవ్వమని కోరుకుంటూ ఉంటాం. అలాగే అందరి మనసులు కూడా ఒకటిగా చేసి ఒకే గమ్యం వైపు, ఆ గమ్యం ఏంటంటే ఇందాక మనం చెప్పినటువంటి విశ్వకళ్యాణం, అటువంటి ఒకే గమ్యం వైపు నడిపించడానికి మనం భగవంతుని కోరుకునేటువంటి సూక్తం ఈ సమాన సూక్తం. సమస్త లోకాలు సుఖశాంతులతో మెలగాలని చెప్పేటువంటి ఈ సూక్తం మనకి నిత్యస్మరణీయమైనటువంటి సూక్తం ఇది. అట్లాంటి అద్భుతమైనటువంటి సూక్తం.
1: ఇంకా ఈ సూక్తంలోనే ఒక చిన్న చిన్న మంత్రం తీసుకుంటే, సంగచ్చధ్వం సంవదధ్వం సంభోమనాంసి జానతాం, అంటే మనం చేసేదంతా అందరు కలిసిమెలిసి చేయాలి. కలిసిమెలిసి మనం ఒక గమ్యానికి వెళ్ళాలి, కలిసిమెలిసి ఏమైనా చెప్పాలి, కలిసిమెలిసి మనం ఒకే ఆలోచనలో ఉండాలి. అయితే ఈ విషయంలో ఒక గమ్మత్తైన విషయం, మాకు మందిరంలో స్వామి ముందర మేము వేదపఠనం చేసినప్పుడు శ్రీ సూక్తం అని మేము చెప్పేవాళ్ళమే. అందరం కలిసి కూర్చొని సామూహికంగా శిశువుకి చెప్తాం, అద్భుతంగా ఉంటుంది. అంటే మన స్టూడెంట్స్ అంటే ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి చెప్తారు కదా, ఇప్పుడు స్వామి ఆనందానికి హద్దులు ఉండవు, అంత బాగా అంత ఆనందంతో ఉంటారు.
2: అంటే శుక్రవారం పూట స్వామి వచ్చి బయట కూర్చొని శ్రీ సూక్తం చెప్పమన్నారు అంటే ఆ రోజు తప్పకుండా విద్యార్థులకి ఏదో ఒకటి సృష్టించిస్తారు స్వామి. అంటే ఆ శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు ఆ తల్లి ప్రేమ అలా ఉప్పొంగి బయటకు వస్తుంది అనమాట. అంటే మేము చాలా అబ్జర్వ్ చేసేవాళ్ళం స్వామి, ఆ ఆతృత, ఆ ప్రేమ, ఆ ఇచ్చేయాలి అన్న ఆ ఫీలింగ్ స్వామిలో చాలా ప్రస్ఫుటంగా కనిపించేది.
0: శక్తి స్వరూపమైన
2: అద్భుతం.
1: అదే కాదు, ఇప్పుడు మీరు శ్రీసూక్తం జస్ట్ ఒక ఫస్ట్ లైన్ చెప్పాను అనుకోండి, హిరణ్యవర్ణం హరిణి, హిరణ్యవర్ణం అంటే బంగారం. బంగారంతో సంబంధించి కూడా మనకి మంచి అనుభవాలు ఉన్నాయి కదా ఈ విషయంలో.
2: స్వామి యాక్చువల్ గా విద్యార్థులకి గోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇచ్చేవారు. అంటే దానికి ఇంకొక ఉపమానం కూడా మనం చెప్పుకోవచ్చు. మనం ఏమాత్రం అహంకార మమకారాలు లేకుండా ఆ బంగారంగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా తయారవుతామని స్వామి ఆ ఉద్దేశంతో మనకి అది ఇచ్చేవారు.
1: మరి స్వామి అంటారు కదా బంగారు అంటారు,
2: కానీ బంగారు అని స్వామి అన్నారంటే అప్పటి నుంచి స్వామి తాలూకా ప్రిపరేషన్ మొదలవుతుంది.
1: టెస్ట్ ఇస్ మై టెస్ట్
2: అంటారు స్వామి. మరి ఆ ప్రయత్నానికి ఇందాక మనం జాతవేద అని చెప్పుకున్నటువంటి విషయానికి స్వామి ఏ విధంగా వివరిస్తున్నారో మనం ఈ జాతవేద గురించి స్వామి మాటల్లో విందాం.
3: వేదము ఎవరి నుండి ఉద్భవించినటువంటిదని, లేక ఎవరి నుండి ఆవిర్భవించినటువంటిదని, లేక ఎవరి నిమిత్తమై ఆవిర్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనమని కూడాను జాతి వేదం అని కూడా పిలుస్తూ వచ్చారు. అగ్ని జాతి వేద అని కూడా దీనికి మరొక పేరు. అనగా అగ్ని, భరత ఈ రెండింటి యొక్క పేర్లకు ఒక విధమైనటువంటి యొక్క భేదములు లేనటువంటివిగా కూడాను మనం ఇందులో కొంత స్పష్టం చేసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం పర్యాయ పదములే తప్ప భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది. అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడ, సరస్వతి, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్, యజుస్, కామ వేదముల నుంచి కూడా ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్యచిత్ ఆనంద స్వరూపునిగా నిరూపం కూడా చేసింది ఈ యొక్క శృతి. భారతీయులు ఆచరించేటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు యందు యజమానుని యొక్క సతి ఈ యొక్క అగ్ని గురించి లేక వేదమును గురించి అనేక రకములుగా కొన్ని మంత్రములు కూడా చెప్పవలసి వస్తుంది. అప్పుడు ఆ మంత్రములు యందు ఓ ఋక్, యజుస్వామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా, నీవు సర్వవేద స్వరూపుడుగా ఉంటున్నావు, నీవు కేవలము జ్ఞాతము, జాతము, దాతము, భరతము అని కూడాను ఈ భరత శబ్దమును అక్కడ కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. అనగా అగ్నికి ఈ జ్ఞాత, దాత, భరత అనేటువంటి పదములు కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఉపమాన పదములే తప్ప వేదములు అనేటువంటివి కావు. ఈ విధముగా భరత అనేటువంటి శబ్దములు, భరత, భారత, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దములు వేదమునందు అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చింది.
2: స్వామి ఈ జాతకది గురించి మాట్లాడారు. అంటే జ్ఞానం వచ్చినప్పుడు చుట్టూ ఉన్నదంతా భస్మీ పటలం అయిపోతుంది. అంటే నువ్వు భగవంతుడు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు భగవంతుడు, నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళు, ఇదంతా ఒకటే అన్న సరి సమానమైనటువంటి ప్రేమ భావం నీలో ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ, అంటే జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు అన్నదానికి చక్కని ఉదాహరణ.
1: దానికన్నా ముందు నాకు ఒక చిన్న ప్రశ్న
2: చెప్పు.
1: ఇప్పుడు మనం వేదం అన్నాం, వేద మంత్రాలన్నీ ఇన్ని పఠించాలన్నాం, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం, కానీ ఎవరైనా ఎవరికైతే వేదం అనే అవగాహన ఉండదు అనుకో, అంటే చెప్పడం కష్టం, ఒక్కొక్కసారి కొంతమంది నోరు తిరగదు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఉపశమనం కలిగించాలి కదా. స్వామి ఏమైనా చెప్పారా ఇప్పుడు?
2: అంటే నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉన్నది కాదు, ఎందుకంటే మనం నేర్చుకున్న జ్ఞానం అంట ప్రేమతో ఎండ్ అవుతుంది. మరి ప్రేమే పరిపూర్ణంగా ఉన్న వాళ్ళకి భగవంతుడి పట్ల ఇంకేమి అవసరం లేదు.
1: కానీ ఏమైనా నామస్మరణ చేయొచ్చా?
2: దానికి ఉపమానం అన్నమాట, దానికి ఒక ఉదాహరణ. ఇది శివం ఇనాగ్రేషన్ టైంలో స్వామి ఒక బృందాన్ని తీసుకుని వెళ్లారు. వారిలో ప్రొఫెసర్ నంజుండయ్య గారు, కామావధాని గారు, బ్రహ్మశ్రీ కామావధాని గారు, వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. స్వామికి ఒక నిత్య సేవ సలిపేవారు కామావధాని గారు. అది ఎంతో మంది ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఆ అదృష్టం కలగదు. స్వామి స్నానం చేసేటప్పుడు కామావధాని గారు నమ్మక చమకాలు అరుణ ప్రశ్నం పఠించేవారు. అద్భుతంగా. మరి అంతటి మహత్తరమైన అవకాశం ప్రతిరోజు వస్తున్నదంటే నంజుండయ్య గారు ఆయనతో పాటు ఉండేవారనమాట. ప్రతిరోజు చూస్తున్నారు స్వామి చక్కగా స్నానానికి వెళ్తున్నారు, ఈయనకు వచ్చినటువంటి వేదాలు పఠిస్తున్నారు, ఈయన అంత అదృష్టవంతులో, ఈ భాగ్యం నాకు కలగలేదు ఎందుకంటే నాకు వేదాలు రావు, ఒక్క ముక్క కూడా రాదు అని చాలా చింతపడుతున్నారట. స్వామి ఇందాక మనం అనుకున్నాం కదా, హృదయంలోంచి ఆ కంపాషన్ ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో భగవంతుడు ఎదురొచ్చేస్తాడనమాట, పరిగెట్టుకుంటూ వస్తాడు. ఒకరోజు ఇలాగే స్నానం చేసి స్వామి బయటకు వచ్చారు. కామావధాని గారి వైపు చూస్తూ, కామావధాని భగవంతుడి అనుగ్రహం పొందాలంటే వేదాలు చదవాలనా అని అడిగారు. అంటే కామావధాని ఈ జ్ఞాని ఎలా ఆలోచిస్తాడని చెప్తున్నారు. స్వామి వేదాలు చదవనవసరం లేదు స్వామి, ఒక్క సాయి నామం ఒక్కటి చదివితే చాలు, సాయిరామ్ అంటే చాలు అన్నారంట. అంటే అన్ని తెలుసుకున్న తర్వాత ఇదేమీ కాదు అన్నది ఒక ఎత్తైతే, ఏమీ రాకుండా ఇది తెలుసు, ఇది తెలియనక్కర్లేదు అనుకోవడం ఇంకొక విషయం.
4: నంజుండయ్య గారికి సమాధానం అయింది.
2: అప్పుడు స్వామి ఎలా ముందుకు వెళ్తూ నంజుండయ్య గారి వైపు చూసి, నీకు సమాధానం దొరికిందా అన్న ఒక్క చూపు విసిరేసి అలా వెళ్ళిపోయారనమాట. అంటే నువ్వు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఒక్కసారి పిలిచినా సరే ఆ ప్రేమతో పిలిచినప్పుడు పోయి అని పరిగెట్టుకుంటూ వస్తారు స్వామి.
1: మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న ఇంపార్టెంట్ విషయం, మనస్ఫూర్తిగా సమర్పణం చేసుకుని మనం పిలిస్తేనే ఆయన పలుకుతాడు. ఇది ముఖ్యం. దానికి ఎప్పుడు మనకి మన మహానారాయణ ఉపనిషత్తులోని దహర్ విద్య అనే అంశంలోని స్వామి ఎప్పుడు కోట్ చేస్తాడు, నా కర్మణాన ప్రదయాధనే నత్యాగేనైకే అమృతత్వమానషు. అంటే నా కర్మ, కర్మలేవి ఏ కర్మలు చేసినా ప్రజ అంటే అంటే పిల్లలు, మనవలు, మనవలు సంతానము, ధనేన అంటే
2: సంపత్తి,
1: ఏ సంపత్తి లొంగని వాడు ఒక్క త్యాగానికే
2: లొంగేనైకే అమృతత్వ మానసు.
1: అంటే మనకి అమృతత్వం, ఇప్పుడు మన నేను చెప్పే ప్రేమతత్వం అమృతత్వం రెండు ఒకటే, అది కలగడం ఎలాగా అంటే త్యాగం ఒక్క వల్లే మనకి కలుగుతుంది.
2: అంటే త్యాగ భావం ఎప్పుడు కలుగుతుంది అంటే మనసులో నీకు ప్రేమ జరించినప్పుడే గాని నువ్వు అవతల వాళ్ళకి ఇవ్వాలి అన్న భావన రాదు మనకి.
1: అంటే దీంట్లో మళ్ళీ ఇంకో విషయం నాకు గుర్తు వస్తున్నది, స్వామి ఎప్పుడు మనకి ఉపన్యాసంలో మనందరినీ ఎప్పుడు ధర్మస్వరూపుల్లారా, దివ్యాత్మ స్వరూపుల్లారా అని అందరినీ మన సంబోధిస్తారు అలాగే. సో దాని విషయంలో కూడా ఒక చాలా అందమైన అనుభవం ఉంది కదా.
2: యాక్చువల్లీ వేదాలు, వేదాల అంతంలో ఆ సారం అంతా ఉపనిషత్తులు చెప్తాయి. ఉపనిషత్తుల చివరిగా మనకి వేదాంతం వస్తుంది. ఆ వేదాంత సారం అంతటిని స్వామి చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పేశారు. ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఇది మన స్వామి చిరకాల భక్తులైనటువంటి రమణరావు గారికి జరిగిన అనుభవము. ఆయన వచ్చినటువంటి కొత్తలో ఒక దసరా సెలబ్రేషన్ కి పూర్ణాహుతి జరిగిన తర్వాత ఆ రోజు చాలా లేట్ అయిపోయి 11-12 గంటలు అయిపోయింది ఫంక్షన్ అయ్యేసరికి. స్వామి వెనకాతల రమణరావు గారు వెళ్లేవారు. స్వామికి ఒళ్ళంతా చవట్లు పెట్టేసి చాలా జ్వరంగా కూడా ఉండిందనమాట. సరే స్వామి రిటైర్ అయ్యారు, లేట్ గా వస్తారు స్వామి, చాలా అలసిపోయి ఉంటారు అనుకుని ఈయన లేట్ గా వస్తారు 2:30 ఆ టైంకి. అప్పటికే స్వామి ఫుల్ గా ఫిట్ గా రెడీ అయిపోయి కూర్చొని దర్శనం ఇవ్వడానికి చాలా ఆత్రుతగా వేచి ఉన్నారనమాట. రమణరావు గారు చాలా ఆశ్చర్యంగా పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూ ఉంటే స్వామికి ఒళ్ళు కారిపోతుందంట. స్వామి ఇంత వేడిగా ఉన్నది ఒళ్ళు, ఈ జ్వరంతో మీరు ఎందుకు వెళ్తారు దర్శనం ఇవ్వడానికి, మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఒక్కరోజు అంటే, స్వామి అన్న మాట ప్రతి ఒక్కరి మనసుని కదిలించి వేస్తుంది. స్వామి అన్నారంట, నేను వచ్చింది మీ అందరి కోసం, ఇప్పుడు దర్శనం ఇవ్వడానికి వెళ్తుంది వాళ్ల కోసం కాదు, నేను వాళ్ళ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తూ స్వామి అద్భుతమైన విషయం చెప్పారు. నేను ప్రేమ స్వరూపులారా దివ్యాత్మ స్వరూపులారా అని మిమ్మల్ని ఊరికినే పిలవను, నేను నన్ను నేను వాళ్లలో చూసుకుంటున్నాను, ఆ భావనతో నేను దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పారంట.
1: అద్భుతం.
2: మరి వేదాల సారం మనం 40 నిమిషాల్లో పూర్తి చేయడం అనేది అసంభవం. అంటే ప్రేమ అని తెలుసుకోవడానికే సరిపోతుంది. మరి ఈ సారాన్ని అంతటిని, సర్వ వేదాల సారాన్ని స్వామి ఏ విధంగా ఒక చక్కని పద్యంలో ఇమిడ్చి చెప్పారో స్వామి పద్యంలో విందాం. ఆ తర్వాత ఈ సత్యాన్ని గ్రహిస్తూ మనం ఆ ఆనందంలో ఓలడానికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న పాటని వినిపించుకుంటూ స్వామి ద్వారా వింటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
0: సాయి.

శ్రోతలు ఇంతవరకు వేదంలో విశ్వ ప్రేమ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీతలు డాక్టర్ శ్రీనాథ నారాయణ, కె భార్గవ్ మరియు కెవిఎస్కే గణేష్.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని 2వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ శీర్షికలోని 3వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం రామభక్తి సామ్రాజ్యం. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ దివ్యశ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవద్ విశ్వాసము కల భక్తుడు ఏమి కోరుకుంటాడు? దైవానుగ్రహాన్ని, దైవ సాక్షాత్కారాన్ని కోరుకుంటాడు. ఆ కోరిక సిద్ధించాలంటే భగవాన్ దివ్య సందేశాన్ని వినాలి, ఆచరించాలి. స్వామి బోధన ఏమిటంటే, భగవంతుడు భక్త పరాధీనుడు, దైవం భక్తులను ఎన్నడూ విడిచిపెట్టడు. నిర్మల ప్రేమ కలిగిన భక్తుణ్ణి చూసి దైవం జ్ఞానామృతాన్ని అందిస్తాడు. నిరంతర దైవచింతన తప్ప పరమభక్తులకు ఇతర చింతలు ఉండకూడదు. భక్తుని దృష్టి నిరంతరం భగవంతుని వైపు ప్రసరిస్తేనే అది నిజమైన భక్తి, మోక్షానికి సులభమైన మార్గం. భక్తిచేత మానవుడు భగవంతుణ్ణి పొందగలడు, జననమరణ చక్రము నుండి బయటపడగలడు, భవరోగ నివారణ చేసుకోగలడు. పరమాత్మ భక్తిచేతనే అవగాహన కాగలడు. అలాంటి భక్తి మార్గాన్ని అనుసరించిన భక్త త్రిమూర్తులు కంచర్ల గోపరాజు, బమ్మెర పోతరాజు, కాకర్ల త్యాగరాజు. ఈ భక్తత్రయం రామచంద్ర ప్రభువుని సాక్షాత్కరింపజేసుకున్నారు, రామభక్తి సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందులో కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ కాకర్ల త్యాగరాజు భక్తి ప్రస్థానం, భక్తి సంగీత రసప్రవాహం తిలకించండి.

0: అమ్మా, సీతమ్మా, ఎవరమ్మా వీరంతా ఇంత భక్తితో నృత్యం చేశారు?
1: రామునికి వానరులు వారధి కట్టినట్టు నీ రామారాధనికి సొగసు కూర్చే చిన్నారి పువ్వులు వీళ్ళంతా నా స్నేహితులు చిన్నాన్నా.
0: ఎంత బాగా చెప్పావమ్మా. పశితనంలో అంకురించిన భక్తి మీకు రామానుగ్రహం ప్రసాదిస్తుందమ్మా. ఆయుష్మాన్ భవ. వెళ్ళండి గణపతి, ఉంచవూర్తికి వెళదాం. పదనాయన.

0: நமே ராமா பரந்தமா பாஹிமா பாஹிமா.
1: ஜபேசங்காரு ஜபேசங்காரு.
2: தனபால சிரேஷ்டி காரா நமஸ்காரம். దయచేయండి.
1: నాకెందుకయ్యా ఆహ్వానాలు మర్యాదలును? ఎవరొచ్చారో చూడండి, వారిని ఆహ్వానించండి.
2: ఓ, మార్తాండ భాగవతార్ గారా, మహానుభావులు దయచేశారు, మా గృహం పావనమయ్యింది, దయచేయండి.
3: మీ తమ్ముడు త్యాగయ్య లేడా?
2: ఇప్పుడే నగర సంకీర్తనకు వెళ్లాడు.
3: భిక్షకన్నమాట, భజన పాటలు పాడుకునేవాడికి ఇంకేం చేతనవుతుందిలేండి. నా శిష్యురాలు చపలాక్షిని శరభోజి మహారాజు గారు ఆస్థాన నర్తకిగా నియమించారు, తెలుసా?
2: అది ఆమె అదృష్టం, తమ ఆశీస్సు.
1: మీ తమ్ముని కూడా మార్తాండ భాగవతారు గారిని ఆశ్రయించమనండి, రాజాశ్రయం లభిస్తుంది.
3: నా శిష్యరికం చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి.
1: అంత మాట అనకండి, జపేశం ఎలాగో నచ్చచెప్పు పంపుతాడు. త్యాగయ్యకు కాస్త సంగీతంలో మెలకువలు చెప్పండి.
3: సరే, మీరు ప్రాధాయపడితే తప్పుతుందా? అలాగే పంపవయ్యా జపేశం.
2: తమదయ్యా, అలాగే
3: వస్తాను.

0: వచ్చావాచాగు. మార్తాండ భాగవతారు గారి శిష్యురాలు చపలాక్షికి రాజాశ్రయం, ధనకనక వస్తువాహనాలు లభించాయట. సంగీతంలో మెలకువలు ఆయన నీకు చెబుతానన్నారు, వెళ్లరాదు?
1: సద్గురువులు సంగీత సరస్వతి పుత్రులు సొంఠి వెంకటరమణయ్య గారు నాకన్నీ బోధించారన్నయ్యా.
0: పోని, మీ గురువుగారికి నీ సంగీతాన్ని వినిపించి వారి అనుగ్రహమైనా పొందవచ్చుగా తమ్ముడు.
1: గురువుగారి ఆశీర్వచనం తప్పక అందుకుంటానన్నయ్యా.
2: గణపతి, 4 రోజుల్లో ఉగాది కదా, తోరణాలు అలంకరించండి.
1: నన్ను ప్రశాంతంగా ప్రార్థన చేసుకోనివ్వండి అన్నయ్యా.
0: సరే, అలాగే.

0: ರಾಮಚಂದ್ರ, ಕರುಣರಸಾರ್ದ್ರಮೂರ್ತಿವೇ, నాపై దయలేద స్వామి. ఒక్కొక్క కీర్తన వ్రాస్తూ ఉంటే అనంత కళ్యాణ గుణధాముడవైన నీ అవతార వైభవాన్ని ఈ జన్మలో కీర్తించగలనా? నీవు నాదస్వరూపుడు, నీ నుండే సంగీతం ఆవిర్భవిస్తుందని విజ్ఞులంటారే. నీ అవతార ప్రాభవాన్ని, నీ దివ్యలీలల్ని, నీ దివ్య సుందర రూప లావణ్యాన్ని మనసారా కీర్తించడానికి తగిన సంగీత జ్ఞానాన్ని, కవితాశక్తిని ప్రసాదించగల గురు సన్నిధిని ప్రసాదించు. రామచంద్ర, నువ్వు భక్త సులభుడు అంటారే, ఈ దీనుణ్ణి కరుణించవా?
1: త్యాగయ్యా,
0: రండి. పెద్దలు, గురుతుల్యులు, మీకు వందనాలు.
1: ఆయుష్మాన్ భవ.
0: ధన్యోస్మి. ఈ ఆసనంపై ఆసీనుడు కండిస్వామి.
1: సంతోషం. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.
2: తమరు,
1: నారాయణ నామం పాడుకుంటూ ఉంటాను. మా అమ్మ వీణ చాలా బాగా వాయిస్తుంది. అవును, నువ్వు మృదుమధురంగా పాడుతావని, మంచి కీర్తనలు రచిస్తావని విని ఒక్క మారు పలకరించిపోదామని వచ్చాను.
0: సహృదయులు కాబట్టి నా మీద అభిమానంతో నా గానాన్ని మెచ్చుకుంటున్నారు తప్ప నా వంటి దురదృష్టవంతులు ఉండడు స్వామి. రామానుగ్రహానికి నోచుకొని ఈ జీవితం వ్యర్థం కదా. అనంత కరుణాసాగరుడైన నా ప్రభు దివ్య అవతార వైభవాన్ని కీర్తనలుగా రచించి గానం చేసే సంగీత జ్ఞానము, కవితాశక్తి నాకెక్కడున్నాయి? అందుకే తన కరుణావృష్టి నాపై కురిపించమని ప్రార్థిస్తున్నాను. నిస్సహాయుణ్ణి, అంతకన్నా ఏం చేయగలను?
1: నిరాశపడకు త్యాగయ్యా, రామచంద్ర ప్రభు కరుణాసముద్రుడని నీవే అంటున్నావు కదా. నీ ఆర్తి, భక్తి రామానుగ్రహాన్ని తప్పక కురిపిస్తాయి, నా మాట నమ్ము.
0: రామానుగ్రహం కలగాలని నన్ను ఆశీర్వదించండి స్వామి.
1: శ్రీరామచంద్ర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. త్యాగయ్యా, ఈ గ్రంథం మా పెద్దలు నాకిచ్చినది, ఇది నీకు పనికొస్తుందేమో చూడ్నాయనా.
0: స్వరార్ణవము, నారద ప్రణీతమైన సంగీత గ్రంథము. మహానుభవ, ఆ రామచంద్ర ప్రభువే నన్ను కటాక్షించి ఈ గ్రంథాన్ని నాకు అనుగ్రహించాడనుకుంటాను. మీ అభిమానానికి పేదవాణ్ణి, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మీకు శతకోటి వందనాలు స్వామి. భోజనానికి వేళయింది, మడికట్టుకోండి.
1: నారాయణ నామస్మరణే నా జీవం, నా ప్రాణం. నాకు భోజనం ఎందుకయ్యా? మరొకప్పుడు వస్తాన్లే.
0: మహాప్రసాదం. అలాగే స్వామి. కమలా, గణపతి, రండి రండి. ఇదిగో నారత ప్రణీతమైన స్వరార్ణవము, ఒక మహనీయుడు నాకు అనుగ్రహించాడు.
3: ఎవరండి ఆ మహనీయుడు?
0: అయ్యో వై, అయ్యో, కనీసం వారి పేరైనా అడగలేదే. నారాయణ నామం పాడుతూ ఉంటాను, మా అమ్మ వీణ వాయిస్తుంది అన్నారు. అంటే అంటే కమలా, సాక్షాత్తు ఆ నారద గురుమూర్తే ఈ స్వరార్ణవాన్ని నాకు అందజేశాడు. సాక్షాత్తు ఆ మహాభక్తుడే వచ్చి అనుగ్రహిస్తే గ్రహించలేకపోయాను. ఎంత అజ్ఞానో చూశావా కమల.
3: విచారించకండి, మీ జీవితంలో ఏం జరిగినా అది రామానుగ్రహమే అనుకోండి.
0: అవును కమల, ఇక వేరే తలుపులు మాని శ్రీరామ వైభవాన్ని రచించి కీర్తిస్తాను. నారద గురుమూర్తి నమో నమః.

భగవంతుని పట్ల తపన, ఆర్తి ఎలా ఉంటాయో చూడండి. భక్తి అనే చక్రవర్తి వెంట వివేకము, వైరాగ్యము అంగరక్షకుల్లా వెంటనే ఉంటాయి. భక్తికి మించిన ఆనందం దేనిలోనూ కనపడదు. భక్తునికి చలించని మనస్సు, భ్రమించని దృష్టి ఉండాలంటారు బాబా. తన వివేక వైరాగ్యాల్ని త్యాగయ్య ఎలా ఆచరణలో పెట్టాడో చూడండి.

0: చాకు, తంజావూరు వెళ్లి నీ పాటను గురువుగారికి వినిపించమని, ప్రభువుల ఆశ్రయం సంపాదించుకోమని చెప్పాను. ఏం చేశావురా?
1: అన్నయ్య, సర్వజగద్రక్షకుడైన శ్రీరామచంద్రుని అనుగ్రహం కంటే గొప్పదా ఈ ప్రభువుల ఆశ్రయం? అయినా నీ మాట ప్రకారం తంజావూరు వెళ్లాను. గురువుగారి సమక్షంలో పండిత సభలో గానం చేశాను. గురువుగారు, వారి సహపండితులు విని ఆనందపడ్డారు.
0: గురువుగారు ఆనందపడ్డారా? అయితే రాజాశ్రయం కల్పించమని అర్థించకపోయావా?
1: గురువుగారు నాకు సంగీత విద్యాదానం చేసినందుకు కృతజ్ఞతగా గురుదక్షిణగా నా గానాన్ని సమర్పించుకున్నాను తప్ప మరో కోరిక నాకు లేదన్నయ్యా.
0: మరి గురువుగారు ఏమన్నారు?
1: 2 రోజులుంటే తంజావూరు సంస్థానంలో శరభోజీ మహారాజుల సన్నిధిలో నా గానసభ ఏర్పాటు చేస్తామన్నారు.
0: అన్నారు అంటారని నాకు తెలుసు, మరి ఉండకపోయావా?
1: ఉగాది పండుగ పర్వదినాన ఆ రాముని సేవకు దూరమవ్వకూడదని వచ్చేశానన్నయ్యా.
0: రామసేవ ఎప్పుడూ ఉండేదే కదా. రాజాశ్రయం సంపాదించుకోమన్నాను గాని రామాశ్రయం దూరం చేసుకోమన్నానా?
1: నా రాముణ్ణి, ఆనందరాముణ్ణి, అవ్యాజ ప్రేమమూర్తిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను ఉండలేనన్నయ్యా.
0: అఘోరించు.
2: త్యాగయ్య గారు.
0: ఎవరు బాబు తమరు? రాజసేవకుల్లా ఉన్నారు.
2: అవును, తంజావూరు సంస్థాన దీశులు, శరభోజీ మహారాజు గారి సేవకులం. త్యాగరాజు గారిల్లిదేనా?
0: ఇదే. త్యాగయ్య మా తమ్ముడే. వాడితో ఏం పని?
2: త్యాగయ్య గంధర్వగానం గురించి వెంకటరమణయ్య గారు చెప్పగా విని వారిని తగిన రీతి సత్కరించి రాజసభకు తీసుకురమ్మని ప్రభువులు ఆజ్ఞాపించారు. ఈ బహుమతులు మహారాజు గారు పంపినవే, అక్కడ పెట్టండి.
3: ఇవి సువర్ణాభరణాలు, బంగారు మాడలు,
4: జమీందారులు ధనవంతులు ధరించే చీనీ చీనాంబరాలు.
0: జాగు జాగు, నీకోసం రాజాస్థానం నుంచి పెద్దలొచ్చారు.
1: నా కోసమా?
2: సద్గురువులు శ్రీ సుంటి వెంకటరమణయ్య గారు ఈ జాబు, ప్రభువుల తరపున ఈ బహుమానాలు పంపేరు మీకు.
1: చిరంజీవి త్యాగరాజును ఆశీర్వదించి వ్రాయినది. తంజావూరు సంస్థానాధీశులు శ్రీ శరభోజీ మహారాజులు నీ గానం వినాలని కుతూహలపడి ఈ బహుమానాలు పంపారు. వీటిని స్వీకరించి ప్రభువుల సన్నిధికి తంజావూరు వచ్చి రాజసభలో నీ గానాన్ని వినిపించి ప్రభువులను ఆనందింపజేసి వారి మన్ననను అందుకొమ్మని కోరుతున్నాను. ఆశీస్సులతో ఇట్లు సొంఠి వెంకటరమణయ్య.
0: చూసావా, అదృష్టం ఎలా వెతుక్కుంటూ వచ్చిందో. తన భక్తుడు ఆకలితో అలమటిస్తుంటే రామచంద్ర ప్రభువు చూస్తూ ఊరుకుంటాడా? చూడు ఎన్ని బహుమతులు పంపాడు. ఈ రోజుతో మన కష్టాలు గట్టెక్కాయి. ఎందరో విద్వాంసులు ఎదురు చూసే భాగ్యం మనకి అనుకోకుండా వచ్చింది. వస్తారని చెప్పి వాళ్లను పంపించు నాయనా. ఏమిటా ఆ తాత్సారం? వాళ్లు కాసుకూచున్నారు.

0: పరమ భాగవతం స్మరామి.
1: అదే సరే, నువ్వు అంగీకరించినట్టేనా? అదైనా చెప్పు.
0: నేను అంగీకరించలేనన్నయ్యా. చాగయ్య జీవితము సంగీతం శ్రీరాముని సేవకే అంకితం. ప్రభువుల వారి అభిమానానికి అభినందనని చెప్పండి. ఈ ధనభారాన్ని నేను భరించలేనని చెప్పండి. ఈ బహుమానాలు తీసుకువెళ్ళండి నాయనా.

0: అన్నయ్యా, ఇవి బహుమానాలు కావు, స్వర్ణ బంధాలు. ఈ బంధాలు దూరం చేసుకుంటేనే రాముడు దగ్గరవుతాడు.
1: లక్షల విలువైన సువర్ణాభరణాలు సైతం వద్దనుకున్నారు ఈ త్యాగయ్య గారు, ఎంత గొప్ప భక్తులో.
2: అవును, సంపన్నులు ధరించే చీనీ చీనాంబరాలు కాదన్నారంటే త్యాగయ్య గారి భక్తి వైరాగ్యాలు ఎంత గొప్పవో.
3: అయిందా శృంగభంగం, నే చెబితే వినిపించుకున్నారా? ఇప్పుడు ముఖం మీద కొట్టి మరీ చెప్పాడు, చాలు ఇక బయలుదేరండి. మీరు మీ తమ్ముడును భవతి భిక్షాన్ దేహి అని.
4: వదినా,
5: నీ పంతం నెగ్గించుకున్నావు అన్నమాట, తృప్తిగా ఉందా నీకు? నువ్వేదో కుటుంబాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను, చేసిన మర్యాదలు చాలు. ఇక నుంచి మీరు వేరు, మేం వేరు.
0: వద్దన్నయ్యా, అలా అనకండి. అన్నైనా తండ్రి అయినా మీరే అనుకుంటున్నానే. ఈ ధనపిశాసానికి లోబడి మనం విడిపోవద్దన్నయ్యా. ధనం లేకుండా ఇన్నాళ్లు మనం సుఖంగా జీవించలేదా? ధనవంతులందరూ సుఖంగా ఉన్నారా? నా మాట వినండన్నయ్యా, జానుడు పొట్టకు చారుడు నూకలు చాలు, పుట్టించినవాడు పోషించకపోడు.
5: ఈ మెట్ట వేదాంతం కట్టిపెట్టు. పెద్దవాణ్ణి నన్నే కాదు, దేశాన్నేలే ప్రభువును కూడా అవమానించావు. ఈనాటితో నీకు నాకు ఏ సంబంధమూ లేదు.
3: ఆ దేవుణ్ణి ఇలా ఇవ్వండి.
6: అక్కయ్య, రాముణ్ణి మాత్రం మాకుండనివ్వండి.
3: ఆహా, దేవునితో పాటు నగలు కూడా ఉండిపోతాయనా నీ ఆలోచన? ఆ నగలిలా ఇవ్వండి.
0: సుగుణ భూషణుడైన రామునికి ఈ భూషణాలెందుకు కమల? ఆ నగలిచ్చేయి.
6: నేను తీయలేను, మీరే తీసుకోండి అక్కయ్యా.
0: ప్రభు, సీతాపతి, నిన్నెందరో మహానుభావులు ఎన్నో రీతుల సేవించి ధన్యులయ్యారు. భగవతి పార్వతీదేవి ఈ జగతికి నీ తారక మంత్రం ఉపదేశించింది. కబీరు, రామదాసు మొదలైన మహాభక్తులు నీ నామజపం చేసి చరితార్థులయ్యారు. 96 కోట్ల నీ దివ్యనామం జపించే భాగ్యం అనుగ్రహించావు. ఆదయతోనే ఈ కీర్తనను స్వీకరించు స్వామి. రండి నాయన, అందరూ ఆశీనుడుకండి.

0: త్యాగయ్య, నీ గానం అపూర్వం, భక్తి భావన పరిపూర్ణం, భగవంతుణ్ణి మెప్పించగల కవిత్వం, పర్వసింపజేయగల మధురగానం, శ్రీరాముడు నీకిచ్చిన వరాలు. ఇదిగో చూశావా, సాక్షాత్తు తంజావూరు ప్రభువులు, శరభోజీ మహారాజులే మీ ఇంటికి దయచేశారు నీ గానం వినడానికి.
1: దేశాన్నేలే ప్రభువులు తమరే రామసన్నిధికి దయచేశారు. ప్రభు, శ్రీరామానుగ్రహానికి ఇంతకంటే దృష్టాంతమే ఉంటుంది. ప్రభువులకు నా కృతజ్ఞతాంజలు సమర్పించుకుంటున్నాను. ప్రభువులకు సదా శ్రీరామానుగ్రహం ఉండాలని మా ప్రార్థన.
2: త్యాగయ్యా, భక్తిరస ప్రపూర్ణమైన మీ గానంతో శ్రీరామచంద్ర ప్రభువునే సంతోష పెట్టగలిగారు. మీరు మీకే కాక యావత్తు తంజావూరు సంస్థానానికే కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. మీకు శ్రీరామ కృపాకటాక్షాలు ఉండాలని మా ఆకాంక్ష. మీకు మా వందనాలు.
0: పండిత పామరులను ఆనందింపజేసిన త్యాగరాజు గారి గానం నభూతో నభవిష్యతి. వారి జన్మ ధన్యం. వారి గానామృతాన్ని వినడం మన అదృష్టం.
3: త్యాగయ్య ఇంటికి స్వయంగా ప్రభువులే విచ్చేసి వారి గానం వినడం ప్రభువుల కళాపోషణకు నిదర్శనం.
4: ప్రభువుల రాకతో త్యాగయ్య గారి భక్తి ప్రపత్తులు, సంగీత వైద్యుష్యం దేశ దేశాల్లో వ్యాప్తి చెందుతాయి.

భక్తునికి జీవితమే ఒక పరీక్ష. ఆ పరీక్షకు తట్టుకోగలిగిన వాడే భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలడు. తామస రజసాలకు దూరంగా ఉంటేనే భక్తి సాధ్యమవుతుంది. శ్రద్ధాభక్తులు కలిగిన త్యాగయ్య అచంచల విశ్వాసంతో రామానుగ్రహాన్ని పొందగలిగాడు. మహాభక్తుల భక్తి విశ్వాసాలు మనలోని విశ్వాసాన్ని దృఢపరిచి భగవత్ సాక్షాత్కారం వైపు నడిపిస్తాయి. త్యాగరాజు ఎటువంటి అగ్ని పరీక్షకు గురయ్యాడో ఆ పరీక్షలో భగవంతుడు ఆయన చేయి పట్టుకుని ఎలా నడిపించాడో చూడండి.

0: ఇదిగో చూడండి, ఈ విగ్రహాలున్నంత కాలం ఈ వ్యవహారం ఇలాగే ఉంటుంది. మన బ్రతుకులు గాడిన పడి నాలుగు రాళ్లు వెనకేసుకోకపోతే ఉన్న ఒక్క పిల్ల పెళ్లి కూడా చేయలేం. ఆలోచించుకోండి. అందుచేత ఆ విగ్రహాల్ని ఎలాగైనా వాళ్ళకి దూరం చెయ్యండి.
1: అసాధ్యం కూడా, అవి సీతారాముల విగ్రహాలే.
0: అవి విగ్రహాలే కదా, నిజంగా దేవుడు కాదు కదా. మీ మాట తిరస్కరించాడే, పౌరుషం లేదు, పిల్ల పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నారు. ఉన్నదంతా వాళ్ళకే ఊడ్చిపెట్టారు.
2: ఇక ఇది కూడా మీరు చెయ్యకపోతే ఏ నొయ్యో గొయ్యో చూసుకుంటాను. అంతే, హాయిగా ఉండండి.
1: అంత మాటలకి ఏదో ఒకటి చేస్తాంలే.

0: కమలా, కమలా, పూజాపీఠంలో సీతారాముల విగ్రహాలు మాయమయ్యాయి. రాత్రి సేవ చేసి వారి పాద సన్నిధిని ఆదమరిచి నిద్రపోయాను. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిందో చూశావా? నా రాముడు నన్ను వదిలి వెళ్లిపోయాడు కమల. రాముడు లేని ఇంట్లో ఒక్క క్షణమైనా నేను ఉండలేను. నా రాముణ్ణి వెతికి తెచ్చుకుంటాను. అందాక పసుపుతో సీతారాముల్ని చేసి ఆరాధించు.
1: ఎక్కడికి వెళతారు, ఎక్కడని వెతుకుతారు? సీతారాములతో పాటు మీరు కూడా లేని ఇంట్లో నేనెలా ఉండగలను?
0: కమల, ఇది మనకు అగ్ని పరీక్ష. రాముడు నా భక్తిని పరీక్షించటానికే అదృశ్యమై ఉంటాడు. నిద్రాహారాలు మాని నా రాముడు కోసం వెతుకుతాను, కన్నీరు కారుస్తాను. రాముడు దయామయుడు కమల, తప్పక కనిపిస్తాడు.

0: బాబూ, ఆ మహనీయులెవరు? అలా విషాదవదనంతో కూర్చున్నారు?
1: వారు మా గురువుగారు శ్రీ త్యాగరాజస్వామి.
0: అమర గాయకులు, అపర సంగీత సరస్వతి శ్రీ త్యాగరాజస్వామి వారు, వీరేనా? త్యాగయ్య గారు, మీకు శతకోటి వందనాలు.
2: ఎవరి వందనాలు అందుకునే స్థితిలో లేను నాయనా.
0: అంత బాధపడుతున్నారే, వారికొచ్చిన కష్టమేమిటి?
1: వారు ప్రాణాధికంగా ప్రేమించి పూజాపీఠంలో పెట్టి నిత్యం పూజించే సీతారాములు అదృశ్యమయ్యారు. అప్పటి నుండి వారికి నిద్రాహారాలు లేవు.
0: త్యాగయ్య గారు, మీకు చెప్పగలిగిన వాణ్ణి కాను. తీర్థయాత్రలు చేసి భగవంతుని దివ్య వైభవాన్ని దర్శనం చేసుకుంటే భగవంతుడు తప్పక కరుణిస్తాడు. నా మాట విని నాతో తిరుమల రండి, మనసారా ప్రార్థించండి, తప్పక మంచి జరుగుతుంది.
2: నా రాముడే నన్ను రమ్మని పిలుస్తున్నాడేమో. గణపతి పదనాయనా.

0: అయ్యా, స్వామి దర్శనం చేసుకుంటాను, తెర తీయరా?
1: ఆలయ మర్యాదల ప్రకారం ఇప్పుడు తెర తీయడానికి వీలు కాదు, దయచేసి వేచి ఉండండి.
0: అయ్యా, స్వామిని కీర్తించుకోవచ్చా?
1: నిరభ్యంతరంగా కీర్తించుకోండి.

0: స్వామి. ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద.
1: ఏం అద్భుతం! ఇన్నాళ్ళు త్యాగరాజస్వామి వారి భక్తి ప్రపత్తులు వినడమే కాని చూడలేదు. త్యాగయ్య గారు, నిశ్చింతగా ఉండండి, శ్రీనివాసుని దర్శనమే మీకు నిదర్శనం. పదండి.
2: అలాగే
3: గురువుగారు, ఈ అద్భుతం చూసిన తర్వాత మరొక అద్భుతం గురించి చెప్పాలనిపించింది.
2: చెప్పు నాయన.
3: నిన్న తిరుమలగిరికి మెట్లెక్కుతుంటే తమరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నలుగురు దొంగలు మమ్మల్ని బంధించి సొమ్ముకా చేద్దామనుకున్నారు.
2: మన దగ్గర సొమ్మెక్కడిది నాయన.
1: సీతారామ కళ్యాణం కోసం నేనే ఇచ్చాను స్వామి.
3: ఆ దొంగల అనుభవం మీరే వినండి గురువుగారు. ఇలా రండయ్యా, ఏం జరిగిందో చెప్పండి.
1: క్షమించండి స్వామి, నిన్న రాత్రి ఈ చిన్న స్వామిని బంధించి సొమ్ము కాజేద్దాం అనుకున్నామండి. అంతలోనే ఇద్దరు రాజకుమారులు బాణాలు పట్టుకుని అమ్ముడు వదిలితే అవి మాకు బండరాళ్ల తగిలేయండి.
2: వాళ్ళు ఎలా ఉన్నారు నాయన?
1: ఒక ఆయన నీలంగా మెరిసిపోతున్నాడండి, మరొక ఆయన బంగారు బొమ్మలా ఉన్నాడండి, బంగారు కిరీటాలతో దగదగా మెరిసిపోతున్నారండి.
4: ఎంత అదృష్టవంతుడు ఆయన, రామలక్ష్మణుల దర్శనం చేసుకున్నారు. నేనే నిర్భాగ్యుణ్ణి, రామదర్శనం చేసుకోలేకపోయాను.
1: త్యాగయ్య గారు, తిరుపతిలోనూ ఇక్కడా జరిగిన అద్భుతాలు తలుచుకుంటే రామలక్ష్మణులు మీ ఇంటా వెంటా ఉన్నారని అనిపించడం లేదా మీకు? రాముడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. పదండి, ఇంటికి వెళదాం.
2: నువ్వు చెప్పింది నిజం నాయన. నా ఇంటా వెంటా రాముడుండి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటే రాముడి కోసం ప్రపంచమంతా వెతుకుతున్న వెర్రివాణ్ణి. పద.

అమ్మగారు అమ్మగారు, అందరూ రండి. గురువుగారు వరదై పొంగుతున్న కావేరీ నదిలోకి ప్రవేశించి రామతారక మంత్రాన్ని జపించుకుంటూ దాడుతూ ఉంటే, నీటిలో తేలియాడుతూ శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా అయ్యగారికి దర్శనమిచ్చాడు. మన రాముడు గురువుగారి ఒడిలో వాలేడు. రండి, హారతులు పట్టండి.

0: అన్నయ్య, రాముడెంత దయామయుడో చూశావా? కావేరి గర్భంలో దాక్కుని నాతో ఆటలాడుకున్నాడు. నా ఇంటా వెంటా ఉండి నన్ను కన్నతండ్రిలా కాపాడిన రామచంద్ర ప్రభు తనకు తానుగా నా ఒడిలో వాలాడు. ఇదంతా నీ ఆశీస్సు అన్నయ్య.
1: చాగు, నీ భక్తి ప్రపత్తుల్ని అర్థం చేసుకోలేకపోయాన్రా. నన్ను మన్నించు నాయనా, నేను నీలాగే రామపాదాలు ఆశ్రయిస్తాను, నీ కీర్తనలే గానం చేస్తాను.
0: ఇక ఈ పూజాపీఠంలో సీతారాముల్ని ఆరాధించే బాధ్యత నీదే అన్నయ్యా.

అన్నావు స్వామి. రామదాసుకు అభయమిచ్చి ఆదరించావే, కబీరుని కరుణించావే, పోతన్నకు సతీ సమేతంగా సాక్షాత్కరించావే. నన్ను అనుగ్రహించవా స్వామి, నాపై దయ చూపించి నీ దర్శనమియ్యవా.

0: త్యాగయ్య ప్రార్థిస్తున్నాలే. కరుణా సముద్రులేని మీ హృదయం కరగలేదా స్వామి?
1: త్యాగయ్య, నీ భక్తి నిరుపమానం, నీ కవితాశక్తి సంగీత జ్ఞానము అపూర్వం అజరామరం. నా అవతార వైభవం నీ కీర్తనల ద్వారా ఆచంద్ర తారార్కంగా నిలిచిపోతుంది. నీ కీర్తనల గానంతో విశాల విశ్వమంతా రామనామం ప్రతిధ్వనిస్తుంది. వచ్చే పుష్య బహుళ పంచమి నాడు నీకు మోక్షం ప్రసాదిస్తాను. అంతవరకు ఆపత్ సన్యాసాన్ని స్వీకరించి రామతారక మంత్రం జపించు.
2: శ్రీరామచంద్ర, అనంత కళ్యాణ గుణధాముడు, లోక కళ్యాణకారిణి మా అమ్మ సీతమ్మ చెంతనుండగా మీ దివ్య సుందర రూపాల్ని దర్శించే మహాభాగ్యం ప్రసాదించావా తండ్రి. రామ పరంధామ, నా జీవితాన్ని చరితార్థం చేశావు. నీ దివ్య పాదారవిందాలకు శతకోటి వందనాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా రామభక్తి సామ్రాజ్యం నాటకాన్ని విన్నారు. వచ్చే వారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అక్టోబర్ 20వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవంగా ప్రపంచమంతా సాయి భక్తులు జరుపుకుంటారు. 2017 అవతార ప్రకటన దినోత్సవం నాడు ప్రేమావతారి పేరిట తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ప్రేమకు రూపుదాల్చిన మన హృదయేశ్వరుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం నేడు. ఈ భూమిపై అవతరించిన ఏ ఇతర అవతారాలు చూపని ఒక మహోన్నతమైన ఘట్టం 1940 అక్టోబర్ 20వ తేదీన సత్యసాయి పరమాత్ముడు మనకు అందించారు. నేను సాయిని తెలియము నిక్కముగను అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, ఈ పర్తీశ్వరుడై వచ్చి ఈ మానవాళికి తనను తాను వ్యక్తపరుచుకున్నారు. నిజంగా ఎంత ప్రేమ! ఆ జగన్మాత మనపై వాత్సల్య ప్రేమను స్వయంగా కురిపిస్తుందనటానికి ఇంతకంటే వేరేమి చెప్పగలం? అందుకే స్వామి చెప్తారు, అవతరించుట ఎనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడా, వారి స్థాయికి దైవంబు వచ్చుభువికి జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. మానవాళికి ఎంతో ప్రేమతో అనుగ్రహించిన సుదినమైన ఈ అవతార ప్రకటన దినోత్సవ వార్షికోత్సవం నాడు రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ బృందం మీకందిస్తున్న నేటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో అవతార లక్ష్యాల గురించి, అవతార తత్వాల గురించి, సత్యసాయేషుని అవతార ప్రత్యేకత గురించి వివరిస్తూ సాగే ప్రేమావతారి అన్న చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: అక్క దీపిక, ఈ చిన్నపిల్లల్ని ఎత్తుకుని లాలిస్తున్న ఆ జోలపాట వింటుంటే నాకేదో గుర్తొస్తుంది. ఎందుకంటే ఈరోజు అవతార ప్రకటన దినోత్సవం. స్వామి ఎందుకు కిందకే వస్తారు, భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అని ఎన్నో మార్లు చెప్పారు. ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తుండగా చూస్తూ ఊరుకోలేదంట. ఎంతో వాత్సల్యంతో ఎంతో ప్రేమతో తన స్థాయికి తల్లి వంగి ఆ పిల్లని ఎత్తుకునే ప్రయత్నం చేస్తుందంట, ఇలా లాలిపాట పాడుతూ. తల్లి ఎప్పుడు పిల్ల ఏడుస్తుంది తను నించుని తన చేతుల్లోకి రావాలి అని కోరుకోదంట. తానే పాపం కిందకి వంగి తన స్థాయికి వంగి ఆ పిల్లని పైకి ఎత్తి ఏడు పాపేంత వరకు లాలిస్తుందంట. ఇది నాకు గుర్తొచ్చిందక, అందుకే మీకు సాయిరాం చెప్పడం మర్చిపోయాను నేను.
1: కానీ చాలా బాగా చెప్పారు గణేష్. ఎలాగైతే తల్లి వంగి తన బిడ్డను ఎత్తుకుని లాలిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా కిందికి దిగి వస్తాడు అని ఎంత బాగా చెప్పారో. ఇంతకీ అలా ఎందుకు జరుగుతోంది అనేది ఆలోచించారా?
2: ఎందుకంటే తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమో అలాగే భగవంతుడికి తన సృష్టి మీద అంత ప్రేమ.
1: చాలా బాగా చెప్పావు దీపిక, చాలా పెద్ద విషయాన్ని సింపుల్ గా చెప్పేశావు. నువ్వు చెప్తుంది వింటూ ఉంటే గణేష్ నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది స్వామి చెప్పింది. ఒకసారి అక్బర్ మహారాజు బీర్బల్ని అడిగారట, ఇన్ని పురాణాలున్నాయి మీకు, వీటన్నింటిలో భగవంతుడు అవతరించి వచ్చి దుష్టశిక్షణ చేస్తాడు అని లోక కళ్యాణం సాధిస్తాడని చెప్తున్నారు, అసలు అంత గొప్ప భగవంతుడు ఆయన ఎందుకు రావాలి, ఆయనకి బోల్డ్ మంది దేవదూతులు ఎంతో మంది దేవగణాలు ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తే చాలదా అని అడిగారట. అడిగితే బీర్బల్ అన్నారట, మహారాజా నేను మీకు సమాధానం చెప్తాను, నాకు కొద్దిగా గడువు ఇవ్వండి అని అడిగారట. అలా కొంతకాలం గడిచిందనమాట. ఆ తర్వాత ఒక రోజు వీరందరూ నౌకా విహారానికి వెళ్లారట, అంటే ఒక పడవలో అందరూ నదిలో తిరగడానికి వెళ్లారనమాట. అప్పుడు బీర్బల్ ఏం చేశారంటే అక్బర్ చక్రవర్తి కొడుకు సలీం యువరాజు బొమ్మని తయారు చేసి ఆ పడవలో పెట్టించాడనమాట. వాళ్ళు నది మధ్యలోకి వెళ్ళంగానే ఆ బొమ్మను తీసి నీళ్లలో వేసేసారట. వేసేస్తే ఉన్న వాళ్ళందరికీ తెలియదు కదా అది బొమ్మని, అయ్యో రాజకుమారుడు నీళ్లలో పడిపోయాడు అని అరవంగానే అక్బర్ మహారాజు ఆయన నీళ్లలోకి దూకేట, ఆ నదిలో దూకి ఈదుకుంటూ వెళ్లి ఆ బొమ్మ చూస్తే అది బొమ్మ అనమాట. సరే మళ్ళీ పడవలోకి వచ్చాక ఎవరు ఈ పని చేశారు అని చాలా కోపంగా, మరి చక్రవర్తిని ఫూల్ చేస్తే ఆయన కోపం రాదా అని చాలా కోపంగా అడిగారట. అడిగితే అప్పుడు బీర్బల్ వచ్చి, మహారాజా నేనే చేశాను, మీరు ఆ రోజు నన్ను ప్రశ్న అడిగారు గుర్తుందా, భగవంతుడే ఎందుకు అవతరించాలి అని, దానికి సమాధానం చెప్పడం కోసం ఇలా చేశాను. మరి మీ దగ్గర ఇంతమంది పరిచారకులున్నారు, ఇంతమంది సేవకులున్నారు, మీ కుమారుడు మీ అబ్బాయి నీళ్లలో పడిపోతే వాళ్ళతో చెప్పొచ్చు కదా, వెళ్లి దూకి రక్షించి తీసుకురండి, మీరు అలా చేయలా స్వయంగా మీరే వెళ్లారు, ఎందుకంటే మీ కొడుకు మీద మీకున్న ప్రేమ అలాంటిది, అదేవిధంగా భగవంతుడికి తన పిల్లల మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన వస్తాడు, అంతేగాని పని చేయించుకోలేక కాదు అని చెప్పారట బీర్బల్. మరి నిజమే కదా, భగవంతుడికి మన మీద ఎంత ప్రేమో చూడండి, ఆ ప్రేమ వల్లనే ఆయన అవతరిస్తూ ఉంటారు. దశావతారాలు అంటారు, అందులో 9 అవతారాల్లో ఇప్పటికే ఉద్భవించి భూమిని పవిత్రం చేశారు. భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అవతరణకు కారణం ప్రేమే అంటే నమ్ముతారా గణేష్?
0: భగవంతుని ప్రేమను అనుభవించడానికి కాబట్టే మనందరం కూడా సత్యసాయి భగవానుని అవతార కార్యక్రమంలో మనం ఏదో ఒక విధంగా చిన్న చిన్న పరికరాలుగా పాల్గొంటూ స్వామి చూపిన ఆ ప్రేమను మనం అనుభవించాం కాబట్టి ఇది తప్పకుండా నమ్ముతానక. కానీ మన అవతారాలు అన్ని ధర్మ పరిరక్షణకి దుష్ట శిక్షణకై వచ్చినవే అంటారు కదా.
1: అలాగే అంటుంటారు. కానీ పరమాత్మ చేసే ప్రతి పనికి పలికే ప్రతి పదానికి మనం ఆలోచిస్తే కానీ అర్థం చేసుకోలేని గూఢార్థాలు ఉంటాయి అనేది నిజమేనా? అలా అయితే మరి ఆలోచించి అర్థం చేసుకోవటం మన బాధ్యతే కదా.
0: సరే అక్క, మీరు చెప్పండి, మొట్టమొదటి అవతారం మత్స్యావతారం.
1: సరిగ్గా చెప్పారు. మరి మత్స్యావతారానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటో చెప్పండి గణేష్. దీపిక,
2: సోమకాసురుడు వేదాలను అపహరిస్తే అతన్ని నిర్మూలించి వేదాలను రక్షించటం. ఒక్క మాటలో చెప్పాలంటే వేద రక్షణ.
1: అంటే వేదాలు లేకపోతే ఏమవుతుంది?
0: అక్క, వేదాలు లేకుండా సృష్టి చేయటం విరించి కూడా అసంభవం అని పురాణోక్తి.
1: అంటే వేదాలు లేకుండా సృష్టి జరగదు. సృష్టి జరగకపోతే సకల జీవరాశులకు ఉనికే లేదు, మానవులతో సహా. అవునా?
0: అంతే కదక్క.
1: మరి ఇప్పుడు చెప్పండి, భగవంతుడు మత్స్యావతారం ధరించింది సోమకాసురుణ్ణి శిక్షించడానిక లేక జీవరాశి మీద ప్రేమతోనా?
2: ఇది కొత్త యాంగిల్. మరి మిగిలిన అవతారాలు?
1: అన్ని అవతారాలకి ఉద్దేశం, లక్ష్యం, దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి వేరే వేరేగా ఉన్నా కూడా ప్రతి ఒక్క అవతరణకు మూల కారణం ప్రేమే. మరి రెండోది కూర్మ అవతారం.
2: అమృతం కోసం సముద్ర మథనం జరుగుతోంది. మందర పర్వతాన్ని కవ్వంగా, శేషుణ్ణి తాడుగా చేసుకున్నారు. కాని మందర పర్వతం తన బరువును పాల సముద్రంలో మునిగిపోతున్నప్పుడు దేవదానవులంతా ప్రార్థిస్తే అది కూర్మంగా అవతరించి ఆ మహాపర్వతాన్ని తన వీపు మీద మోశాడు పరమాత్ముడు.
1: ఎందుకోసం? అమృతాన్ని సాధించడం కోసమా? దేవదేవుడు తలుచుకుంటే క్షణంలో అమరత్వం ప్రసాదించలేడా? అందుకోసం కాదు, తన బిడ్డలు ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలమవ్వాలి. తాను తాబేలుగా మారి అంత పెద్ద కొండను సంతోషంగా మోసిన, హాలాహలాన్ని త్రాగిన ఆ ప్రేమతోనే.
0: అవునక్క. ఇంకా వరాహావతారం కొద్దాం. ఒక రకంగా చూస్తే అది కూడా ప్రేమ కారణంగానే జరిగింది. హిరణ్యాక్షుడు గొప్ప మేధావి, అటువంటి సైంటిస్టు నభూతో నభవిష్యతి అని స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో చెప్పడం మనం విన్నాం. మరి అంత గొప్ప వాడిని సంహరించడానికే వరావతారం వచ్చిందా? తన ఆధిక్యతను చాటుకోవటానికై సమస్త భూమండలాన్ని దాచేయటానికి ప్రయత్నిస్తే ఆపటానికి వచ్చిన అవతారమే ఆ వరాహ అవతారం. సమస్త జీవరాశికి ఆధారమైన ధరమండలాన్ని రక్షించటమే కాదు, ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా దాని వినాశకానికి ఉపయోగిస్తే సత్ఫలితం ఉండదని మనకు నేర్పించడానికే కూడా.
1: భలేగా అర్థం చేసుకుంటున్నారు గణేష్, చాలా బాగుంది. చూసారా, మరి మనకి ఎంతటి విజ్ఞానం జ్ఞానం ఉన్నా దాన్ని మంచి పనులకే ఉపయోగపెట్టాలి, కానీ దాన్ని వినాశనానికి ఉపయోగించకూడదు అని వరాహావతారం మంచి సందేశాన్ని ఇచ్చారు. బాగుంది. మరి తర్వాత నరసింహావతారం.
2: స్వామి అవతారాల్లో అన్నింటికంటే ఉగ్రమైనది నరసింహావతారం.
1: అవును దీపిక, ఉగ్రమైంది, కొద్దిగా భయం కలిగించేది కూడా. అన్నిటికన్నా ఉత్కృష్టమైనది మానవ జన్మ అంటారు. మరి మనిషిని సృష్టించే సాక్షాత్ భగవంతుడు సగం మనిషిగా సగం మృగంగా అంత ఉగ్రంగా కనిపించే అవతారంగా వచ్చిన కారణం నిర్మలమైన ప్రేమ మాత్రమే. తన భక్తుడు పసివాడు అయిన ప్రహ్లాదుని మీద ప్రేమతో వచ్చిన అవతారం. ఇంకో విషయం గమనించారా గణేష్? తండ్రి నీ హరి ఎక్కడున్నాడు అని అడిగితే ప్రహ్లాదుడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు, హరి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందే గలడు అని బదులు చెప్పట. తన బాలభక్తుని మాటను నిలపడానికి హిరణ్యకశిపుడు ఎటునుంచి పిలిచినా రావడానికి సిద్ధంగా భగవంతుడు మొత్తం విశ్వంలో నిండిపోయి ఎదురుచూశాడట.
2: మరి వామనావతారంలో ఉన్న ప్రత్యేకతను గమనించారా?
1: అదేంటో చెప్పు దీపిక.
2: బలిచక్రవర్తి మహావీరుడు, దానశీలుడు, అతి ఉత్తముడు కూడా. కాని అతను చేసే విశ్వజిత్ యాగం విజయవంతమైతే దేవతలకు, దేవగణాలకు దేవలోకంలో స్థానం ఉండదుట. అంతేకాక ముల్లోకాలు అసురుల పరమైపోతాయిట. ఈ ప్రమాదాల నుంచి లోకాలను రక్షించటానికి వచ్చిన అవతారమే వామన అవతారము. తన గురువు వద్దన్నా వినకుండా తనకు దానమివ్వటానికి సిద్ధపడిన బలిచక్రవర్తి దానశీలతకు సంతోషించి, అతని భక్తికి మెచ్చి అతణ్ణి పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయటమే కాక తాను స్వయంగా అతని కోటకు రక్షణగా ఉంటానని మాట ఇచ్చారుట వామనమూర్తి.
0: అంతేకాదక్క, ఆయనకు ఒక బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు. ప్రతి సంవత్సరం నువ్వు మీ ప్రజల్ని చూడటానికి తిరిగి రావచ్చు. ఆ సందర్భంలో మొత్తం ఈ ఓణం పండుగ జరుపుకుంటారు కదా కేరళ వాళ్ళంతాని, 10 రోజుల పాటు మొత్తం వాళ్ల ఇళ్లని అన్నిటినీ డెకరేట్ చేసుకుని రెడీగా ఉంచుతారంట ఆ బలిచక్రవర్తి వస్తాడని. అంటే భగవంతుడు తనతో పాటుగా వస్తాడు. ఆ 10 రోజుల్లో ఎప్పుడైనా రావచ్చన్నమాట. అట్లాగన్నా అట్లీస్ట్ ప్రజలు అన్నిటినీ శుభ్రపరచుకుంటారు, వాళ్ల మనసుల్ని శుభ్రపరచుకుంటారన్న ఆలోచనతో చెప్పాడనమాట.
1: చాలా బాగుంది గణేష్. ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చినా కూడా ప్రేమకి లొంగిపోయి భగవంతుడు కావలి కాయడానికి కూడా వెనక్కి తీయలేదు చూడండి. భక్తుల మీద ప్రేమతో ఆయన ఎటువంటి పనైనా చేయడానికి సిద్ధపడతాడనమాట.
0: పరశురామ అవతారం విష్ణుమూర్తి అంశావతారం అంటారు కదా, క్షత్రియులు తమ రాజధర్మాన్ని మర్చిపోయి తమకు తోచినట్టుగా పరిపాలన సాగిస్తున్న సమయంలో 21 సార్లు వారిపై దండెత్తి వారిని సన్మార్గంలో పెట్టడమే కాక అధికారం అనేది ఒక బాధ్యతే కాని మనకి ఇష్టమైనట్లు ప్రవర్తించడానికి అవకాశం కాదని బోధించారు.
1: గణేష్, ఇంకో విషయం తెలుసా, శ్రీరాముల వారి అవతారం గురించి మాట్లాడుకునే ముందర ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
0: ఏంట కాది?
1: నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారాల గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదనుకోండి. ఈ 3 అవతారాలు వచ్చిందే తన ద్వారపాలకుల మీద ప్రేమతో.
2: ద్వారపాలకుల ఎవరక్క వాళ్ళు? ఏమిటా కదా?
1: ఆహా, ద్వారపాలకుల గురించి మీకు తెలియదన్నమాట. సరే అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలకడిల్లో శేష తల్పం మీద ఆయన శయనించి ఉంటారు. లక్ష్మీదేవి వారి పక్కనే పాదాల దగ్గర కూర్చుని ఉంటుందని మనందరికీ తెలుసు. మరి ఆ వైకుంఠానికి 7 ద్వారాలున్నాయట. 7వ ద్వారం దగ్గర ఆయనకి 2 ద్వారపాలకులుంటారట. వారిద్దరు పేర్లు జయ విజయులన్నమాట. చాలా విష్ణు భక్తులు వాళ్ళు కూడా. ఎంత భక్తి లేకపోతే భగవంతుడి మీద ఆయన స్వయంగా వారిని ద్వారపాలకులుగా నియమించుకుంటారు చెప్పండి మరి. అయితే ఒకరోజు ఏమైంది, సనక, సనందన, సనాతన, సనత్కుమారులని 4 బ్రహ్మమానస పుత్రులున్నారు. వాళ్ళు చూడటానికి 5 సంవత్సరాల పిల్లల్లాగా కనిపిస్తారట, చిన్న బాలుల్లాగా కనిపిస్తారనమాట. వాళ్ళు చాలా బ్రహ్మజ్ఞానులు, మహామునులు, బ్రహ్మజ్ఞానులు. మొత్తం విశ్వంలో పరమాత్మ స్వరూపాన్నే విశ్వంగా చూస్తారు, కానీ వారికి అన్యమైనదేమీ లేదు, అద్వైత భావంతో ఉంటూ ఉంటారనమాట. సో వాళ్ళకి అడ్డు ఆపు అనేది ఏమీ లేదు, వారు ఎక్కడికైనా రావచ్చు, ఎవరినైనా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం కోసమే వారు ఇంకా శరీరంతో ఉన్నారనమాట. అటువంటి బ్రహ్మ మానస పుత్రులు 4 ఒకరోజు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వచ్చారట. వచ్చి 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరికి రాగానే ఈ జయ విజయులు ఏం చేశారు, వారిని అడ్డుకున్నారట. మమ్మల్ని మా పర్మిషన్ తీసుకోకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు, అసలు మీరు మమ్మల్ని అడిగారా, మా దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారా, తీసుకోకుండా మీరు ఎలా వెళ్తారు లోపలికి అని అడ్డుకున్నారట. సరే, వీరు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళకి మనలాగా కోపము, ప్రేమ ఇలాంటివన్నీ ఉండవు కదా. కానీ వారు చెప్పారట, చాలా పరమశాంతంగా వాళ్ళు చెప్పారనమాట, చూడండి బాబు, భగవంతుడు జగత్కర్త, సృష్టించింది సృష్టికర్త ఆయనే, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించింది ఆయనే. ఆయనకి ఒక ప్లేస్ అవసరమా ఉండడానికి? లేదు. అయినా కూడా ఒక స్థలంలో ఉంటూ ఈ ద్వారాలు, మందిరాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. అయినా కూడా మిమ్మల్ని ద్వారపాలకులుగా పెట్టుకున్నారంటే అది కేవలం మీ మీద వారికి ఉన్న ప్రేమ మాత్రమే. మీకిచ్చిన హక్కు కాదది, దీన్ని ఒక బాధ్యతగా మీరు నిర్వర్తించుకోవాలి. అంతేగాని ఇలా గర్వంగా, అహంకారంతో మాట్లాడడం తప్పు. భగవంతుడికి, భక్తుడికి మధ్యలో మీరు ఎటువంటి వారు నిలబడకూడదు. వారిద్దరికీ మధ్యలో మీరు వారిని ఆపే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందుకని ఈ తప్పు ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలంటే మరి తప్పుకు శిక్ష పడాలి. అందుకని మీరు ఈ వైకుంఠం నుంచి వెళ్లిపోయి భూలోకంలో జన్మించండి, మీరు ఏ దేవుడి కోసమైతే వచ్చారో ఆ దేవుడికి దూరంగా బతకండి అని చెప్పారట. అలా వాళ్ళు చెప్పేసరికి వీరిద్దరికి చాలా బాధ అనిపించిందనమాట, చాలా కష్టపడ్డారు. ఈ లోపల మహావిష్ణువు లోపల నుంచి బయటికి రావటం, వీరు 4 దర్శనాన్ని ప్రసాదించడం, వాళ్ళు 4 ఆయన్ని స్తుతించి బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ జయ విజయులు ఇద్దరు స్వామి దగ్గరకు వచ్చి చెప్పారట, మేము చేసిన తప్పు మేము తెలుసుకున్నాం స్వామి, మాకు అహంకారం ఉండకూడదు, అహంకారంతో ప్రవర్తించాము, అందుకనే మేము మీకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మీ భక్తులు మీకంటే గొప్పవారని మీరు ఎప్పుడు చెప్తారు, వారి మాటకు ఎదురు లేదు, అందుకని మేము కంపల్సరీగా భూలోకంలో జన్మించాల్సిందే, కానీ మాకు భగవద్భక్తి, భగవన్ నామ స్మరణ ఉండేలాగా అనుగ్రహించండి, నీ నామం లేకుండా, నీ భక్తి లేకుండా మేము ఉండలేము అని పాపం వాళ్ళు ప్రార్థిస్తారనమాట. మరి భక్తులకే అంత ప్రేమ ఉంటే భగవంతుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆయన చెప్పారట జయ విజయులతో, సరే మీరు ఒక పని చేయండి, 7 జన్మల పాటు మహాభక్తులుగా జీవించి ఆ తర్వాత మళ్లీ వైకుంఠానికి వచ్చేయండి అంటే, వీళ్ళిద్దరూ ఆయన పాదాలు పట్టుకుని ఏడవడం మొదలెట్టారు. 7 జన్మల పాటు నిన్ను వదిలేసి మేము ఉండలేము స్వామి, అంతసేపు అంతకాలం మీ ఎడబాటును మేము భరించలేము అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్పారట, సరే ఇంకొక చిన్న పరిష్కారం చూపిస్తా మీకు, శాపాన్నైతే అనుభవించాలి కానీ పరిష్కార మార్గం చూపిస్తా. 3 జన్మల పాటు భూలోకంలో ఉండండి, కానీ మీరు హరిద్వేషులుగా పుడతారు అని. స్వామి, మేము హరిద్వేషులం ఎలా అవుతాము అని అడిగారట. అడిగితే అప్పుడు మహావిష్ణువు చెప్పారట, హరిద్వేషులైనా కూడా ఆ ద్వేషంతో నిరంతరం నా నామస్మరణ చేస్తూనే ఉంటారు, సంకీర్తనం చేయకపోయినా స్మరణం చేస్తూనే ఉంటారు, నన్ను ఏ క్షణంలోనూ మీరు మర్చిపోరు, ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటారు. నాకు నిందాస్తుతి అయినా ప్రేమస్థుతి అయినా ఒకటే, నాకు కావలసింది నా నామాన్ని జపిస్తున్నారా, నన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నారా అనేదే నేను చూస్తాను. నిందాస్తుతి చేసేవారికి, ప్రేమస్థుతి చేసేవారికి ఇద్దరికీ కూడా భవసాగరం నుంచి ముక్తి ప్రసాదించడానికి నేనే వస్తాను అని చెప్తారట. అని చెప్తే దానికి జయవిజయులు ఇద్దరూ ఒప్పుకుని, మూడు జన్మల పాటు ద్వేషులుగా ఉండైనా సరే మీరే స్వయంగా వస్తానంటున్నారు కాబట్టి మాకు మోక్షాన్ని ప్రసాదించడానికి దీన్ని మేము ఒప్పుకుంటున్నాము, ఆ జన్మలు ఫినిష్ చేసుకుని మళ్లీ మేము వైకుంఠానికి చేరుకుంటాం స్వామి అని ఆయన దగ్గర సెలవు తీసుకుంటారనమాట. ఇది జయవిజయుల కథ.
0: చాలా బాగుంది.
1: మరి వారు వచ్చిన ప్రతి జన్మలోనూ భగవంతుడు కూడా వచ్చాడు చూడండి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా వాళ్ళిద్దరు జన్మించినప్పుడు నరసింహ వరాహావతారం నరసింహావతారంగా వచ్చారు. అలాగే రావణ కుంభకర్ణులుగా జన్మించినప్పుడు శ్రీరామావతారంలో వచ్చారు. శిశుపాల దంతవక్రులుగా జన్మించినప్పుడు కృష్ణావతారంలో వచ్చారు. మరి భగవంతుడు తన వారిని రక్షించుకోవడం కోసం స్వయంగా అవతారాలు దాల్చి వస్తారనేది మనకి దీని ద్వారా తెలిసింది కదా. ఇక ఆయన అవతరించి వచ్చినప్పుడు శాప విమోచనం కేవలం తన వారికే కాదు, అందరికీ జరుగుతుంది అంటూ స్వామి ఒకసారి తన దివ్యోపన్యాసంలో చెప్పారు. దాన్ని విందామా గణేష్?
0: తప్పకుండా.
3: మానవాకాలంలోనే అవతరించాలి భగవంతుడు. కారణం ఏమిటి? మానవుని ఎందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి. మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి. దైవం పశువులు పక్షులు క్రిమికీతి కాదులంత కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి. దానికి అవతారములు అక్కరలేదు. సర్వధర్మములను విస్మరించి పెడమార్పులను పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే. ఈయన మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి. భగవంతుని దర్శనం చేతను, స్పర్శనం చేతను, సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచనైపోతుంటాయి. కానీ ఆనాడు కాదు, నేడు కాదు, ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకును ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి. ఏ శాపమో వారికే తెలియదు, కానీ విమోచన మాత్రం జరుగుతుంటాయి. దర్శనం చేత ఒక శాపము, స్పర్శనం చేత మరొక శాపం, సంభాషణ చేత మరొక శాపము. ఈ శాపములు పాపముల చేతనే వచ్చినటువంటివి కనుక పాపములు శాపములు మూడు కూడాను విమోచనైపోతుంటాయి.
1: ఎంత ప్రేమో చూడండి స్వామికి. వారిద్దరి కోసం వచ్చిన చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది జీవులకి కూడా శాప విమోచనాలు, మోక్షాలు, ముక్తులు అన్ని ప్రసాదించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా శ్రీరామావతారం గురించి చెప్పాలంటే మనకు ఒక జీవితం సరిపోదు కదా దీపిక.
2: అంతే అక్క.
1: అందుకే కాబోలు రామకథ రసవాహిని కూడా స్వామి రెండు భాగాలుగా రాశారు.
2: అన్న, రాముల వారి గురించి ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు.
0: రాముడు అంటే నాకు చాలా ఇష్టం. రామావతారంలో భగవంతుడు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మానవాళిని సన్మార్గంలో నడవటం నేర్పించారన్నమాట. అది ఆయన ప్రేమకు నిలువెత్తు తార్కాణం. మానవాళికి పరిపూర్ణమైన మానవుడిలా ఎలా జీవించాలి అనే ఆదర్శాన్ని అందించడం కోసం శ్రీరామావతార కాలంలో భగవంతుడు స్వయంగా తాను ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. ఒక్క రామావతారమే కాదు, భగవంతుడు ఎన్నో అవతారాలను దాల్చి మానవాళిని సన్మార్గంలో నడిపించే ఆదర్శాలను అందించారు. మరి ఒక్కసారి స్వామి రాసిన ఒక పద్యం ఉన్నది, అసలు ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు అనేదానికి. మనం అది వింటే మనకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు అవతారం ఎందుకు వస్తుంది అనేది. అది విందాం.

0: శ్రీరాముడి అవతారంలో కూడా తాను భక్తుల ప్రేమకు లొంగిపోయిన ఎన్నో ఘట్టాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. మచ్చొక్కి ఒక కథ చెప్తారా కామీరు?
1: గణేష్, రాముల వారి గురించి చెప్పుకోవాలంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి ఎంత సమయం కూడా సరిపోదు. అసలు రాముని అవతారం ధర్మం చెర అంటూ ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పించడానికి, ఆ ఆదర్శాన్ని అందించడానికే వచ్చిందని అంటూ ఉంటారు. ధర్మ మార్గం చాలా కఠినమైంది, కానీ దాన్ని అనుసరించడం కష్టమైనా కూడా ఆ కష్టమే మన ధర్మ ప్రవర్తనకు రుజువుగా నిలుస్తుందని నిరూపించే ప్రయత్నంలో శ్రీరాముల వారు అన్ని బంధాలకు అతీతుడుగా కనిపిస్తారు. అలా కనిపించినా కూడా వారు కూడా ప్రేమకు లొంగిపోయిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి మనకి రామాయణంలో. ఆటవికుడు గుహుడు, అసురుడైన విభీషణుడు, వానరుడైన సుగ్రీవుడు, వీళ్ళ ముగ్గురిని ఆయన తన ఎంతో గొప్ప, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, స్నేహితులుగా భావించారట. అలాగే కోయజాతికి చెందిన శబరి ఇంగిలి తిన్నారు. మానవ జాతికే చెందని జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశారు. ఏది చేసినా కూడా అన్ని ప్రేమతో చేసినవే. ఇలా స్వామి రామావతారంలో కూడా ప్రేమకి లొంగిపోయారు. రామకథ రసవాహినిలోంచి ఒక చిన్న కథని, స్వామి చెప్పిన కథని గుర్తు చేసుకుందామా?
0: తప్పకుండా.
1: శ్రీరాముల వారు అరణ్యవాసానికి బయలుదేరుతున్నారట. అది రాజ్యం మొత్తం ఆ వార్త పాకిపోయిందన్నమాట. 14 సంవత్సరాలు రాముల వారు అరణ్యవాసానికి వెళ్తున్నారు అని. అది విన్న ఒక బీద బ్రాహ్మణుడు, వెళ్లే ముందర స్వామి దర్శనం ఒకసారి నేను చేసుకోవాలి, 14 ఏళ్ల తర్వాత నేను ఉంటానో ఉండనో అని చెప్పి స్వామివారిని చూడడం కోసం ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారట. అతని పేరు త్రిజటుడు అనమాట. అతను వచ్చేసరికి స్వామి ఏం చేస్తున్నారు, పట్టాభిషిక్తుడు కావాల్సిన స్వామి అరణ్యానికి వెళ్లాల్సి వచ్చిన సమయంలో కూడా ఎంతో ధైర్యంగా, అసలు ఆయనకి అది గొప్ప విషయం కాదు, ఇది చిన్న విషయం కూడా కాదనమాట. తనకున్న ఆభరణాలు, తన వస్తు సామాగ్రి, 14 ఏళ్లు నేను ఉండను కదా, ఇవన్నీ ఏం చేస్తామో అని చెప్పి అన్నింటినీ పంచేస్తున్నారట. వచ్చిన ప్రజలందరికీ అన్నింటినీ పంచిపెట్టేస్తున్నారు. అలాగే బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి గోవుల్ని, పొలాల్ని, భూముల్ని అన్నింటినీ ఇస్తున్నారు. అలా దానం చేస్తున్నారనమాట. అది చూసి చాలా సంతోషించారట ఈ త్రిజటుడు. చూసావా, స్వామి ఎంత ఆదర్శాన్ని అందిస్తున్నారు, మనకి ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నారు అని. ఈ బీద బ్రాహ్మణుడు ఒక మూల నుంచి ఆయన్ని చూసి దర్శనం చేసుకుని ఆనందిస్తున్నారు. అతన్ని శ్రీరాముల వారు చూశారు. చూసి పిలిచారనమాట, దగ్గరికి పిలిచి, బాబు నాయన నీ పేరేమిటి? స్వామి, నా పేరు త్రిజటుడు, నీకేం కావాలి అని అడిగారట. అడిగితే త్రిజటుడు చెప్పారట, స్వామి మీరు 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్తున్నారని విన్నాను, నేనా ముసలివాడిని, అన్ని రోజులు నేను బ్రతికుంటానో లేదో తెలీదు, నువ్వు వెళ్లే లోపలే ఒకసారి నీ దర్శనం చేసుకుందామని వచ్చాను స్వామి, నాకు నీ దర్శనం చాలు, ఇంకేమీ వద్దు, అంటే ఇంకే కోరికలు లేవా నీకు అని అడిగారట. అడిగితే నాకు ఇంకే కోరికలు లేవు స్వామి, నీ దర్శనం దొరికింది, అదే నాకెంతో ఆనందం, మిగిలినవన్నీ ప్రాపంచిక విషయాల గురించి నేను ఆలోచించను, ఏది కావాలని వచ్చానో అది అనుగ్రహించావు చాలు అని చెప్పారట. చెప్తే శ్రీరాముల వారు ఎంతో ఆనందించి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారట. చేసుకుని, ఇప్పుడు నీకు సంతోషమేనా నాయన, ఈ స్పర్శ నీకు ఆనందాన్ని కలిగించిందా అని అడిగారట. అడిగితే త్రిజటుడు, స్వామి నాకు స్వర్గం, కైలాసం, వైకుంఠం వీటి గురించి నేను విన్నానంతే, అవి ఎలా ఉంటాయో ఏంటో కూడా నాకు తెలియదు, నాకు అనుభవానికి రాలేదు, కానీ ఈనాడు ఈ క్షణంలో తెలిసింది, వాటన్నింటినీ మించింది ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పి చాలా ఆనందం స్వామి నాకు అని చెప్పారట. ఈ కథ వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది గణేష్, దీపిక, స్వామి అతను వచ్చింది దేనికోసం, నీ దర్శనం కావాలి స్వామి అని వచ్చారు. ఈయనిచ్చిందేంటి, తన కౌగిలినిచ్చారు, ఆలింగనం. రామాయణంలో చూస్తే మనం అవతార పురుషుడైనా సరే ఆయన్ని కనడానికి ఒక తల్లి ఉండాలి, ఆయనకి అమ్మ కావాలి. ఆ తల్లి ప్రసవ వేదన పడిన తరువాతే అవతార పురుషుడైనా జన్మించడం అనేది జరుగుతుంది, అది తప్పించుకోవడం సాధ్యం కాదు ఆయనకు కూడా. అటువంటి కనిపించిన తల్లిదండ్రుల్ని ఆలింగనం చేసుకుని ఉంటారు. తన హృదయంలో స్థానమిచ్చిన లక్ష్మీదేవి ఆయన్ని విడిచి ఉండలేక మానవ జన్మ ఎత్తి ఆవిడ కూడా ఆ జన్మకు సంబంధించిన కష్ట నష్టాలని, సుఖ దుఃఖాలని అన్నింటినీ అనుభవించడానికి వచ్చారు. ఆవిడికి ప్రాప్తి జరిగి ఉంటుంది. తన మొత్తం జీవితాన్ని రామసేవకే ఇచ్చేసిన హనుమంతుల వారికి ఒకసారి ఆలింగన భాగ్యం దొరికింది. కానీ వీరు ముగ్గురు ఎంతో చేశారు స్వామికి. ఆవిడ పురిటి కష్టాన్ని అనుభవించి జన్మనిచ్చింది, ఈవిడ మనిషిగా జన్మించి కష్టాలను అనుభవించింది. ఇంకా ఆంజనేయ స్వామి వారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బీద బ్రాహ్మణుడు కేవలం ప్రేమతో వచ్చాడు. అతను స్వామికి చేసిందేంటి? ఆ ప్రేమ భావం తీసుకుని వచ్చాడంతే. స్వామి, నిన్ను చూడాలి, నీ దర్శనం కావాలి. దానికే ఆయన లొంగిపోయి ఇటువంటి ఆలింగన భాగ్యాన్ని అతనికి అనుగ్రహించారంటే ఇది ప్రేమ కాక మరేంటి చెప్పండి.
0: అవును
2: అబ్బా, అసలు రాముల వారి గురించి వింటుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తోంది అక్క. అలాగే మరి శ్రీకృష్ణుల వారి గురించి చెప్తూ ఉంటే కూడా అలా చెప్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది.
0: అయితే చెప్పు దీపిక, మేం కూడా వింటాం.
2: శ్రీకృష్ణ అవతారాన్ని పరిపూర్ణ అవతారం అని పిలవటం మనందరికీ తెలిసిన విషయమే.
0: అవును,
2: ఆయన ఆవులను కాచే గోపాలుడే కాదు, భక్తులను కాచే భగవంతుడు కూడా. కేవలం ప్రేమమూర్తి, విశ్వాన్ని సృష్టించే సృష్టికర్త అయి ఉండి కూడా గోపికల ఇళ్లలో వెన్నను దొంగలించినా సమస్త జీవరాశిని భవబంధాల నుండి తప్పించే పరబ్రహ్మ అయి యశోదాదేవి రోటికి కడుతుంటే ఊరుకున్నా మహామునులు తమ తపోదీక్షలో ఏ పాదాలను దర్శించాలని తపిస్తారో ఆ దివ్య పాదాలను పాదరక్షలు కూడా లేకుండా అడవి బాటలో ఆటలాడినా లక్ష్మణునిగా తనను సేవించుకున్న ఆదిశేషువు బలరామునిగా అవతరిస్తే తమ్మునిగా తాను సేవలు చేసిన పేద కుచేలునికి అష్టైశ్వర్యాలు అనాయాసంగా అందించిన భక్తి పారవస్యంలో తన భక్తుడు పళ్లను వదిలేసి తనకు పెట్టిన తొక్కలను ఆరగించిన అనుక్షణం పాండవులను కంటికి రెప్పవలే కాపాడిన ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞను సైతం పక్కన పెట్టి ఆవేశంతో యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైనా ఏది చేసినా ప్రేమతోనే, తన భక్తుల మీద ఉన్న ప్రేమ వల్లనే. భగవద్గీత కేవలం అర్జునుణ్ణి యుద్ధానికి సైతం సిద్ధం చేయటానికి కాదు, మనిషిని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కనికి జీవితంలో ఎదురయ్యే సందేహాలకు భయాలకు ప్రశ్నలకు సమాధానమే కాక తాను భగవంతుని మార్గంలో జీవించాలంటే ఏమి చెయ్యాలి అనే మార్గదర్శనమే.
1: చాలా బాగా చెప్పావు దీపిక. అందుకనే ఇన్ని వందల వేల సంవత్సరాల తరువాత కూడా భగవద్గీత మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. మన జీవితంలో, నిత్య జీవితంలోను కూడా, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు నిత్య జీవితంలో కూడా ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా భగవద్గీత మనకి స్వామి అందించడం జరిగింది. ఇంకా మనం మన స్వామివారి దగ్గరికి వద్దాం. సత్యసాయి అవతారం పరిపూర్ణమైన ప్రేమావతారం, అనేక అవతారాల్లో సాగించిన వేదరక్షణ, భక్తరక్షణ, ధర్మపోషణ అనే అవతార కార్యక్రమాలను భగవాన్ ఒక్క సత్యసాయి అవతారంలో సునాయాసంగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాదు, షిరిడీ సాయి అయినా సత్యసాయిగా అయినా స్వామి ఎప్పుడూ ప్రేమను పంచుతూ ప్రేమను పెంచుతూనే తమ కాలాన్ని గడిపారేమో అనిపిస్తుంది కదా.
0: సత్యసాయి అవతారంలో స్వామి ప్రేమను నిరూపించే సందర్భాలను చెప్పుకోవాలంటే అవతారం ఉద్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంకా ఇక ముందు కూడా రాబోయే ప్రతి ఒక్క క్షణాన్ని గురించి కూడా చెప్పాలి. వారి ప్రేమకు చిన్న పెద్ద, రాజు పేద, పండితుడు పామరుడు, చివరికి ఆస్తికుడు నాస్తికుడు, ఇటువంటి పరిధులు ఏమీ లేవు. దీపిక, నీకు వెంటనే ఏ సంఘటనైనా గుర్తొస్తే అది మాతో పంచుకుంటావా? అందులో కూడా స్వామి ప్రేమే తప్పకుండా కనిపిస్తుంది మనకి.
2: అవునన్నా, మీరు స్వామి గురించి చెప్తుంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు.
0: చెప్పు.
2: ఒకసారి స్వామివారు బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్లారట. బాబా వస్తున్నారని అక్కడ అన్ని చక్కగా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసేశారు. ముఖ్యంగా బాలవికాస్ టీచర్లందరూ బాలవికాస్ పిల్లలందరినీ చక్కగా తెల్లని దుస్తుల్లో ముస్తాబు చేసి ఆ ధర్మక్షేత్ర మందిరం దగ్గర స్వామి కారు దిగి లోపలికి వచ్చే దారిలో అటు ఇటు కూర్చోబెట్టారట. వారిని ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క చిన్న గులాబీ పూలు ఇచ్చారట ఆ టీచర్లు. అందులో ఒక చిన్న పిల్లవాడున్నట్ట, వాడు అందరికంటే చిన్నవాడయ్యేసరికి వీడికి పువ్వు అవసరం లేదని చెప్పేసి టీచర్ మూడో లైన్లో కూర్చోబెట్టారట. అయితే ఆ పిల్లవాడు కాస్త మొహం ఇలా వాడ్ చేసుకుని, అయ్యో వీళ్ళందరికి ఇచ్చారే, నాకివ్వలేదే టీచర్ పువ్వు, నేను స్వామికి ఏమి ఇవ్వాలి అని చాలా ఫీల్ అయిపోయాట. అయితే ఇంకా స్వామి రావడం జరిగింది. స్వామి నెమ్మదిగా అలా ఒక కడుగు వేసుకుంటూ వస్తున్నారు. అటు ఇటు పిల్లలు ఎవరెవరి దగ్గర అయితే పువ్వులున్నాయో వాళ్ళందరి దగ్గర తీసుకోకుండా ఇలా జస్ట్ స్పర్శన చేసి వాళ్ళందరినీ బ్లెస్ చేస్తూ దగ్గరకు వస్తున్నారట. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఇదే సరైన టైం అని చెప్పి థర్డ్ లైన్ లో కూర్చున్న వాడు కాస్త అటు ఇటు పెద్దవాళ్లు ఉన్న జాగాలోకి దూరిపాడు, సెకండ్ లైన్ లోకి వచ్చేసాడు. మళ్ళా అదే థర్డ్ అనుకుని ఇంకొక లైన్ లోకి వచ్చాడు, అంటే ఫస్ట్ లైన్ లోకి వచ్చాడు అనమాట. కానీ అటు ఇటు చూస్తేమో అందరి చేతిలో పువ్వులు ఉన్నాయి, ఈ పిల్లాడి చేతిలో ఏ పువ్వు లేదు. ఇంకేమనుకున్నాడంటే ఎదురుకుండా కింద గడ్డి ఉంటుంది కదా, లాన్ అంటాం కదా మనం, అందులో ఒక చిన్న పువ్వు కనిపించిందిట ఆ పిల్లోడికి, గడ్డికి పూసిన పువ్వు. అది తీసుకుని రెడీగా కూర్చున్నాడు అనమాట, స్వామి రాగానే ఇచ్చేద్దాం స్వామికి అని చెప్పేసి. టక్కుని తీశాడు, స్వామి దగ్గర రాగానే ఇమీడియట్ గా స్వామికి పువ్వు ఇచ్చేసారనమాట. స్వామి చాలా ప్రేమతో ఎంత హ్యాపీగా తీసుకున్నారంటే ఆ పిల్లవాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడనమాట. సరే అలా పువ్వు తీసుకున్నారు, స్వామి ఎలా వెళ్ళిపోయారు లోపలికి, పెద్దవాళ్ళు విఐపీస్ అందరితో మాట్లాడేశారు మందిరం లోపల. త్రీ అవర్స్ మాట్లాడారు స్వామి ఆ విఐపీస్ అందరితో. తర్వాత బయటకు వచ్చి అందరికీ అభయస్థంతో ఆశీర్వాదం ఇస్తున్నారు స్వామి. ఫైనల్ గా ఒక టీచర్ చూశారట ఆ స్వామి అభయస్థం ఇస్తున్నప్పుడు, చేతిలో లెఫ్ట్ హ్యాండ్ చేతిలో స్వామి దగ్గర ఆ పిల్లవాడు ఇచ్చిన చిన్న గడ్డి పువ్వు మాత్రం అలాగే స్వామి చేతిలో ఉందిట.
1: అంతసేపు అలా పట్టుకునే ఉన్నారు,
2: అంత ప్రేమగా మరి తీసుకున్నారు కదా స్వామి పిల్లవాడి దగ్గర.
0: చాలా బాగుంది అక్క, మీకేదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తారా చెప్తారా?
1: స్వామి ప్రేమకు అసలు ఎల్లలు లేవు గణేష్. మనం స్వామి ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్ని జన్మలు సరిపోవేమో అనిపిస్తుంది. పంచభూతాలన్నింటిలోకి బరువైనది భూమిట, అలాగే చాలా తేలికైంది ఏంటంటే ఆకాశంట. కానీ భూమి బీటలు పడి దాహంతో ఉన్నప్పుడు తనను చేరుకోలేని భూమి కోసం ఆకాశం మేఘంగా మారి వర్షిస్తుందిట, వర్షించి భూమి ఆర్తిని తీరుస్తుంది అని చెప్తారు. అలాగే కర్మఫలాలతో సంసార బంధాల్లో చిక్కుకుని కుట్టుముట్టాడుతూ మనం ఆయన్ని చేరుకోలేకపోతున్నప్పుడు భగవంతుడు మన కోసం స్వయంగా నడిచొచ్చి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించడం అనేది సత్యసాయి అవతారంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంఘటనల్లో మనం చూస్తుంటాము. వాటిలో ఒక చిన్న సంఘటన గుర్తొస్తోంది.
0: తప్పకుండా.
1: దాదాపు 30-35 సంవత్సరాల క్రితం స్వామి ఒకసారి ఆంధ్రప్రదేశ్, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం, పర్యటనలో ఉన్నారట. కోనసీమ వైపు స్వామి పర్యటిస్తూ ఉన్నారనమాట. ఒకరోజు ఇలాగే స్వామి కారులో వెళ్తున్నారు, ఒక పల్లెటూరు మీదుగా వెళ్తున్నప్పుడు రెండు దారికి రెండు వైపులా చెట్లు ఉంటాయి కదా, ఒక స్పాట్ దగ్గరికి వచ్చేసరికి రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయట, అటొకటి ఇటొకటి. ఆ రెండు కొబ్బరి చెట్లకి ఒక మామిడి తోరణం కట్టి ఉంది. అంటే స్వామి వెళ్తున్నారని పల్లె వాళ్ళందరూ తోరణాలు అవన్నీ కట్టడం అవన్నీ చేసేవారనమాట. ఆ మామిడి తోరణాన్ని మధ్యలో ఓ చిన్న పేపర్ ముక్కుందిట, ఆ పేపర్ మీద సుస్వాగతం అని చాలా వంకర టింకరగా అనమాట, చిన్నపిల్లలు రాసినట్టు, అంటే అక్షరాలు సరిగా రాని వాళ్ళు రాసినట్టు రాసి అతికించి ఉందిట. అక్కడ ఆ తోరణం దగ్గర నుంచి స్వామి కారు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కానీ కొద్దిగా ముందరికి వెళ్ళాక స్వామి కారు ఆపించి వెనక్కి పద అని చెప్పి రివర్స్ చేయించి వెనక్కి తీసుకొచ్చారట. చూస్తే అక్కడ ఇద్దరు వృద్ధులు అనమాట, అంటే ముసలి వాళ్ళు, ఇద్దరు స్త్రీలు కూర్చుని ఉన్నారట. వాళ్ళకి స్వామి ఇటు నుంచి సత్యసాయిబాబా గారు వెళ్తున్నారు అనే విషయం తెలుసు, కానీ పాపం ఎక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలో తెలియదు. ఇద్దరు ఎంతో దూరం నుంచి పల్లెటూరు నుంచి నడుచుకుంటూ వచ్చారు, ఎండ బాగా ఉంది, అలసిపోయారనమాట. ఇంకెక్కడికి వెళ్తామో ఎక్కడికి వెళ్లాలో తెలియదు అని చెప్పి అలసిపోయి ఆ ఎండలో అలా కూర్చుని ఉన్నారట. అలాగే వాళ్ళ చేతిలో ఏమున్నాయి తెలుసా, ఎండకి ఎండిపోయి వాడిపోయిన పోల్దండ ఒకటి ఉందిట. అయ్యో మరి స్వామి కోసం తెచ్చారు, ఎప్పటి నుంచో నుంచి ఉన్నారు, అలాగూ వాడిపోయి ఉందనమాట. స్వామి వెనక్కి వచ్చి కారు ఆపించి దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి, వాళ్ళు ఎప్పుడు స్వామిని చూడలేదు కూడా, స్వామి ఎవరో తెలియదు, పేరు విన్నారంతే. వారిద్దరి దగ్గరికి వెళ్లి స్వామి చెప్పారట, అమ్మా నేనే సాయిబాబాను అని చెప్పి ఆయన తల వంచి ఆ పోల్దండ వేయించుకుని వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి బయలుదేరి వెళ్లారట. మరి ఇంకా మీరు చెప్పండి దీన్ని ఏమంటారు
2: అన్న? ఇప్పుడు మీరు చెప్పండి.
0: చెప్తాను. ఇందాక అక్క కారు గురించి చెప్తున్నారు, ఆ చిన్న పేపర్ గురించి చెప్తున్నారు. అంటే స్వామి ఎటువంటి వారినైనా క్షమించేస్తారనమాట. అంటే తనకి కీడు చేయడానికి తలపెట్టిన ఆమెను కూడా క్షమించి, విషపుగారల కథ మనందరికీ తెలిసిందే కదా. అంతేకాదు మనం అజ్ఞానంతో, ఒక్కోసారి అహంకారంతో కూడా చేసే అనేకమైన తప్పిదాలను కూడా స్వామి క్షమించి ఓర్పుతో మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. దీనికి కారణం అఫ్కోర్స్ స్వామికి మన మీద ఉన్న ప్రేమే. ఒక మంచి ఇన్సిడెంట్ నాకు ఒకటి గుర్తొస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్ మేము ఒక్కసారి మనం కదిపితే దాంట్లోంచి రాలినంత ఎక్స్పీరియన్సెస్ ఇంకెక్కడ మనకు కనిపించవు అన్నమాట. ఇది ఒక స్టూడెంట్ కి జరిగిన ఎక్స్పీరియన్స్. దీంట్లో ప్రేమ అహంకారం రెండు ఉన్నాయి. ఆ రెండింటిని స్వామి బ్యాలెన్స్ చేసి ప్రేమను పెంచి అహంకారాన్ని తగ్గిస్తారనమాట. సో ఇది 92s 95s ఆ ప్రాంతంలో జరిగింది. ఒక స్టూడెంట్ కి పాపం స్వామితో నేను రోజు మాట్లాడాలి, స్వామితోటి స్వామి దగ్గరగా కూర్చోవాలి అన్న పాపం కోరిక పుట్టిందంట. పుడితే యూజువల్ గా దర్శనానికి వెళ్లే ప్రొసీజర్ ఏంటంటే ప్రతి క్లాస్ కి ఒక్కొక్కసారి 1 టోకెన్ వస్తుంది, లైన్ వస్తుంది. రొటేషన్ బేసిస్ మీద ఒక్కొక్క క్లాస్ ముందుకెళ్తుంది అనమాట ఫస్ట్ లైన్ లో కూర్చోటానికి. సో ఈ అబ్బాయి ఏం చేశాడు, కాలేజ్ అవర్స్ ఏమో 2:30 ఆ టైంకి ముగుస్తుంది లాస్ట్ పీరియడ్. సో ఈ అబ్బాయి సరే ఈ క్లాసు బంక్ కొట్టేస్తే మనం చక్కగా స్వామి దర్శనానికి ముందే వెళ్ళి మ్యాట్ పెట్టుకోవచ్చు కదా అన్న ఆలోచనతో అప్పటి నుంచి ప్రతిరోజు ఒక 10 రోజుల పాటు లాస్ట్ అవర్ బంక్ కొట్టేసి ఆ అబ్బాయి దర్శనానికి ముందే వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఎంత సాహసం చూడండి అసలు. అంటే ఎవరిని ఇంకా హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ అసలు పట్టించుకోలేదు అబ్బాయి, ఎలా స్వామితో మాట్లాడాలి అదొకటే. అండ్ స్వామి రెసిప్రోకేషన్ ఎట్లా ఉంటుంది చూడండి. అఫ్ కోర్స్ ఆ అబ్బాయి చేసిన తప్పు, కానీ దానికి ఒక టైం వస్తుంది నేర్పించడానికి. ఫిష్ పాలిటికి 100 తప్పులు ఆ తాడు ఎట్లా వదిలేరో అట్లాగా. సో 10 రోజులైంది. విశేషం ఏంటంటే వార్డెన్ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ ఏమీ అనట్లేదు. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. వాడు వెళ్లిన ప్రతిరోజు స్వామి వాడి దగ్గరికి వచ్చి ప్రతిరోజు మాట్లాడేవారు. ఇంకా ఆ ఫామ్ బాయ్స్ అంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఆ అబ్బాయిని టచ్ చేయలేదు అనమాట. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ 1 ఆపర్చునిటీ. ఒకసారి ఏమైంది, ఇట్లా 11వ రోజు అనమాట వచ్చేసాడు అబ్బాయి. ఆ రోజు స్వామి దర్శనానికి వచ్చి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఈ అబ్బాయి వైపు చూశారు. చూసి సైమల్టేనియస్ గా ఒక్కసారి ఒక లుక్ వార్డెన్ సార్కి, వార్డెన్ సార్ వైపు చూసి వార్డెన్ సార్ని ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచి ఎందుకు ఆ అబ్బాయిని తొందరగా వదులుతున్నారు దర్శనానికి అని అడిగారు. ఒకే ఒక క్వశ్చన్, అంటే ఇది ఒక ఆపర్చునిటీ అన్నట్టు వార్డెన్ సార్కి. సరే ఇదే తడవు అనుకుని ఇంకా వార్డెన్ సార్ స్వామి తప్పైపోయింది స్వామి, ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటాము, కరెక్ట్ గా టైంకి వస్తారు పిల్లలంతా అని వెళ్లారు. అయిపోయిన తర్వాత హాస్టల్ కి వెళ్లిన తర్వాత ఆ అబ్బాయిని వార్డెన్ సార్ పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిచి చెప్పాల్సిందంతా చెప్పి, నాయన ఇప్పటి నుంచి నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాము, అంటే ఇన్ని రోజులు నువ్వు తప్పు చేశావు, నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే స్వామి మమ్మల్ని దండిస్తారు, ఇది అందరికీ మంచిది కాదు అని చెప్పి ఈ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు అన్ని క్లాసెస్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి లాస్ట్ వెళ్ళాలి దర్శనానికి అని. అంటే ఇంతకన్నా స్టూడెంట్ కి ఒక పెద్ద పనిష్మెంట్ లేదు. ఎందుకంటే ఎంతో ఆత్రుతతో ఎంతో ఆత్రంతో ఉంటారు అనమాట పిల్లలు దర్శనానికి పోవడానికి. సరే ఏదో తప్పు చేశాను ఏదో తప్పు చేశానని ఆ అబ్బాయిలో ఒక కైండ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ మొదలైంది అనమాట. స్టార్ట్ చేశా అనుకున్నాడు, ఇదే కాదు స్వామి కూడా నాతో మాట్లాడలేదు. ఇంకా స్వామి కూడా మాట్లాడడం ఆపేశారు, లాస్ట్ లైన్ లో కూర్చుంటున్నాడు కదా, ఛాన్స్ లేదు అక్కడ. సరే స్వామి కోసం నేను ఏదైనా స్పెషల్ చేయాలి, అప్పుడే స్వామి నాతో మళ్ళీ తిరిగి మాట్లాడతారు. ఒక 1 వారం రోజులు అట్లా లాస్ట్ లో వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక సాధనగా మొదలు పెట్టాడు అనమాట. టీ స్నాక్స్ ఇస్తారు మాకు దర్శనానికి వెళ్లే ముందర, అందరూ లైన్ లో పోయి ఆ టీ స్నాక్స్ తెచ్చుకుని కొంచెం టైం పట్టేసరికి ఆ మ్యాట్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ అబ్బాయి అనుకున్నాడు, ఓకే స్వామి నీ కోసం ఈ రోజు నుంచి ఈ టీ స్నాక్స్ నేను మానేస్తాను, మానేసి లైన్ లో ఫస్ట్ వెళ్ళడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. అలాగే ట్రై చేస్తాడు, టీ స్నాక్స్ మానేస్తాడు. ఒక 1 మంత్ దాకా ఆ అబ్బాయి టీ స్నాక్స్ వదిలేసి ఫస్ట్ లైన్ సంపాదిస్తాడు అనమాట. ప్రతిరోజు స్వామి వాణ్ణి చూస్తున్నారు కానీ వాడితో మాట్లాడలేదు. ఇంకా లెసన్ పరిపక్వత చెందాలి కదా వాడికి, ఇంకా ఎక్సర్సైజ్. సో 1 మంత్ తర్వాత స్వామి మళ్ళీ వాడికి ఫస్ట్ రోలో ఛాన్స్ వచ్చింది. స్వామి వాణ్ణి ఇంటర్వ్యూ లో పిలుస్తారు అనమాట. పిలిచి అప్పుడు చెప్తారు, ఏం ఎలాగుంది ఎక్సర్సైజ్ అని అడుగుతారనమాట. అడిగి చూడు, అట్లాగా క్రమశిక్షణను అతిక్రమించి రావటం నీకు మంచిది కాదు, ఇన్స్టిట్యూషన్ కూడా మంచిది కాదు. చూసావా, నీకు ఈ విధంగా స్వామి నిన్ను దూరం పెట్టడం వల్ల ఒక 10 రోజులు నీలో ఆ కోరిక కలిగింది స్వామి కోసం ఏదైనా సాధన చెయ్యాలి అని. ఆ ప్రేమతో నువ్వు నీ టీ స్నాక్స్ వదిలేశావు కాబట్టి స్వామి ఎంతో సంతోషిస్తున్నారు. నీకు క్రమశిక్షణ కూడా వచ్చింది, స్వామి మీద ప్రేమ కూడా అధికమైందని స్వామి ఆ రోజు అంత ప్రేమతో ఆ అబ్బాయిలో ఒక మార్పును తీసుకొచ్చి ఈ ఇన్సిడెంట్ అందరూ మనందరం వినే అవకాశాన్ని స్వామి ఇప్పుడు కల్పించారనమాట.
1: బాగుంది గణేష్, చాలా బాగుంది. మీరు చెప్పిన సంఘటన మనకి రెండు లెసన్స్ నేర్పిస్తుంది. ఒకటి, క్రమశిక్షణని అతిక్రమిస్తే భగవంతుడు సంతోషించడు అనేది ఒకటి. అయితే భగవంతుడు ప్రేమకి మనం పాత్రలో అవ్వాలంటే ఆ ప్రేమను అనుభవించాలంటే, ప్రేమ అందరికీ ఉంటుంది, అందరి మీద ఉంటుంది, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకి ఆయన మీద ఉన్న ప్రేమను మనం పెంపొందించుకోవాలి అని చెప్పి.
0: మేము హాస్టల్లో ఫస్ట్ డే 1999 జూన్ 1 నేను హాస్టల్లో చేరగానే వార్డెన్ సార్ రూమ్ లో రిజిస్టర్ అవ్వడానికి వెళ్ళాం. వెళ్ళి ఇట్లా తలెత్తగానే ఒక ద పిక్చర్ విచ్ ఇస్ దేర్ బిహైండ్ వార్డెన్ సార్స్ చైర్, అది ఏంటంటే స్వామి పిక్చర్ ఉంటుంది, కింద రాసి ఉంటుంది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్ అని. మీన్స్ స్వామి ఎప్పుడు చెప్తారు మీకు డివోషన్ లేకపోయినా పర్లేదు కానీ డిసిప్లిన్ మాత్రం కంపల్సరీగా ఉండాలంటారు. సో ఇంతకన్నా చక్కని ఉదాహరణ స్వామి దయకి ప్రేమకి లేదు. ఈ ఒక చక్కని పాటను విందామాక స్వామి మీద.
1: విందాం గణేష్.

0: దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, చాలా బాగుంది పాట. తాము ప్రేమస్వరూపంగా మసలటమే కాదు, ప్రేమస్వరూపులారా అంటూ పిలిచి మనందరికీ కూడా తమతో సమానమైన స్థానాన్ని కల్పించారు స్వామి. అందుకే కాబోలు భగవంతుడు ఏ యుగంలో అవతారం దాల్చినా ఆయన పరిపూర్ణమైన ప్రేమకు మనందరం ఆకర్షితులమవుతాము. శ్రీకృష్ణ అవతారం, రామ అవతారం, ఏ అవతారమైనా చూడండి. ఈ విషయాన్ని గణేష్, దీపిక మీరు కూడా వినే ఉంటారు. స్వామి ఎన్నోసార్లు తమ దివ్యోపన్యాసంలో చెప్పడం కూడా జరిగింది, గుర్తుందా గణేష్?
1: అవును గుర్తుంది.
0: అదొకసారి విందామా?
1: విందాము. కానీ స్వామి ఈ డిస్కోర్స్ లో చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, సో అది కూడా దానికి కూడా మనం ఆ లెసన్ తీసుకోవడానికి కూడా రెడీ
0: అయి ఉండాలి.
1: స్వామి తత్వం తెలుసుకుంటూ కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తారు, అది విందాం.
2: కాలి గోరు మొదలుకొని తల వెంటక వరకు నా సుప్రేమనే.
3: Right from the nail to the hair, there's love that flows.
2: ఈ ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్తంత వ్యాప్తిగా విస్తూ ఉంటుండాలి.
3: And this Bhagavan's love which is
2: ఇది ఒక్కదాని నేను ఆశించటం లేదు.
3: Bhagavan does not want anything.
2: అది ఏ PPP, ఇదే మూడు పీలు.
3: There are three P's now.
2: కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పీ అనుకుంటారు, అది కాదు మా పీవి. ఒకటి మొదటి మొదటి ప్యూరిటీ, పవిత్రము.
3: ద ఫస్ట్ పి ప్యూరిటీ.
2: సెకండ్ పి పేషెన్స్.
3: పేషెన్స్.
2: థర్డ్ పి పర్సివరెన్స్.
3: థర్డ్ పి పర్సివరెన్స్.
2: ఈ మూడు కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కానీ, ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కానీ ఇంత తోడ్పడుతూ వస్తుంటుంది.
3: ఆల్ ది త్రీ పీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ భగవాన్, దేర్ఫోర్ ఇట్స్ షైనింగ్ బ్రిలియంట్.
2: ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
3: Who are invited here?
2: ఎవరికి రావని పిలిచాము?
3: Who are asked to be here?
2: ఏమీ లేదు,
3: నథింగ్ వాట్స్.
2: ఆ ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నింటినీ ఆకర్షిస్తుంది.
3: ఇట్ ఈస్ ద టెండర్ సాఫ్ట్ డెలికేట్
2: మ్యాగ్నెట్. దాంట్లో శక్తి ఉంటుండాలి.
3: There is power in this magnet.
2: కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు.
3: Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet.
2: Kaadu kaadu, ee magnet lo shakti undi.
3: There is power in the magnet.
2: Kaani iron lo rust dust untundadi, anduvalle aakarshinchukondedu.
3: But that iron is dusted and the rusted, therefore it is not drawn.
2: Dust nu clean chesi tappaga aakarshistha.
3: Remove the rust and the dust, it is bound to be drawn.
2: Adi ee vishayavasanlu, adi ee rashamulu,
3: sensual pleasure,
2: adi ee asuya bhavulu,
3: that is jealousy and envy.
2: Neenu parishuddham chesti ekkada undina nenu nee vaade nee na vaade.
3: If you cleanse and purify yourself, you may be anywhere, you belong to Bhagavan.
2: Ekkadaina undunu,
3: you may be anywhere.
2: Adavulayandunna,
3: you may be in the forest,
2: aakashamunanunna,
3: or in space,
2: pattanamunanunna,
3: city,
2: pallenunna,
3: village,
2: గుట్టనీదనున్న
3: నేటబడియున్న
2: దిక్కులేని వాణి సాయినోము.
3: ఇఫ్ యూ ఆర్ ఫోర్లార్న్ అండ్ నీడే, భగవాన్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ.
2: ఎక్కడైనా ఉండు,
3: యు ఆర్ ఎనీవేర్.
2: నీ హృదయాన్ని పవిత్రం చేసుకో.
3: బట్ మేక్ యువర్ హార్ట్ ఈ
2: పవిత్రమైన ప్రేమను నీవు పెంచుకో.
3: డెవలప్ ద సీక్రెట్ లవ్.
2: ప్రేమ చేతనే నీ జలాతకం కాకుండా నీ పరివారం కూడాను, నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
3: ఇట్ ఈస్ ద లవ్ దట్ రిడీమ్స్ యువర్ లైఫ్, ద లైఫ్ అండ్ లైవ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద నైబర్హుడ్ అండ్ సొసైటీ.
2: హృదయము హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం.
3: ది హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఫుల్ ఆఫ్ లవ్. ఏది
2: ఇవ్వనక్కర్లేదు.
3: యు డోంట్ నీడ్ టు ఆఫర్.
2: మీకు తెలుసు, ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడాను దీంట్లో అలౌ చేయము.
3: In Prashantralayam, you are not allowed to offer a flower or a coconut.
2: Nenu ikkada praveshapettamu.
3: No, nothing is allowed here.
2: Kaani okka premaku maatrame ikkada praveshamu.
3: There is entry for love.
0: Hrudayanni pavitram chesko, premamayam chesko ani swami cheptunnaru. మనం ప్రేమగా మారాలంటే ముందర మనం ఆ ప్రేమను అనుభవించాలి. అది మనం స్వామి ద్వారా ఎంతగానో అనుభవిస్తూ వస్తున్నాము. అలా ప్రేమకు ఆకర్షితులై మనుషులు పరివర్తన చెందిన ఎన్నో ఉదాహరణలు మనకి ఎటువైపు చూసినా సత్యసాయి

0: లవ్లీ.
1: అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటైపోతుంది.
0: బట్ ది గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ ట్రబుల్.
1: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు.
0: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ అన్ ఆబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
1: అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఇస్ అనిల్ కుమార్.
1: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
0: హీ హాస్ గ్లాసెస్.
1: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది.
0: దో దేర్ ఆర్ గ్లాసెస్ ఆస్ ఆబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
1: కొనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
0: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
1: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
0: వాట్ ఇస్ ద విజన్? ద విజన్
1: దైవభావము. ఆ దైవభావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
1: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
0: బట్ ఇఫ్ యూ వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
1: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద పాత్.
1: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
0: ఇట్ బికాస్ ఆఫ్ ద లవ్ యు విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్, ఫర్బేరెన్స్.
2: భగవంతుడే స్వయంగా అవతరించి మనకి ఇన్ని విషయాలను ఎంతో ప్రేమతో, ఓర్పుతో నేర్పించారు కదా. మరి అవతార కాలం ముగిసిపోయిందంటే అవతార కార్యక్రమం సంగతి ఏమిటో చెప్తావాక?
3: అవతార కార్యక్రమం సాధించకుండా అవతారం చాలించడం అనేది అసలు జరుగుతుందంటారా? మనం చూడలేని సంగతులు, మనకి కనిపించని విషయాలు ఎన్నో ఉంటాయి దీపిక. ప్రతి భక్తుని జీవితంలో వచ్చిన మార్పులు, వారి మనస్సులో వచ్చిన పరివర్తన అనేవి అందరికీ కనిపించవు కదా. అవతారం సాధించే అతి పెద్ద కార్యక్రమం అదే అనిపిస్తుంది, అంతర్గత మానసిక పరివర్తన.
4: అవును, అది నిజమే. మన వ్యక్తిగత పరివర్తన మన జీవన విధానంలో, మనం ఆలోచించే పద్ధతిలో ప్రకటితమవుతుంది. అవతార కాలం పరిసమాప్తి అయిన తర్వాత కూడా ఎన్నో వందల సంవత్సరాలు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు. ఆ మార్పు అనేది ఒక్కరోజులో లేదా ఒక్క సంవత్సరంలో తెలిసేది కాదు. అంత మాత్రాన మార్పు లేదని మాత్రం మనం చెప్పలేం. శ్రీరాముని పదధూళితో ఒక రాయి కూడా మార్పు చెందినప్పుడు, సాయిరాముని దర్శన స్పర్శన సంభాషణను అనుభవించిన ఈ యుగపు మానవుల్లో కూడా తప్పకుండా మార్పు రాకుండా ఉంటుందా?
2: తప్పక వస్తుందన్నా. భగవంతుడు సాధించిన ఆ మార్పును తమ జీవితాల్లో ప్రదర్శిస్తూ వీరి సందేశాన్ని తరువాత తరాల వారికి అందించి వారికి స్ఫూర్తిని అందించటమే భక్తులుగా మనందరి కర్తవ్యం. అలా చేయగలిగితే అది ఏ యుగమైనా సత్యయుగమే అవుతుంది. కలియుగంలో కలిపురుషుణ్ణే కంగారు పెట్టిన భక్తుల గురించి వివరించే ఒక నాటికను ఇప్పుడు విందామా?
4: తప్పకుండా.

0: నారాయణ నారాయణ.
1: ప్రణామం బ్రహ్మపుత్ర, మీ రాకతో మా సభకు మరింత శోభ వచ్చింది. దయచేయండి, ఉచితాసనం గ్రహించండి.
0: శుభమస్తు దేవేంద్ర. స్వర్గలోక వింతలు విశేషాలు ఏమిటి?
1: త్రిలోక సంచారైన మునీంద్రులు మమ్మల్ని విశేషాలు అడగడం కన్నా వింత ఏముంటుంది మహర్షి?
0: వింతలకేమిలే మహేంద్ర, ఎన్నో ఉంటాయి. ఇంతకీ మీరు మీ రాజ్యము ఆనందంగానే ఉన్నారు కదా.
1: ఈరోజు విష్ణునామ ప్రియులు కొద్దిగా కొత్తగా మాట్లాడుతున్నారు. స్వర్గంలో లేని ఆనందం ఏమున్నది మహానుభావ?
0: ఇంత మాట దేవరాజా. మరి భూలోకవాసులు స్వర్గ సుఖాల కన్నా సాటివారి సేవే మిన్న అంటున్నారు.
1: ఇదేమి విడ్డూరం నారదమునీంద్ర? అహర్నిశలు స్వర్గ సుఖాలకు తపించి తపస్సు చేసే మానవులు ఇలా అనడం అసంభవం. కలహభోజనులు స్వర్గమర్త్య లోకాలకు పరస్పర వైరం తలపెట్టడం లేదు కదా.
2: అమరాధిప, విచారణ చెయ్యకుండా మాట్లాడితే విచారించవలసి వస్తుంది సుమా. బ్రహ్మ మానసపుత్రుడు, నిత్య సత్యవ్రతుడు, త్రిలోకవంద్యుడు నారద మహర్షి.

0: వారు ఏమి చెప్పినా ఏమి చేసినా అది లోక కళ్యాణానికి అనేటువంటి విషయం మాత్రం మరువకుమా?
1: దేవగురు, అందరూ నన్ను అనవసరంగా కళాకారి అని నిందిస్తున్నారు, కాని అసలు కర్త అయిన వెలుపు మాత్రం తెర వెనక నుండి కథ నడిపిస్తున్నాడని తెలుసుకోరు. నాకు ఇది అలవాటే, కానివ్వండి.
2: అనాలోచితంగా అయినా అనరాని మాట అన్నందుకు క్షమించినారదా. ఇంతకీ తెర వెనుక వేలుపు కథ ఏమిటో
1: అది చెప్పాలంటే, ఇక్కడికి రావడానికి కాస్తంత ముందుగా నేను కలిసిన వ్యక్తిని గురించి చెప్పాలి.
2: దయచేసి చెప్పండి మునీంద్ర, మేము సిద్ధంగా ఉన్నాం.
1: ఆకాశ వీధిలో నేను ఇలా స్వర్గం వైపు వస్తుంటే ఇంతలో

0: నమస్కారం నారద.
1: ఎవరు నాయన?
0: స్వామి, నేను కలిపురుషుణ్ణి.
1: అదేమిటి కలిపురుష, భూలోకం వదిలి ఇలా ఆకాశ వీధిలో పడ్డావేమి?
0: ఏమి చెప్పను స్వామి, నాకు ఇక ఈ వీధే మిగిలింది.
1: అదేమిటయ్యా, ఈ యుగంలో నీదే కదా రాజ్యం. ప్రజాక్షేమాన్ని పట్టించుకోని ప్రభువులు, అవినీతికి అమ్ముడయ్యే అధికారులు, అయ్యా అమ్మల తిండికి లెక్క కట్టే పుత్రరత్నాలు, కోడలను ఆరలు పెట్టే అత్తలు, అత్తమామల్ని ఎప్పుడు బయటకు పంపుదామా అని చూసే కోడలు, అడుగంటిపోయే విలువలు, బాధ్యత లేని బంధాలు, నీకేమయ్యా బోలెడింత కాలక్షేపం?
0: స్వామి, మీరు ఏ కాలంలో ఉన్నారు? అసలు భూలోకానికి మీరు వేంచేసి ఎన్ని ఏళ్లు గడిచాయో చెప్పండి.
1: నిజమేనయ్యా, ఎప్పుడో 160-170 ఏళ్ల క్రితం అనుకుంటా త్యాగయ్య అనే ఒక మహాభక్తుని కలవడానికి వచ్చాను.
0: అదే స్వామి, అందుకే ఇలా మాట్లాడుతున్నారు మీరు.
1: అందరికీ వింతలు విడ్డూరాలు వినిపించే నన్నే ఊరిస్తున్నావు. ఇంతకీ జరిగిన కథ చెప్పవయ్యా.
0: ఏమి చెప్పమంటారు? భగవంతుడు మానవులను ఉద్ధరించడానికి అవతరించటం, వారి జీవితాలను భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో ప్రవేశపెట్టడం, ఆ సాధనకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను అమర్చిపెట్టడం, అవతారం చాలించటం, వారి భక్తులు మట్టుకు పట్టుబదలని విక్రమార్కులలాగా వారు చూపించిన మార్గాన్ని అనుసరించటం, ఇవన్నీ నాకు కాకపోతే మరెవరికి కష్టకారకాలు చెప్పండి.
1: ఏమిటేమిటి, ఈ ఊర్ధ్వలోకాల్లో సమయం భూలోకానికి కాస్త భిన్నంగా ఉండడం నిజమే, కాని ఇంత జరిగినా నాకు మాట మాత్రం కూడా తెలియకపోవడం ఆశ్చర్యమే సుమా. అది సరేనయ్యా, ఆ పరమాత్మ భూమి మీద అవతరించడానికి ముందుగానే తన అవతరణకు ప్రధానోద్దేశాలు నిర్ణయించుకునే వస్తారు కదా. శ్రీరామ అవతారంలో ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణం అంటూ మానవునికి విధేయత, సమగ్రత ఎంత అవసరమో తెలిపి దానికి ఏకైక మార్గం ధర్మానుసరణే అని చాటారు కదా. ఇక శ్రీకృష్ణ పరమాత్మునికి అవతరించి తన వారి యోగక్షేమాలు తాను చూసుకుంటానని, ధర్మహాని సంభవించినప్పుడు తాను మళ్లీ మళ్లీ అవతరిస్తానని, మోక్షార్హత పొందిన జీవులను సంసార బంధాల నుండి తప్పిస్తానని మాట ఇవ్వటం, నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. మరి ప్రస్తుత అవతారం గురించి నువ్వే చెప్పాలనాయన.
0: పరమాత్మకి తన సృష్టిలోని సకల జీవరాశుల మీద ఉన్న అనన్యమైన ప్రేమ గురించి మీకు తెలిసిందే కదా స్వామి. అందులోనూ జంతువునాం నరజన్మ దుర్లభం అన్న ఆర్యోక్తి ఉండనే ఉంది కదా. ఆ మానవులంటే సృష్టికర్తకు ఉన్న అభిమానం అసామాన్యం. అందుకే కాబోలు స్వయంగా తాను మానవునిగా జన్మించి మామూలు మనిషిగా జీవించి దారి తప్పిన తన బిడ్డలకు మార్గదర్శకత్వం చేయడానికి ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటారు. అలాగే ఈ కలియుగంలోనూ అవతారత్రయాన్ని ప్రకటించటం, అప్పుడే 2 అవతారాలలో సంభవించి లోకోద్ధరణ కావించటం జరిగిపోయింది. ఇటీవల అవతారాన్ని గురించి చెప్పుకోవటం అంటే 18 పురాణాలంత ఉంది. మళ్లీ వ్యాసులవారు చెప్పాల్సిందే, పార్వతీతనేడు ఘంటం పట్టాల్సిందే. మచ్చుకి మీరడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్తాను. పరమాత్మ ఈ అవతారోద్దేశ్యాలుగా 3 చెప్పారు. తన చేయి ఎప్పుడూ పైనే కాని కింద ఉండదని, అంటే తాను అన్నీ ఇస్తానే కాని ఏమీ తీసుకోనని. నీ వాడిని స్వామి అని ఎవరైనా ఒక్కసారి అంటే చాలు, 7 లోకాల్లో వాడు ఎక్కడున్నా గమ్యం చేర్చేదాకా తాను వదలనని. లోకోద్ధరణ, సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి పని అయినా చేపడతానని, ఒక్కసారి తను చేపట్టిన పనిని సాధించటంలో జగత్తు అంతా ఎదురై నిలిచినా తన అడుగు ముందుకే పడుతుందని.
1: ఆహా, ఆ వాగ్దానం కేవలం భగవంతునికే సాధ్యం కదా. ఈ అవతార పుణ్యనామం ఏమిటో తెలిస్తే నేను కూడా జపించి తరిస్తాను.
0: నేనెందుకు స్వామి, ప్రపంచం ప్రతి మూల నుండి వినిపించే వారి భక్త కోటి గళంలోనే వినండి.

0: గీతా బోధకాయ ఏమిటి వింత? ఇంకో కృష్ణ పరమాత్మ, మరో భగవద్గీతనా?
1: ఆహా, ఇంటింటికి ఓ భగవద్గీత, ప్రతి భక్తుని కదా ఓ భాగవతం. ఇంకా వినండి.
2: ఓం శ్రీ సాయి భక్త ప్రియాయ నమః. ఓం శ్రీ సాయి భక్త జన హృదయాలయాయ నమః. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః.
0: ఓహో, ఇది శివతత్వం.
1: ఇంకా వినండి ప్రభు.

శ్రీ గురుభ్యో నమః. ఇన్ని తత్వాలు సంగమమైన అవతారాన్ని గుర్తించిన నీవే ధన్యుడవయ్యా కలి. ఇంతకీ ఆ

0: ఇప్పుడు చెప్పండి మహానుభావ, ఇన్ని అవతారాల తత్వాన్నే కాదు అన్ని అవతారాల్లోనూ అందించిన అనుగ్రహాన్ని వరాలను ఈ ఒక్క అవతారంలోనే అనాయాసంగా భక్తులకు అందిస్తే మరి ఇక నా పని సాగుతుందా?
1: నువ్వు చెప్పినది సబబ్గానే ఉంది కాని ఒక చిన్న విషయాన్ని మరుస్తున్నావు. మానవులు మాయకు ఆధీనులు, వారి ఇంద్రియాలకు లోబడే నడుచుకుంటారు. అంతేకాదు, మరుపు అనేది వారికి సహజ లక్షణం. సర్వాంతర్యామైన భగవంతుణ్ణి ఆత్మరూపునిగా తమలోనే ఉంచుకొని కూడా అజ్ఞానంతో ప్రవర్తించడం వారికి వెన్నతో పెట్టిన విద్యసుమ. ఆ విధంగా చూస్తే నువ్వు ఇంతగా బాధపడవలసిన అవసరం లేనట్టే అనిపిస్తుంది.
0: మీరు చెప్పింది అక్షరాల నిజమే, కాని అటువంటి వారిని కూడా ఈ సత్యసాయి భగవానుడు వదలటం లేదే. వారు ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్నిసార్లు దారి తప్పినా మళ్లీ మళ్లీ వారిని సరిదిద్ది తన మార్గానికి తెచ్చుకుంటున్నారు, తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు. దివ్యాత్మ స్వరూపులారా అంటూ వారి స్వస్వరూపాన్ని గుర్తు చేస్తూ, ప్రేమస్వరూపులారా అంటూ వారి స్వభావాన్ని తెలియపరుస్తూ బంగారు అనే పిలుపుతో వారిని మేలివి బంగారంగా మార్చేస్తున్నారు. పైగా ఒక్కసారి రామనామాన్ని స్మరిస్తేనే పాపాలు పడాపంచలైపోతాయనేది మీకు తెలిసిందే. ఈ అవతారంలో భగవంతుడు రామనామస్మరణను తన భక్తులకు ఉగ్గు పాలతో నేర్పించేస్తున్నారు. కష్టం సుఖం, బాధ సంతోషం, నొప్పి ఆనందం, నిరాశ విజయం, ప్రేమ కోపం, అన్ని సందర్భాలలో సాయిరాం సాయిరాం అంటూ రామనామస్మరణమే. మహాత్మా, మానవులు మాయకు ఎంతగా అధీనులైనా స్వయంగా ఆ మహామాయాదేవి సేవించే జగత్పతి నామాన్ని స్మరిస్తూ సునాయాసంగా మోక్షమార్గంలో ప్రవేశిస్తున్నారు.
1: నీవు చెప్పే విషయాలన్నీ వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నా నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉందోయ్ కలి. నన్ను కలహభోజన్ అని అంటారే కాని కలియుగం కలహయుగం అనేది తెలిసిందే కదా. మరి అటువంటి కలియుగంలో ఇది సాధ్యమా అని.
2: స్వామి స్వామి, ఇక్కడున్నా నీకోసం.
0: ఏమి జరిగింది అనుచరులారా, ఎందుకు ఆందోళనగా కనిపిస్తున్నారు? ఇంతకీ విషయం ఏమిటి? అహంకారం నువ్వు చెప్పు.
3: ఏం చెప్పని ప్రభు, భూలోకంలో పనిచేయడం మా గొప్ప కష్టంగా ఉండాలి. ఇయాటికి ఇయాల ఒక ఆఫీసులో పెద్ద అధికారికి తన పని బాగా చేసినందుకు గొప్ప సన్మానం చేస్తున్నారు. అక్కడ సులభంగా పనుతుందని వెళ్ళానా, ఆ అధికారి ఏమన్నాడు వినండి.
4: ఈ ప్రాజెక్టు ఇంత బాగా జరగడానికి, సరైన టైంలో పూర్తవడానికి కారణం నాతో పనిచేసిన టీం అందరూ. అందుకే ఈ ప్రశంసలు అందరికీ చెందుతాయి. అంతా బాగా జరిగింది, అందరూ ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ స్వామి.
5: ఇదేం చూశావు స్వామి? నేను చెప్పే తిను మనుషులకి ఈర్ష ఎక్కువని చాలా సంతోషంగా ఉండేటోడిని. నిన్ననే ఓ తరగతిలో ఇద్దరు విద్యార్థులకి చిచ్చు పెడదామని చూసినా, చూడు ఏమైనాదో.
6: ఏ ఇందు, నీకంటే ఈసారి కళ్యాణికి ఎక్కువ మార్కులు వచ్చాయట?
7: అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది పొద్దుటి నుంచి.
6: అదేమిటే, ఒక్క మార్కు తగ్గితేనే బాధపడిపోతావు, ఇవాళ ఇలా అంటున్నావేంటి?
7: అమ్మా, నీకు తెలుసు కదా, కళ్యాణి వాళ్ళది పెద్ద కుటుంబం. తనకి ఫీజు కట్టడానికి వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు. ఈసారి తనకి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆ స్కాలర్షిప్ తనకే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ తను బాధపడక్కర్లేదు. ఎప్పుడు ఏది చేయాలో నీకే బాగా తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
6: మంచిదమ్మా, చాలా సంతోషం. ఈసారి కళ్యాణిని కూడా మనతో అమ్మమ్మగారింటికి తీసుకెళ్దాం. ఓ 4 రోజులు మీరు చక్కగా గడపచ్చు.
8: అన్నా, ఈసె లేకపోయినా కోపం లేని వాళ్ళు ఉంటారా?
9: ఏంటోయ్, మనుషులు కోపాన్ని జయించారంటావా ఏంటి?
8: లేదు స్వామి, కోపం వస్తే ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకున్నారు అంతే. ఈరోజు పొద్దున్నే జరిగిన విషయం ఇది, చూడండి.
9: వాణి, కాఫీ అడిగి పావు గంట అయింది, ఆఫీస్ లేట్ అవుతుంది, ఇచ్చేది ఉందా లేదా?
10: అదేంటండి, మీరు అడిగిన వెంటనే చేసి పక్కనే టేబుల్ మీద పెట్టాను కదా, మీతో చెప్పాను కూడా, మర్చిపోయారా?
11: ఓహో, అయితే టేబుల్ మీద వెతుక్కోకపోవడం నాదే తప్పనమాట. అయినా ఈ చల్లారిపోయిన కాఫీ నాకొద్దు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అనవసరంగా వాణి మీద విసుక్కున్నా. అబ్బబ్బా, ఈ ఆఫీస్ పని కాదు గాని చీటికి మాటికి కోపం వస్తుంది. ఇంటికి వెళ్ళగానే సారీ చెప్పేయాలి.
12: వాణి, ఎక్కడున్నావు?
10: వస్తున్నా, ఇదిగో మీకోసం వేడివేడి కాఫీ.
12: సారీ వాణి, నీ మీద కోపపడ్డాను ఉదయం.
10: మన మధ్య సారీ ఏంటండి, కానీ ఒక్క మాట చెప్తాను వినండి. మీకు ఆఫీస్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, వాటన్నింటి గురించి ఆలోచిస్తూ చీటికి మాటకి కోపం తెచ్చుకుంటే ఎలా అండి? మీ ఆరోగ్యం ఏమవుతుంది? కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించడానికి ట్రై చేయండి.
12: ఇంకా నువ్వు కోపం తెచ్చుకుని నాకు లెక్చర్ ఇస్తావు అనుకున్నావని, ఇంత చక్కగా ఆలోచిస్తావు అనుకోలేదు. థ్యాంక్స్ వాణి, నువ్వు చెప్పినట్టు ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను.
10: నిజమే, కోపం వచ్చింది అప్పుడు రేడియో సాయిలో స్వామి డిస్కోర్స్ వినటం ఎంత మంచిదయ్యింది. కరెక్ట్ గా నాకు అవసరమైనదే చెప్పారు. మాకు ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో మీకే తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
1: భూలోకంలో భార్యాభర్తలు ఆది దంపతులను తలపిస్తున్నారే,
13: అది సరేనయ్యా. అత్తా కోడలను కదపకపోయారా? అసూయకు పుట్టిల్లు అది, అక్కడ గొడవలకు లోట.
14: అది అయింది మహానుభావా, మా పప్పులేం ఉడకలేదు. ఇదిగో ఇక్కడికి రావటానికి ముందు ఏం జరిగిందో చూడండి.
15: రాధిక, ఈరోజు సినిమాకి వెళ్దామా? మరిద్దరం బయటికెళ్లి చాలా రోజులైంది కదా.
16: అదెలా అండి, అత్తగారు మామగారిని కూడా తీసుకెళ్దాం. మనమిద్దరం వెళ్లిపోతే వాళ్ళకి ఇంట్లో బోర్ కొడుతుంది. ఒక్క క్షణం అడుగుతాను.
17: అడగక్కర్లేదు, వినిపిస్తోంది. మాకు ఆ సినిమాలు అవి చూసే ఇంట్రెస్ట్ లేదు, కాని మీరిద్దరూ సరదాగా వెళ్లి రండమ్మా. నేను మీ మామగారు పక్కనే గుడికి వెళ్ళొస్తా.
18: అబ్బాయి, నువ్వు అమ్మాయి కొంచెం సేపు అలా సరదాగా బయటికి వెళ్లి రండి. అమ్మాయిని బస్సులో కాకుండా ఆటోలో తీసుకెళ్ళు.
17: అలాగే సినిమా అయ్యాక చక్కగా డిన్నర్ చేసుకురండి. ఈ రోజుకి మా ఇద్దరికి వంట నేను చేసుకోగలను.
18: వచ్చాక సినిమా కథ చెప్పాలమ్మాయి నాకు.
0: మహర్షి, ఇప్పుడు చెప్పండి, ఇది కలియుగమేనా లేక మనం సత్యుగంలో ఉన్నామా?
1: నిజమే నాయన, జరుగుతున్న సంఘటనలను బట్టి ఆ సందేహం రావడం సహజమే. అవతార పరిసమాప్తి తర్వాత కూడా తన భక్తుల మనస్సులను, జీవితాలను ఇంతగా ప్రభావం చేస్తున్నారంటే ఆ పరమాత్మకు మానవాళి మీద ఎంతటి కరుణ.
0: దానికి ఒక కారణం ఉన్నది మహర్షి.
1: భగవంతుని లీలలు ఎంత విన్నా తనివి తీరవు కదా. చెప్పు నాయన.
0: రిక్తహస్తేన నపేయాత్ రాజానం దైవతం గురుం అన్నది మీకు తెలియంది కాదు. రాజ్యాన్ని ఏలే రాజును, దేవుణ్ణి, గురువును దర్శించేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్లరాదు అని. మరి ఈ జగత్ప్రభువు, దేవాదిదేవుడు, విశ్వగురువు తన దగ్గరికి వచ్చేవారి నుంచి గ్రహించినది ఏమిటో తెలుసా సకలజ్ఞ? తమ భక్తులతో వారి వారి దుర్గుణాలను, సందేహాలను, భయాలను, బాధలను తన పాదాల వద్ద సమర్పించమని సత్యసాయి భగవానుని ఆదేశం. అందుకు బదులుగా తన నుండి ఆనందాన్ని, ప్రేమను, అనుగ్రహాన్ని, ఆశీస్సులను, ధైర్యాన్ని తీసుకువెళ్లమని వారి ఆజ్ఞ.
1: పరమాత్ముని పాదాలను తాకినది ఏదైనా పవిత్రం అయిపోతుంది అనటంలో సందేహమే లేదు కదా. అంతటి ప్రేమానుగ్రహ వర్షాన్ని అనుభవించిన నరులు నారాయణి వారసులుగా మారటంలో ఆశ్చర్యమేముంది? అవును, కాని చూడగా చూడగా నీకు కూడా సత్యసాయి భగవానుని మీద ప్రేమ అధికమైపోతుందనిపిస్తుందే.
0: మహాత్మా, ఎంత కలిపురుషుణ్ణైనా పరమాత్మ ఆజ్ఞానుసారమే నా విధి నిర్వర్తిస్తాను. వారి ఆదేశాన్ని అనుసరించి నడుచుకుంటాను. కృతయుగంలో మానవులు మహాత్ములుగా వర్తించారు, అప్పుడు పరమాత్మ అవతారాలు లోకోద్ధరణకే. ఇక త్రేతా ద్వాపర యుగాలలో అసురులు, లోకకంటకులైన దానవులు వారి నుండి ఉత్తములను, పుణ్యాత్మలను రక్షించి ధర్మస్థాపన చేశారు. కాని మనుష్యులలో సురా అసుర లక్షణాలు రెండూ కలిసి ఉన్న ఈ కలియుగంలో భగవంతుని అవతరణ ఎలా సాధ్యమని, నాకు ఆ పరమాత్ముని దర్శన భాగ్యం లేదేమో అని ఎంతో కలవరపడ్డాను. మనస్ఫూర్తిగా చేసే ప్రతి ఒక్క ప్రార్థన పరాత్పరను చేరుతుంది అనడానికి నిదర్శనంగా ఈ యుగంలో ఇప్పటికీ 2 సార్లు వారి దర్శన ప్రాప్తి కలిగింది. ఈ యుగాన్ని నాకు దయచేసిన పరంధాముడు తన బిడ్డలపై ప్రేమతో మళ్లీ వారే స్వయంగా యుగపాలన చేయడానికి అవతరిస్తే అంతకన్నా అదృష్టం మరేమున్నది? ఈ మాట వారు స్వయంగా చెప్పినదే.
19: యుగధర్మ పద్ధతులు

0: సంరక్షణ కల్పు కొరకు కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట భాషాత్ర గుప్తము పలుకు కొరకు క్షమాభరము బాప క్షమాభరము బాప భూదేవి మనుపు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు అవతరించెను అచ్యుతుడవనియందు అవతరించెను అచ్యుతుడవనియందు వాసుదేవాస్ శ్రీ సాయి వసుధ గౌరి వాసుదేవాఖ్య శ్రీ సాయి వసుధ శౌరి వసుధ శౌరి వసుధ శౌరి.
1: ఆహా, ఎంతటి తీయటి కంఠస్వరం, ఎంతటి ధీరోదత్తమైన సందేశం, ఎంతటి స్పష్టమైన అభయం కలి లోక కళ్యాణం నా ధ్యేయమని అందరూ అనేదే. కాని ఈనాడు నీవు నాకు మహోపకారం చేశావు నాయనా. సత్యసాయి అవతారం గురించి నీ ద్వారా నేను తెలుసుకోవడం కూడా ఆ పరమాత్ముని సంకల్పమే కాబోలు.
2: అంతటి మహద్భాగ్యం నాకు కలిగించినందుకు ఆ పరాత్పరునికి సర్వదా కృతజ్ఞుడిని మహర్షి. నేను నా అనుచరుడు కూడా దైవనామస్మరణలో కాలాన్ని పవిత్రం చేసుకుంటాం, అనుమతినివ్వండి.
1: శుభం.
3: ఆహా మహర్షి, వింటుంటేనే ఇంత బాగుంది, ఇక అనుభవించిన వారి భాగ్యమే భాగ్యం.
1: చక్కటి మాట దేవేంద్ర. ఆ సుందరాకారుణ్ణి కల్లారా దర్శించి వారి సుమధుర కంఠస్వరాన్ని చెవులారా విని వారి దివ్య ప్రేమను మనసారా అనుభవించి వారి చేత ముద్దుగా బంగారు అని పిలిపించుకొని వారు చూపిన సేవా మార్గంలో ప్రేమ మార్గంలో నడుస్తూ నిరంతరం ఆ రూపాన్ని స్మరిస్తూ ఆ దివ్య నామాన్ని జపిస్తూ నిస్వార్థమైన సేవలను ప్రేమపూర్వకంగా చేసుకుంటూ తమ జీవితాలను పండించుకుంటున్న ఈ మానవులే ధన్యులయ్యా.
4: సురాసురులకు లేని అదృష్టం నేడు నరులకు కలిగింది కదా. ఇంతకీ ఆ విరాట్ పురుషుని పదధూలితో పావనమైన ఆ పుణ్యక్షేత్రం ఎక్కడున్నది నారదా?
1: ఇంకెక్కడ సురగురు, కర్మభూమి అయిన భరత భూమిలో ఆంధ్రప్రదేశంలోని చిత్రావతి అనే పుణ్య నదీ జలాలతో పవిత్రమైన పుట్టపర్తి గ్రామం. అంతేకాదు, పరమాత్ముని సేవించే భక్తులను కరుణించి వారి ప్రార్థనలను వింటూ శంకర నందనుడు కూడా అక్కడే వెలిశాడట. సాధకులకు అంతర్జ్యోతిగా మార్గం చూపే గాయత్రీదేవి విగ్రహ రూపకంగా ప్రతిష్ఠయ్యుండగా ధ్యాన మార్గాన్ని అభ్లషించే వారి కోసం పరంధాముడు స్వయంగా ఒక ధ్యాన వృక్షాన్ని కూడా నాటారట. ఇక్కడ నేను నారాయణ నామజపం చేస్తుంటే అక్కడ శ్రీమన్నారాయణుడు నరుడు నరుడు కాదు నారాయణుడయ్యా అంటూ తాను స్వయంగా దీనులకు సేవ చేస్తూ సాటి నరులలోనే నారాయణ్ణి చూడమనే ఆదర్శాన్ని ఆచరించి మరీ చూపించారు. ఇక్కడ లక్ష్మీనారాయణుని నామజపాన్ని కీర్తించడానికి ఒక్కడే నారదుడు. అక్కడ సాయినారాయణ విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క నారదుడు. సంగీత సాహిత్యాలలో భజన కీర్తనలలో తుంబరుణ్ణి నన్ను మన గంధర్వ గణాన్ని మించిపోయేలా స్వామి వారిని తయారు చేశారు. ఇక వేదాలలోని సారాన్ని అందించే స్వీయరచనలు, జీవిత గమ్యాన్ని గుర్తు చేసే విద్యాలయాలు, దేవాలయాలను పోలే వైద్యశాలలు, దేశ విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించే సేవా సంస్థలు, ఒక్కటేమిటి, దేవుడు తలుచుకుంటే భక్తులకు లోటే ముందు చెప్పండి.
0: పుడమికి సరి మధ్య పుట్టపత్తి ఆకడుండే అవతరించే విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వ మానవ కోటి విజ్ఞానముండంగా విశ్వవిద్యాలయం విచట వెలసే. శాంతి

వెల్ల జిల్లడి దిగుడి చెడవలసే. నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెల తిరిచట. నియతి తప్ప

0: అదృష్టమనగా భూలోకవాసులదే. సృష్టికర్త స్వయంగా అన్నీ అమర్చిపెట్టి వారిని మోక్ష మార్గంలో ప్రవేశపెట్టటమే కాక మోక్షాన్ని సుగమం చేశారు. ఇక స్వర్గనరకాలు రెండూ ఖాళీగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది దేవేంద్ర నాకు.
1: గురుదేవులు చక్కటి మాట చెప్పారు. తప్పు చేసిన వారిని బుజ్జగించి సరిదిద్దడం, దారి తప్పిన వారిని ఓర్పుతో మంచి మార్గానికి తీసుకురావటం, ప్రతి మానవునికి ప్రేమతో నచ్చజెప్పి మోక్ష పదానికి మళ్లించడం ఈ అవతార ప్రత్యేకతలు. సత్యసాయి అవతారంలో పరమాత్మ తన ప్రేమతో మానవులలో పరివర్తన తీసుకురావటమే తప్ప శిక్షించిన సందర్భాలు లేవనే చెప్పాలి. పరమాత్మ ప్రేమను అనుభవించిన వారు ఎవ్వరూ దానికి దూరం కావాలని కోరుకోరు కదా. పుణ్యఫలం వల్ల స్వర్గప్రాప్తి, పాపకర్మల వల్ల నరకబాధలు కలుగుతాయంటే ప్రతి క్షణం దైవనామస్మరణ చేస్తూ ప్రతి కర్మను భగవంతునికి అర్పించే ఈ పుణ్యజీవులు మోక్ష మార్గంలో ఉన్నారనడంలో సందేహమే లేదు. ఇక స్వర్గనరకాల ప్రసక్తే లేదు.
2: ఆ పరబ్రహ్మ సంకల్పం అదే అయితే అలా జరగక తప్పదు నారదా. గురుదేవ, ఈ అవతారంలో భగవాను దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పృథ్వీజీవులకే దక్కాయి. కనీసం భగవంతుడు అవతరించిన ఆ పుణ్య ప్రదేశాన్ని అయినా సందర్శించే భాగ్యం మనకి ఉన్నదా?
0: లేకేమి దేవేంద్ర, ఈ సృష్టి అంతా ఆ భగవంతుని సంకల్పమే అయినప్పుడు అందరూ వారి బిడ్డలే కదా. తల్లి ప్రేమ మీద అందరికీ సమానమైన హక్కు ఉంటుంది. ఆ సంకల్పం నీ మనసులో కలిగిందంటే మనకు ఆ పుణ్యక్షేత్ర దర్శన ప్రాప్తికి సమయం వచ్చిందన్నమాటే. నారద, అవతార విశేషాలను తెలిపిన నీవే మాకు మార్గదర్శివి కావాలని మా అభిలాష.
1: దేవగురువుల అభిలాష ఆజ్ఞతో సమానం. ముక్కోటి దేవతలను భర్తీయాత్రకు తీసుకెళ్లే భాగ్యం నాకు లభించడం పరమాత్ముని వరంగా భావిస్తాను. మరి బయలుదేరదామా? శుభస్య శీఘ్రం.

0: గణేష్, 3 కోట్ల దేవతలు పర్తియాత్రకు వస్తున్నారట, మరి మీరు ఆ ప్రయత్నాల్లో ఉండాలేమో కదా. అవునవును, అంతేకాదు స్వయంగా కలిపురుషుడే నామస్మరణలో మునిగిపోయాడు. మనం కూడా ఈ పవిత్రమైన రోజును నామస్మరణలో గడుపుదాం.
1: ఈరోజు మనం ఇలా కలిసి ఇంత మంచి విషయాలను పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపిక, లలిత అక్క, మళ్లీ తొందరగా మనకి స్వామి ఇటువంటి అవకాశాన్ని తప్పకుండా ఇవ్వాలని ప్రార్థిద్దాం.
0: అయితే ఇప్పుడు మనం వెళ్లే ముందు సత్యసాయి తత్వం గురించి హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి రాజలక్ష్మి గారు అందించే కార్యక్రమాన్ని విందాం. సాయిరాం
2: సాయిరాం
1: సాయిరాం. ముందుగా ఈ పాటను విని ఆ తర్వాత రాజలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం.

ஓம் ஸ்ரீ சாய்ராம். பகவான் ஸ்ரீ ஸ்ரீ ஸ்ரீ சத்யசாய் பாபா வாரி பாத பத்மములకు అనేక నమస్కారములు చేస్తూ ఈ ప్రసంగమును ప్రారంభిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ కూడా సాయిరాం.

భగవానుడు భగవద్గీత యందు ఈ విధంగా సెలవిచ్చారు. ప్రతి యుగమునందును శిష్టులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి, ధర్మస్థాపనకు భగవానుడు అవతరిస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే, నాలుగు యుగాలున్నాయి. మొదటిది కృతయుగం. ఈ యుగంలో అసురులు సురలు, సురలోకం వేరు, అసురలోకం వేరు, లోకాలు వేరు. అయినప్పటికీ మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ యుగంలో కూడా పరమాత్ముడు అవతరించి చెడు మీద మంచి విజయాన్ని సాధించారు. అదేవిధంగా త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఇద్దరూ భూలోకవాసులే. అయినా సరే ఇక్కడ కూడా మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటమే. అయితే శ్రీరామచంద్రుల వారు మంచిని గెలిపించారు, ధర్మ సంస్థాపన చేశారు. ఆ రకంగానే ద్వాపర యుగంలో కూడా ఏమైందంటే, ఈసారి ఒకే కుటుంబంలో కలతలు వచ్చినాయి. ఒకే కుటుంబంలో కుటుంబ సభ్యుల్లోనే సజ్జనులు దుర్జనులు రెండు తెగలున్నారు. అయితే స్వయంగా కృష్ణ పరమాత్మ పూర్ణావతారిగా అవతరించి మంచికి విజయాన్ని చేకూర్చారు, ధర్మ సంస్థాపన చేశారు. ఇక ఈ కలియుగంలో మానవులు పరిశీలిద్దాం. మానవులందరికీ సద్గుణాలు దుర్గుణాలు అందరిలో కలిసే ఉంటాయి. ఇంతకు ముందు యుగాల్లో దుష్టులు వేరు, శిష్టులు వేరుగా కనపడుతూ వచ్చారు. కాని కలియుగంలో ప్రతి మానవుల్లోనూ దుష్టగుణాలు ఉంటున్నాయి, సద్గుణాలు ఉంటున్నాయి. అయితే ఏ గుణాలు ఎక్కువగా ఉంటే వారు ఆ మార్గాన్ని ఫాలో అవుతారు. కాని ఎప్పుడైనా సరే నిరంతరం మంచికి చెడు మధ్య, ఆలోచనల మధ్య కూడా నిరంతరం పోరు జరుగుతూనే ఉంటుంది. దేవతలంటే సత్వగుణ ప్రధానులు. వారికి అందరి యందు ప్రేమ, ఉపకార బుద్ధి, కరుణ, జాలి మొదల గుణాలుంటాయి. వాళ్లు శాంతి కాముకులు. రాక్షసులంటే వాళ్లు పరులను బాధించి నిష్కారణంగా హింస పెట్టి కష్టపెడుతూ ఉంటారు. వాళ్లు అశాంతికి కారకులవుతారు. రూపాలలో ఏమాత్రం భేదం ఉండదు, అందరూ ఒకలాగానే ఉంటారు. కాని వారి ప్రవర్తనను బట్టి మనకి వారు ఎటువంటి వారో తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, కాలం అనేది చాలా విశిష్టమైన పాత్ర ధరిస్తుంది. దీన్ని అనుసరించి అన్ని మార్పులు ప్రపంచాన సంభవిస్తూ ఉంటాయి. కాల ప్రభావాన్ని అదృష్టము, దురదృష్టాలు, కలిమిలేములు మారుతూ ఉంటాయి. ఈ భూమి మీద జన్మించిన వారెవరు కాల ప్రభావంను తప్పించుకోలేరు. మానవులు ఈ శరీర ధారణ చేసేది కాలము, కర్మము దాన్ని అనుసరించే. బాబా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనందరం కూడా భగవంతుల్లో భాగాలేనని, మనకి భగవంతునికి అవినాభావ సంబంధం ఉందని. బాబా వారు ఈ విధంగా కూడా చెప్తుంటారు, మానవులందరికీ బాహ్య దృష్టి ఎక్కువ, భగవంతుడిది అంతర్దృష్టి. మానవుడు అంతర్దృష్టి నలవరుచుకుంటే మానవుడికి కూడా దివ్యత్వం గోచరిస్తుంది అంటారు. పాల సముద్రం వలె మానవ హృదయం స్వచ్ఛమైంది. మానవుడు రాగద్వేషాలనే వాసనలతో బంధింపబడి ఈ హృదయ కాలుష్యాన్ని పెంచుకున్నాడు. మానవ హృదయం గనక స్వచ్ఛంగా ఉంటే భగవంతుడు దానిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. కాని కాలుష్యమైన హృదయం ఉప్పు సముద్రం లాంటిది. సముద్రంలో నుంచి అలలు పుడుతూ ఉంటాయి. ఏ అల ప్రత్యేకత, ఆ అలదే, ఏ రెండు అలలు ఒకటిగా ఉండవు. అదేవిధంగా సచ్చిదానంద రూపంలో నుంచే ఇన్ని రకాల అంశాలు ఉద్భవిస్తున్నాయి. మానవులు రూపనామాలతో, ప్రవృత్తులతో వేరుగా ఉన్నా కూడా వారి యొక్క జననము, పోషణ, లయము అంతా భగవంతుని యందే జరుగుతుంది. కాని ప్రాపంచిక విషయాసక్తులైన మానవుడు తన ఆనంద స్వరూపమును విస్మరించి రాగద్వేషాల వల్ల దివ్యత్వమును కోల్పోయి హృదయ కాలుష్యం వల్ల అశాంతికి
లోనవుతూ ఉన్నాడు. మన సత్యస్వరూపాన్ని గ్రహించక మూలమును వదిలి ఆనందం కోసం బాహ్యంలో వెతుకుతూ ఉంటాడు. ఈ బాహ్యంలో వెతకటం వల్ల ఆనంద సంగత దేవుడెరు, ఆందోళన, అశాంతి, అభద్రత ఇవన్నీ వస్తున్నాయి. మానవుడేమో శాంతి కావాలనుకుంటాడు, కాని జీవితం అంతా అశాంతి. ఆ అశాంతి కారణం తెలియక మార్గం చూపువారు లేక, ఉద్ధరించేవారు లేక, పవిత్రమైన మానవ జన్మను నిరర్ధకంగా చేసుకుని జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి దిక్కుతోతని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరినీ ఈ పరిస్థితుల నుంచి రక్షించి ఉద్ధరించి మన మార్గదర్శకత్వాన్ని నిర్దేశించి మన చేయి పట్టి నడిపిస్తూ మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడానికే ఆనంద స్వరూపునిగా మనకి మనల్ని తెలియచెప్పటానికి, మనల్ని జీవిత గమ్యం చేర్చటానికి ఆ కరుణాసింధువైన దయామూర్తి, ప్రేమావతారి అయిన మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం బహుళ తదియ ఆరుద్ర నక్షత్రం సోమవారం నందు పుటపర్తి యందు మనల్ని ఉద్ధరించటానికే జన్మించారు. మన స్వామి అక్టోబర్ 20, 1940 తన అవతార ప్రకటన చేశారు. సాధు జనులను ఉద్ధరించటానికి, దుష్టులను ప్రేమ దయతో మంచివారుగా మార్చటానికి దివ్యత్వం నుంచి స్వామి దిగివచ్చి మానవుడిగా అవతరించారు. అలాగే సజ్జనులను ఇంకా ఉన్నత స్థితి తీసుకెళ్లటానికి సనాతన ధర్మ ఉద్ధరణకి స్వామి అవతార ప్రకటన చేశారు. మిగతా యుగాల్లో లాగా ఇక్కడ దుష్టులను శిక్షించడం కాదు. స్వామి చెప్పారు, దుష్టులకి శిక్షణ ఇవ్వటమే, శిక్ష లేదు, శిక్షణ ఇచ్చి వారిని మంచివారుగా మార్చటమే తన అవతార లక్ష్యమని చెప్పారు. అవతారం గురించి బాబావారు మాటల్లో, అవతారం అంటే దిగటమే అని అర్థంట. ఆత్మస్థితి నుంచి మానవ శరీర ధారణ చేయటమే అవతారం. అవతార స్వరూపుడు కాలాతీతుడు ఈశ్వరుడికి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అంటారు. ఎందుకంటే ప్రతి యుగంలో అవతారం స్వీకరించిన, తాను వచ్చిన కార్యం నెరవేర్చిన తర్వాత తిరిగి అవతారాన్ని త్యజిస్తుంటారు. అవతార పురుషులకి రావటం పోవటం అనేది ఉండదు. వారు ఆదిమధ్యాంతరహితులు. వారికి ఆది లేదు, అంతం లేదు, ఎప్పుడూ ఉంటూ ఉంటారు. వారు సర్వాంతర్యామి. భగవాన్ అనేక సందర్భాల్లో ఆ రోజును ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన ప్రసంగాల్లో. ఆ రోజు భగవాన్ తన స్కూల్కు వెళుతుండగా బళ్ళారి మున్సిపల్ చైర్మన్ గారు స్వామికి బహుమతిగా ఒక కాలర్ పిన్ ఇచ్చారట. కాలర్ పిన్ను ఇస్తే అది ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండేవారు. అలాంటి కాలర్ పిన్ను స్కూల్కి వెళుతుంటే మధ్యలో దారిలో ఎక్కడో పడిపోయింది. అప్పుడు ఆ రోజు స్వామి అన్నారు, ఈ రోజుతో నా ప్రాపంచిక బంధాలన్నీ తొలగిపోయినాయి అన్నారట స్వామి. స్వామి తన అవతార ప్రకటన కావించిన దినము 1940 అక్టోబర్ 20వ తేదీన. ఈ రోజు మనము భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార దిన మహోత్సవము జరుపుకుంటున్నాము. ఆహా, మనదెంత భాగ్యమో కదా.

స్వామి తన అవతార ప్రకటన సందర్భంగా ఇట్లా చెప్పారు. దివ్యత్వం నుంచి భూమిపైకి మానవుడిగా వచ్చినప్పుడు దివ్యత్వం మనకి ఎటువంటి మచ్చ ఉండదు, ఎప్పుడు దివ్యత్వం అనేది పూర్ణంగానే ఉంటుంది. స్వామి ఈ విషయంలో ఒక ఉదాహరణ చెప్పారు. తను దిగిరావటం గురించి ఒక ఉదాహరణ. పసిబిడ్డ నెలపై పడుకుని పారాడుతూ ఉంటుంది, ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంది. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, బిడ్డ ఏడుపు విని గబగబా వస్తుంది. తను బిడ్డ స్థాయికి దిగటం అనేది తన్ని తాను తక్కువ చేసుకోవటం అనుకోదు, ఎందుకంటే బిడ్డ తనంతట తాను తన స్థాయికి రాలేదు కదా. అందుకనే తల్లి తానే బిడ్డ స్థితి దాకా వంగి ప్రేమగా ఎత్తుకుని లాలించి ముద్దాడుతుంది. సో ఇక్కడ స్వామి ఎందుకు చెప్పారంటే, మనందరిది కూడా ఆ బిడ్డ స్థితియే. మనము భగవంతుని చేరుకోవటం కష్టం కాబట్టి ఆ దీనదయాళువైన స్వామే దిగివచ్చాడు మన కోసం, మన మధ్యలో తిరగటానికి మానవ జన్మ ఎత్తి మన మధ్యలో సంచరించాడు మన స్వామి. సాయిమా వేయి తల్లుల ప్రేమ. సాయి మాత, పిత కూడా తల్లిలాగా ప్రేమతో లాలిస్తారు. తల్లి బిడ్డల్ని సంతోష పెట్టినట్టు పెడుతూ ఉంటారు. అట్లాగే తండ్రిలాగా కూడా స్వామి పోషణ భారాన్ని తీసుకుంటారు. తప్పు చేసినప్పుడు మాత్రం మందలించి సరిదిద్దుతారు, మనల్ని ఆధ్యాత్మిక పదం వైపు నడిచేటట్లు చేస్తారు. ఇక్కడ నాకొక భక్తి గీతం గుర్తొస్తుంది, మనందరం పాడుకునేవాళ్ళం.

సాయి మాతా పితా కాదు, అన్ని ఆయనే. స్వామి సర్వం, మనకి సర్వం సాయిమాతే. మానవుడు తన జీవిత లక్ష్యాల్ని మర్చిపోయినప్పుడు, అలక్ష్యం చేసినప్పుడు కూడా స్వామి మాటి మాటికి ఎన్నోసార్లు చెప్పిందే చెప్పి హెచ్చరిస్తూ, అట్లాగైనా మనం దాన్ని గుర్తు చేసుకుని సరైన మార్గంలో పెడతామని ఆయన మార్గదర్శకత్వం ద్వారా సత్య ధర్మ శాంతి ప్రేమలను ఆచరిస్తూ అనుసరిస్తూ సత్ప్రవర్తనతో జీవితం సార్థకం చేసుకుంటామని స్వామి ఆశిస్తూ, అనేక సార్లు తమ ప్రసంగంలో మనం చేయాల్సిన విధులను గురించి కూడా స్వామి చెప్తూ ఉంటారు. అవతార పురుషుడు మన ఆలోచనలు, మాటలు, చేతలు, ఈ మూడు సందర్భాలను బట్టి భగవంతుడిచ్చిన ఫ్యాకల్టీస్ ని సరైన మార్గంలో ఉపయోగించేటట్టు చేస్తాడు. ఈ అవతారం వల్ల ఈ కలియుగంలో మనుషులలో ప్రేమ దయతో వారిలో మార్పు పరివర్తన తేవటమే లక్ష్యము. అందుకనే ఏ ఆయుధం లేకుండా ప్రేమ అనే గొప్ప సందేశంతోనే స్వామి మార్పు తెస్తున్నారు. మానవులందరిలో ఐక్యత కూడా అవతార లక్ష్యమే. మానవులలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వమును మానవుడు గుర్తించేటట్లు చేయటమే స్వామి తన అవతార లక్ష్యాల్లో ఒకటిగా అనేక మార్లు చెప్పారు. అంతేకాదు, ప్రతి వానికి అంతిమ లక్ష్యము భగవంతుడు మాత్రమే. ఒకరి ఎందు ఒకరు పరస్పర సహృదయ భావంతో సోదరుల వలె మెలుగుతూ ఉండాలి. అట్లా చేస్తే అందుకనే ఏ ఆయుధం లేకుండా ప్రేమ అనే గొప్ప సందేశంతోనే స్వామి మార్పు తెస్తున్నారు. మానవులందరిలో ఐక్యత కూడా

చేస్తుంటే మానవ జాతి ఎందు అందరూ కలిసిమెలిసి సహృదయంతో ఉండాలని తన లక్ష్యమని, ఉండేటట్లు చేయటమే తన లక్ష్యమని బాబా వారు ఎన్నోసార్లు సెలవిచ్చారు. మానవుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పు తేవటం కూడా అవతారి లక్ష్యమన్నారు. ముఖ్యంగా సత్య విషయమై స్వామి త్రికరణ సిద్ధి యొక్క ఆవశ్యకతను గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఏ ఆలోచనో ఆ మాట, ఏ మాటో ఆ క్రియ. అంటే త్రికరణ శుద్ధి, ఆలోచన, మాట, క్రియ మూడు ఒకటిగా ఉండేటట్లు చేయటమే తన అవతార లక్ష్యం అని కూడా స్వామి చెప్పారు. ఈ రకంగా మానవులు ఆచరించటం వల్ల మానవుడికి మనశ్శాంతి కలుగుతుంది, అశాంతికి లోను కాడు. మనందరం సన్మార్గంతో ఉంటే స్వామి యొక్క దివ్యత్వమును మనం అనుభవించగలము. దివ్య ప్రేమ అమృతత్వంతో వస్తుంది. సో దివ్య ప్రేమ యొక్క అవతారమే స్వామి, స్వామి ప్రేమ, ప్రేమే స్వామి. అందుకనే మనల్ని స్వామి ఎప్పుడు ప్రసంగాలు చేసినా కూడా దివ్యాత్మ స్వరూపులారా అనే సంబోధిస్తారు. భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు వారికి సాయం చేయవలసి వస్తే మానవుని జ్ఞానం వ్యవహరిస్తారు. ఆయన దేవుడైనా మానవుల కంటే వేరుగా కనపడరు. పూర్ణావతారములన్నీ నిరాకారం నుంచి వచ్చినవే. రాముడు, కృష్ణుడు, సాయిబాబా వేరుగా ఉన్నట్లు కనపడతారు. అది వారి వేషధారణలోనే మార్పే తప్పితే అందరూ ఒకటే, ఒకటే తత్వము, వారంతా అనంతులు. స్వామి చెప్పారు, నాలో ఉన్న అత్యంత పవిత్ర భావన ప్రేమ. ఈ ప్రేమ అనంతము. నేను ప్రేమను, ప్రేమే నేను. కానీ ప్రజలకు స్వచ్ఛ ప్రేమంటే ఏమిటో తెలియదు. నాతో సన్నిహితంగా మెలిగేవారు నా దివ్యత్వము గుర్తించలేరు. వారంతా భ్రమలో ఉంటారు. దేవుడు తన దివ్యత్వము అవసరాన్ని బట్టి, పరిసరాల్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రకటింపచేస్తూ ఉంటారు. నా శక్తికి హద్దులు లేవు. అనంత దయ, అనంత శక్తి నా చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు అవతార తత్వమును విమర్శించవద్దు. అట్లా విమర్శిస్తే మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్టే. స్వామికి అసలు ఏ కోరిక లేదు. అంతా స్వామి అయినప్పుడు వేరే కోరిక ఎందుకుంటుంది? స్వామి ఆలోచనే చేయరు. స్వామి చెప్పారు, నా సంకల్పపు మాత్రాన అన్ని నెరవేరుతాయి. నేను మీకు ఏది కావాలనుకుంటే అది ఇస్తాను. అట్లా అట్లా మీకు నేను, మీరు అడిగినవన్నీ ఇస్తూ ఇస్తూ ఇస్తుంటే మీకు నేను ఏది ఇవ్వాలనుకున్నానో అది మీరు అడుగుతారు. స్వామి ఈ విధంగా చెప్తున్నారు, సా అంటే దివ్యమైన, ఆయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి, సాయిబాబా అంటే దివ్యమైన తల్లి తండ్రి. ఇదే స్వామి అవతార లక్ష్యం. యావత్ మానవ జాతి అంతా సహోదరులుగా, ఒక కుటుంబంగా కలిసి ఉండాలి. దివ్యాత్మగా ప్రకాశించేట్లు చేయటమే నా అవతార లక్ష్యం అన్నారు స్వామి. ప్రజలంతా ప్రతి ఒక్కరిలోని సత్యాన్ని గ్రహించాలి. విశ్వవ్యాపకంగా అందరూ ఒకటే. ప్రతి ఒక్కరూ ఈ దివ్య వారసత్వ సంపదకు వారసులే అన్నారు మన భగవాన్. నేను ప్రేమస్వరూపుడను, ప్రేమే నా పరికరము. నా గురించిన సత్యమును నేనే వెల్లడిస్తాను. నే చెప్పిన సత్యవాక్కులను చింతన చేస్తూ ఉంటే మీకు ఆనందం కలుగుతుంది. ఈ స్వామి ప్రసంగాల ద్వారా ఆ ఆదర్శాలు మీరు అనుసరిస్తే క్రమక్రమంగా మీరు ప్రోగ్రెస్ అవుతూ మీ లక్ష్యమైన సెల్ఫ్ రియలైజేషన్ సాధిస్తారు అని చెప్పారు. మీ హృదయంలో ప్రకాశిస్తున్న స్వామిని గుర్తించి నిరంతరం ఆలోచించండి అన్నారు మన బంగారు స్వామి. బాబావారు 14 ఏళ్ల వయసులో అవతార ప్రకటన చేసిన రోజున నేను సాయిబాబాను అని ప్రకటించారు బాబావారు. ఆయన పెద్దన్న గారికి మే 25, 1947లో ఆయన చేపట్టిన మిషన్ గురించి వ్రాసిన లేఖలోని కొన్ని వాక్యాలు ఇప్పుడు ముచ్చటించుకుందాం. భగవాన్ బాబావారు ఇలా వ్రాశారు, నాకొక పెద్ద టాస్క్ ఉంది. మానవ జాతిని ఆధ్యాత్మికంగా పెంపొందించి వారిని ఆనంద స్వరూపులుగా చేయటమే.
నాకొక శపథం కూడా ఉంది.

తప్పుదోవన వెళ్తున్న వారిని కూడా ప్రేమతో కరుణతో మంచి మార్గం వైపు మళ్లించి వారిని రక్షించటమే. నేను గర్వించే విషయం ఒకటుంది, నన్ను ప్రార్థించి ఆరాధించే వారిని నేను రక్షిస్తున్నందుకు నేనెంతో గర్వపడుతూ ఉంటాను. భక్తి అంటే నా ఉద్దేశ్యం. ఎవరైతే సంతోషము దుఃఖము కష్ట సుఖాలు లాభ నష్టాలు సమానంగా చూస్తారో వారే నా భక్తులు. నేను నెరవేర్చాలనుకున్న కార్యాలు కాని పట్టుదలను కాని వదల్నే వదల్ను. స్వామి ఇంకొక అద్భుతమైన బంగారమైన మాట అన్నారు, అట్లాగే నన్ను నమ్మిన వారిని నేను వదలనే వదలను. ఇక్కడ 1990 ఆగస్టు 14 స్వామివారి దివ్య భాషణం నుంచి కొన్ని మాటలు. తనలోనే ఉన్న భగవంతుని గ్రహించలేక ప్రజలు బాహ్యంలో బయట భగవంతుని అన్వేషిస్తూ ఉంటారు. అవతారాలు 2 రకాలు, అవి అంశావతారాలు పూర్ణావతారములు. మనుషులందరూ అంశావతారాలే, ఎందుకంటే భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ ప్రపంచంలోని జీవులందరూ నా యొక్క దివ్యాత్మలోని భాగాలే, కాని మాయలో పట్టుబడి ఉన్నారు. అహంకారమును వృద్ధి చేసుకుని పొసెసివ్నెస్తో ప్రపంచంతో సంబంధించి ఉన్నారు. పూర్ణావతారములు పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మాయను అధిగమించినట్లు ఒక్కొక్కసారి లోబడినట్లు కనపడుతూ ఉంటాయి, కాని పరిపూర్ణమైన దైవత్వాన్ని వారి జీవితాల్లో ప్రకటిస్తూ ఉంటారు. పూర్ణావతారములు పరిస్థితులకు అనుగుణంగా మాయ వల్ల ప్రవర్తిస్తున్నట్టు కనపడినా నిజంగా నిరంతరం వారెప్పుడో మాయను దాటివేసిన వారే. ఈ సంగతి కొంతమంది గ్రహించలేక వారి వారి మానసిక పరిపక్వత స్థితులను బట్టి పరిధులను బట్టి భగవంతు చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా వారి స్థాయిలోని భావాలను వారు వ్యక్తపరుస్తూ ఉంటారు అన్నారు భగవాన్. ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. స్వామి ఫిజికల్ గా ట్రావెల్ చేసిన ప్రదేశాలు కొన్ని, అది ఇండియాలోనే. కానీ ప్రపంచ నలుమూలలా స్వామి భక్తులున్నారు. ఏ దేశమైనా ఏ భాష ప్రజలైనా స్వామి హృదయ నివాసి. ఏ భాషలో పిలిచినా సరే స్వామి బాబా అని పిలిస్తే చాలు, స్వామి మన చెయ్యి పట్టి వదలరు. బాబా సర్వాంతర్యామి. పుటపర్తికి రాగలిగిన వారు కొంతమందే మాత్రమే ఉన్నారు. ఈ ప్రపంచంలోని భక్తులలో చాలా మంది స్వామిని చూసిన వారు కూడా లేదు, కాని కోట్లాది భక్తులు స్వామితో కనెక్ట్ అవుతున్నారు. కెన్ దేర్ బి ఎ బిగ్గర్ మిరకిల్ దాన్ దిస్? స్వామి ఈ దేహానికి మాత్రమే పరిమితం కాదు, స్వామి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి భక్తులుగా మారిన వారు ఎంతమందో వారి వారి అనుభవాలు చెప్తుంటే ఎంత అద్భుతాలుగా ఉంటాయో. మన భాష తెలియదు, స్వామిని చూడలేదు, అయినా కూడా స్వామి వారిలో అంత దివ్య పరివర్తన తీసుకొచ్చారు. ఆయన హృదయ నివాసి సర్వాంతర్యామి. కాబట్టి స్వామి అపరిమితుడు. స్వామి మన స్వామి, మన బిలవెడ్ స్వామి ఈజ్ ఎటర్నల్. పుటపర్తి స్వామి పాదస్పర్శతో పావనమైన పుణ్యభూమి. ఇక్కడే స్వామి పుట్టి పెరిగి ఎందరినో ఉద్ధరించారు. అది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. మనం వీలున్నప్పుడల్లా పుటపర్తిని దర్శించుకోగలగాలి. చివరిగా ఒక మాట, శ్రీరామచంద్రుడి కథ వింటున్నప్పుడు, రామాయణం చదువుతున్నప్పుడు, అయ్యో రాముల వారు ఉన్న టైంలో మనం లేమే అనుకున్నాం ఒకప్పుడు. అట్లాగే భాగవతం వింటూ కృష్ణ పరమాత్ముడి లీలలు కృష్ణావతారం వింటున్నప్పుడు, అయ్యో కృష్ణుణ్ణి మనం కళ్ళారా చూడలేదే అని బాధపడ్డని వాళ్ళున్నాం మనం ఉన్నాం. కాని భగవాన్ బాబావరం అనే బాధల్ని తీర్చి ఈ కలియుగమున అవతార పురుషుడు జన్మించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారు మన అందరితో పాటు
కలిసిమెలిసి తిరిగారు. ఆయన దర్శన భాగ్యాలు కలిగినై. ఆయన ప్రవచనాలు, ఆయన వాక్కును వినే అదృష్టం మనందరికీ కలిగింది. మన సాయిరాముడు, మన సాయి కృష్ణుణ్ణి మనం కనులారా దర్శించుకోగలిగాము. ఇదంతా మనదెంత భాగ్యము, మన ఇదంతా మన పూర్వజన్మ సుకృతము. సాయి మనల్ని అనుగ్రహిస్తే గాని మనం పుటపర్తిలో కూడా అడుగుపెట్టలేము, స్వామి దర్శనం చేసుకోలేము. సో ఇంత అనుగ్రహాన్ని మనకు ప్రసాదించారు స్వామి, నిజంగా మన జన్మ ధన్యమైనట్టే. బాబా మనతోనే ఉన్నారు, ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. స్వామి మన ఇంట జంట వెంట ఎప్పుడూ ఉండి మన చేయి పట్టుకొని మనతోనే స్వామి ఉంటున్నారు. ఇటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు సహస్ర ప్రణామాలు చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయిరాం.

ఇంతవరకు మీరు అక్టోబర్ 20, 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం ప్రేమావతారి మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: స్త్రీల ప్రతిరూపం
1: హృదయవాసి అయిన సాయి రామచంద్రుని పాదాల వందములకు శతకోటి నమస్సుమాంజలులు మేము సమర్పించుకుంటూ, సోదర సోదరిమణులారా, మహారాష్ట్ర ప్రాంతంలో కృష్ణానది తీరమున కరహాడ్ అనే గ్రామంలో ఆ త్రిభువన మోహనుడు హృదయ నివాసి అయిన ఆ పరమాత్మని కృష్ణ విఠల అనే మధురమైన నామంతో నిరంతరం కీర్తిస్తూ ఉండే భక్త శిఖామణి మన సక్కుబాయి. ఇప్పుడు సక్కుబాయి యొక్క జీవిత చరిత్రను హరికథా గానరూపకంలో మనం చెప్పుకుందాం.

లీలా నాటక సూత్రధారి అంటేనే అసలు కిట్టిన వ్యక్తి మన సక్కు అత్తగారు. నిరంతరం సక్కుని బాధించటమే సాధనగా సరిపెట్టుకున్న ఆ గయ్యాళి 10 మంది పలుదినాలు పనిచేస్తే గాని తరగనన్ని గోధుమలను ఒక్క రాత్రిలో పిండిగా ఆణించమని సక్కుని ఆజ్ఞాపించింది. అత్తగారి వైఖరి ఏ విధంగా ఉన్నా ప్రతి పని ఆ పాండురంగని ప్రీతి కొరకని అంతరంగంలో భావించే సక్కుబాయి దీని కూడా ప్రేమతోనే స్వీకరించింది. తన హృదయనాథుని స్మరించుకుంటూ తన కార్యక్రమాన్ని ప్రారంభించింది పరమసాధి సక్కుబాయి. కాని అలా ఎంతకాలమని కొనసాగించగలుగుతుంది? ఆమె మృదువైన హస్తాలు ఎర్రగా కందిపోయి కదలనంటున్నాయి. పగలంతా అత్తగారు చేయించిన చాకరీతో అలసిపోయిన దేహం ఏమాత్రం తన ఆధీనంలో లేదు. ఏం చేస్తుంది పాపం? తన హృదయనాథుని ఆదుకొనమని వేడుకుంటుంది.

ఆవేదన పూర్త హృదయంతో అశ్రుపూత నయనాలతో ఆ పాండురంగని పదే పదే ప్రార్థిస్తూ ఆ తిరుగులి పక్కనే సొమ్మసిల్లి పడిపోయింది సక్కుబాయి. సర్వదా సర్వత్రా తననే తలుచుకుంటూ తన కొరకే జీవించే భక్తుల నమ్మకాలను వమ్ము చేస్తాడా ఆ పాండురంగడు? దైవాన్ని నమ్మక చెడిన వారున్నారమో కాని నమ్మి చెడినవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? పాండురంగడు సక్కుబాయి యొక్క హృదయ పవిత్రతను భక్తి తీవ్రతను లోకానికి చాటాలని నిశ్చయించుకున్నాడు. తన సంకల్పం మాత్రంచే గోధుమలన్నింటినీ క్షణంలో పిండిగా మార్చేసి ప్రేమతో సక్కుబాయిని ఆశీర్వదించాడు. ఆ పాండురంగని కరుణా కటాక్ష వీక్షణంతో ఆమె పడిన అలసట అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మేలుకుని ఆ పాండురంగడు చేసిన పనిని చూసింది సక్కుబాయి. తన హృదయనాథుడు ఇంకా ఉన్నాడా అంటూ అటు ఇటు అంతా కలయి చూసింది. అప్పుడే అదృశ్యమైపోతున్న ఆ రంగనాథుని కొంచెంసేపు నిలువని ప్రార్థిస్తూ అతన్ని వెంటపడింది సక్కుబాయి.

ఒక రోజున కృష్ణానదికి నీళ్లు తీసుకురావాలని సక్కుబాయి అక్కడ ఆ విఠలని నామాన్ని సంకీర్తిస్తూ పండరి యాత్రకే వెళ్తున్న భక్తుల గుంపులన్నీ చూసింది సక్కుబాయి. ఆ దృశ్యం చూసిన మరుక్షణం ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది. భావోద్వేగంతో తనను తానే మరిచి తాను శుద్ధ మధురమైన భగవన్నామ సంకీర్తన చేస్తూ పండరీపురం వైపు వెళ్లసాగాను. ఈ విషయం తెలిసిన అత్తగారు భరించలేని కోపంతో సక్కును పట్టితెమ్మని తన కొడుకును పంపెను. సక్కుబాయి భర్త పరిగెడుతూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కుని వెళ్ళెను. నిర్దయులైన అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను ఒక స్తంభానికి కట్టిపడేసి ఆహార పానీయములు ఇయ్యకుండా ఉంచారు. సక్కుబాయి శరీరం కట్టబడి ఉన్నా ఆమె మనస్సును కట్టివేయడం సాధ్యమా? ఆమె మనస్సు అన్ని బంధములను వీడి ఆ పాండురంగని చరణాలను చేరింది.

హే పుణ్యరేఖాక్ష, పాండురంగ అనాథరక్షగా కరుణ అంతరంగ, నీ దివ్య మంగళ రూపాన్ని కనులారా దర్శించి కృతార్థ చెందాలనుకుంటున్నాను. కాని నా ఈ శరీరం ఇక్కడ కట్టివేయబడినది. నీ చరణాల విందములను ప్రేమ పాశంతో కట్టివేశాను. నా కోరిక ఫలించదా స్వామి? ఓ జగన్నాథ, పండరీనాథ, విఠల, నా తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నీవే. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నా మనను ఆలకించి నీ దివ్య దర్శన భాగ్యమునందించి నన్ను కృతార్థురాలిగా చేయవా కృష్ణ అంటూ సక్కుబాయి ప్రార్థించింది. భక్తుల హృదయ వేదన, హృదయపూర్వక పిలుపులు ఎన్నటికీ వ్యర్థం కావు. సక్కు ఆర్తనాదం త్రిభువనాలను ఛేదించుకుని ఆ పాండురంగని హృదయాన్ని కరిగించింది. హరి సర్వత్రా వ్యాపించి ఉన్నా ప్రేమ ఉన్న చోటే ప్రత్యక్షమవుతాడు. ప్రేమతో పిలిచిన భక్తులని ఆదుకున్నటకే స్వయాన ఆ శ్రీకృష్ణుడు సక్కు భర్త రూపంలో ఆమె ఎదురుగా వచ్చి, సక్కు, నీ దయభక్తిని అర్థం చేసుకోలేక నిన్ను బంధించి అనవసరంగా హింసించాను. నీలో ఆ పాండురంగని దర్శనాకాంక్ష అంతగా ఉండడం చేత నీవు తప్పక పండరీపురంకి వెళ్లి ఆ పుండరీకాక్షిని దర్శించుకునిరా అని అనుమతినిచ్చి ఆమెను బంధనిమిత్రాలుగా చేశాడు. సక్కుబాయి ఆనందానికి హద్దు లేదు. ఆమె తక్షణమే బయలుదేరింది పండరీపురమునకు.

భక్తుల ప్రేమకు మాత్రమే కట్టుబడే ఆ పాండురంగుడు సక్కు రూపాన్ని ధరించి ఆమె స్థానంలో బందీ అయ్యాడు. సర్వకాలం నందు తననే చింతిస్తున్న తన భక్తుల జీవితాలను సురక్షితంగా కాపాడే ఆ పాండురంగుడు సక్కుబా యొక్క భర్త స్వభావం మార్చి వాళ్ళ ముగ్గురి మనసులను, సక్కుబాయి అత్తగారిని మామగారిని కూడా వాళ్ళ మనసును మార్చి అందరినీ తనవారిగా తీర్చిదిద్దాడు. ఇక్కడ అసలు సక్కుబాయి ఆ పుండరీకాక్షిని దర్శనానికై పండరీపురమున చంద్రభాగ నదీ తీరమునకు చేరింది. ఆ విఠల ధ్యానంలో దేహాభిమానమర్చిన సక్కుకు అసలు ఆకలి దప్పికల బాధ కాని బహుదూరం నడిచి వచ్చిన అలసటగాని తెలియలేదు. ఆ నదీ తీరం నుండి పండరీపురం గోపురం కనబడగానే ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది.

సంసార సాగర నుండి దరిచేరిన సక్కుకు ఆ శ్రీకృష్ణుడు స్వయంగా నావికుడి వల్ల పడవలో వచ్చి నది దాటించి దరిచేర్చినాడు. సర్వకాలంలందు తనపై భారం మోపి తమ జీవితాలు గడుపుతున్న ఆ భక్తుల జీవితాలను భయంకరమైన సంసార సాగర నుండి సులభంగా దాటించి సురక్షితంగా దరిచేర్చేవాడు ఆ భక్త వస్త్రుడైన భగవంతుడు. సంసార సాగర నుండి దరిచేరిన సక్కుబాయి విఠోబ మందిరం వైపు వెళ్లసాగిను. అక్కడ భక్తగణమంతా తమ చేతులతో తాళ మృదంగాలు వాయిస్తూ ఆనంద పారవర్షంతో నాట్యం చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద ధనికుడు పేద అనే తేడా లేకుండా అందరూ భక్తిలో మునిగిపోతున్నారు. సక్కుబాయి మందిరంలో ప్రవేశించి ఆ విఠుని దర్శనం చేసుకుని ఆనందాంబుదిలో లీనమైపోయింది. ఆ పాండురంగిని మనోహరమైన విగ్రహం పట్టు వస్త్రాలతో చెవులు మకర కుండలాలతో సుగంధభరితమైన వక్షస్థలం తులసీమాలతో అలంకరింపబడి ఉన్నది. ఈ సుందర రూప మాధుర్యాన్ని చూసి ముగ్ధురాలైన సక్కు యొక్క తాపం పూర్తిగా తగ్గిపోయి ఆమె దేహస్మృతిని కూడా మరిచిపోయింది. భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తూ, ఈ శరీరం ఉన్నంత వరకు పండరిపురం విడిచి వెళ్ళను అని అనుకున్నది.

తన జీవన పరమార్థాన్ని సాధించుకున్న సక్కుబాయి ప్రేమావేశంతో ఆ శ్రీకృష్ణుని సంకీర్తిస్తూ అతని పాదపద్మాల వద్ద తన పంచ ప్రాణములు ఐక్యం చేసింది. సక్కుబాయికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ పాండురంగుడు. కంటికి రెప్పవలే కాపాడుతూ ఆమెను తన ఇంటికి చేర్చి తాను అదృశ్యమైనాడు. పాండురంగుని దర్శన స్పర్శన సంభాషణను పుణ్యపనించి పూర్తిగా పరివర్తన చెందిన సక్కుబాయి అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను అతి ప్రేమతో ఆదరించారు. వాళ్లు పాండురంగుని సేవలో పాల్గొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈ సదావకాశాన్ని మాకు కల్పించిన ఈ సాయికృష్ణునికి శతకోటి నమస్కృతులు సమర్పించుకుంటూ మనందరమూ కలిసి ఈ సాయి విఠలని కీర్తిద్దాం.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 23వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

వివిధ శాస్త్రచయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు. తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు, తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు

0: ప్రేమ స్వరూపులు. ప్రాచీన కాలము నుండి వేద ప్రభావం చేత భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసభస్థా సుఖినోభవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది. ఈనాటి మానవుడు లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించాడు, కాని నైతికంగా ధార్మికంగా దినదినమునకు మానవత్వము దిగజారిపోతున్నది. మానవుడు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి తలచినా, ఏమి అనుభవించినా ఇవంతీ కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. ఈనాటి మానవుడు స్వార్థము చేతిలో కీలుబొమ్మయ్యే జీవిస్తున్నాడు. ఇట్టి స్వార్థ స్వప్రయోజనముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలము పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు. మానవ జీవితము చాలా విలువైనటువంటి ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం ఇది మానవత్వానికి కళంకం. ఈనాటి మానవుడు నియమమును పూనక తను కోరినట్టుగా జీవిస్తూ తలచినట్టుగా చేస్తూ అనుభవించిన రీతిలో అనుభవిస్తూ ఉన్నాడు. నశ్రేయో నియమం వినా, దేనికైనను ఒక నియమం అత్యవసరము. ఒక నది ప్రవహిస్తుంది, ఈ ప్రవహించేటువంటి నదికి కొన్ని గట్టు లేకపోతే ఇది గ్రామములపైన పడి అనేక అపకారమును గురి చేస్తుంది. అదే నదికి రెండు గట్టు కట్టినప్పుడు ఇది ఏ జనోపకారిగా ఉండి జీవితాన్ని సార్థకంగా గావిస్తుంది. అది ఏ రెండు గట్లు? అష్టాక్షరనామంతో కూడినటువంటి గట్టు ఈ రెండు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఒకవైపున గట్టు. సంశయాత్మ వినశ్యతే, ఇది రెండవ గట్టు. మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే ఈ అష్టాక్షరనామాన్ని సార్థకం చేసుకోవాలి. సంశయం ఉండినంత వరకు కూడాను మానవుడు ఏ చిన్న కార్యాన్ని కూడాను సాధించలేడు, విజయాన్ని అందుకోలేడు. ఏ కార్యమునందైన కూడాను తాను ముందంజ వెయ్యాలి. ఇది ఏ మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ ఎనిమిదక్షరముల యొక్క గట్టు మరొక వైపుది. ఈ రెండు గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహం అనే సాగరంలో లీనమవుతుంది. కనిపించే వృక్షమునకు కనిపించని వేర్లకు నీరు పోయాలి, కాని కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మం జీవ. వేర్లను భద్రం చేయకపోయినా, వేర్లను కాపాడకుండా వృక్షమే కూలిపోతుంది. జీవితమే ఒక ఫైర్ వుడ్ మాదిరి తయారవుతుంది. నీరు లేనప్పుడు ఈ చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన వృక్షంలో ఏ విధమైనటువంటి ఫలములు మనం అందుకోలేము. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంశయమనేటువంటి దాన్ని నిర్మూలం గావించి నిస్సంశయంతో భగవంతుని సేవించడానికి పొనుకోవాలి. ఏ కార్యములకైనా కూడాను ఈ రెండు అడ్డు లేకుండా విజయాన్ని సాధించలేడు. ఓం నమో నారాయణాయ, ఇది కాదు అష్టాక్షరనామం, ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు. కాని నిస్సంశయమైనటువంటిది నిజమైనటువంటి మార్గము. సంశయాత్మ వినశ్యతే, ఈ ఎనిమిది అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గం నిరూపించినటువంటి. ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటినే లేదు. ఇంకా రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ నిస్సంశయమైనటువంటిదే ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఏ వృక్షము యొక్క ఫలములు. పైన ఫలము, కింద వేరు. పైన ఫ్రూటు, కింద రూటు. మధ్యలో అనేక విధమైనటువంటి యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా చేరి ఉంటాయి. మానవుడు చెట్టును నాటే దేనికోసమని? ఫల నిమిత్తమే చెట్టును నాటుతున్నాడు. ఫలమే లేకుండా చెట్టునే నాటడు. కనుక మానవ జీవితం అనేటువంటి వృక్షమునకు ఫలము ఏమి? అది ఏ పూర్ణ జ్ఞానము. పూర్ణ విశ్వాసమే ఈ వృక్షమునకు బలమైనటువంటి వేరు. మానవ జీవితమును పెంచుకుని ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరచుకున్నప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. దీనిని పురస్కరించుకునియే ప్రాచీనపు సాధకులందరూ కూడాను, పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు. అన్నం బ్రహ్మ రసో విష్ణు. అన్నం బ్రహ్మ, ఈ అన్నం అనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతుష్టిని ఇచ్చేటువంటిది. ఈ పుష్టితో సంతుష్టితో ఉండినటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే. హెద్దో దేవో మహేశ్వర. ఈ మహేశ్వరుడెవరు అనగా ఈ మనస్సును సరైన మార్గంలో ప్రవేశపెట్టి ఈ మనస్సు ద్వారా వాక్కును ప్రవేశపెట్టి ఈ వాక్కు చేత సార్థకం పొందటమే. ఏమే బ్రహ్మ కేవలం మనసే విష్ణువు, వాక్కే మహేశ్వరుడు. ఈ మూడింటి యొక్క తత్వమును పురస్కరించుకునియే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి యొక్క పేరులు సార్థకం చేసుకున్నారు. కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది. ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. విష్ణువు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు. కనుక మన మనస్సు సర్వత్రా ఉంటున్నది. మనోమూలం విధం జగత్, జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనస్సు. విష్ణువు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది. కనుకనే మనస్సు విష్ణువు అన్నారు. హెద్దో దేవో మహేశ్వర. మహేశ్వరుడు అనగా ఎవరు? వాక్కే. ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరుడు. కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు. చరాచరమయ్యి, జ్యోతిర్మయీ, వాంగ్మయీ, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయి, శ్రీమయీ. కనుకని ఈ వాక్కు నుండి ఈ అష్ట స్వరూపములు కూడాను ఆవిర్భవిస్తున్నాయి. కనుక మానవత్వం ఏదో కించిత్తైనటువంటిదిగా భావించరాదు. మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితం. మన చేతులు కాళ్ళతో కూడి, ముఖంతో కూడి, కన్నులతో కూడి, చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని పోషించి, ధర్మాన్ని ప్రచారం చేసి, ధర్మాన్ని అనుభవించే నిమిత్తము దేహాన్ని ఇచ్చారు. ఈ ధర్మం అనగా ఏమిటి? అది ఏ మనస్సు యొక్క భావము, దేహం యొక్క సంకల్పము, వాక్కు యొక్క స్వరూపము. మనోవాక్కు యొక్క స్వరూపమే నిజమైనటువంటి మానవత్వము. భగవంతుడు సర్వదేహములు ఎందుకూడను సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిని మనము గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు. భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము, జ్యోతిని వెలిగించటము, కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము, అన్నపానాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము, ఈ విధమైనటువంటి ఒక సంకుచమైన భావము చేత మానవుడు జీవిస్తున్నాడు.
1: బ్రహ్మాండమంతట ప్రభలు చుండెడి తనకు ఆలయంబునమర్చ అలవియగున కోటి సూర్యుల కాంతి మేటి గలిగిన తనకు ప్రమిత ద్వీపమునెవరు పెట్టగలరు. అజహరాదులకైనా అందని వానికి ఏ రూపు గనుగుననెవరితరము. సర్వజలములయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున. బ్రహ్మాండమంతట బొజ్జలో నున్నట్టి భక్ష్యభోజ్యము ఎవరు పెట్టగలరు. వసుదరియుచున్నది పాంచ భౌతిక మనుచు బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైది. కంటెను వేరతి ఎరుగపరతు రాదు సద్గుణగణ్యులవు సభ్యులార ప్రేమస్వరూపులార. సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే. సర్వజీవులు ఎందుకు ప్రకాశించేది భగవంతుడే. సర్వజలములు ఎందుకు ఉండేటువంటిది భగవంతుడే. ఈ భగవంతునకు కేవలం అల్పమైన స్వల్పమైనటువంటి ఆరాధనలు జరిపి కేవలము మన యొక్క మనసును కూడాను అల్పంగా భావిస్తున్నాం. కనుక భగవంతుణ్ణి విశాలమైనటువంటి ఒక ప్రకృతి స్వరూపునిగా భావించాలి. కేవలం భూమి మాత్రమే కాదు, కేవలం నక్షత్రములు మాత్రమే కాదు, కేవలం ఆకాశం మాత్రమే కాదు, సర్వ మండలములు కూడా భగవంతుని యొక్క స్వరూపములే. ఇలాంటి భగవంతుణ్ణి అల్పస్వరూపంతో మనం ఆరాధించటము ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది. దక్షిణామూర్తి చెప్పాడు, విశ్వం తప్పణ దృశ్యమాన నగరే అన్నాడు. ఈ విశ్వమంతా కూడాను ఇంత విశాలమైన విశ్వము చిన్న అద్దంలో కనిపిస్తుంది. అదే విధంగానే అఖండ బ్రహ్మాండమైనటువంటి దైవస్వరూపము హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుంది. కనుక విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు. కనుకనే అతనికి హృదయవాసి అన్నారు. వాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది? నీవెవరు? ఈ హృదయమేవది? ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు. ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటి ఇది అని రెండు పదములతో ఉంటుండాలి. ఇది నేను అనేటువంటిది ద్రష్ట, ఇది అనేటువంటి దృశ్యము. ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్తంతా. ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు, అయితే ఇవంతా దృశ్యమే, చూచేది ఎవరు? కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు. కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు, నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను, దేహము ఇది దృశ్యము, కానీ చూచేటువంటి వారు నేను. కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహం నందే ఉంటున్నాయి, కానీ చూచేది ఎవరు? అది ఏ సాక్షిభూతుడైనటువంటి యొక్క ద్రష్ట. కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు, దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు, దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు. ఈ దృశ్యములకు మూల కారణమైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి. ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువులు కాదు. ఈ చర్మచిచ్చువులకు జ్ఞానచిచ్చువుని మనం బోధించుకోవాలి. బ్రతికినంతకాలము చర్మచిచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. చర్మచిచ్చువుల చేతి చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు. దేహంతో మనం చూడాలి, నేను చూసుకుంటున్నాను, దేహము ఇది దృశ్యము, కానీ చూచేటువంటి నేను. కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహం నందే ఉంటున్నాయి, అది ఏ సాక్షిభూతుడైనటువంటి యొక్క ద్రష్ట. కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు, దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు.

నేత్రంతో మనం చూడాలి. కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి? అంతర్భూతమైన యొక్క దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మానవత్వం లోపల అనేక విధమైనటువంటి యొక్క స్వరూపాలు ఉంటున్నాయి. జడములుంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి. రెండు కూడా దైవ స్వరూపములే, కానీ జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం, చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము. కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపములే. పాములు నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు. ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడా అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారములు అందుకుంటుంటాయి. కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు. పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది? దైవం యొక్క స్వరూపమే. వినాయకుడు ఉంటున్నాడు, వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి, కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాము, వాహనుడని వర్ణిస్తున్నాము. కానీ ఆ మూషికమే వినాయకుని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం, పెట్టి కొట్టేస్తాం. కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతటి కూడాను ఒక విధమైనటువంటి గౌరవం మర్యాదలు లభిస్తుంది. కనుక మనం అందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి. వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి. కానీ అన్ని రూపములు కూడా దైవ స్వరూపమే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. కాబట్టి సహస్ర నేత్రములు అనగా ఏమిటి? అందరి నేత్రములు భగవంతుని యొక్క నేత్రములే. అందరి శిరస్సులు కూడా భగవంతుని యొక్క శిరస్సులే. అందరి పాదములు కూడా భగవంతుని యొక్క పాదములే. ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే ఇష్టమైనటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు. కానీ రాతి నాగల కండరే నటుజం అనగా కరణంలో చెప్పాడు పురంధరదాసు, రాతి నందిని చూస్తే నొక్కుతాము, కరణంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాము, సజీవమైన దాన్ని శిక్షిస్తున్నాము, జీవమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము. మానవుని ఎందున్నటువంటి పెద్ద అజ్ఞానం. అన్ని రూపములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే, అన్ని నామములు కూడాను భగవంతుని యొక్క నామం. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఏ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు. ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు. ఎవరు పొగడగలరు? ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించలేరు? అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు. 84 లక్ష జీవముల పాయికుందువట, పురేణు తృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలేదువట, నిన్ను గనుగొన్న గల్లమా. జగత్తులోనే లేదు సత్యాన్వేషణ అనుకుంటున్నారు. ఇక్కడ ఒక ప్రదేశంలో ఉండేటువంటి సత్యాన్ని వెతకటం జరుగుతుంది. సత్యాన్ని వెతికేది ఎందుకు? ఇంట్లోనో దీపం వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా, ఇంట్లోనే జ్యోతి వెలుగుతుండాలి. ఎందుకు నీవు అగ్గి కోసం వెళ్ళి ప్రతిపరచుకో? దీనికంటే మించినటువంటి మరొకటి లేదు. అందరి ఎందుకు దివ్య జ్యోతి, అఖండ జ్యోతి, జ్యోతి మానవ జీవిత జ్యోతి. ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము. జ్యోతి వెలుగుతుండగా జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు? ఈ జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా? వెలిగే జ్యోతిని చూడటానికి వెలుగుని ఆనందంగా ఉంటుంది. ఎటువంటి చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్, అర్కన్ ల్యాంటర్న్, పెట్రమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు. చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు. మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని, విశ్వజ్యోతిని, పరమాత్మ జ్యోతిని చూడవచ్చు. జీవన జ్యోతి ద్వారానే చూడాలి. దివ్య జ్యోతి యొక్క ప్రతిబింబమే. మీమాంసో జీవలోకే జీవభూత సనాతన. అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని, మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది. శరణాగతి అన్నాడు సచ్చిదానంద. శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి. శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, మూడుగా కనిపిస్తుంది. కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి. -1=2 అంటారు. కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు, 3-1=1. ఇది ఎట్లవుతుంది? దీనికి వాదోపవాదం జరుగుతూ ఉంటాయి. మన ఇంటిలో ఒక అద్దం ఉంది, అద్దం ముందు నీవు పోయి నిలుచుకున్నావు. నిలుచుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి. నీవు, ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి. అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసిస్తే ప్రతిబింబం కూడా పోతుంది, కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది. అదే ఏకం సత్విప్రాబోధావదంతి. కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణా చల్లారాలి. ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది. ఇందులోపల జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి. బింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే. జీవుడు దేవుడు ఒక్కటే, అద్దం మాత్రమే.

0: కనిపిస్తుండాలి. ప్రపంచమనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము. మిర్రర్ కూడాను మట్టే, కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది. ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే. సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు. దీన్ని పురస్కరించుకునే ప్రాచీనుడైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. అన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు, ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం. ప్రేమ స్వరూపులారు, మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు. అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే. ప్రేమ అనేటువంటి దానిని మనం ఆధారం చేసుకుంటే సర్వము ఈ ప్రేమ ఎందే ఆవిర్భవిస్తాయి. ప్రేమ లేనటువంటి ఒక తత్వం మరొకటి లేనే లేదు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ యొక్క దైవత్వం అనేటువంటిది ప్రేమని, ఈ ప్రేమకు ఒక ఆది అంత్యంలో లేవు. అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది, ఘనము కంటే అది ఘనంగా ఉంటుంది. కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము, ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు. సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే. సర్వస్వరూపములు ప్రేమ స్వరూపములే, ప్రేమ మార్గములే. సర్వ సాధనలు కూడా ప్రేమ యొక్క సాధనలే. సర్వ గమ్యం ప్రేమనే. అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమనే. కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి. ఎట్టి సమయం నందే కూడా ప్రేమను మాత్రం మనం వదలరకూడదు. కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి. వచ్చినటువంటి అసూయ కూడాను ప్రేమగానే మనం తీసుకోవాలి. దాన్ని కూడాను ప్రేమగా భావించు. ఇప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు. ద్వేషం వచ్చేది ఎప్పుడు? రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది. భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరి అసూయ కలుగుతుంది. రెండు భావములు పెట్టుకో, రెండు మనుషులు ఉండవచ్చును కానీ ఒకే భావమే. అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే. కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకు కూడా ఏకత్వంగా ఉంటుండాలి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అందరి ఎందుకు ఏకంగానే ఉంటుంది. ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకుని ప్రేమతత్వాన్ని మనం చక్కగా పోషించుకుని దివ్యాత్మ స్వరూపులుగా రూపొందాలి. నిజమైన సాధన. చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ పేరునంతా కూడా పెట్టుకుని ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకుని దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము. ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణ కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది. తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది, అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది, అన్ని ద్వారములు మూసివేస్తుంది. కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ, కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు. చేసేటువంటి ఒక శబ్దములకు మాత్రమే లక్ష్యం ఇస్తుంది. విని విని విని కలబడికి ఏమవుతుంది? భ్రమరం, కీటకం భ్రమరంగా మారిపో. అదే విధంగానే మానవాకారంతో ఉన్నటువంటి మీరు నిరంతరము దైవభావంనే మీ అందు అభివృద్ధి పరచుకున్న మీరు కూడా దైవ స్వరూపంగా మారిపోతారు. బ్రహ్మ ఇవ భవతి బికమ్స్ బ్రహ్మ, బ్రహ్మస్వరూపాన్ని పొందుతారు. దాన్ని పొందాలనుకున్నప్పుడు బ్రహ్మభావాన్ని చింతిస్తుండాల. సర్వదా సర్వకాలేషు సర్వత్రా బ్రహ్మచింతనం. అన్ని సమయములందు కూడాను, స్థానములందు కూడాను, అన్ని పరిస్థితులు ఎందు కూడాను ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇదే సరైన మార్గం. మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు, ఇప్పుడు ఖర్చు పెట్టనక్కర్లేదు. విధమైనటువంటి యొక్క శ్రమ పడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనములకు వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చే దైవ స్వరూపులు ఆ విధంగా భావించుకుంటారు. క్రమక్రమేణ కృష్ణుడెవరు? మీరే. రాములెవరు? మీరే. ఈశ్వరుడెవరు? మీరే. విష్ణు ఎవరు? మీరే. అంతా మీరే. కనుక ఇవి పెట్టిన పేర్లు కాని పుట్టిన పేర్లు కాదు. ఈ పేర్లు అంతకు తల్లిదండ్రులు పెట్టినటువంటివి, దేహములు తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి. దేవుడిచ్చింది ఏది? హృదయము. ఒకరు ఇవ్వడానికి వీలు కాదు, ఇది మరి ఒక స్వాధీనంలో లేదు. కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారముకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే. కానీ హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు, ఆవిర్భవించినటువంటిది. ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము. ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకోరికి ఇచ్చేటువంటిది కానీ కాదు. హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి. ఇచ్చుకో ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయదు. ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయిపోతే రెండు హృదయాలుగా మారిపోతాయి. ఒకే హృదయమే. ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి. ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి. ఏకాత్మ భావం పెట్టుకోండి, అనేకంగా సాధన చేయండి, తప్పు లేదు. కానీ ఈనాడు సాధన చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, ప్రాకృతమైన సాధన చేస్తున్నారు. జపమాల తిప్పుతుంటారు, అలా తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి. చెయ్యి మాల తిప్పుతుంటారు, మనసు మార్కెట్కి పోతుంది. ఎందుకో ధ్యానంలో కూర్చుంటారు, కదలక మెదలక కూర్చుంటారు. ఇది ధ్యానం అని మాత్రమైనటువంటి ఒక ఈగి వాళ్ళతే టచ్ మీద దాన్ని కొట్టేసేస్తాం. ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వాలటంలో ఏం నష్టమైంది? దోమ నీ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి. చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది. ఇంత అపరత్వంతో ఈ దేహము, ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహం. కనుకనే ఇలాంటి దేహంను ఏమాత్రము మనం లక్ష్యం చేయకుండా జరగవచ్చు, కానీ దేహమునికే గాని ఆత్మకు సంబంధం లేదు. నా యొక్క దైవము దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము. బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన. కాబట్టి ఈ దేహం అనేటువంటి యొక్క గుడి ఎందు, ఒక్కొక్క గుడి ఎందు కూడా ఆత్మ అనేటువంటి యొక్క దేవుడు ప్రతిష్ట అయి ఉన్నాడు. కనుక దేహాత్మల రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి. ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి. ఈ అంగములంతా ఏనికి? దేహానికి అంగములు. ఈ అంగములకు ఏది కారణము? సమాజమే కారణము. సమాజములకు ఏది కారణము? కారణము. ప్రకృతికి ఏది కారణము?
1: కారణం గాడ్.
0: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి. ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి. ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ, ఓ దైవమా ఈ తిన్నటువంటి అన్నము దేహంలో సర్వత్రా ప్రసారించి ఈ దేహానికి తగినటువంటి శక్తిని అందించు. ఎందుకోసం ఈ శక్తి? నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని, సేవను ఆచరించే కోసమని దేహానికి శక్తినిచ్చి ఉండాలి. సో విష్ణు, ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు? మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి, దేహాన్ని నేను కాపాడుకుని దీన్ని సరైనటువంటి మార్గంలో ప్రసరింపజేసి మనలో నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది. ఇంకా తర్వాత వాక్కు, వాక్కు ఏం చెప్తుండాలి? అందమైన స్నేహాన్నిచ్చావు, స్వచ్ఛమైన మనసునిచ్చావు, పవిత్రమైన వాక్కు నాకు ప్రవేశపెట్టు. కాబట్టి బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుంచి ఈశ్వరత్వం. దేహమే బ్రహ్మ, మైండే విష్ణువు, వాక్కే ఈశ్వరుడు. ఇద్దరి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం. త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రంచి త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే, ఇందులో ఒక్కొక్క దాని మనసు నందు ఉన్నది, వాక్కునందు ఉన్నది, దేహం నందు ఉన్నది. త్రిదళాకారం కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా త్రిదళంగా ఉంటుండాలి ఆత్మనే. కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ యొక్క ఈ బిల్వను నీకు అర్పితం చేస్తున్నాను, దీన్ని పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు. శరణాగతి అనగా ఈ యొక్క ఏకత్వమే శరణాగతి. ఒకనొక సమయం లోపల రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రామ, లక్ష్మణ, సీత ముగ్గురు కూడాను చిత్రకూట పర్వతం చేరారు. కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు. పణ, మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి, మనం ఇంకా ఈ 10 సంవత్సరంలో ఇక్కడే ఉండవలసి వస్తుంది, కాబట్టి ఒక పర్ణశాల నియమించు అన్నారు. లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు. నీకు ఇష్టమొచ్చిన చోటు నిర్ణయించున్నాడు. రామా, నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు. చాలా ఆశ్చర్యపడింది. ఏమన్నాడు మీ అన్నగారు? నిన్నేం తిట్టలేదు, కొట్టలేదు కదా, నీవింత బాధపడుతున్నావు అని అడిగింది సీత. తల్లి, ఇంతకంటే వేరొక దోషముందా?
1: మదర్, దేర్ కెనాట్ బి హయ్యర్ ఎక్సక్యూజేషన్.
0: నేను సర్వము అతనికి అర్పితం చేశాను.
1: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్.
0: మదీయ ధనాధారాది సర్వభార సమర్పితం, ఆత్మానాం శేషభూతమి, రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలున్నారు, రాజ్యం ఉంది, సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రాములతో వచ్చాను?
1: లక్ష్మణ సేస్, ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ప్రాపర్టీ, మై కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ surrendered myself.
0: అలాంటి సమయంలో నీకు ఇష్టమొచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా?
1: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్,
0: అంటే మరొక దూషణం ఉంటుండదా?
1: కెన్ దేర్ బి హయ్యర్ అక్యుజేషన్, డీపర్ అక్యుజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్?
0: పాపం చేశారు,
1: ఐ కమిటెడ్ సమ్ సిన్.
0: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి, దయామయుడైనటువంటి రాములు, లక్ష్మణ పొరపాటు, అంగీకరించాడు.
1: కంపాషనేట్ రామ,
0: నువ్వు వేరుగా భావించు, ఇగో పలాన్ చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు.
1: డోంట్ ఫీల్ లైక్ దట్, డోంట్ ఫీల్ సాడ్, హియర్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హార్ట్.
0: తరువాత సీతను పర్ణశాలలో పెట్టి రాములు, లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు.
1: వైల్ సీత వాస్ సిట్టింగ్ ఇన్ ద హార్ట్, రామ అండ్ లక్ష్మణ వాస్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్.
0: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, శరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు,
1: Lakshmana considered the feet of Rama to whom he surrendered.
0: When he went to a place,
1: when he went to a place,
0: Lakshmana manasu maaripoyindi.
1: The mind of Lakshmana changed.
0: Anna, nenu ee adavulo undalenu.
1: Brother, I can't be here any longer in this
0: ee baadhanu nenu sahinchalenu.
1: I can't bear your harsh words.
0: Nenu ayodhyaku velutanu annadu.
1: I am going, leaving you.
0: Ramulu navutu,
1: Rama,
0: తొందరపడకు అని చేయి పట్టుకుని కొంత దూరం పరిస్థితాం రామన్నాడు.
1: రామశాలకు
0: పోయి దీన్ని విచారిస్తామన్నాడు.
1: రామ సెట్ స్మైలింగ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్, హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హార్ట్.
0: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు.
1: దే సాట్ అండర్ ఏ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్.
0: అప్పటికి లక్ష్మణ మనసు మారిపోయింది.
1: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
0: ఏమి లక్ష్మణ, ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాములు.
1: రామ ఆస్క్డ్ లక్ష్మణ, వెన్ ఆర్ యూ లీవింగ్ ఫర్ అయోధ్య?
0: అయోధ్యతో నాకేం పని ఉంది?
1: లక్ష్మణ సేస్, వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ?
0: సర్వము నీదే,
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్దాం. నా కళ్ళలో కూడా భావం లేదు అన్నాడు.
1: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్ లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
0: కొంత దూరం లోపల నీవు అయోధ్య వెళ్తానని చెప్పావు కదా అన్న.
1: ఎ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య.
0: దానికి కారణం ఏమిటో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ద రీజన్.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా సేస్
0: లక్ష్మణ స్థానబలం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్
0: తన బలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
1: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
1: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: ఎందుకంటే ఆ స్థలం లోపల సూర్ప్రక సంచరించినటువంటి స్థలము.
1: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ సూర్ప్రక లివ్.
0: స్థలంలో మనం సంచరించాము.
1: సో వీ మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
0: సూర్ప్రక భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది సూర్ప్రక ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: మరొక స్థానంలోకి వచ్చాము.
1: అండ్ నౌ వీ మూవ్డ్ అవే ఫ్రమ్ దట్ సూర్పణక ల్యాండ్.
0: చిత్రకూట పర్వతం పైన మహర్షులంతా నివసించేటువంటి
1: చిత్రకూట మౌంటైన్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ సెయింట్స్.
0: ఇక్కడికి వచ్చేసరికి మహర్షుల యొక్క భావం వచ్చేసేసి
1: నౌ హ్యావ్ సెయింట్లీ ఫీలింగ్
0: కనుకనే మన స్థానంలో కూడా పవిత్రమైన స్థానంలో ఉంటుండాలి.
1: సో అవర్ ప్లేసెస్ ఆల్సో షుడ్ బి సేఫ్.
0: దుర్మార్గులు దుష్టులు సంచరించేటువంటి ప్రదేశంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి ది డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద వీకెండ్
0: సంసర్గం.
1: Run away from the bad company.
0: ee chedda nenu manaku vachindante nan nunchi bayata povali manam.
1: When once bad comes to you, it will never leave you any time.
0: Smarinchu.
1: Think of good.
0: Swara sadha samagamam.
1: Join the good and noble.
0: Kuru punya mahoratram.
1: Do good deeds day and night.
0: Manam cheyavalsinatundi sadanalu.
1: These are the spiritual practices.
0: Chedda danni vadalali manchi danni sambandham cheskovali.
1: We should give up the bad and join the good.
0: Nirantaramu manchine chestu jeevinchali.
1: We should do good deeds continuously.
0: Smara nityam anityatam. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఆల్సో మేక్ ఎ కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆఫ్ వాట్ ఈస్ ఎఫీమరల్ వాట్ ఇస్ పర్మనెంట్.
0: ఈ ప్రకృతి అనిత్యమే.
1: దిస్ నేచర్ ఈస్ టెంపరీ.
0: భవనములు అనిత్యమే.
1: బిల్డింగ్స్ ఆర్ టెంపరీ.
0: కంటికి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
1: ఆల్ ది సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరీ.
0: నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్
0: ఆత్మని ఆశ్రయించటమే శరణాగతి అన్నారు.
1: Surrendering to Atma is important.
0: ఆత్మభావాన్ని మనం పెంచుకుని
1: డెవలప్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నిరంతరము ఆత్మ చింతనతోనే మన జీవితం సార్థకం గావించుకోవాలి.
1: వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ థింకింగ్ ఆఫ్ దిస్ ప్రైమార్డియల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్లీ.
0: ఈ విధమైనటువంటి సాధన చేసినప్పుడు దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ స్టాండింగ్ బిహైండ్ అస్ అబవ్ అస్ బిలో అస్ విత్ ఇన్ అస్.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 23వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: వేదములు మానవులకు నియమింపబడిన నాలుగు ఆశ్రమములకు సంబంధించినవి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. ఈ నాలుగు ఆశ్రమములందు మానవుడు అనుసరించవలసిన ధర్మమును, తద్వారా పొందవలసిన దివ్యత్వాన్ని వేదములు బోధిస్తూ వచ్చాయి. ఇంతేకాకుండా చతుర్విధ పురుషార్థములకు కూడాను ఇవి చాలా ప్రధానమైన అర్థస్వరూపాలుగా నిలుస్తూ వచ్చాయి. ధర్మ, అర్థ, కామ ఈ మూడు కూడాను మానవ జీవితంలో అత్యవసరమైనవి. అయితే వీటిని సక్రమముగా సరైన మార్గంలో అనుభవించి, ఆచరించి ఆదర్శవంతముగా నిరూపించుటకు ఈ వేదములు ప్రమాణములుగా నిలిచినాయి. భారతీయుల యొక్క సర్వకర్మలు కూడాను వేదమును అనుసరించియే, వేదార్థమును అనుసరించియే నిర్వహింపబడతాయి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ప్రభు, నీ కర్తవ్య నియతి కరుణా కటాక్షము ఏమని వర్ణించం? పిలిచిన పలికే దైవం అని మిగతా అవతారాలను గురించి వర్ణిస్తారు, కానీ నీవో నీ పూర్వావతారములకు మరింత మెరుగుదిద్ది ఈ అవతారములో నిన్ను పిలవకపోయినా పరుగున వచ్చి భక్తరక్షణ చేస్తున్నావు అని కీర్తించాలి స్వామిని. విశాఖపట్నానికి చెందిన డాక్టర్ బాపిరాజు గారు కొద్ది సంవత్సరాల కిందట ఒకనాడు నౌకాదళానికి చెందిన ఒక నౌకలో రోగులను పరీక్ష చేయటానికి కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు నడుపుతున్నది వారి కుమారుడే. మధ్యదారిలో కాపలాదారులేని రైల్వే గేటు ఒకటి తెరచబడింది. ఆ గేటుకి కుడిపక్కన ఒక పెద్ద గోడ అడ్డంగా ఉండటం వల్ల కారు నడుపుతున్న వారికి కుడివైపు ఏదీ కనిపించే అవకాశం లేదు. గేటు తెరిచి ఉండటం, కుడిపక్కన ఏమున్నది తెలియకపోవటంతో డాక్టర్ గారి కుమారుడు ఆ రైలు పట్టాలను త్వరగా దాటేద్దామని ఎంచి వాటి మీదకు కారు పోనిచ్చాడు. అంతే, భయంకర ఘట్టం ఎదుర్కోవాల్సి వచ్చింది. కుడిపక్క నుంచి రైలు ఇంజన్ ఒకటి వేగంగా సమీపంగా వచ్చేస్తోంది. ఇక జరగడానికేముంది? ఇంజన్ కారుని కుడివైపున బలంగా మోదింది. అయితేనేం, అపాయమేమీ జరగలేదు. అదే మరి ఆశ్చర్యం. తండ్రి కొడుకులిద్దరూ కారు నుంచి అవతలకు ఎడంవైపుకు విసిరబడ్డప్పటికీ వారి ఎముకలకు కానీ మిగతా శరీరానికి కానీ రవ్వంతైనా గాయం తగల్లేదు. గండం తప్పింది. ఇంతకన్నా ఆశ్చర్యకరమైనది, వారి కారుకి కూడా ఎలాంటి ప్రమాదమూ జరగకుండా చక్కగా ఉన్న చోటనే చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. ఇంతటితో ఆగిందా? ఆ రైలింజన్ కూడా అదే స్థలంలో నిమ్మకు నీరెత్తినట్టు నిలబడిందిట. ఆహా, నేను ఏ బ్రేకు వేయకుండానే ఇంజన్ ఎలా ఆగిపోయింది అని విస్తుపోయాడు కిందకి దిగిన ఆ ఇంజన్ డ్రైవర్. తానే ఆ విధంగా ఇంజన్ నిలిపివేశానని 2 వారాల తర్వాత పుట్టపర్తికి వెళ్లిన బాపిరాజుగారికి స్వామి వివరించారు. ఇచ్చట కూడా తనను పిలవకపోయినా భక్తుని రక్షించారు స్వామి. విపత్తులు తలవని తలంపుగా అకస్మాత్తుగా సంభవించినందున హిస్లాప్ గారి బృందం, డాక్టర్ బాపిరాజు గారు మొదలైన వారు పూర్తిగా మతిపోయినట్టయి స్వామిని కూడా చివరకు స్మరించలేని పరిస్థితికి లోనయ్యారు. అయితేనేం, స్వామి మాత్రం వారిని కాచి రక్షించారు. ఇలాంటివి అటుంచుదాం. మరికొందరి విషయంలో వారికి దాపరించబోయే ప్రమాదాలు సుతరాము తెలియనటువంటివై స్వామిని స్మరించే అవకాశం కూడా లేనప్పటికీ కూడా మన ఆపద్బాంధవ సాయి వారిని కాపాడిన వైనం స్వామి యొక్క సర్వవ్యాపకత్వాన్ని చాటిచూపుతుంది. పిలువకపోయినా పరుగు పరుగున వచ్చి భక్తరక్షణం చేసే ఈ సాయి కారుణ్యశక్తికి, అద్భుత లీలలకు మరొక మచ్చుతునక లాంటి ఉదాహరణ విందాం. కుడిగి నుంచి శ్రీ సీఎం అప్పయ్య గారు రాశారు. ఆనాడు విద్యుచ్ఛక్తి ప్రసార లోపం వల్ల ఆ ఊరంతా ఒక్క మాటగా అంధకారబంధరమైందిట. ఆ సమయంలో శ్రీ కుమార్ గారు లఘువుగా భోజనం ఆనవాయితీ తీర్చుకుని పడుకోటానికి ఉపక్రమించారు. వారు నివసిస్తున్నది ఒక పాత ఇంట్లో. కొవ్వొత్తి వెలిగించి స్వామి పటానికి అగరవత్తి వెలిగించి దానిని పటానికే దోపి 1-2 భజనలు పాడి ముగించారు. అటుపిమ్మట నిద్రాదేవి ఒడిలో సుఖంగా వాలిపోయారు. కొద్దిసేపటికి పెద్ద పెట్టిన గాలి, తదుపరి వర్షం కుండపోతగా ప్రారంభమయ్యాయి. అకస్మాత్తుగా కుమారిగారి చెవిలో ఒక రహస్య వాణి వినిపించింది. "కుమార్, త్వరగా పరిగెత్తిపో" అని. వెంటనే వారు తలుపు తెరుచుకుని వీధిలోకి పరుగుతీశారు. వారు పరుగుతీసిన క్షణం, అదే క్షణం అచ్చట ఒక భయంకర శబ్దం వినపడింది. ఏముంది? వారు నివసిస్తున్న ఆ పాత ఇల్లు కాస్త విరిగి పడింది. మరునాడు ఉదయం కుప్పగా కూలిపోయిన ఆ ఇంటి చెత్తలో శ్రీ కుమారి ఏరుకోగలిగింది ఒకే ఒక వస్తువు. అది స్వామి పటం. కనీసం ఆ పటం యొక్క అద్దం కూడా పగల్లేదు. 1812 సంవత్సరం నుంచి 1828 సంవత్సరం వరకు మధురలో కలెక్టర్గా పనిచేసిన శ్రీ రోజ్ పీటర్ ని ఆ జగన్మాత మీనాక్షి కూలిపోయే భవనం నుంచి రక్షించిన వైనం అచ్చువేసినట్టుగా మన స్వామి ఈ అద్భుత లీల స్ఫురింపచేస్తుంది. ఆ మీనాక్షి మన సాయిమాత ఒక్కరే కదా.
హే సత్యసాయి ఓ మధురమాయి అని మనం భజన పాడటం ముమ్మాటికి సత్యమే.

మహారాష్ట్ర దేశంలోని నందర్బారాకు చెందిన శ్రీ ఆర్సి కోలాపు దరిదాపు ఇలాంటి అద్భుత సంఘటనే ఉదహరించారు. అది వారి స్వానుభవం. ఉదయం సుమారు 4:30 గంటలకి నేనింకా నిద్ర మేల్కొనలేదు. ఏదో ఒక కంఠస్వరం నన్ను లేపమని చెప్తున్నట్టు వినపడుతోంది. అదేవిధంగా 3 మాటలు వినిపించింది. కాని నాకు నిద్రమత్తు వదల్లేదు. ఇంకా నేను పడుకునే ఉన్నాను. కనీసం కన్నులైనా తెరిచి చూడు, మళ్లీ హెచ్చరించింది ఆ ధ్వని. చిరాకుతో కళ్ళు తెరిచి చూశాను. అయ్యో అయ్యో, నేను చూసిందేమిటి? ఇంకేముంది? ఒక దొంగ ఇంట్లో దూరాడు. భయంతో దొంగ దొంగ అంటూ ఎలుగెత్తి అరవటం మొదలెట్టాను. దాంతో ఆ దొంగ దౌడుతీశాడు. ఆ సమయంలో నన్ను లేపమని హెచ్చరించింది ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపోయాను. దానికి సమాధానంగా ఒక విభూతి సుగంధం నా గది నుంచి వరండా వరకు వీవసాగింది. ఈ విధంగా నన్ను కాపాడింది ఇంకెవరు, మన స్వామి కాక అన్న సత్యాన్ని గ్రహించగలిగాను. కొద్ది మైళ్ల దూరంలో ఉన్న కుడిగిలోనూ, ఎన్నో మైళ్ల దూరాన ఉన్న మహారాష్ట్ర దేశంలోనే కాక ఖండాంతరాలలో ఉన్న లండన్ వరకు కూడా స్వామి ఆపత్సహాయం, భక్తరక్షణం వ్యాపించాయనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. శ్రీమతి సీతారామన్ లండన్ నివాసి. ఒక రాత్రి ఆవిడ వంటింట్లో గ్యాస్ పొయ్యిని మూయకుండానే పడుకోవడానికి వెళ్లిపోయారు మర్చిపోయి. దానికి తోడు ఆ పొయ్యి మీద ఒక నూనె పాత్ర కూడా ఉంది. మూత మూయకపోయినందువల్ల గ్యాస్ మండి తరిగిపోవటమే కాకుండా దానిమీద నూనె పాత్ర కూడా ఉండటం ప్రమాదకరం కదా. ఆ పాత్ర కనుక మండటం ప్రారంభిస్తే ఎంతటి ప్రమాదం సంభవిస్తుంది! కాని అందుగలడు ఇందులేదని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందే గలడు అన్నట్టు సాయిరాముడు ఆ గ్యాస్ని మూసివేశారు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఈ అద్భుత లీల నిజంగా సీతారామన్ గారింట్లో లండన్లో జరిగింది. ఆ తర్వాత ఆ దంపతులు పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామి అడిగారు, నేను గనక ఆ గ్యాస్ మూసి ఉండకపోతే ఏం జరిగుండేది అని. రాబోయే ముప్పులు మనకు తెలియనప్పటికీ వాటిని గురించే స్వామి మనకు హెచ్చరిక చేయటమే కాకుండా వాటి నివారణోపాయాలను కూడా స్వామే భుగించేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఇంకొక దృష్టాంతం విందాం. ఒక ఇంగ్లాండ్ దేశమేనా, అమెరికా కూడా తనకు దత్తమే అని చాటిచూపించే ఉదాహరణ. ఆపత్ సమయంలో నీ చేతి ఉంగరంలో గోచరమయ్యే నా రూపము ముందర మొరపెట్టుకో అని స్వామి ఇంద్రాదేవితో చెప్పటమన్నది నిజంగా తమకు తాము ఎంతో తక్కువ పరుచుకుని నటించిన లీలా వినోదమని చెప్పచ్చు. లేకపోతే ఆ సర్వజ్ఞునికి, సర్వవ్యాప్తికి, సర్వాంతర్యామికి మనము ఆపదల పాలవుతామన్నది తెలియకనా? లేక వారు రక్షించవలసి వచ్చినప్పుడు మనం మొరపెట్టుకునేదాకా వేచి ఉంటారా? ఇదంతా స్వామి నటన లీల, ఆనందహేళ. నిజానికి ఆ పరమ భక్తురాలు, యోగ తపస్విని అయిన ఇంద్రాదేవి తనకు వాటిల్లే ముప్పులు తెలుసుకోలేక ఎప్పుడు మొరపెట్టుకున్నప్పటికీ స్వామి ఆవిడను సదా రక్షిస్తూనే ఉన్నారు. ఒకనాడు వర్షం బాగా పడుతోంది. ఇంద్రాదేవి కారు నడుపుతున్నారు. అమాంతం అద్దం తలుపుపైన నీటిని తుడిచే వైపర్ ఏదో ఒక సూక్ష్మ కరం లాగివేసినట్టయింది. అంతటి వానలో పడి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్లో కారు నిలిపి కొత్త వైపర్ కొనటానికి కిందకి దిగారు ఇంద్రాదేవి. ఆ బంక్లో ఉన్న పనివాడు, అమ్మా ఆ టైర్ చూడండి అన్నాడు. ఆ టైర్లో ఒక పెద్ద మేకు దిగబడి ఉంది. దాని మూలంగా ఏర్పడగలిగే విపత్తు నుంచి కాపాడటానికే స్వామి ఆ చిన్న అవరోధం కలిగించి విపరీత ప్రమాదం నుంచి రక్షిస్తూ వచ్చారు. కొండంతది గోరంతట్లో పోయేటట్టు ఇటువంటి చిన్న అవరోధంతో మనల్ని పెద్ద పెద్ద విపత్తుల నుంచి కాపాడతారు కూడా స్వామి. మనకు వాటిల్లో పోయే ముప్పులు అప్పటికి తెలియనప్పటికీ వాటి నుంచి కాపాడబడిన తర్వాత బాహ్యరీతిని ఆ ప్రమాదాల నుంచి ఏ విధంగా రక్షింపబడింది గ్రహించగలుగుతాం. నిజానికి వాటిని స్వామి నివారించకపోతే ఎంతటి విపరీత పరిణామాలకు గురికావలసి వస్తుందో అని తదుపరి గుర్తించగలుగుతాం. కాని మన శరీరంలో దాపురించబోయే వ్యాధులను అవి మనకు కలుగకుండానే స్వామి వాటిని నివారణ చేసినప్పుడు, అట్టి రక్షణ పొందిన తర్వాత కూడా మనం ఆ విషయం ఏమాత్రం తెలుసుకోలేని వాళ్లం అవుతాం. బాధే కలుగనప్పుడు దాని ఉనికిని, అది నివారింపబడ్డ విధానం మనకు అవగాహన కాగలదా? అసలు అవకాశమేది?
ఈ రీతిని అనేక మంది భక్తులకు స్వామి వ్యాధి నిర్మూలన కావించి రక్షించారు. కొన్ని సమయాలలో భక్తులకు రాబోయే రోగాలను తామే అనుభవించి అవస్థలు పట్టం కూడా మన స్వామికి పరిపాటే కదా. అంతటి దీనదయాళువు మన స్వామి. అంతేకాదు, ఎవరూ అనుభవించవలసిన వ్యాధిని తాను అనుభవిస్తున్నారని, అది ఫలానా సమయంలో నివారణ కాగలదని మాత్రం చెప్తారు. కాని ఆ వ్యక్తి ఎవరో మాత్రం ఎప్పుడూ వెలిబుచ్చరు స్వామి. మనం ముందు ముందు వినబోయే పక్షవాతపు వ్యాధితో స్వామి బాధపడిన సంభవమును, ఈ వ్యాధికి గురి కావలసిన భక్తుడు ఎవరై ఉంటారని ఆరా తీసేందుకు భక్తులు నిలయానికి వచ్చే వారందరితో ఆ వ్యక్తి కోసం గాలించసాగారు. స్వామి నవ్వారు. మీరు ఏ విధంగా ఆ వ్యక్తిని తెలుసుకోగలరు అని ప్రశ్నించారు. నేను ఆ భక్తునికి ఆ వ్యాధి కలుగకుండా దానిని నేనే స్వీకరించాను కదా. తన ఆ విధంగా రక్షింపబడ్డట్టు ఆ భక్తుడికే తెలియనప్పుడు మీకు మాత్రం ఏ విధంగా తెలుస్తుంది అన్నారు స్వామి. ఆహా, ఆ విధంగా రక్షింపబడిన భక్తునికి కూడా తానే ఆ భక్తరక్షణం చేసినట్టుగా వ్యక్తం చేయని స్వామి యొక్క త్యాగశీలతను మనం ఏమనుకొని అడగలం? నిజంగా ఏ అర్హతలు మనకు లేకపోయినప్పటికీ ఆ పరమదయాళువు పర్తినాథుడు మనలను అహర్నిశము కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఒక్క సర్వేశ్వరుడైన భగవంతునికి తప్ప మహామహాసిద్ధపురుషులకు కూడా సాధ్యం కానిది స్వామి సర్వజ్ఞతత్వమని సాయి భక్తుల సిద్ధాంతం. సర్వత్రా సర్వకాలములందు సర్వజ్ఞుడై సర్వవ్యాపి అయి సర్వాంతర్యామి అయి మెలిగే మన స్వామిని మనసారా ప్రార్థిద్దాం.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: శ్రోతలందరికీ ప్రశాంతి నిలయం నుండి ప్రేమపూర్వక సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమంలో మీకోసం అందించే ఇంటర్వ్యూకి సాదర స్వాగతం. స్వామివారి భక్తులు, విజయవాడ వాస్తవ్యులు, బాలవికాస్ గురువు అయిన శ్రీమతి శిష్లా భారతిగారు స్వామితో వారి అనుభవాలను పంచుకుంటారు. రెండు భాగాలుగా అందిస్తున్న ఈ పరిచయ కార్యక్రమంలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమంలో భాగంగా స్వామివారి చిరకాల భక్తులు, విజయవాడ వాస్తవ్యురాలు శ్రీమతి శిష్లా భారతి గారితో మాట్లాడి స్వామి వారికి అందించినటువంటి ప్రేమ గురించి, అనుగ్రహం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరామమ్మ.
2: సాయిరామ్ అండి.
1: అమ్మా, అసలు ముందుగా రేడియో సాయి టీం తరపున మీకు సాదరమైన స్వాగతం. సత్యసాయి భగవానుడి గురించి మీకు మొట్టమొదట ఎప్పుడు ఏ విధంగా తెలిసింది? మీ కుటుంబ నేపథ్యం అప్పట్లో ఏ విధంగా ఉండేది? ఆ విషయాలు చెప్తారా?
2: సాయిరామ్ అండి, 1963 సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయిందండి. మా నాన్నగారు వాళ్ళు వారు ఆంజనేయ స్వామి భక్తులు, దేవాలయం అది కట్టారు. కానీ మా అత్తవారు మాత్రం స్వామి దగ్గరికి వస్తూ పెడుతూ ఉండేవారు. అందుకని చెప్పి నేను మా అత్తవారింటికి వచ్చాక మా అత్తవారి మార్గంలోనే మా అత్తగారు వెంట ఉంటూ మా మావగారు, మా అత్తగారు వీరు వీళ్ళంతా స్వామి భక్తులయ్యి ఒక నిర్ణయం తీసుకున్నారండి 1964. మా మావగారు,
1: మీ మావగారు పేరు, మీ అత్తగారి పేరు
2: శిష్లా నరసింహం గారండి. మా అత్తగారేమో శిష్లా వెంకట సుబ్బమ్మ గారు. అంటే ఆధ్యాత్మికంగా వారిద్దరూ చాలా గొప్పవారండి. మొదటి నుంచి ఆధ్యాత్మిక వారిద్దరిలోనూ ఉంది. అందుకని చెప్పి మా మావగారు సహజంగా ఎక్కడ ఏ బాబా గారు ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ ఆ బాబా గారి దగ్గరికి వెళ్తాం, ఒక దండ తీసుకెళ్లి వేసి వారికి ఆ పళ్ళు ఇవ్వటం, నమస్కారం పెట్టుకోవటం అలా చేస్తూ ఉండేవారు. అదేవిధంగా స్వామి గురించి, స్వామి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తున్నారు. పుట్టభర్తిలో బాబా గారు ఉన్నారు, వారు చేత్తో అన్నీ తీసిస్తూ ఉంటారు అని చెప్పి తెలుసుకుని స్వామి దగ్గరికి వెళ్లారు.
1: అది దాదాపుగా ఏ సంవత్సరంలో ఉంటుందండి?
2: 1962 ఇంచుమించుగా. అట్లా స్వామి దగ్గరికి వెళ్ళొచ్చాక వారికి అది నచ్చింది. నచ్చి ఇంటికి వచ్చాక ప్రతి దసరాకి భార్య పిల్లల్ని పుట్టపర్తి తీసుకెళ్టం, ఆ చెట్ల కింద ఒక 10 రోజులు వండుకోవటం, తింటాం, స్వామి ఉపన్యాసాలు వింటాం, స్వామి దగ్గర ఉంటాం అనేది జరిగింది. తర్వాత మా అత్తగారు మావగారు కలిసి, మనకి ఇద్దరే పిల్లలు, మనకి మూడో పిల్ల పిల్లవాడు కానీ ఉంటే మనం ఖర్చు పెట్టేవాళ్లమే కదా డబ్బు, దాని బదులు బాబాగారి భజన మన ఇంట్లో ప్రతి గురువారం పెట్టుకుందామని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. నిర్ణయం తీసుకున్నాక ఇంకా గురువారం వచ్చేటప్పటికి భజన ఏర్పాటు చేశారండి. భజన అంటే అప్పుడు పాడటం ఎవరికీ రాదు, స్వామి పాటలు అవి. రమణమ్మ గారు అని ఆవిడ సత్యనారాయణపురంలో ఉండేవారు. ఆవిడ పుట్టపర్తిలో 4 నెలలు ఉన్నారు. ఆవిడ స్వామి భజన పాడితే 2 రూపాయలండి భజన పాడినందుకు, రిక్షాకి 3 రూపాయలు. అంటే 2 రూపాయలు, 3, 5 రూపాయలు ఆవిడకి మేము ఇచ్చేవారు. ప్రతి గురువారం ఆవిడ వచ్చి, ఆవిడ సహజంగా ఎక్కడ ఏ భజన జరిగితే ఆ పాటలు పాడతారు. ఆంజనేయ స్వామి భజన పెట్టుకున్నామమ్మా అంటే అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి భజన పాడేవారు. ఇలా స్వామి భజన అంటే స్వామి, వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి భజన, అలా పాడుతూ చేస్తూ ఉండేవారు. ఇట్లా భజన జరుగుతున్నటువంటి సమయంలో ఆర్యా గారు అని ఒకరు ఉండేవారు, పాండురంగారావు గారు అని ఉండేవారు. అట్లా 4-5 భక్తులు కలిసి, మా మావగారు కలిసి ఈ భజన అంటే గురువారం భజన అంటే పండగ మాకు.
1: ఇది ఏ ఊర్లో నుండి?
2: విజయవాడలో సూర్యారావుపేటలో నక్కల్ రోడ్డు పక్కన మాన్సూరి ఏనుగుల స్కూల్ ఉండేదండి బడి. మాన్సూరి కోటేశ్వరమ్మ గారు బడి పెట్టారా, ఆ బడి పక్క ఇల్లు. ఓ పెద్ద హాల్ ఉండేది, 150 రూపాయలండి అర్ధప్పట్లో. ఆ హాల్లో స్వామి ఫోటోలు చుట్టూ 40 ఫోటోలు ఉండేవి. ఒక మందిరం ఏర్పాటు చేశాము, అక్కడ భజన జరుగుతూ ఉండేది. అప్పుడు మా మామగారు ఆర్యగారు అందరూ కలిసి స్వామి దగ్గరికి మనం వెళ్ళి సత్యసాయి భజన మండలి పెట్టుకుంటే బాగుంటుంది మనం అని చెప్పి నిర్ణయం తీసుకుని అందరూ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా గురువారం భజన చేస్తున్నాము, మేము సత్యసాయి భజన మండలి అని పెట్టుకుందాం అనుకుంటున్నాం స్వామి, మీ ఆశీర్వచనం కావాలి అని చెప్పి స్వామిని కోరితే స్వామి చెప్పారు, మీరు భజన మండలి కాదు, సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి మీరు సేవా సమితి అని పెట్టుకుని అది బందరెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పి వీరిని ఆశీర్వదించి స్వామి ఇంటికి పంపించారు. వారికి ఇంటికి రాగానే ఈ రంగా స్వామివారు చెప్పారని చెప్పేసేసి ఆ రోజుల్లో కూడా ఆ హాల్లో మాకు స్వామి కుర్చీ వేసేవారం అండి. స్వామి 38వ పుట్టినరోజు పండుగ అని చెప్పి మేము ఆ స్వామి కుర్చీ చుట్టూతా కూడా అలంకరణ చేసుకునేవాళ్ళం అట్టలతో. పుట్టపర్తి వెళ్ళి నాకు వివాహమైన కొత్తల్లో కూడా పుట్టపర్తి వెళ్ళి స్వామి దగ్గర అలంకరణ ఆ రోజుల్లో అట్టల మీద మైదాపిండి పూసి చామంతి పూలతో దాంతో డెకరేషన్ చేసేవారు. మా అత్తగారు నేను కూడా ఆ డెకరేషన్ దగ్గరికి వెళ్ళి చూసుకుని ఇంటికి వచ్చి స్వామి పుట్టినరోజుకి దానికి ఆ విధంగా డెకరేషన్ చేసుకునేవాళ్ళండి. స్వామి పుట్టు పండుగ అంటే ఇంకా దానికి మించిన పండుగ అనేది లేదు మాకు. ప్రతి గురువారం కూడా మాకు పండగే. ఉదయం 8:30 నుంచి కూడా స్వామి భజన 8:30 అయ్యేది, భజన అయ్యేదాకా కూడా పండుగలాగా జరుపుకునేవాళ్ళం.
1: ఇది దాదాపుగా ఏ సంవత్సరంలోనమ్మా?
2: 1964. అంటే ఆ రోజుల్లో సత్యసాయి బాబా గారి భజన ఎక్కడ జరుగుతోంది విజయవాడలో అనుకుంటే శిష్లా నరసింహం గారింట్లో భజన జరుగుతోంది సూర్యారావుపేటలో అని చెప్పి తెలుసుకుని ఇక్కడికి వచ్చేవారు. ఆ హాల్ అంతా కూడా భజన మందిరంగా ఉండి పుట్టపర్తి వెళ్లాల్సిన వాళ్ళు పుట్టపర్తి ఎలా వెళ్లాలి, ఎలా అక్కడ పద్ధతులు ఏమిటి అని చెప్పి ఇక్కడికి వచ్చి అడిగేవారు. ఈ హాల్లో కూర్చుని అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది హాల్ అని చాలా సంతోషపడేవారు అన్నమాట. అప్పట్లో కూడానండి సుప్రభాతం చేసేవాళ్ళు, 3:30 ఈయన లేచి పావుతక్కు 4 అది స్నానం అది చేసి ఓంకారం సుప్రభాతం, మా ఇంట్లో 3-4 చేసేవాళ్ళు సుప్రభాతం. ఆ సమయంలోనేనండి ఒకరోజున ఈయన వాష్రూమ్కి వెళ్లారు. మా హస్బెండ్ శిష్లా యజ్ఞనారాయణ శాస్త్రి గారు అండి. బాత్రూమ్కి వెళ్లి అక్కడ నరాలన్నీ పట్టేసినాయి, విపరీతంగా పట్టేసినాయండి, లేవలేకపోయారు. సహజంగా ఆ వ్యక్తి ఎలాంటి వారంటే ఎంతటి బాధ వచ్చినా కూడా పైకి చెప్పరు, 105 జ్వరం వచ్చినా కూడా పైకి చెప్పరు, వెళ్లకుండా పడుకుంటారు. అలాంటి మనిషి ఆ పట్టపట్టు బయటకు వచ్చేటప్పటికీ మా మామగారితో ఇట్లా నరాలన్నీ నొక్కేస్తున్నాయని చెప్పంగానే డాక్టర్ వెంకయ్య చౌదరి గారు మా ఫ్యామిలీ డాక్టర్ గారండి, సరే మా మామగారు వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెడితే ఆయన ఏం చేశారంటే, వెంకయ్య చౌదరి గారు MD చేస్తున్నారు అప్పుడు, ఆయన పిన్నమనేని వెంకటేశ్వరరావు గారిని విజయవాడలో పెద్ద సర్జన్ అండి, అప్పట్లో చాలా గొప్ప సర్జన్, ఆయన తప్ప ఇంకొక సర్జన్ లేరు, అక్కడికి పంపించారు. వెంకటేశ్వరరావు గారి దగ్గరికి మేము వెంటనే వెళ్ళామండి. వెంకటేశ్వరరావు గారు చూసేటప్పటికి 107 జ్వరం అండి, 107 జ్వరం. డాక్టర్ గారు ఎక్స్రే తీశారు, ఎక్స్రేలో ఆయనకి ఏం కనపడలేదు, తెలియలేదు. అంటే ఇప్పుడు స్కానింగ్ ఉంది కానండి, అప్పుడే ఎక్స్రేలు తెలియలేదు. నాకప్పుడు సరిగ్గా 19-20 ఏళ్ళు, ఈయనకి 23 ఏళ్ళు. 107 జ్వరము, పైకేం చెప్పటలేదు, మెలకుండా పడుకున్నారు, ఎక్స్రేలు ఏం కనపడలేదు. ఈ అమ్మాయి చూడబోతే చిన్నపిల్ల, తన చిన్నపిల్లాడు, ఏం చెయ్యాలి అని చెప్పి డాక్టర్ గారికి అర్థం కాక సినిమాకి వెళ్ళారటండి. సినిమాకి వెళ్ళొచ్చి మళ్ళీ మధ్యలోనే వచ్చేసారు సినిమా నుంచి. వచ్చేసారు ఏం చేయాలో అర్థం కాని టైంలో స్వామివారి అన్నగారి అల్లుడు రామరాజు గారు, వారు విజయవాడలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. వారు పుట్టపర్తి స్వామి దగ్గర 15 రోజులు, స్వామిగారి అన్నగారి కూతురు అల్లుడు ఇద్దరు పుట్టపర్తి వెళ్లి 15 రోజులు ఉందామని చెప్పేసి ప్లాన్ వేసుకుని స్వామి దగ్గరికి వెళ్లారండి. వారం రోజులు అయిపోయింది. అయిపోయినాక స్వామి అన్నారట దగ్గరకు వచ్చి, మీరు విజయవాడ వెళ్లిపోండి ఇంకా అన్నారట. అనేటప్పటికీ వాళ్ళకి ఇదేంటి, మనం ఉందామని వచ్చాం కదా, స్వామి వెళ్లిపోమ్మంటున్నారని చెప్పేసి కొంచెం బాధ అనిపించి, సరే స్వామి వీపూది ఇచ్చారండి, ఆ వీపు తీసుకుని విజయవాడ. ఆ రోజుల్లో ట్రైన్ 12:30 విజయవాడ వచ్చేది. అంటే మేము ధర్మవరం వెళ్లి ధర్మవరం నుంచి విజయవాడ రావటం, విజయవాడ నుంచి ధర్మవరం దిగి మళ్లీ పుట్టపర్తి వెళ్ళటం జరిగేది. పుట్టపర్తి వెళ్లి 15 రోజులు ఉందామని చెప్పేసి ప్లాన్ వేసుకుని స్వామి దగ్గరికి వెళ్లారండి. వారం రోజులు అయిపోయింది. అయిపోయినాక స్వామి అన్నారట దగ్గరకు వచ్చి,

0: ఉంది. 12:30కి వారు వచ్చాక సహజంగా ఆ రోజుల్లో స్వామి భక్తులు 10-11 కుటుంబాల దాకానే ఉండేవారు మాకు తెలిసి. అందుకని వాళ్ళు రాగానే రామరాజు గారు అడిగారట, ఏమిటి సంగతులు, ఎవరు ఎట్లా ఉన్నారు ఏమిటని అడిగితే, ఇట్లా నరసింహం గారు అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, ఇట్లా హాస్పిటల్లో చేస్తారని చెప్పి వారికి చెప్పారట. చెప్పేటప్పటికి వారేం చేశారు, 12:30కి వచ్చి స్నానం చేసి భోంచేసి 2 ఇంటికెల్లా హాస్పిటల్కి వచ్చేసారు. హాస్పిటల్కి వచ్చేసేసి ఆ విపూతి, ఓహో స్వామి మన ఇందుకు పంపించారేమో, ఈయనకి బాగాలేదు కదా, 107 జ్వరం కంటిన్యూ అవుతుంది, తగ్గటం లేదండి. దాంతో ఆ ప్రసాదం ఇచ్చారు, స్వామి ఫోటో ఇచ్చారు. ఈయన ఏం చేశారంటే, ఇంకా స్వామి నాకు కనపడ్డారు, నాకే ఇబ్బంది లేదు, ఏదైనా పర్వాలేదు, నాకు ధైర్యం వచ్చిందని చెప్పేసి ఆ విభూతి పెట్టుకున్నారండి. అదే సమయంలో ఈయనకి పొట్ట అది ఉబ్బిపోయి గ్యాస్ అసలు బయటికి రాలేదండి. మా అత్తగారి దగ్గరికి వెళ్ళి, మా అత్తగారు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండేవారు, మామగారు ధ్యానం చేస్తూ ఉండేవారు, భగవంతుని మీద భారం వేసే ఉన్నారండి వారు. సరే మా అత్తగారు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు పొట్ట ఉబ్బిపోతుందండి, గ్యాస్ ఏం బయటకు వస్తున్నట్లేదంటే, ఈ సమయంలో సాయంత్రం 5-5:30 సమయంలో డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసేసి, అమ్మా ఏదైనా మనం ఆపరేషన్ మాత్రం చేసేద్దాము, లోపల ఏముందో ఏం అర్థం కావటం లేదు, అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు అని నన్ను కూడా చెప్పారు. నేను దగ్గరికి వెడితే డాక్టర్ గారు, అమ్మా మనం చెప్పలేమమ్మా, ఏదైనా అవ్వచ్చు, ఆపరేషన్ మాత్రం చేసేద్దాం అన్నారు. ఈయన మాత్రం నాకు ధైర్యంగా ఉంది, స్వామి కనపడ్డారు, ఏదైనా నాకు ఇబ్బంది లేదు అని ఈయన కూడా చెప్పేశారు. రూమ్ లోకి తీసుకెళ్ళంగానే ఓపెన్ చేశారండి. అది అర్థం కాక పైన బొడ్డు దగ్గర నుంచి కింద దాకా ఓపెన్ చేసేసారండి. ఆ లోపల అపెండిసైటిస్ బర్స్ట్ అయిపోయిందనమాట, పూర్తిగా రెడీగా ఎండిపోయి రెడీగా ఉందన్నమాట. డాక్టర్ గారు చూడంగానే ఇంకా ఆయనకి సంతోషం తట్టుకోలేక, ఆ థియేటర్లో తన్ని వదిలేసి బయటకు వచ్చేసి తను బతుకుతాడని గట్టిగా అరిచేశారండి. నేను దగ్గరికి వెళ్ళేటప్పటికి, అమ్మ నువ్వు అదృష్టవంతురాలివి అన్నారు. స్వామి అనుగ్రహంతో ఆపరేషన్ నుంచి ఆయన బయటపడ్డారండి. బయటపడ్డాక స్వామి దగ్గరికి వెళ్ళారండి. స్వామి దగ్గరికి వెళ్తే, ఏది ఆపరేషన్ అయింది, ఇంకా నీకు తగ్గలేదు, పూర్తిగా తగ్గలేదు, చీము అది వస్తుంది కదా తీ అన్నారు అని చేత్తో సృష్టించి ఈయనకి ప్రసాదం తీసి ఆపరేషన్ ప్రదేశంలో స్వామే రాశారు. తర్వాత ఆయనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఆయన బాగా ఉన్నారండి. స్వామి అనుగ్రహంతో స్వామి కార్యక్రమాలన్నీ ఇలా జరుగుతున్న సమయంలోనే సమస్తం మా మామగారు వేద విద్యానికేతన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఒకే చోట 2 సంస్థలు ఉండరాదు అనే ఉద్దేశంతో ఇంకా సంస్థ వేరే ప్రదేశానికి మార్చబడిందండి. మార్చబడ్డాక సరే మేము ఆ సంస్థ అక్కడికి కూడా మేము వెడుతూ ఉండేవాళ్ళము. అప్పట్లో ఇంకా బాల వికాస్ అవి ఇంకా ప్రారంభం కాలేదు. సరే మహిళా మండలి అని ఉండేదండి, మహిళా మండలిలో మరి చేరుతావా అని నన్ను అడిగారండి. అడిగితేను మాది జాయింట్ ఫ్యామిలీ, మా అత్తగారు మావగారు, మా అత్తగారు అత్తగారు, అత్తగారు మావగారు, మేము అందరం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా అందరం కలిసి ఆలోచించుకున్నాము. మా అత్తగారు మావగారు మాత్రం, అమ్మ పిల్లలు నువ్వు ఇబ్బంది పడతావేమో, పిల్లల సంస్థలో చేరితే మరి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందన్నారు. మొత్తం మీద నేను సంస్థలో చేరానండి. ఆయన కూడా వస్తూ ఉండేవారు.
1: సంస్థలో చేరినప్పుడు అప్పుడు మీ వయసు ఎంతండి?
0: నాకు సరిగ్గా సంస్థ మా ఇంట్లో మొదలుపెట్టినప్పుడు నాకు 18 ఏళ్ళండి, పాప పుట్టలేదప్పటికీ. తర్వాత సంస్థ మా ఇంట్లోంచి మార్చాక పాపకి కాస్త 4 ఏళ్ళు వచ్చాయి, బాబుకి 2 ఏళ్ళు వచ్చాయండి. ఆ ఇద్దరు పిల్లల్ని వెంట పెట్టుకుని

0: హనుమాన్పేట సంస్థకు వెళుతూ ఉండేదాన్ని. మహిళా మండలి మెంబర్గా చేరారండి. తర్వాత నెమ్మదిగా స్వామి 1969లో స్వామి బాల వికాస్ పెట్టారండి. బాల వికాస్ పెట్టాక ఇంకా నేను బాల వికాస్ గురువుగా వెంటనే మాకు సహజంగా విజయవాడ సంస్థలో ఏ కార్యక్రమం అయినా కూడా చాలా సంతోషంగా ముందుకొస్తారండి. ప్రతి స్వామి చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవాడలో తూచా తప్పకుండా పాటించటం అనేది స్వామి అనుగ్రహంతో జరగటం జరుగుతోంది. కాబట్టి బాల వికాస్ కూడా వెంటనే మొదలు పెట్టాం మేము. స్వామి 69లో బాల వికాస్ పెట్టి 70లో బాల విహార్ అని చెప్పిన తర్వాత 70లో బాల వికాస్ అన్నారు కదా, అందులో నేను టీచర్గా బాల వికాస్ గురువుగా చేరానండి. అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా నేను ఒక బాల వికాస్ గురువుగా ఉన్నానండి. చాలా మంది పిల్లలు కూడా థర్డ్ గ్రూప్ పూర్తి చేసుకుని ఆ పిల్లలంతా ఈ రోజున రిటైర్ అయ్యే పరిస్థితికి వచ్చారండి. సాయిరామ్ అండి,
1: చాలా సంతోషం. చాలా మరి స్వామి చెప్పిన స్వామి స్థాపించినటువంటి ఈ బాల వికాస్ లో ఒక గురువుగా మీరు ఏం నేర్చుకున్నారండి?
0: స్వామి స్థాపించిన ఈ బాల వికాస్ గురువుగా అనేది మనంగా వ్యక్తిగా మనకి మనంగా చాలా నియమనిష్టలతో జీవించాలి. ఒకళ్ళకి చెప్పాల్సిన వాళ్ళం కాబట్టి మనం మనం ఆచరిస్తూ వాటిని పిల్లలకి చెప్పటానికి మనం ప్రయత్నం చేయాలి అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే లక్ష్యంతో ఉన్నారండి. సాయిరామ్, ఇప్పటికి కూడా పిల్లలు బాల వికాస్ సెంటర్ ఒకటి నేను నడుపుకుంటున్నాను. మా విజయవాడలో మా సీతారాంపురం సమితి కింద 32 బాల వికాస్ సెంటర్స్ ఉన్నాయండి. 65 మంది గురువులు ఉన్నారండి. సెంటర్స్ అన్ని కూడా చాలా బాగా స్వామి అనుగ్రహంతో చాలా చక్కగా జరుగుతున్నాయండి. నేను కూడా ఒక సెంటర్ పెట్టుకున్నాను మా ఇంట్లో. ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ అక్కడ జరుగుతుంది. థర్డ్ గ్రూప్ వచ్చేటప్పటికి నిలయంలో చూసుకుంటానండి బాల వికాస్. నిలయంలో కూడా సత్యసాయి నిలయంలో ఒక 60-70 మంది పిల్లలు ప్రీసేవాదల పిల్లలు ఉన్నారండి. మామూలుగా ఒక 2-3 వేరే సెంటర్స్ లో కూడా 30 మంది పిల్లలు ఉన్నారండి. ఒక 100-120 పిల్లల దాకా ప్రీసేవాదలు కూడా స్వామి అనుగ్రహంతో బాగా చాలా బాగా జరుగుతుందండి.
1: మరి 69 నుంచి మీరు బాల వికాస్ లో ఉన్నారంటే ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు.
0: అవునండి, ఎన్ని పుష్కరాలు జరిగినాయండి. నా ఉద్దేశం బాల వికాస్ పెట్టంగానే పుష్కరం వచ్చిందేమోనండి. పుష్కరాలు వచ్చాయేమో. హనుమాన్పేట ఫస్ట్ పుష్కరాలు పెట్టామండి. తర్వాత రాయి టైర్సన్ లక్ష్మీకాంతరావు గారి వాళ్ళ ఒక షాప్ లో పై అంతస్తులో మేము పుష్కరాలు జరిగినాయండి. తర్వాత మళ్ళీ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ అని హాల్ తీసుకున్నాం పుష్కరాలకి, అక్కడ పుష్కరాలు జరిగినాయి. అప్పుడు కూడా నేను చూసుకున్నానండి. తర్వాత మళ్ళీ మాన్సోరి స్కూల్లో సిద్ధార్థ కాలేజీలో పెట్టామండి, అక్కడ జరిగినాయండి. మొన్న ఆగస్ట్ లో విజయవాడ కృష్ణ పుష్కరాలు జరిగినాయండి. ఆ పుష్కరాలు కూడా స్వామి అనుగ్రహంతో నేను పాల్గొనటం అనేది జరిగిందండి.
1: అంటే 4 పుష్కరాలు అంటే
0: చాలా పుష్కరాలు జరిగినాయి.
1: మరి మీరు ఎన్నో మార్లు ఈ బాల వికాస్ పిల్లలతో పాటు గురువులతో పాటు ఎన్నో కాన్ఫరెన్సెస్ కి అటెండ్ అయి ఉంటారు కదా.
0: అవునండి.
1: మరి స్వామి ఆ కాన్ఫరెన్సెస్ లో చెప్పినటువంటి విషయాలు జరిగిన అనుభవాలు కొంచెం ఏమైనా పంచుకుంటారా?
0: స్వామి కాన్ఫరెన్స్ లో చెప్పేవన్నీ కూడానండి వీలైనంత మటుకు అవి మనం మేం పాటిస్తూ పిల్లలకి చెప్పటానికనే ఉద్దేశంతో ఆ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని వచ్చి సంస్థలో మేము అందరం కూడా చర్చించుకుని అవన్నీ కూడా జరిగే ప్రయత్నంగా చేశామండి చాలా మటుకు.
1: అంటే పుట్టపర్తిలో రాజమండ్రిలో చాలా మార్లు కాన్ఫరెన్స్లు జరిగాయి కదా, స్వామి వచ్చినప్పుడు ఏమైనా అనుభవాలుంటే చెప్తారా? వరల్డ్ కాన్ఫరెన్స్ కానీ బాల వికాస్ కాన్ఫరెన్సెస్ కానీ మీరు అటెండ్ అయినవి
0: కాన్ఫరెన్స్లకి స్వామి అంటే ఈ కాన్ఫరెన్స్లతో పాటు మహిళా మండలి కాన్ఫరెన్స్లు కూడా వెళ్లేవాళ్ళమండి. స్వామి 50వ పుట్టినరోజుకి అప్పుడు వెళ్ళామండి. 75వ పుట్టినరోజుకి కూడా వెళ్ళామండి. స్వామి అప్పట్లో స్వామి చెప్పినట్లుగానే ఉండటానికని వెళ్ళినంత మటుకు కుటుంబ సభ్యులం అంతా కూడా అదే మార్గంలో నడవాలి, స్వామి చెప్పినట్లు నడవాలి అని ఆ లక్ష్యంతోనే ఉన్నామండి. పిల్లల్ని కూడా అదే పద్ధతుల్లో తీసుకొచ్చామండి. స్వామే ఇప్పుడు బాబు పాపకి అక్షరాభ్యాసం చేశారు, పేరు పెట్టారండి. తను మా స్టూడెంటే, తను ఇప్పుడు బాల వికాస్ జిల్లా ఇన్ఛార్జిగా చేస్తుంది. బాబు కూడా స్వామి అనుగ్రహంతో 10th క్లాస్ అయిపోయినాక తను ఎంసెట్ కోచింగ్ తీసుకుని చాలా కష్టపడ్డా కూడా తనకి సీటు రాలేదు. వాళ్ళ నాన్నగారు కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం మూలాన సంపాదన మీద దృష్టి పెట్టుకోలేదు. పెట్టుకోని పరిస్థితుల్లో ఆయన నెలకి 1000 రూపాయల జీతం సంపాదిస్తూ ఆ పిల్లవాడిని చదివించటానికని గుంటూరులో పెడితే ఆ 1000 రూపాయలు ఆ పిల్లవాడికి పంపించేవారన్నమాట. ఇంకేం ఉండేది కాదు. పాప డిగ్రీ వచ్చింది, పాప ఇంటర్, బాబు ఇంటర్ అయినాడు, బాబుకి ఎంసెట్లో సీటు రాలేదు, పాప డిగ్రీలో ఉంది, ఆర్థికంగా కొంచెం కుటుంబం ఆ పద్ధతిలో ఉన్న సమయంలో అనుకోకుండా బందరు వాళ్ళు బస్సు వేశారండి స్వామి దగ్గరికి. బస్సు వేసినప్పుడు యజ్ఞనారాయణ శాస్త్రి గారు ఇంటికి వచ్చి దవదవా బందరు వాళ్ళు బస్సు వేశారు సాయికృష్ణ, బాబుకు పేరు కూడా స్వామే పెట్టారండి, బాబుకి అక్షరాభ్యాసం స్వామే చేశారండి. మా కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు మాతో పాటు మా నాన్నగారు కూడా వచ్చారు. నేను ఇన్నా వెళ్ళాం, మా నాన్నగారు కూడా వచ్చారు. వచ్చేటపై మా నాన్నగారి కొత్త అంటే ఆంజనేయ స్వామి భక్తి గుడి ఆ పద్ధతుల్లో వెనక సాంప్రదాయంలో ఉండేవారు. సరే ఈయన్ని మా నాన్నగారిని ఇద్దరిని ఇంటర్వ్యూకి పిలిచి మా నాన్నగారికి అన్ని చెప్పారు. ఆయన ఎలా ఉన్నది ఎట్లా ఉండేది చెప్పి ఆయన చాలా ఆశ్చర్యపోయారన్నమాట. తన గురించి చెప్పాక మాట్లాడాక ఈయనతో కూడా మాట్లాడితే ఇట్లా మా కుటుంబం కూడా వచ్చారు స్వామి అంటే తర్వాత పిలుస్తా నేను అని చెప్పారండి స్వామి. తర్వాత మా నాన్నగారు ఈయన బయటకు వచ్చేసాక స్వామి వెంటనే 4వ రోజున బాబుని కడుపుతూ ఉన్నాను నేను ఇప్పుడు 7వ నెల అండి. స్వామి నా దగ్గరకు వచ్చి చేయి ఊపారు, పిలిచారండి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారండి. స్వామి పిలిచేటప్పటికీ సరే నేను ఆడవాళ్ళ వైపు నుంచి ఆయన మగవాళ్ళ వైపు స్వామి ముందే చెప్పారుగా రెండో మాట ఇంకో తూరి పిలుస్తాను అని. సరే లోపలికి వెళ్ళామండి. లోపల ఆ మెట్ల గదిలో చాలా చిన్నది దారి, మామూలుగా ఇప్పుడు ఒక గదిలో ఇంటర్వ్యూ ఇస్తారు ముందర గదిలో, మెట్ల గదిలోంచి మెట్లు లోపలికి వెళ్ళి ఆ చిన్న గదిలోకి తీసుకెళ్లారండి. తీసుకెళ్లి స్వామి చెప్పారు ఈయన నేను ఉన్నాం, పాపని ఎత్తుకున్నారండి. నేను పాపని ఎత్తుకుంటే తనకి 3వ 7 అనుకుంటా, పాపకి బాబుని కడుపుతో ఉన్న 7వ నెల. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు అమ్మాయికి ఆరోగ్యం తక్కువ, చాలు సంతానం ఇంకా వద్దు నీకు, పిల్లవాడు పుడతాడు సాయికృష్ణ అని పెట్టండి, అమ్మాయిని నువ్వు ఎత్తుకో అని చెప్పి పాపని ఎత్తుకోమని చెప్పి పాపకి అక్షరాభ్యాసం చేసి చదువు బాగా వస్తుందని స్వామి చెప్పారండి. తర్వాత బాబు పుట్టాక సాయికృష్ణ అని స్వామి చెప్పారు పేరు కాబట్టి సాయికృష్ణ అని పెట్టామండి. తర్వాత బాబుని తీసుకెళ్ళాక స్వామి మీనాక్షమ్మ గారని స్వామి దగ్గర ఉండేవారు, ఆవిడ దగ్గరికి వెడితేను అమ్మా స్వామి సాయి గీతకి యాపిల్ పండు పెట్టడానికి వస్తారు, ఆ సమయంలో మీరు ఆ దారిలో కూర్చుంటే స్వామి వచ్చి మీ బాబుకి అక్షరాభ్యాసం చేస్తారని చెప్పారు. సరే వెళ్ళి అక్కడ కూర్చుంటాను, స్వామి వచ్చారు, వచ్చి పలక తీసుకుని నీ పేరేంటి అని అడిగి తనకి అక్షరాభ్యాసం స్వామి అనుగ్రహం వల్లనే జరిగిందండి. తర్వాత కూడా బందరు వాళ్లతో వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను బాబుకి అంటే కొంచెం కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం నాకు కూడా మానసికంగా కొంచెం బాధగా ఉన్న సమయంలో నాన్న నువ్వు సాయి స్వామి దగ్గరికి వెళ్ళి బీఎస్సీనా ఇంజనీరింగా ఏదో ఒకటి తేల్చుకురా స్వామి దగ్గరికి వెళ్ళి. అంటే అప్పట్లో మా మామగారు తన్ని బీఎస్సీలో చేర్పించేశారు, ఎంసెట్ సీటు రాలేదని చెప్పేసేసి, అదో ఇదో తేల్చుకురా అనేటప్పటికి తనకి మనసులో బాగా అది పడిపోయిందండి. సరిగ్గా బాబుకి రెండే షర్ట్లున్నాయండి అప్పుడు, గళ్ల షర్ట్లు నీలందోటి ఎరుపోటు ఉండేది, ఆ రెండు వేసుకుని ఉండేవాడు. ఇంకా వేరే షర్ట్లు లేవన్నమాట, ఇంకా తడిసి ముద్దైనా ఆ షర్ట్తోనే కూర్చుని చదువుకుంటూ కూర్చునేవాడు అనమాట. ఆ సమయంలో నువ్వు స్వామి దగ్గర తేల్చుకురారా బా, స్వామి దగ్గర ఇంజనీరింగ్గా బీఎస్సీనా అని గట్టిగా తేల్చుకురారా అని చెప్పాను. చెప్పేటప్పటికి ఇంకా వాడికి అమ్మ చెప్పింది అని బాగా మనసులో పడిపోయింది. ఈ పాట ఇప్పుడు వెళ్లారండి, 3:30, 4:30 సాయంత్రం వెళ్లారు. వెళ్ళంగానే లెటర్ ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి స్వామి 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి స్వామి వంగి ఆ లెటర్ తీసుకున్నారండి. మన్నాడు మళ్ళీ మన ప్రార్థనా మందిరంలో అందరినీ 40 మందిని ఇంటర్వ్యూకి పిలిచారండి. మా అబ్బాయి మాత్రం స్వామికి చాలా దగ్గరగా కూర్చున్నాడు, ఫస్ట్ లైన్లో ఫస్ట్ కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఇంకా మనసులో స్వామిని ఇంకా అడగాలనే కోరికతో ఉన్నాడు. సరిగ్గా స్వామిని ఓ పక్క, స్వామి ఇంజనీరింగ్గా బీఎస్సీనా అని అంటూనే ఉన్నాడండి, వదిలిపెట్టలేదండి. అప్పుడు చేపట్టు అన్నారండి స్వామి. తను చేపట్టాడండి. చేపట్టంగానే విభూది సృష్టించి సాయికృష్ణ చేతిలో విభూది వేశారండి. ఆ విభూది పట్టుకుని బాబు చేయి పట్టుకుని ఈ 40 మందికి పిల్లవాడి చేత్తో పట్టుకుని విభూది ఇచ్చారండి, స్వామే ఇప్పించారు. ఇప్పించాక మళ్లీ వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాక మళ్ళీ స్వామిని బదలటల్లా, స్వామి బీఎస్సీ ఇంజనీరింగ్ గాను బదలటం లేదండి, అదే పడిపోయింది వాడికి మనసులో. చేపట్టు అన్నారండి. అంటే పక్కన ఎవరో పడుతుంటే నువ్వొద్దు నువ్వు కాదు అని చెప్పి తన్నే పెట్టమన్నారండి, మా బాబానే పెట్టమన్నారు. చేపట్టంగానే వేడిగా లడ్డు పొడి గడ్డ అంతా చేతిలో పడుతుందండి, చేతిలో తెల్లబోతున్నట్ట. అప్పుడు మళ్ళీ వెంటనే తను చేపట్టుకుని ఈ పిల్లాడి వెంట పెట్టుకెళ్ళి అందరికీ లడ్డూ ఇప్పించారట. తర్వాత పక్కన వాళ్ళ నట్ట కొంచెం అట్టే పెట్టుకో ఇంటికి తీసుకెడదు కాను అన్నట్ట. సరే అట్టే పెట్టుకున్నా స్వామి వాళ్ళందరితో కూడా అన్ని మాట్లాడాక మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను ఆశీర్వదించండి, నన్ను బీఎస్సీనా ఇంజనీరింగ్గా స్వామి అనేవాళ్ళు అడిగాడంటే, టైం వేస్ట్ చేయక అని చెప్పేసి గట్టిగా కసిరేస్తండి. కసిరేటప్పటికీ సరే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, మీ సాయికృష్ణ చాలా అదృష్టవంతుడండి, స్వామి ఇలా ప్రసాదం అది ఇచ్చారని మాకు ముందొచ్చిన మన విశ్వనాథం గారి భార్య సుబ్బలక్ష్మి గారు చెప్పారు, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడండి అని ఆవిడే చెప్పారండి ఇంటికి వచ్చి, అక్కడ ఆ మందిరంలో గుమ్మల్లో కూర్చున్నప్పుడు చెప్పారు. సరే ఇంటికి వచ్చేసాడండి. ఇంటికి వచ్చేసాక ఇంకా సహజంగా తను టైం వేస్ట్ చేసే పిల్లాడు కాదు. ఆ సమయంలో ఆ పిల్లవాడికి ఏనాళసని ప్రవేశించిందండి. అందుకని చెప్పి స్వామి ఆ శని అనేటటువంటి ఆ గ్రహాన్ని టైం వేస్ట్ చెయ్యొద్దు అని గట్టిగా కసిరారు అనేటటువంటి ఉద్దేశం మాకు తెలిసిందండి. ఎందుకంటే సహజంగా అలాంటి పిల్లవాడు కాదు కాబట్టి. తర్వాత మా బాబది స్వామి అన్న ముక్క అది ఓ పేప దీని మీద రాసుకుని బోర్డు పెట్టు దగ్గర పెట్టుకున్నాడండి. తర్వాత కూడా స్వామి అనుగ్రహంతో తనకి 1000 లోపు సీట్ వస్తుందని అందరూ అన్నారు ఇంజనీరింగ్ సెకండ్ టైం, కానీ 1000 లోపు రాలేదండి, రాలేదు. 2400 సీట్ వచ్చిందండి. సీట్ వచ్చేటప్పటికి సరే ఇంకా తెలిసిన వాళ్ళు మా చుట్టాలందరూ అన్నారు, పిల్లవాడిని మాత్రం ఇంజనీరింగ్ చదివించమ్మా, మీకేదన్నా అవసరమైతే మేము సహాయం చేస్తాము, డబ్బు లేదని మాత్రం నువ్వు మాత్రం చదువు మానిపించద్దన్నారండి. ఆ రకంగా ఆ 4 ఏళ్ళు వాళ్లే మాకు సహాయం చేశారు. అంటే 4,000-3,500 ఫీజు అండి, 900 బస్సుకి అయ్యేది, 4,400 సంవత్సరానికి చొప్పున 16,000 పైన ఈ 500 ఈ డబ్బు వాళ్లే ఇచ్చారండి. పిల్లవాడు ఇంజనీరింగ్ విజయవాడ కేఎల్యూలోనే పూర్తి చేశాడు. స్వామి అనుగ్రహంతో బాబు గనక వేరే ఊళ్ళో చేరేటట్టయితే ఆ అమౌంట్ పెట్టుకునేటటువంటి శక్తి మాకు లేదు. ఇంట్లో భోజనం చేసి బాక్స్లో పెట్టుకు వెళ్ళటం మూలాన మనం కొంత మటుకు స్వామి అనుగ్రహంలో ఈ రకంగా జరిగింది అనుకున్నామండి.
2: ఇంతవరకు మీరు స్వామివారి భక్తులు, విజయవాడ వాస్తవ్యులు, బాలవికాస్ గురువు అయిన శ్రీమతి సిస్ట్లా భారతి గారితో ఇంటర్వ్యూ మొదటి భాగాన్ని విన్నారు. ఈ పరిచయ కార్యక్రమంలో రెండవ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1-2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 2 ఆగస్టు ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 2వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ పునః ప్రేమపూర్వక స్వాగతం. ఇప్పుడు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు ప్రసంగిస్తారు.
1: ఓం శ్రీ సాయిరాం. సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి స్వామి యొక్క ప్రేమను గత 9 సంవత్సరాలుగా పంచుతున్నటువంటి సాయి మీడియా సెంటర్ టీమ్ కి అభినందనలు. ఈరోజు ప్రస్తుతం ఈ సత్యసాయి మీడియా సెంటర్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తూ స్వామి యొక్క ప్రేమను, స్వామి యొక్క ఉపదేశాలను, ఆదేశాలని, స్వామిని అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించే భక్తుల ఇళ్లలో స్వామి యొక్క వాణిని వినిపించడానికి తమ వంతు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు తెలుగు స్ట్రీమ్ ఈ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంగా మనం స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనే ఒక టాపిక్ మీద అంత ప్రేమమయంగా మన జీవితాన్ని మలుచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఒక టాపిక్ ని, టాపిక్ గురించి పైన నన్ను మాట్లాడమన్నారు. ఎప్పుడు స్వామి యొక్క ఉపన్యాసాలు మనం విన్నా స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనే ఒక మాటను వారు ఎంత ఆతృతతో ధ్వనిని పెంచి చాలా గట్టిగా చెప్తూ ఉండేవారు. అంటే వారికి మనమందరూ కూడా మన జీవితాలను ప్రేమమయంగా చేసుకోవాలనేటువంటి ఒక తపన వారు ఎప్పుడు ఆ మాట పలికినా మనకి అస్ఫురించేది. ఏ విధంగా మనం ప్రేమతో మనం దాన్ని మొదలు పెట్టుకోగలము ఒక దినచర్యని, ఫిల్ ద డే విత్ లవ్ ఆ దినాన్ని ఏ విధంగా మనం ప్రేమతో నింపుకోగలము, స్పెండ్ ద డే విత్ లవ్ ఆ దినమంతా ప్రేమతో ఏ విధంగా మనం అందరినీ ప్రేమను పంచుతూ ఏ విధంగా మనం ఆ దినాన్ని మనం కొనసాగించగలము, ఎండ్ ద డే విత్ లవ్ ఆ రోజంతా అయిన తర్వాత మనం నిద్రించే ముందు కూడా మనం ఏ విధంగా మనం ప్రేమతో ఆ రోజును మనం ముగించగలుగుతాము అనేటువంటిది స్వామి యొక్క మాటల్లోనే అనేక సార్లు మనం విన్నాము. దీనికి ఒకే ఒక మార్గం అనేది నా మనసులో ఉన్నటువంటి మాట. ఏతావాత ఏంటంటే దీనికి మనం ప్రతి అనునిత్యము ప్రేమతో మెలగాలనేటువంటి ఒక స్వామి యొక్క సూచన, స్వామి యొక్క ఆదేశము, స్వామి యొక్క ప్రబోధన మనం మనసులో పెట్టుకుంటే ఈ యొక్క స్వామి చెప్పినటువంటి ఈ పదాలకి, ఈ వాక్యాలకి నిజంగా మనము ఒక కార్యరూపాన్ని ఇచ్చిన వారం అవుతాము. మనసులో ప్రేమ ఉంటే, మదిలో ప్రేమ ఉంటే, హృదయం నిండా ప్రేమ నింపుకున్నప్పుడు మనం ఆ రోజుని ప్రేమతోనే మనం మొదలు పెట్టగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే నింపగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే గడపగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే మనం ముగించగలుగుతాం. దానికి ముఖ్యంగా మనం వేరే యొక్క ఎటువంటి మార్గాలు, అన్య మార్గాలు దీనికి లేవు. కేవలం మనం మన హృదయంలో ప్రేమను నింపుకున్నప్పుడే ఆ పని చేయగలుగుతాం. ఇది ఎక్కడి నుంచో ప్రేమను తెచ్చి ఆ కొంత టయానికి ఆ చెప్పిన కలిసిన వారికి పంచడానికి కాదు. మనం మన హృదయాల్లో ఎప్పుడైతే ప్రేమను నింపుకుంటామో అప్పుడే ఆ రోజంతా కూడా ప్రేమమయంగా తయారవుతుంది. మరి ఆ హృదయంలో ప్రేమను ఎలా నింపుకోగలుగుతామంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఒకసారి మనం ఆలోచిస్తే మనం ఎవరిని అత్యంతంగా ప్రేమిస్తాం? మన అమ్మను, మన తల్లిని, మన తండ్రిని, మన సోదరుని, మన సోదరిని, మన కుటుంబ సభ్యుల్ని మనం చాలాగా ప్రేమిస్తాం, అత్యంతంగా ప్రేమిస్తుంటాం. మామూలుగా సత్యసాయి భక్తులందరూ కూడా స్వామిని అమితంగా ప్రేమిస్తారు, వాళ్ల ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. మనకు తెలియకుండానే మన సొంత వాళ్లకంటే ఎక్కువగా స్వామిని ప్రేమిస్తున్నామనేటువంటిది మనకు అప్పుడప్పుడు మనకి గోచరం అవుతుంటుంది. మరి అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించే ఆ స్వామి వారేం చెప్పారు ఆ మాటలంటే, అందరిలోనూ నేనే ఉన్నాను, ఎవరిని ప్రేమించినా నన్ను ప్రేమించినట్లే అని కూడా స్వామి మనకు ఎన్నో ఉపన్యాసాలు గాని ఎన్నోసార్లు మాట్లాడుతూ మనందరికీ చెప్పించారు. మన హృదయాల్లో ప్రేమను నింపుకునేకి అదొకటే మార్గం ఏమిటంటే, అందరిలోనూ స్వామిని మనం చూడగలిగినప్పుడు, ఏ స్వామినైతే మనం హృదయపూర్వకంగా ప్రాణప్రదంగా ప్రేమిస్తామో ఆ స్వామి అందరిలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎటువంటి ద్వేషించడానికి అవకాశం ఉండదు. ఆ స్వామి అందరిలో కనపడుతున్నప్పుడు, ఆ స్వామి అందరిలో ఉన్నాడని మనకు నమ్మకం మనలో ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా తూలనాడము, ఎవరిని కూడా ద్వేషించడం చేయలేము. అందరిలోనూ స్వామినే చూస్తే ఆ స్వామికి అందించే ప్రేమని మనం అందరికీ కూడా అందించగలుగుతాం. అలా ఆలోచించినప్పుడే మన హృదయంలో కూడా ఆ ప్రేమ నిండుతుంది. ఆ హృదయం ఒకసారి ప్రేమతో నిండితే ప్రపంచమంతా కూడా ప్రేమమయంగానే ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం ప్రేమమయంగానే ప్రేమతోనే గడపగలుగుతాం. దానికి కావలసిన ఒకటే ఒకటి మనం చేయగలిసింది, ప్రేమను మనం మదిలో నింపుకున్నప్పుడు, మన హృదయంలో నింపుకున్నప్పుడు స్వామి ఎప్పుడు అదే చెప్పేవారు. ఏ ఉపన్యాసమైనా వారు చివరిలో అందరూ ప్రేమతో ఉండండి, అందరినీ ప్రేమించండి, ఒకరికొకరు ప్రేమను పంచుకోండి, మీ హృదయాలను ప్రేమతో నింపుకోండి బంగారు అని ఎంత చెప్పేవారు. ఒకసారి ఆ ప్రేమ హృదయంలో నిండిపోయినప్పుడు ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనేది వేరుగా మనం చెప్పనక్కర్లేదు. ఒకసారి స్వామి యొక్క ఆదేశాల ప్రకారం, స్వామి యొక్క ప్రబోధల ప్రకారం మనం వాటిని అనుసరించి మనం ఏ స్వామిని అయితే ప్రేమిస్తామో ఆ స్వామిని అందరిలో చూస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో కూడా ఆ ప్రేమ నిండుతుంది. ఆ హృదయం ఏ గుండెలో అయితే ఆ ప్రేమను నింపుకున్నామో అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఎలాంటి ఒక ఆలోచనలు కానీ అక్కడ ఆస్కారం ఉండదు. కేవలం అందరినీ కూడా ప్రేమతోనే చూడగలుగుతాం. ప్రతి చేసే పనిలో మనం ప్రేమనే అనుభవిస్తాం, ప్రతి చేసే పనిలో ప్రేమనే పంచగలుగుతాం, ప్రతి వారిని ప్రేమతో పలకరించగలుగుతాం, ప్రతి వారిని ప్రేమతో చూడగలుగుతాం. ఎందుకంటే మనం ఆరాధించే స్వామి అందరిలో ఉన్నాడనే ఒక ఆ నమ్మకాన్ని మనం కలిగినప్పుడు, నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడు, వారు ఉన్నారు, ప్రతి జీవిలోనూ వారే ఉన్నారు, బట్ మనకు అనుభవానికి రావాలి, మనం దాన్ని నమ్మాలి, మనం దాన్ని చూడగలగాలి. ఆ రోజే మన హృదయంలో మనకు ఎంతటి ప్రేమైనా మనకు నింపుకోగలుగుతాం. ఎందుకంటే మనం చూసాం స్వామి వారు ఉన్నప్పుడు కూడా ఎంతమంది వేల లక్షల కోట్లాది మందికి వారు తమ ప్రేమను పంచగలిగినారు. అంటే ప్రేమకు అపరిమితం, అది ఎంత, అది భగవత్ స్వరూపం. ప్రేమ అంటే భగవంతుడే, స్వామి ఎన్నో ఉపన్యాసంలో చెప్పారు. ఆ ప్రేమకు పరిమితులు లేవు, భగవంతుడు ప్రేమస్వరూపుడు. స్వామి కూడా మన అందరినీ కూడా ప్రేమస్వరూపులారా అనేవారు. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉంది, మనం దాన్ని జాగృతం చేసుకోగలిగితే ఆ ప్రేమను పంచగలుగుతాం. ఆ ప్రేమను పంచినప్పుడే స్వామిని ఆ విధంగా మనం పూజించగలుగుతాం, ఆరాధించగలుగుతాం. స్వామిని ఆరాధించే ఒకే ఒక మార్గము అందరినీ ప్రేమించడం, అందరినీ సేవించడం. స్వామి అన్నారు కదా, లవ్ ఆల్ సర్వ్ ఆల్. అది చేసినప్పుడే, అదే మనకు సత్యసాయి భక్తులకు అదే పూజా కార్యక్రమం, అదే మనకు వ్రతము, అదే మనకు యజ్ఞము. కాబట్టి అలాంటి ఆ స్వామిని నేర్పినటువంటి ఆ బాటలో మనం నడిపినప్పుడు మన హృదయం ప్రేమతో పరిపక్వమవుతుంది. పరిపక్వతతో కూడినటువంటి ఆ హృదయము ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని అసహించుకోలేదు, ఎవరిని దూరం పెట్టుకోలేదు, అందరూ తనవారిగా భావించే ఒక హృదయం మనలో ఏర్పడినప్పుడు మన జీవితం ప్రేమమయంగా తయారవుతుంది. మన చుట్టూ మనం ప్రేమనే చూస్తాం. ప్రేమ అనేటువంటిది స్వామికి ఎంత ప్రీతి పాత్రమో ఆ విధంగా మనం కూడా తయారైపోతాం. స్వామి అడుగుజాడలో నడిచినప్పుడే ఆ విధంగా మనం కూడా ప్రేమను పంచగలుగుతాం, ప్రేమను మనం ఆస్వాదించగలుగుతాం, ప్రేమను పొందగలుగుతాం. ఇది కేవలం ఇవ్వడమే కాదు, మనం పొందగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంగా మనం స్వామి యొక్క ఆ ప్రబోధనలను మనం నెమరు వేసుకోవడం, వారు చెప్పినటువంటి ఆ టీచింగ్స్ లో నుంచి ముఖ్యంగా ఏ ఉపన్యాసం విన్నా వారు ప్రేమను ప్రేమ గురించి మాట్లాడకుండా ఏ ఉపన్యాసాన్ని కూడా వారు ముగించలేదు. కాబట్టి ఆ పంథాలోనే ఆ మార్గంలోనే మనం అందరూ నడుద్దాం, ప్రేమను నింపుకుందాం, ప్రేమను పంచుదాం, ప్రేమను పొందుదాం. సాయిరాం.
0: ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారి ప్రసంగం విన్నారు. ఓంకార సుప్రభాత ధ్యాన నామ సంకీర్తనలతో వ్యక్తిగతంగానూ కుటుంబ పరంగానూ ఒక ప్రేమపూరితమైన ప్రశాంత వాతావరణంలో రోజుని ఆరంభించిన సాధకునికి రోజులో మిగతా సమయాన్ని కూడా అదే రీతిలో ప్రేమమయం చేసుకోవాలనే భావన కలుగుతుంది. గడప దాటి బయటపడే సాధకుడు ఎన్నో వైవిధ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. లౌకికంగా భిన్న స్వభావాల వ్యక్తులతో, సంఘటనలతో, సన్నివేశాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి క్లిష్టమైన సందర్భాల్లో కూడా బాహ్య ప్రభావం వల్ల తన ఆంతరంగిక స్వభావం చెదిరిపోకుండా రోజంతా ప్రేమభరితంగా గడపాలి అంటే, ప్రేమ సుగంధాన్ని వెదజల్లాలి అంటే అందుకు ఎన్నో సాధనా మార్గాలున్నాయి. సత్యసాయి సాహిత్య స్వాధ్యాయం, సమయం పట్ల సంయమనం, మృదు మధుర భాషణం, కర్మనే ఉపాసనగా మలుచుకోవటం, సేవనే భాగ్యంగా తలుచుకోవటం, అందరినీ కలుపుకోవటం, ఇవన్నీ నామస్మరణతో చెయ్యటం. ఇది ఒక్కరోజులోనే అలవడకపోవచ్చును, కాని సాధన చేస్తే సాధ్యం కానిదేముంది? ఇదే ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ కి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నిర్దేశించిన సాధనాక్రమం. ఈ క్రమాన్ని సక్రమంగా అనుసరిస్తూ ఈ విభాగంలో ఒక్కొక్క అంశంపై వివిధ కార్యక్రమాలను విందాం.
2: ఆధ్యాత్మిక సాధనలో మరో మూడు ముఖ్యమైన అంశాలు శ్రవణం, మననం, నిధిధ్యాసనం. సాహిత్యంలోనే హితముంది. స్వామి సాహిత్యం దివ్య బోధల కల్పవృక్షం. స్వామి సాహిత్య వాహినిలో మునిగి తేలుతూనే వారి మృదుస్వరంలో వినే సౌభాగ్యం కూడా మన సొంతం. మనను మనం దిద్దుకుని స్వామి చూపిన మార్గంలో నడవడానికి ప్రతినిత్యం స్వామి బోధలు వినడం, చదువుకోవడం అత్యావశ్యకం. అదే స్వాధ్యాయం. స్వాధ్యాయం గురించి స్వామివారి దివ్యోపన్యాస ఆంగ్ల అనువాదకులుగా సుప్రసిద్ధులైన శ్రీ కామరాజ్ అనిల్ కుమార్ గారి ప్రసంగం సాహిత్యం సాలోక్యం ఇప్పుడు మీకోసం.
3: భగవాన్ బాబావారి దివ్య పాద పద్మములకు ప్రణామములు. ఈనాడు శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం వారు జరుపుకునే వార్షికోత్సవ సందర్భంగా అందులో ఉన్న వారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కేవలం తెలుగు భాషలోనే కాక భారతదేశంలో ఉన్నటువంటి ఇతర భాషలలో కూడా ప్రసారాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనసారా ఈ మీడియా సెంటర్ వారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు వచ్చినటువంటి సమాచారం దేశ విదేశాల నుండి రేడియో ప్రసంగాల ద్వారా, మీడియా సెంటర్ ప్రసారాల ద్వారా వారు స్వామి సన్నిధిని అనుభవిస్తున్నట్టుగా వారు నాకు చెప్తున్నారు. అనేకమైన విషయములు అందుతున్నాయని చెప్తున్నారు. నిజంగా ఇంతకన్నా మించినటువంటి జ్ఞాన యజ్ఞము మరొకటి ఉండదు అని నేను భావిస్తున్నాను. మరొకసారి అందరినీ కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి సాహిత్యం పైన కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. స్వామి మాటల్లోనే తెలియజేస్తే బాగుంటుంది. ఇతరుల యొక్క మాటలు గాని, సుప్రసిద్ధుల యొక్క మాటలు గాని అవి అటుంచగా సాయి వాక్కులలోనే తెలుసుకుంటే వాటికి ప్రామాణికత ఉంటుంది అని నేను భావిస్తున్నాను. వారి మాటల గురించి వారే ఏమన్నారో మీకు తెలియజేస్తాను. గ్రంథములన్నీయు గాలించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాకు. ఎన్ని గ్రంథాలు చూడండి, అంతా కూడా బాబాగారి మాటలు కనపడతాయి. సత్యసాయి సాహిత్యంతో పరిచయం ఉన్న వారికి ఏ గ్రంథం చదివినా ఎక్కడ ఏ ప్రసంగం విన్నప్పటికీ కూడా సత్యసాయి సత్యవాక్కు మనకు తప్పకుండా తెలుస్తూనే ఉంటుంది, చెవుల్లో రింగుమంటూనే ఉంటుంది, హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వేదములన్నీ వెతకి చూచినగాని సత్యసాయి పలుకు సత్యవాక్కు. ఆ వేదాల యొక్క సారము స్వామి యొక్క వాక్కులలో ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గాని, కామాధారం గాని, రేమిళ సూర్యప్రకాశ్ శాస్త్రి గాని, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు గాని, ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు గాని, వీరంతా ఆనాడు ప్రశాంతిలయం సందర్శించి స్వామి సన్నిధిలో ఉపన్యసించి వారి అన్నమాట మీకు తెలియజేస్తున్నాను. సాయి సందేశం అంతా కూడా వేదాల సారము అని వారు చెప్పడం జరిగింది. శాస్త్రములన్నీ చదివి చూచినగాని సత్య సాయి పలుకు సత్యవాక్కు. అవంతా శాస్త్ర ప్రమాణంగా ఉంటుంది, శాస్త్రములకు విరుద్ధంగా ఉండదు. పైగా ఆ శాస్త్రములో ఉండే విషయములను స్పష్టంగా స్వామి విశదీకరించడం మనకి అనుభవమే. ఈ అర్థం కాని విషయాలన్నీ కూడా అలవోకగా స్వామి తెలియజేయడం శాస్త్రమునకే గౌరవము అని నాకు అనిపిస్తుంది. గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్యసాయి పలుకు సత్యవాక్కు. గాయత్రి మంత్రం గురించి ఎన్నో ప్రసంగాలు విన్నాం. స్వామి కూడా మా కళాశాల విద్యార్థులందరూ కూడా సామూహిక ఉపనయనం జరిపినప్పుడు వారు గాయత్రి మంత్రం గురించి చెప్పిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో, అది బెంగళూరులో బృందావనంలో సామూహిక ఉపనయనాల సందర్భంలో వారు గావించిన దివ్య ఉపన్యాసం. మరొకసారి గాయత్రి గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ. ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రములు ప్రతి మతమునికి ఉన్నది. బైబుల్ క్రైస్తవులకు ఉన్నది, అలాగే ఖురాన్ మహమ్మదీయులకు ఉన్నది, ధమ్మ పద ఉన్నది మనకి. అన్ని మతములకు శాస్త్రములు ఉన్నవి. కానీ స్వామి ఒక్కొక్క మతము గురించి చెప్తూ ఉంటే వారి మతముల యొక్క ప్రామాణికత తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, ఫ్రాన్స్ నుంచి ఒక బిషప్ గారు స్వామి దర్శనానికి వచ్చారు. వారి జన్మదినోత్సవ సందర్భం అవడం వల్ల స్వామి వారికి ఆంతరంగిక సంభాషణ ఇంటర్వ్యూ అనుగ్రహించారు. వారితో పాటు బ్రెజిల్ రాణి, ఆమె కుమార్తె కూడా రావడం జరిగింది. స్వామి నన్ను కూడా పిలవడం జరిగింది. నా అదృష్టం, స్వామి బైబుల్ గురించి చెప్తూ ఉంటే ఆ బిషప్ గారు అవాక్కయ్యాడు. నేను క్రిస్టియన్ కాలేజ్లో 30 సంవత్సరాలు పనిచేశాను, 4 సంవత్సరాలు చదువుకున్నాను, ఎంతో మంది పెద్దల ప్రసంగాలు విన్నాను, క్రైస్తవ మఠాధిపతుల ప్రసంగాలు. కానీ మన స్వామి క్రైస్తవ శాస్త్రమును, క్రైస్తవ ధర్మమును ఎంత ముచ్చటగా చెప్పారో వారెవరికీ తెలియదు. ఆ బిషప్ గారు అన్నాడు, ఓ స్వామి, ఐ నెవర్ హర్డ్ బిఫోర్. నేను ఎప్పుడూ వినలేదు స్వామి. ఓ వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఇట్ ఈస్, ఎంత గొప్పగా చెప్పారు స్వామి అంటూ నేను చెల్లార విన్నాను. అలాగే బుద్ధ పౌర్ణమి నాడు ధమ్మపదాన్ని గురించి, బుద్ధుని గురించి స్వామి తెలియజేస్తుంటే ఆ బౌద్ధ భిక్షువులంతా కూడా అవాక్కైపోయారు, శిలా ప్రతిమల్లాగా నిలిచిపోయారంటే బుద్ధుడి గురించి అట్లా చెప్పిన వారు ఎవరూ లేరు. అందువల్లే ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ. ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా బాగా చూడండి. సత్య సాయి పలుకు సత్యవాక్కు. వారిదే సత్యవాక్కు, అంతకు మించి మరొకటి ఉండదు. సరే, మరొకటి ఉన్నది. మన అందరు కూడా మన ఇళ్లలో అందరికి ఆచారమే. లలిత స్తోత్రాలు కానివ్వండి, విష్ణు సహస్రనామాలు కానివ్వండి, సుందరకాండ కానివ్వండి, వాళ్ళ మత గ్రంథాలు కానివ్వండి, అంతా చదువుతూనే ఉంటారు, పారాయణం ఇళ్లలో చేస్తూనే ఉంటారు. కానీ ఈ స్తోత్రాల వెనుకున్న మంత్రార్థము చూస్తే స్వామి చెప్పినటువంటి మాటలే అవన్నీ కూడా. మనం వింటున్నాం ఇవాళ, విష్ణు సహస్రనామాలు వినండి, లలితా సహస్రనామాలు వినండి, ఆ ప్రతి మంత్రార్థము కూడా దాని స్వామి ప్రత్యక్ష సాక్ష్యము, వారి వాక్కు ప్రత్యక్ష నిదర్శనముగా నిలుస్తాయని మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రములను శోధించి చూడగా. ఈ స్తోత్రాలన్నీ బాగా చూడండి, శోధించి, ఊరికే వల్లి వేయడం కాదు, అర్థాన్ని తెలుసుకుంటూ రీసెర్చ్ చేసి సత్య సాయి పలుకు సత్యవాక్కు, వారిదే సత్యవాక్కు అని తెలుస్తుంది. అందువల్ల స్వామి తన మాటల గురించి చెప్పినటువంటి విషయాలు నీ ముందు ఉంచితే ఆ ప్రామాణికత మనం ఎంతవరకు అర్థం చేసుకోగలిగాము, ఎంతవరకు ఆకలింపు చేసుకున్నాము అనే విషయం తెలుస్తుంది అన్న భావంతో ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఎవడు భగవంతుడు అంటే ఎవరు, భగవత్ తత్వాన్ని ఎలా వివరించాలి అనే విషయాన్ని చాలా చోట్ల మనం విని ఉన్నాం. బహుశా నా వయసు వాళ్ళంతా ఎంతో మంది పౌరాణికుల్ని విని ఉండవచ్చు, అనేకమైన గ్రంథములు కూడా చదివి ఉండవచ్చు, విశేషానుభవమును కూడా కలిగి ఉండవచ్చు. మన స్వామి ఎలా చెప్పాడు చూడండి, క్రమము తప్పగమెంత ప్రతి దినంబును భానుడు ఉదయస్తమయములనందనేల. అబ్బా ఏం చెప్పావు స్వామి, ప్రతిరోజు కూడా సూర్యోదయము సూర్యాస్తమయం ఉంటున్నది, ప్రతిరోజు కరెక్ట్ గా సూర్యోదయం కరెక్ట్ గా సూర్యాస్తమయం ఎందువల్ల జరుగుతున్నది? మనమన్నా కాస బద్దకిస్తాం, మనకన్నా అప్పుడప్పుడు స్ట్రైకులు ఉంటాయి. సూర్యుడికి ఏం లేదే, వేళకి ఉదయిస్తున్నాడో అస్తమిస్తున్నాడు ఎందువల్ల? గగనమునకు కాంతి కైసేయుతరలు పగలు మాత్రము దాగు భంగియేల. రాత్రిపూట మెలమెల మెరిసిపోతాయి నక్షత్రాలు, మరి పగలు కనపడమే ఎక్కడ దాక్కున్నాయి, ఈ తెర ఏమన్నా వేశారా, ఎవరు దాచారు, ఎందువల్ల తెలుసుకో. క్షణమైన విశ్రాంతి గునక తాపవనుండు జీవకోటుల బ్రోవ వివనేల. సమస్త ప్రాణికోటి కూడా ఈ ప్రాణవాయువుని ఉచ్ఛ్వాసాన్ని ఉచ్ఛ్వాసములు గ్రహించి ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ప్రాణవాయువు పైన ఆధారపడి ఉన్నది. ఈ శ్వాసక్రియ ఉండటం వల్లే మనం బ్రతికున్నట్టు లెక్క. ఇన్ని జీవరాశులకు ఎక్కడి నుంచి వచ్చింది గాలి? సాయంకాలం పూట బయట చల్లని గాలి మనం ప్రెస్ వీస్తుంటే ఎంత అందంగా ఉంటుంది. ఎండాకాలం కాస్త సాయంకాలం చల్లబడ్డాక సముద్ర తీరంలో ఆ చల్లని గాలి మెల్లమెల్లగా నేను స్పృశిస్తే ఎంత అందంగా ఉంటుంది. ఎవడి వల్లయ్యా ఈ గాలి, ఎవరు నీకు ఫ్యాన్ తిప్పుతున్నాడు అది తెలుసుకో. అని శంభు కలకల ధ్వనుల నవ్వుచు నది సలిలమై ప్రవహించు చందమేల. ఆహా ఏమేశావు స్వామి, ఎంత బాగుంది చూడండి, కళ్ళకళ్ళ ధ్వనుల నవ్వుచు. గంగానది ఒడ్డు దగ్గర నిలబడండి, ఆ గంగానది ప్రవహిస్తున్నప్పుడు ఉంటుంది. కృష్ణానది చూడండి, గోదావరి నది చూడండి, సముద్ర తరంగాలు చూడండి. మనమేమో అబ్బా తరంగాలు ఏం బాగున్నాయా అంటాం, మన స్వామి అట్టంలా అన్ని శంభు కళ్ళకళ్ళ నవ్వుచు. అది వద్ద నవ్వులాగా ఉంది ఆయనకి, ఎందువల్ల వారి యొక్క సృష్టి ఇది, తన సృష్టి చూసి తాను నవ్వుతున్నాడు, ఆ సృష్టి సృష్టికర్తను చూసి అది నవ్వుతున్నది. ఒకరికొకరి యొక్క హాస్యము ఆ చిరునవ్వు. ప్రకృతిలోన ఎందు చూచిన భ్రమయేల. ఈ ప్రకృతిలో ఎక్కడికన్నా చూడండి భ్రమం పెట్టివాడికి, ఇది నాది నాది నేను నేను నాది, ఏమిటయ్యా భ్రమ, ఎందుకీ అహంకారం ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? భూమిని ధన కుల మతి జాతి భేదమేల. అబ్బో మనకున్న జాతులు మనకున్న మతాలు మనకున్న మతులు ఇన్ని తేడలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ వెరైటీ ఎక్కడదనుకుంటున్నావు? ఎవని ఆనతి ఇది ఇట్లు జరుగుచుండు, ఎవరయ్యా దీని కంట్రోలర్ ఎవరు, ఈ సృష్టిని ఇట్లా నడిపించేది ఎవరు? సూర్యుని గాని వాయుదేవుని గాని నదీ నదములు గాని వీటిని నడిపించేది ఎవరు, ఎక్కడి నుంచి వస్తోంది ఇది, ఎవని ఆనతి ఇట్లు జరుగుచుండు, ఎవరయ్యా ఎవరు దీనికి నడిపించేది అని అంటున్నారు. ఇక్కడ చమత్కారం, అతడ ఇతడని ఇతడ అతడని అతడ ఇతడని ఇతడు అతడని సర్వులకు అధిపతి అని కంచరయ్య. ఈ సృష్టిని నడిపించేటువంటి ఆ నియామకుడు యజమాని ఎవరున్నారో అతడే ఇతడు ఇతడే అతడు అని తన గురించి చెప్పినట్టు అయింది. ఆ ప్రకృతికి రమణీయతను వివరించినట్టు కూడా అయింది అని తమకి విన్నవిస్తున్నాను. ఎంత చెప్తారు సంక్రాంతి చూడండి, పల్లెటూరు వాతావరణం. దినకరుడు శాంతుడై తోచే, అంత వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. దినములింక కురచలయ్యే, త్వరగా చీకటి పడుతూ ఉంటుంది. చలిగాలి చురుకు హెచ్చే, చల్లగా గాలి వస్తుంటుంది సంక్రాంతి టైంలో. పొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోన, ఆ పొలాల్లో ఆ వెన్నెల చూడాలండి. నిజంగా మనం, నాకు ఆంధ్రదేశంలో గోదావరి జిల్లా లాగా పరిచయం నాకు. ఆ గోదావరి జిల్లా వెళ్తున్నప్పుడు అండి, గోదావరి బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు, ఆ వెన్నెలు ఉన్నప్పుడు, ఆ పొలాలు చూస్తున్నప్పుడు, దాన్ని ఆ మాటలు రావండి, వారే చెప్పాలి. కుప్పలం నూర్పు కాపులు గొంతులెత్తి, అంటే ఈ ధాన్యాలంతా కుప్పలు చేసి వాళ్ళు పాటలు పాడుతుంటారు పల్లెటూరు వాళ్ళు. గొంతులెత్తి పదములను పాడ తొడగిరి, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. మనలాగా ఒక మిషన్లో లాగా ఉండరు, ఈ ఫ్యాక్టరీలు మిషన్లు పట్టణాల్లో ఉండి పల్లెటూళ్ళలో కీర్తనలు పాడుతూ ఉంటారు. ఎంత చక్కగా పాడతారో చూడండి. పచ్చపూలు జనప చేలకు ముత్యాల సరులు చేర్చే, ముత్యాల దండ ఎంత అందంగా ఉంటుందో, ఈ జనప చేలు కూడా అంత ముత్యాల దండలాగా ఉంటాయట. మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, ఎవరు చెప్తారండి మిరపకాయలు ఎవరు, మిరపకాయలు ఆ కుంకుమ వేశారా అన్నట్టుంటుందిట. బంతి పువ్వుల మొగములు అల్లంత విప్పి, ఎందువల్ల సంక్రాంతిలో బంతి పువ్వులు బాగా పూస్తాయి, అవి అల్లంత విప్పి ఫుల్ గా ఉన్నప్పుడు, ఫుల్ బ్లాసమ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. మన గృహంబుల ధాన్య సంపద నిలిపి, సంక్రాంతి సమయంలో ఈ ధాన్యం అంతా తీసుకొస్తారు. పల్లెటూళ్ళు గాదెలు అంటారండి, ఎత్తుగా పెద్ద ఉంటాయి, ఆ గాదెల నిండా ధాన్యాన్ని నింపుతారు. మన గృహంబుల ధాన్య సంపద నిలిపి, అయితే స్వామి సరసురాలైన పుణ్య మాసంబు వచ్చే, సరసురాలైన పుణ్య మాసంబు వచ్చే, అది సరసం అంటే ఆ సరసురాలైన ఈ ప్రకృతిని అంతా కూడా సరసురాలుగా చెప్పి వచ్చేస్తుందయ్యా పుణ్యమాసంబు వచ్చే. ఈ పుణ్యమాసంలోనే జరిగేది పరగ నొప్పుచు సంక్రాంతి పండుగ వచ్చే. నాయనో స్వామి పద్యాన్ని నేనేం మార్చేది బాబోయ్, గుండెకు ఉపయోగపడుతుంది. చాలా మంది మీరు వీడియోలో చూసి ఉంటారు, ఎక్కడైతే నాకు చేత కాదో గజేంద్ర మోక్షం లాగా దండం పెట్టి స్వామి నన్ను వదిలిపెట్టుకుని ప్రార్థిస్తాను. ఎందువల్ల ఎంత ఇంగ్లీష్ గా మార్చినా ఆ అందం రాదు, ఆ చందం రాదు, ఆ హోయలు రాయు, ఆ సొబగులు రావు అని చేత చెప్పు చెప్పు చెప్పు అంటాడు పాపం. ఆయన దయతో చెప్తేనే వింటమే తప్ప, లేకపోతే మనం చేసేదాన్ని శిరచ్ఛేదం చేయాలంతే. దాన్ని సగం కూడా ఇచ్చే ఈ పుణ్యమాసంలోనే జరిగేది. పరగ నొప్పుచు సంక్రాంతి పండుగ వచ్చే. నాయనో స్వామి పద్యాన్ని నేనేం మార్చేది బాబోయ్,

కూడా న్యాయం చేయలేము. అంత గొప్ప భాష ఇది. ఇంకా చూడండి ఎంత బాగుందో భాగవతం. మనం పురాణం శ్రవణం చేస్తున్నాం, టీవీలో కూడా భాగవతం గురించి చెప్తున్నారు మహామహా పండితులు, వేదాంతులు ప్రసంగాలు విన్నాం. ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో గొప్ప వింటే భాగవతం వినాలి. ఇంకా స్వామి కృష్ణుడు గురించి చెప్తే తను తాను మర్చిపోతాడు, తను తానే మర్చిపోతాడు. ఆ కృష్ణుల్ని చెప్తున్న భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం చెప్పిన, ఆ కుచేలోపాఖ్యానం చెప్పిన మర్చిపోయి వెళ్తాడు తెలియదు. అంత గొప్పగా ఉంటుంది. ఎందువల్ల భాగవత కథానాయకుడే సాయి కృష్ణుడు గనక, తన చరిత్ర తాను చెప్తున్నాడు గనక అంత అందంగా ఉంది. ఈ పద్యం చూడండి ఎలా చెప్తున్నాడో, నేను ఏ పౌరాణికులు చెప్పగా వెళ్ళా. గోపాల నీవు దృగ్గోచరం భవకున్న, ఓ కృష్ణ నువ్వు కనపడకపోతే గోవులు గరికైన కొరక వంట. ఆవులున్నాయే మేత మేయవయ్యా, ఆ గరికలు మేతగా తీసుకో, ఎందువల్ల నీ దర్శనం కాలేదు. ఎంత బాగా చెప్పాడు, నీ దర్శనము లేక నీవు చెంతను లేక గోపబాలురు కూడు కూడుకుడు వరంట. గోపబాలురున్నారే స్వామి నీతో ఆడుకునేవాళ్ళు, వాడు భోంచేయరు, ఎందువల్ల నీ దర్శనం కాలేదు గనక. నీవు కనిపించక సేవలును లేక గోపికల్ నీరంబుకుడు వరంట. అబ్బా, ఆ గోపికలు ఉన్నారే మంచినీడు చుక్క కూడా తాగరు నీ దర్శనం లేకపోతే. నీ కథల్ వినకుండ నీ ముచ్చటలు లేక గోపకుల్ కంటన్ కొనకరంట. గోపకులు ఉన్నారు అక్కడంతా, వాళ్ళు నిద్రపట్టదు, వాళ్ళు ఎక్కడ కూడా ఎదురు చూస్తారు, నీ దర్శనం కాలేదు. కొనకరంట నిద్ర ఏముండవు వాళ్ళకి, ఎంత భక్తి ఉందో. ఆవులేమో మేత మేయవా, గోపబాలరేమో భోంచేయరా, ఇంక ఇతరులందరూ కూడా నిద్రపోరా, భోజనాలు చేయరా, ఏమిటి స్వామి? ఇక్కడ వినండి. నందనందన గోపిక అనన్య భక్తి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్న అనన్య భక్తి. అనన్య భక్తి అంటే ఏమిటి? నువ్వు తప్ప మరొకరు లేదయ్యా, నువ్వే మాకు ఆశ్రయం, అన్యము లేదు, అనన్యము, రెండవది లేవు, నీవే అన్న భావంతో ఉన్నదే. నందనందన గోపిక అనన్య భక్తి, గోపికలు ఉన్నటువంటి అనన్య భక్తి ఉందే. విశ్వవ్యాప్తంబు దీనికి సాటి గలదే, విశ్వవ్యాప్తంబు దీనికి సాటి గలదే. గోపికా భక్తిని మించింది ప్రపంచంలో లేదు, ఎంతో గొప్పది. ఇంతకన్నను వెరెద్ది ఎరుక పరతు, భక్తి గురించి ఎంతో అందంగా చెప్పారు. ఇది చెప్తున్న చమత్కారం చూడండి నిజంగా స్వామి, భలే చెప్పవయా అనుకుంటాను. ఇది పద్యం చెప్పి చెప్తా, ముందే నా వ్యాఖ్యానం చెప్తే చప్పగా ఉంటుంది, వారి పద్యం చెప్తాను. గుటగుట గుటగుట చనుబాలు కురులుచు పూతన బట్టి చంపు వింతను చూడనైతి. పూతన రాక్షస అక్కడికి వస్తుంది, తన యొక్క సనద్వయము ద్వారా కృష్ణ పరమాత్మ చంటి పిల్లాడి పాలు పట్టిస్తున్నట్టుగా ఆ బిడ్డను ఎత్తుకొని పాలు పట్టిస్తున్నది. ఈ కృష్ణుడు తక్కువ పాలు తాగాడు, పూతన చచ్చింది అక్కడ. అంటే ఆ విషయం ఆయన పైన పనిచేయలే స్వామి. గుట్ట గుట్ట తన్ను బాలు క్రోలుచు, నీ పాలు తాగుతుండగా పూతన బట్టి చంపు, పూతన చచ్చిపోయిందే, వింతను చూడనైతి. ఆ వింత నేను చూడలేదయ్యా, నేను చూడలేకపోయాను. ఎన్ని తాళ్లను కట్టినా పట్టని నీ బొజ్జను ముద్దాడనైతి. ఆ కృష్ణ పరమాత్మను రోటి కట్టేయాలని ప్రయత్నించింది యశోదమ్మ, ఆ తాడు తీసుకొచ్చి కట్టింది. ఆయన వల్ల కాల, అది కూడా చూడలేదయ్యా, నేను దాన్ని కూడా చూడలేదు. ప్రసవ వేదన పడుట నావంతు, ప్రసవ వేదన పడుట నావంతు, నీదు ముచ్చటల్ పడుట యశోదవంతు. ఎంత గొప్పగా ఉందో. అబ్బా, ఇక్కడంటే దేవకి గర్భాన జన్మించిన వాడు కృష్ణ పరమాత్మ. ప్రసవ వేదన పడుట నావంతు, నువ్వు నా కన్నబిడ్డవరా, ఈ ప్రసవేదన నాకా.

0: ప్రేమవంతు యశోద పెంచింది చూసావా, నీ పెంచిన తల్లి ఆవిడకు ముచ్చట్లా, నాకేం వేదనా, ఆవిడకేమో ఆనందమా అని చక్కని చమత్కారం చెప్పాడు స్వామి. పూతల సంహారాన్ని చూడలేకపోయానే, ఈ తాళ్లతో కట్టినటువంటి చూడలేకపోయానే, నేనింటే నీ తల్లిగా ఉన్నానే గాని నీ యొక్క నీళ్ళు చూడలేకపోయానే అని దేవకి బాధపడుతున్నట్టుగా స్వామి చెప్పాడు. చాలా చక్కని రూపకల్పన, పరమాద్భుతమైనటువంటి కల్పన అంటూ ఇక్కడ చూడండి మాట అదే. బిడ్డలుండి నేనొక గుడ్డురాలనైతి, పిల్లలున్నా పిల్లలు లేని దాన్ని అయిపోయానయ్యా. ఎందువల్ల? కృష్ణుడు యశోద దగ్గర పెరిగాడు, తన దగ్గర లేడు. పిల్లలుండి నేను గుడ్డురాలనైతి, నేను గుడ్రాలైపోయానయ్యా. పుత్రుని కనకుండినను, చూసావా పొలవాణ్ణి, కనకపోయినా పుత్రవతి అయ్యే. యశోదకి పిల్లాడు లేడు, కాని ఆవిడే పిల్లాడి తల్లి అయింది. నాకు పిల్లాడు పుట్టినా నేను గుడ్రాలయ్యాను. అయ్యే యశోద, యశోద పిల్లవాడి తల్లి, ఎంత చక్కని కల్పన అది స్వామి అంటే చాలా గొప్పగా ఉంటుందండి. అందుకనే ఇందాక అంటున్నారే, చూస్తే స్వామిని చూడాలి, వింటే స్వామి వినాలి, పాడితే స్వామి గురించి పాడాలి అంటున్నారే. నేనంటాను చదివితే సాయి సాహిత్యం చదవాలంటాను. చదివి ఎందువల్ల? నాది మూర్ఖభక్తి కాదు, సాయి సాహిత్యం చదివితే ఇతర సాహిత్యాలు తేలికగా అర్థమవుతాయి, అలవోకగా అర్థమవుతాయి. ఇందులో సాయి సాహిత్యం అంతా పిక్టోరియల్ గా ఉంటుంది, చిత్ర రూప దృశ్య మాలికలాగా ఉంటుంది, నీ కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది. అందులో సాహిత్యం చదవాలి. మరొకటి చెప్తున్నాను, ఇందాక ఎవరో అంటున్నారు మాట వరుసకి, భగవంతుణ్ణి ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు, ఎప్పుడు కీర్తిస్తూనే ఉంటాం, కానీ మనకు కొన్ని కోరికలు తీరవు, కొన్ని కష్టాలు పోవు, ఏం చేయాలి చెప్పండి? అప్పుడు కడుపు మండిపోయింది ఓ భక్తుడు, కడుపు మండిపోయి వాడి ఆక్రందన వినండి, స్వామి మాటల్లోనే కోరిక తీరిన వాడు ఎట్టే విడుతాడు అని వారి మాటల్లో చెప్పాను. కరుణింప నీకంటే ఘనుడెవ్వని కదా, కరుణింప నీకంటే ఘనుడు ఎవ్వని కదా, ఎవ్వడని కదా, కరుణించాలంటే నీకంటే ఎవడున్నాడయ్యా. ఆశ్రయించిది నీదు పదంబుజంబుల, నీ కాళ్ళు పట్టుకున్నాను, ఎందుకని కరుణించాలంటే నీకే గొప్పవాడు, నువ్వే గొప్పవాడు అని పట్టుకున్నాను నేను. మొర పెట్టుకొనగా వమ్ము చేయవని కదా, నిన్ను ప్రార్థిస్తే తప్పకుండా పని అవుతుంది అనుకున్నాను నేను. ఎలుగెత్తి పిలిచితి ఇప్పుడు నిన్ను, పెద్దగా ప్రార్థిస్తున్నాను నిన్ను, ఏది వచ్చినా నీవే ఏలేదవని కదా, ఏ కష్టం వచ్చినా నువ్వు నన్ను రక్షిస్తావని కదయ్యా. నమ్మితి నిన్ను నామనంబులోన, నా మనసులో బాగా నమ్మాను, ఏది వచ్చినా నువ్వు చూసుకుంటావు, స్వామి చూసుకుంటారు, స్వామి చూసుకుంటారు అని మేము అనుకుంటున్నాం. అర్థించినప్పుడు లేదని నేరవనే కదా, అర్థించినప్పుడు లేదన నేరవని కదా, చేతులొగ్గితి నీదు చిత్తమునకు, ఏదైనా అడిగితే లేదని నువ్వు ఎప్పుడు అనవు కదా, అందుకే రెండు చేతులు చేర్చి నమస్కారం పెట్టానయ్యా చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు కరుణిస్తావని చెప్పి నీ పాద నమస్కారం చేశాను, గట్టిగా ప్రార్థిస్తే నువ్వు తప్పకుండా వస్తావని నేను అనుకున్నాను, ఏది వచ్చినా నువ్వే చూసుకుంటావనుకున్నాను, ఏది అడిగినా నువ్వు ఇచ్చేస్తావనుకున్నాను, ఏది జరగలేదు స్వామి. ఏడుస్తున్నాడు ఇప్పుడు. ఏమని తలుచు తలచుచుంటివి ఇప్పుడు ఇంకా, ఏమనుకున్నావే స్వామి, ఇప్పుడేమనుకుంటున్నావు నువ్వు? ఉద్ధరింపగయుంట నీ ఊహ ఏమి, నన్ను కాపాడకుండా నా కోరిక తీర్చకుండా ఏంటనుకున్నావు నా గురించి? ఎంత కాలము నిన్ను ఇట్లు గొల్లుతూ, ఎన్ని సంవత్సరాలు ప్రార్థించమంటావు, ఎన్ని నగర సంకీర్తనలు కలమంటావు, ఎన్ని భజనలు చేయమంటావు, ఏదయ్యా ఏది? వచ్చి రక్షింపు జాలము, రావయ్యా వచ్చి రక్షింపు జాలము, వల్లదు వల్లదు ఈ ఆలస్యం వింపగా త్వరగా నన్ను రక్షించమయ్యా అన్నారు. దీని నిందాస్తుతి అంటారు. ఈ నిందాస్తుతిలో స్వామి చక్కని రచనలు చేసినవి చాలా ఉన్నాయి. ఏవో కొన్ని మత్సు తునకలు మాత్రం చూపిస్తున్నాను. ఇది ఎలాంటిదంటే అందరికి తెలుసు, ఒక పెద్ద చీరల షాప్ కెళ్దాం, వాడేవో కొన్ని చీరలు చూపిస్తాడు మీ ముందు. సరే ఇవేనా అంటావు, లోపలున్నాయని అంటాడు. మరి చూపించడమే, నీ రేంజ్ తెలుసుకొని అడుగుతాడు వాడు, లోపలున్నాయా లోపలేదు. ఆ ట్రంక్ పెట్టి తీసుకుంటాడు, అబ్బో అక్కడ సరుకు అట్లా ఉన్నాయి. చీరల షాపు వాడు ట్రంక్ లోపల ఏ రీతిగా చీరలు భద్రపరిచి ప్రత్యేకంగా నీకు చూపిస్తాడో, షోరూమ్ లో అక్కడ వేలాడదీసినవే నీకు చూపిస్తాడో. ఇవాళ నా ప్రసంగం షోరూమ్ ప్రసంగం అని మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఉన్నాయి పెట్టెల్లో చీరలు, ఫస్ట్ క్లాస్ చీరలు ఉన్నాయి, అవి తర్వాత చూపిస్తాను. వారి వ్యంగ్యం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది స్వామిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు, మిమిక్రీ. స్వామిని చేయవలసింది మనం అనుకరణ చేయడం కాదు, మనం చేయవలసింది అనుసరించాలి. ఫాలో ద మాస్టర్, ఆయన అనుసరించాలి తప్ప అనుకరించడం కాదు. అనుకరించడం వేషం వేసుకున్నాం అంతే, ఎవడైనా వేషం వేసుకో తప్పే ఉంది. ఏ డ్రామా కంపెనీ వాడిని అడిగినా మనకి అబ్బాయి ఈ వేషం కావాలంటే దాని దగ్గర డ్రెస్సులు ఇస్తాడు, తప్పే ఉంది. అయితే ఆ వేషం వేసుకున్నది మాత్రం నేను అంత అయిపోతానా? ఎన్టీ రామారావు ఎంత బాగా నటించినా కృష్ణుడు అయిపోతాడా? పరమాద్భుతమైన నటుడు ప్రదర్శించాడు రాముని యొక్క వేషంలో, రాముడు అయిపోతాడా? వేషం వేషమే, అసలు అసలే. అది స్వామి మాటలు మీకు చెప్తాను. ఆకుపచ్చని పక్షులన్నీ చిలుకవలె పలుకునా, ఆకుపచ్చగా చాలా పక్షులుంటాయి, అవి చిలకల్లా పలుకుతాయా? పలకవు. పువ్వులపై పారాడడు పురుగులు, పువ్వులపై పారాడడు పురుగులు తుమెదలవునా, ఈ పురుగులను తుమిదలవుతాడయా పిచ్చివాడ? పులి చర్మము కప్పినట్టి గాడిద పులి ఎగునా, పులితోలు కప్పావు గాడిదకి, అడ్డగాడిదకి, అంత మాత్రం చేయదు పులి అవుతుందిరా? కాదు. ఏనుగంత బలిసియున్నా, ఏనుగంత దిట్టంగా ఉంది, పంది ఏనుగనవుటయ్యా, పంది ఏనుగు అవునటయ్యా, ఏనుగు అవుతుందయ్యా కుదరదన్నాడు. అంటే మనం ఈ పైన భేషజాన్ని చూసి, పై తడుకులు చూసి, ఈ నకిలీల వెంట పడకుండా ఉండడానికి ఈనాడో 60ల్లో చెప్పిన పద్యం అండి, మనం ఇవాళ ఎక్కడున్నాం, ఇది 20 ఎప్పుడో చెప్పారు. అంటే మన మనసు చెలించక భ్రమించక ఉండాలని చెప్పిన విషయం అని తమ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకో మాట అన్నాడు, ఇది చాలా గొప్పగా ఉంది. కర్రబాలము పుట్టగాని సూరత్వము కుదురునా, ఒక అతి తీసుకున్నానండి నేను ఒక డ్రామా వేషానికి, ఫైట్ చేస్తానా? అది బయట చెప్తాను, నాకే తగులుతుందేమో కూడా. కానీ కత్తి పట్టుకున్న మాత్రాన నీకు ఆ విలువ విద్య వచ్చినట్టు కాదు, ఆ శూరత్వం కలిగినట్టు కాదు. విల్లంబు బాణం పట్టుకుంటే నీకు విలువ విద్య వచ్చినట్టు కాదు, వేషం వేసుకున్నట్టే. కరవాలము పట్టగానే శూరత్వము కుదురునా, కుదరదయా. ధనుర్బాణము పట్టినంత విలుకాడవగునా, ధనుసు బాణాలు తెచ్చాను కదా, విలుకాడబోతావా బాణమై? ఎక్కడెత్తావు? నీ ముందే పడుతుందంటే. వీణ చేత బట్టినంత నాద శుద్ధి కలుగునా, ఎలా మా కాలేజీ వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ కాలేజ్ ఉంది, ఎవరినో అడుగుతాను, రై కాస్త వీణ ఎవరా పట్టుకుంటానంట, అయ్యో మాస్టర్ గారు ఇస్తాడు, ఏ వాయిస్తానా? ఏదే మన వల్ల కాదు. పెన్ను చేపట్టినంత పాండిత్యము పొందునా, పెన్ను పట్టుకున్నాను పెద్ద స్కాలర్ అయిపోతావా, పెద్ద రైటర్ అయిపోతావా, కుదరదురా. ఆ విషయం తెలుసుకోవాలన్నారు. అందువల్ల మన మనసు స్థిమితం గావించుకోవాలి. ఇవి 50ల 60ల్లో చెప్పిన పద్యాలు, దయచేసి గుర్తించుకోండి. అయితే ఇక్కడ చెప్పిన మరొక విషయం మీకు తెలియాలి, చాలా గొప్ప విషయం. బంగారు స్వామిని ఇక్కడ ఉండగా అటు ఇటు వెతుకుతున్నామంటే మనం ఎంత పిచ్చివాళ్ళం ఆలోచించండి. ఎదుటనున్న స్వామిని ఎరుగలేక, ఏం చెప్పావు స్వామి? ఎదుటనున్న స్వామిని ఎరుగలేక దేవుడంచు తిరుగు చుందురు వెన్న విడచి నేయి వెదకలాడినట్లు, వెన్న పెట్టుకుని నేటి కోసం బతారుకయ్యాట. వాడంత మూర్ఖాగ్రేసర చక్రవర్తి చూడండి. అలాగే ఇక్కడే స్వామి ఉన్నప్పుడు ఎక్కడో ఎక్కడో అనుకుంటుంటే ఏమనుకోవాలి, ఎంత బాగా చెప్పారు స్వామి చూడండి. కామితార్థం విచ్చు కామధేనువు రాగా, కామధేను ఉన్నది, కామధేనుని ఇంట్లో పెట్టుకుని ధనమిచ్చి ఆవును కొననేల. ఏమండి, కామధేవి పెట్టుకుని పాలు డబ్బా పాలు కొనుక్కుంటావు, బయట ప్యాకెట్ పాలు కొనుక్కుంటావా, ఎంత పిచ్చివాడివి. మించడి కాంతితో మేరు పర్వతముండ వెండి బంగారము కై వెతక నేల. చూసారా, ఇక్కడ మేరు పర్వతం అంతా బంగారమే. బజార్ కా జ్యువెలరీ షాప్ కెళ్తావా, ఏ షాప్ కెళ్తావు, లలిత జ్యువెలరీ కెళ్తావా, ఏ జ్యువెలరీ షాప్ కెళ్తావా, ఇక్కడే ఉన్నది మేరు పర్వతం, బయటకెళ్ళారా, చెయ్యి పిచ్చివాడా. కామిత ఫలమిత్సు కల్పవృక్షమయుండ, కల్పవృక్షం ఉంది అడుగు, ఏదైతే అది ఇస్తుంది. పెరటి వృక్షమునకై ప్రీతి ఏల, పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి వాటి కోసం పోతావయ్యా, కల్పవృక్షాన్ని నిలబెట్టే పిచ్చివాడ. భక్తి ముక్తులనిచ్చు భగవంతుడు ఎందుందా, సాయిరాం అబ్బా ఏమన్నా స్వామి, భక్తి ముక్తులనిచ్చు భగవంతుడిందుండ, నీకు భక్తి ముక్తి నీకు శక్తి ఆసక్తి అని ప్రసాదించేవాడు ఇక్కడ ఉండగా వాడు సంసారము కొరగనేల. సంసారం అంటే ఇక్కడ పెళ్ళాంబిడలని కాదు, సంఘంతో సంబంధ బాంధవ్యములు, చుట్టూ ఉండేటువంటి యొక్క సంఘము సమాజము వీడితో ప్రసక్తి పెట్టుకోవడం కాదురా, భగవంతుడితో పెట్టుకో అని స్వామి చెప్పారు. కొరగనేల ఎందుకు, ఎంత చక్కగా చెప్పాడో. మరొక ఈ వ్యంగ్యంగా స్వామి చెప్పింది మీకు చెప్తాను. ప్రతి స్వామివార్ల వెంట పట్టం, కాషాయ వేషం వేసుకుంటే వాళ్ళ కాళ్ళ మీద పట్టం, మనకు అలవాటైంది, అది తప్పులేదు, అనుసృతంగా మనకు అలవాటు ఉన్నది, అది సుదీర్ఘకాలం నుంచి వస్తున్నటువంటిది, కానీ అది పొరపాటు. మనం కూడా ఆలోచించాలి, కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన, ఎవరో కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, కరతలామలకంబు కాదు భక్తి. నేను వెంటనే కాషాయ వస్త్రాలు వేసుకుంటానండి, తప్పే ఉంది, నాకు భక్తి వస్తుందా, రాదు రాదు. నోటితో మంత్రంబు ఉచ్చరించిన ఎంత చేసిన పాపంబు చెదిరిపోదు, చేసిన పాపంబు చెదిరిపోదు. ఊరికే సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటావు, అక్కడే కొంపలు ముంచుతున్నావు, వాడిని ఏమన్నా నాశనం చేస్తున్నావు, ఆ పాపం పోతుందా, పోదు. తెలుసుకో, గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మన ఇంట ప్రోవు పడదు. భగవద్గీత రోజు చదువుతాడు, దానికి ఉపన్యాసాలు ఇస్తాడు, అంత పుణ్యం వస్తుందా, రాదు రాదు. స్వామి చెప్పారు మీరు బానే ఉంది, కాషాయ వస్త్రాలు పనికిరాదన్నారు, మంత్రాలు కేవకను ఉచ్చరిస్తే చాలదన్నారు, గీతను పట్టుకుని కేకలిస్తే చాలదన్నారు. అయితే నన్ను ఏం చేయమంటారు స్వామి, చెప్పు మాటలకును చేయు పనులకును సామ్యముండడి వాడే సధువగును, సామ్యముండడి వాడే సధువగును. చెప్పింది చేసేవాడు, చేసింది చెప్పేవాడు, వాడే సాధువు అయ్యా, కేవలం కాషాయ బట్టలు కట్టుకోవడం గీతలు పట్టుకోవడం కాదు అని స్వామి చెప్పారు. కనుక స్వామి, అహము పరనిందయను పాడు కుళ్ళు తీసి, మనం సత్య కుళ్ళు పేరుకుపోయింది మనలో, ఏమిటది అహంకారం, ఎవరిని పలకరిస్తండి, నేను అది నేను ఇది అనుకుంటాడు, పరనింద వాడిదేముంది వాడిదేముంది అని అందరిని తీసేస్తాడు. ఈ పాడుకుళ్ళు తీసేసాయి. సర్వ జీవులయందు సర్వేశ్వరుండు ఒక్కడే, అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే. అన్న భావంబు మది ఎందు నిలుపుకున్న, అందరిలో ఉన్న భగవంతుడు ఒక్కడే అన్న భావం ఈ మనసులో నిలుపుకుంటే ఆనాడే సాధు సంఘంబు అభివృద్ధిగాంచునయ్య, సాధు సంఘంబు అభివృద్ధిగాంచునయ్య. అందరిలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేసినట్టయితే అదే నిజమైనటువంటి సాధు పరిషత్ అని మనం పిలవాల్సి వస్తుంది. ఆఖరిగా ఒక మాట చెప్తాను, సత్యసాయి ప్రభు యొక్క అమూల్యమైనటువంటి బహుమానం మానవ జాతికి ఏది, వారు ప్రసాదించిన వరం ఏది మానవ జాతికి, ప్రపంచ స్థాయిలో మీకు చెప్తున్నాను, అన్ని మతములు ఒక్కటే అని చెప్పిన వాడు బాబా గారు. అన్ని మతములు ఒకటే, ఒకటి అధికము కాదు, ఒకటి అల్పము కాదు. ఎంత బాగా చెప్పారు చూడండి, చాలా బాగుంది. గుండెలోన ప్రేమ పండించుకున్న, నీ గుండెంతా ప్రేమతో నిండిపోయింది అనుకోండి, అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, అతడే సిక్కు మతస్థుడు, అతడే క్రిస్టియన్. ఎప్పుడో గుండెలోన ప్రేమ నింపుకున్న, ప్రేమ నిండిపోతే వాడేనయ్యా, అతడే హైందవుండు, అతడే ముస్లిం. వాడే హిందూ, వాడే ముస్లిం, ఎప్పుడు ప్రేమ నుండినప్పుడు. అతడే మానవుండు, వాడే మనిషి, అతడే గురువు, ప్రేమ కలిగి వాడే గురువు అంటూ సర్వమత సమన్వయాన్ని అని చెప్పాడు స్వామి. ఈ రీతిగా మరొక చిన్న విన్నపం మీకు చేస్తాను, దయచేసి గమనించండి. మనం చేయవలసింది ఇది, సత్యసాయి సాహిత్యాన్ని శోధించాలి, పరిశోధించాలి, సాధించాలి, రీసెర్చ్ చేయాలి. సాయి సాహిత్యాన్ని ప్రూవ్ చేసి ఒక్కొక్క అంశము పైన మనం పూర్తిగా ఒక రకమైనటువంటి డెసర్టేషన్, ఒక రకమైన రీసెర్చ్ చేసి దాన్ని మనం ప్రజాబాహుళ్యానికి, సాయి భక్తకోటికి అందించవలసిన అవసరం ఎంతో ఉన్నది. నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో అనంతపురం కాలేజీ ప్రిన్సిపాల్ గారు హేమలత గారు స్వామి పద్యరత్నాలని సేకరించి సుబోధ అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారైనటువంటి ప్రొఫెసర్ రామరాజు గారు స్వామి పద్యరత్నాలు కూడా సేకరించి వారు కూడా ప్రచురించడం జరిగింది. ఆ తరువాత మన యూనివర్సిటీ పిల్లలు, హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు ఈ పద్యాలన్నీ సేకరించి తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో అనువదించి సత్యజాయి అమృతధార ఆ పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. దాన్ని మనం పరివ్యాప్తం చేయాలి. దాన్ని పూర్తిగా ఎంతో కృషి చేశారు. ఆ కృషిని మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 1970ల్లో ధర్మక్షేత్ర బొంబే వారు స్వామి సత్యం గురించి చెప్పినదో పుస్తకం వేశారు, ట్రూత్. ధర్మం గురించినంతా వేశారు, భారత్ గురించినంతా వేశారు, అంతే, ఇక మళ్ళీ సాగలేదు. మనం దాన్ని కొనసాగించాలి. చివరి మాటగా చెప్తున్నాను, భగవాన్ బాబా తెలుగు భాషలో ప్రసంగించడం, తెలుగు భాషలో రచనలు గావించడం, తెలుగు వాడై ఉండడం, ఈ తెలుగు భాష అదృష్టం. ఈ తెలుగు భాష అర్థం చేసుకోవడం మన మహద్భాగ్యం. దీన్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలి. నిజానికి తెలుగు రాని వాళ్ళు కూడా, అతనెవరో జార్జ్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రైట్, ఆయన గ్రీస్ దేశస్థుడు, ఇక్కడ ప్రశాంత లయంలో పాటలు పాడాడు ఆయన తెలుగులో, గ్రీస్ వాడు, ఎక్కడి నుంచి వచ్చిందది. అంతేకాదు, స్వామి దగ్గర ప్రసంగించే మా యూనివర్సిటీ విద్యార్థులు కొందరు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పగలను. కన్నడ వాడు కూడా స్వామి పద్యాలు బ్రహ్మాండంగా చెప్పాడు, బొంబాయి వాడు స్వామి పద్యాలు బ్రహ్మాండంగా చెప్తారు. ఏ వాడు తెలుగు వారు కాదుగా, అయినప్పటికీ స్వామి మాట్లాడిన భాష అది దైవ భాష, ఒరిజినల్. అది తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నది. అందువల్ల మనం ఈ తెలుగు భాష, స్వామి పద్యాలు, సాహిత్యాన్ని చక్కగా ప్రచారం గావించడానికి ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వారు, తెలుగు విభాగం ఎంతో కృషి చేస్తున్నది, అభినందిస్తూ ఇంకెంతో చేయవలసి ఉన్నది అనే కర్తవ్యం కూడా మీకు హెచ్చరిస్తూ, నాబోటి వారందరూ కూడా సదా మీ సేవలో అందుబాటులో ఉన్నాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్.
1: సాహిత్యం సాలోక్యం, శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. శ్రోతలు, రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ, అంతేకాదు. ఓన్లీ ద సెల్ఫ్ కూడా ఆత్మలో ఎరుక సాధించడానికి అందరినీ ప్రేమించడాన్ని మించిన మార్గం లేదు. అదే విశ్వ ప్రేమ, ఇదే ప్రేమ ధర్మం, అదే ఆత్మధర్మం. ఆ ధర్మానికి మూలమైనది వేదం. వేదవాంగ్మయంలో విశ్వప్రేమ ప్రస్తావనపై చర్చాగోష్ఠి. వేదంలో విశ్వప్రేమ. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీయుతులు డాక్టర్ శ్రీనాథ్ నారాయణ, కె భార్గవ్ మరియు కెవిఎస్కే గణేష్.

0: ओम श्री साई राम। भगवान श्री सत्य साई बाबा वारी दिव्य श्री चरणालकु शतकोटि प्रणामालु समर्पिंचुकुंटू ईनाटि ई कार्यक्रमानिकि श्रोतलंदरिकी प्रेक्षकुलंदरिकी సాదరమైన స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మ పునాదులైనటువంటి వేదాలపై ఆధారపడి ఉంది. మానవుడు సక్రమమైన మార్గంలో జీవితాన్ని గడపడానికి సూచనలిస్తుంది వేదం. ఏది పరమసత్యం అన్న విషయానికొస్తే, ఈశావాస్యమిదం సర్వం ఈశ్వర సర్వభూతానాం, అంటే ఈ సకల చరాచర జగత్తులో ఇమిడి ఉన్నది ఆ సర్వేశ్వరుడే. ఆ సత్యాన్ని గుర్తించేలా చేస్తుంది వేదం. సర్వం జగరిదం త్వత్తో జాయతే, సర్వం జగరిదం త్వత్తస్తిష్ఠతి, సర్వం జగరిదం త్వైలయమేష్యతి. ఈ సృష్టి ఆవిర్భావం జరిగినదే భగవంతుని దివ్య సంకల్పం చేత. తనను తాను ప్రేమించుకోవడానికి, తనకు తాను ఆనందాన్ని ఇచ్చుకోవడానికి ఒక ప్రహేళికగా తయారు చేసిన ఈ సృష్టి గురించి, ఆ దివ్య శక్తితో సాగుతున్న మనుగడ గురించి, తిరిగి అదే శక్తిలో జరిగే లయాన్ని గురించి వివరిస్తున్నది వేదం. ఈనాడు ప్రతి నిత్యం ప్రేమలో అన్న ఈరోజు అంశాన్ని ఆధారం చేసుకుని మనకి ఇచ్చినటువంటి చిన్న అంశం వేదాలలో విశ్వప్రేమ. ఈ అంశం గురించి ఆలోచిస్తూ ఉంటే ఎన్నో దివ్యమైనటువంటి భావాలు స్ఫురిస్తున్నాయి. సత్యాన్న ప్రమరితవ్యం, ధర్మాన్న ప్రమరితవ్యం, కుశలాన్న ప్రమరితవ్యం, జౌశాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః, ఇలా మానవతా విలువలైనటువంటి సత్యం, ధర్మం, శాంతి, అహింస అనేది ఎంతో చక్కగా వివరింపబడి ఉన్నాయి వేదాల్లో. మరి వేదాలలో విశ్వప్రేమ అంటున్నాం, ప్రేమ గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగచ్చు. ఈ విలువలన్నీ ప్రేమపైనే ఆధారపడి ఉన్నాయి అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అప్పుడు వేదాలంతా ప్రేమమయమైపోతాయి. స్వామి ఎంత అద్భుతంగా చెప్పారంటే, ప్రేమ వాక్యరూపంలో వ్యక్తమైతే అది సత్యం, ప్రేమ కార్యరూపం దారిస్తే అది ధర్మం, ఆలోచనలో ప్రేమ ఉంటే అదే శాంతి, అర్థం చేసుకున్నప్పుడు ప్రేమ అహింసగా మారుతుంది. ఈ మౌలిక విలువలను పరిపూర్ణంగా తెలిపేదే మన వేదాలు. మరి ఈనాడు ఈ అంశం గురించి చర్చించుకోవడానికి మనందరితో పాటు డాక్టర్ శ్రీనాథ్ గారు, శ్రీ కేవీఆర్కే భార్గవ్ గారు మన స్టూడియోకి వచ్చినారు. సాయిరాం. మరి ముందుగా ప్రాణం నిలవాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రావాలి. మరి వేదాలు సాక్షాత్తు భగవంతుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. మరి వేదాలకి ఆధారమైనటువంటి సంస్కృత భాష ఏ విధంగా భగవంతునికి ఉచ్ఛ్వాస నిశ్వాస అయిందో ఆ అనుభవంతో మనం మొదలు పెట్టుకుందాం. భార్గవ్,
1: చాలా బాగా చెప్పావు గణేష్. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుకొస్తున్నది. ఒకసారి అధ్యాపకులు స్వామికి, ఆయనకి ఎప్పుడు అలవాటు స్వామికి చిన్న చిన్న పద్యాలు రాసి ఇవ్వడం, అయితే చిన్న కాగితంలో ఒక పద్యం రాసి స్వామికి అర్పించడానికి దర్శనంలో కూర్చున్నారు. అయితే స్వామి అప్పుడు మెల్లిగా ఆయన దగ్గరికి వచ్చి ఏమి అది అని అడిగారు. అయితే అప్పుడు ఆయన స్వామికి ఇచ్చి, స్వామి మీ మీద ఒక పద్యం రాశాను, సంస్కృతంలో రాశాను అంటారు. అంటే అప్పుడు స్వామికి ఒక చిరునవ్వు నవ్వి, ఓ సంస్కృతం రాసేవా అని తీసుకుని అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తారు స్వామి. స్వామి అంటారు, సంస్కృతమే నా శ్వాస. అంటే ఈ సంస్కృతం మనం చర్చిద్దాం అనుకుంటున్నాం కదా, ఆ సంస్కృతం సాక్షాత్ ఆ భగవంతుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అండి. అందుకు దాని విషయంలో మనం చర్చించుకోవడం చాలా మహాభాగ్యం మనకి. కొంచెం ముందుకెళ్దామా
2: మహోదయ? భవంతః మత్తూరు గ్రామస్య నామం శృతవంతవా?
0: నహి ఏతస్య గ్రామస్య కః విశేషః?
2: ఏషః గ్రామః కర్ణాటక రాష్ట్రే శివమొగా పట్టణస్య సమీపే అస్తి.
1: ఆమ్ ఆమ్ శ్రీనాథ్ మహోదయః, ఏతస్మిన్ గ్రామే సర్వే జనాః సంస్కృత భాషాయామేవ సంభాషణం కుర్వంతి ఖలు?
2: సత్యమార్య, అహం ఏకస్మిన్ దినే సాయం సంధ్యా సమయే మత్తూర్ గ్రామం గతవాన్. తత్ర జనాః న కేవలం సంస్కృత భాషాయాం సంభాషణం కుర్వంతి అపి చ సాయం సమయే తుంగానదీ తీరే ఆబాల వృద్ధాః సంధ్యావందనాది దైవ కార్యాణి శ్రద్ధయా నిర్వహంతి. గృహే గృహే అగ్నిహోత్రాణి అపి కుర్వంతి, ప్రతినిత్యం అగ్నిహోత్రం కుర్వంతి.
0: ఏషః విషయః మహాద్భుతః, ధర్మో రక్షతి రక్షితః ఇతి ఆర్యోక్తిః ఖలు?
2: సత్యం, మహదాశ్చర్య విషయ గణేష్ మహోదయ. తత్ర దృశ్యం దృష్ట్వా అహమపి ఆనందమనుభూయ ఏకం పండితం పృష్టవాన్, ఏతస్య కార్యస్య వా ఏతస్య సంఘటనస్య వా కిం ప్రయోజనమిది? సహ పండితః ఉక్తవాన్, తస్మిన్ గ్రామే సర్వే భావయంతి వసుధైవ కుటుంబకమితి భావయంతి, అతః సర్వలోక రక్షణార్థం విశ్వ కళ్యాణార్థం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ ఇతి దృఢ సంకల్పేన సంధ్యావందనం సూర్య నమస్కారం అగ్నిహోత్రాది దైవ కార్యాణి అను నిత్యం ప్రతిదినం కుర్వంతి ఆచరంతి. తే అధునా అపి అంతర్జాలే అంతర్జాల మాధ్యమేన ఇంటర్నెట్ కంప్యూటర్ అంతర్జాల మాధ్యమేన వేద శిక్షణం సంస్కృత శిక్షణం అపి బోధయంతి. తత్ర జనా అహో వేద భారతం వందే భారత మాతరం. కలి
1: చాలా బాగా చెప్పారు కదా,
0: అద్భుతంగా
1: సంస్కృతంలో చెప్పారు. కానీ ఒక విషయం నాకు ఒక చిన్న ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అగ్నిహోత్రం అని చెప్పారు కదా, నిత్య అగ్నిహోత్రం అందరూ చేయడం అంత అందరికీ అది సాధ్యపడదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు జనరల్ అంటే మానవాళ్ళందరూ వాళ్ళకి ఎలా చేయడం అవుతుంది ఎలాగా?
2: నిజమే భార్గవ్ గారు మీరు చెప్పింది, ఈ అగ్నిహోత్రం అందరికీ చేయటం ఆ పద్ధతి విధి విధానం కూడా తెలియదు,
1: సాధ్యం కాదు.
2: దీనికి మహాభారతంలో అనుశాసన పర్వంలో స్వయంగా అగ్నిహోత్రుడు దేవతలకు చెప్తున్నటువంటి అంశాన్ని భీష్ముడు ధర్మరాజుతో ప్రస్తావించినట్టుగా ఉంది. ఈ అగ్నిహోత్రం చేయటం తెలియనటువంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఉందా, చేసినటువంటి ఫలితం దక్కుతుందా అనేటువంటి అంశం ప్రస్తావిస్తూ అగ్నిహోత్రుడు చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి పౌర్ణమి నాడు చంద్రోదయం అవుతున్నటువంటి సందర్భంలో చేతిలో అక్షింతలు తీసుకుని, కాస్త నెయ్యి అక్షింతలు తీసుకుని దోసడు నీళ్లతో చంద్రుడిని చూస్తూ ఆ నీటిని మనం విడిచిపెట్టినట్టయితే అటువంటి వాళ్ళకి అగ్నిహోత్రం చేసినటువంటి ఫలితం తప్పకుండా దక్కుతుంది అని చెప్పి స్వయంగా అగ్నిహోత్రుడే ప్రస్తావించినటువంటి సంఘటన ఇది. ధర్మసూక్ష్మం, ఇది ధర్మసూక్ష్మం అని అనుశాసన పర్వంలో చెప్పారు. నిజంగా అది తెలిసిన తర్వాత, అది చదివిన తర్వాత నాకు విషయం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మన పుట్టపర్తి గ్రామంలో ప్రతి పౌర్ణమి రోజు జరిగేటువంటి గిరి ప్రదక్షిణ నాడు నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది. చాలా అద్భుతమైనటువంటిది ఏంటంటే, మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు స్వామి రథం వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు తెలిసి చేశారో తెలియకుండా చేశారో మొత్తానికి స్వామినే దైవంగా మనం ఆరాధిస్తున్నాం కదా. వాళ్ళు చక్కగా అక్షింతలు పసుపు కుంకుమ హారతితో ప్లేట్లో తీసుకుని స్వామి వస్తున్నటువంటి రథం ముందు స్వామికి హారతి ఇచ్చి స్వామికి అలా నీటిని చక్కగా అర్పిస్తున్నారు. ఆ జలం అర్పించడం స్వయంగా వాళ్ళు తెలియకుండా అగ్నిహోత్ర విధుల్ని నిర్వర్తించినట్టే లెక్క. ఇది జరుగుతున్నది ప్రతినిత్యం. కాబట్టి అక్కడ అగ్నిహోత్ర ద్వారా విశ్వ కళ్యాణం వాళ్ళు చేస్తున్నట్టే లెక్క.
0: అంటే మనకి తెలియకుండానే స్వామి మన చేత ఈ విశ్వం అంతటికి ప్రేమని పంచుతున్నారు, మన ద్వారా ఆ ప్రేమని పెంచుతున్నారు అని అనిపిస్తుంది సార్.
1: నిజమే సార్, గణేష్ నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ మళ్ళీ ఒక చిన్న ప్రశ్న తలెత్తుతున్నది, ఇప్పుడు మానవ కళ్యాణానికి లోక కళ్యాణానికి మనం ఇవన్నీ చేస్తున్నాం అంటున్నాం, అంటే అగ్నిహోత్రం అనండి సంధ్యావందనం అనండి ఇప్పుడు మీరు చెప్పిన గిరి ప్రదక్షిణ అనండి. కానీ స్వామి ఎప్పుడు చెప్తారు మనలోని రెండు అహంకారం మమకారాలు అనేవి ఉన్నంత వరకు మనం చేసే పని ఎప్పుడు అది లోక కళ్యాణానికి సహాయపడదు అని చెప్తారు. అలాంటప్పుడు మనకి మీకు ఏదైనా నిదర్శనాలు ఉన్నాయా, అవి దాని నుంచి ఎలా మనం తొలగించుకోవాలి మనం మమ్మల్ని?
2: ఇది కూడా మంచి విషయం అండి భార్గవ్ గారు. దీంట్లో దీనికి సంబంధించినటువంటిది మనం భాగవతంలో తీసుకుంటే ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు. భాగవతం దశమ స్కందంలో 9వ అధ్యాయంలో యశోదాదేవి పిల్లవాడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి బాలకృష్ణుడికి పాలు పడుతున్నటువంటి సందర్భంలో పాలు పడుతూ పడుతూ వంటగదిలో కుంపటి మీద పాలు పొంగుతున్నటువంటి వాసన వచ్చి ఒళ్ళో ఉన్నటువంటి పిల్లవాడిని కిందకి దించి త్వర త్వరగా వంటింట్లోకి నడుచుకుంటూ వెళ్ళింది. అంటే ఒళ్ళో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని దించేసి, భగవంతుణ్ణి దించేసి ఆ వాసన చూసేటప్పటికి లోపలికి వెళ్ళింది. ఈ ఒక్క సందర్భంలో ఒక విషయం మనం గ్రహించాలి, ఏంటంటే ఎన్నో యోగ సాధనల ద్వారా, యమ నియమ ఆసనాది సాధనల ద్వారా భగవంతుణ్ణి మనం ఒకసారి మనం కూడా ధ్యానానికి కూర్చుంటాం మందిరంలో కూడా భగవంతుని మనం సాక్షాత్ స్వయంగా చూసిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. మరుక్షణంలో ఏం జరుగుతుంది, విషయ వాసనలకి మనం డివియేట్ అయిపోతాం, డైవర్ట్ అయిపోతాం. అలాగే ఇక్కడ తల్లి కూడా, యశోదాదేవి కూడా అక్కడ విషయ వాసన, ఆ వాసనకి ఒళ్ళో ఉన్నటువంటి పరమాత్మని దించేసింది, విడిచిపెట్టింది. దాంతో సరే ఆవిడ వెళ్ళింది ఒంట్లోకి, ఒంటింట్లోకి వెళ్ళంగానే పరమాత్మని కాస్త అలక ఊని నన్నే దించేస్తావా అమ్మా అంటూ వెంటనే అక్కడ ఉన్నటువంటి వెన్నకుండ పెరుగుకుండా పగల కొట్టేసి రోడ్డు మీద ఎక్కి నుంచున్నాడు. వెంటనే ఆ రోడ్డుకి కట్టివేసే సన్నివేశం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇది చాలా మందికి తెలిసిందే. ఇదే సన్నివేశాన్ని తెలుగు భాగవతంలో పోతనామాచుడు చక్కగా గోపికలందరూ వచ్చి యశోదమ్మకి ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుగా, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లన పాలు పెరుగు మననీయడమ్మా, పోయద మెక్కడికైనను మా ఎన్నల సురభులాన మంజులవా అని అంటూ అందరూ చెప్పేటప్పటికీ, అమ్మో మీ పిల్లాడు ఆగడాలు తట్టుకోలేకపోతున్నామమ్మా అంటే, సరే ఇంతమంది చెప్తున్నారు పిల్లవాడిని మనం నిగ్రహిద్దాం కాస్త అదుపులో పెడదామని చెప్పి ఆ రోజు తల్లి చూసేటప్పటికీ రోడ్డు మీద ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ ఇంత అల్లరి చేశాడని చెప్పి పిల్లవాడిని బంధిద్దామని చెప్పి ముందు పట్టుకుందామని కర్ర తీసుకుని వస్తుంది. ఆ కర్ర చూసేటప్పటికి పిల్లవాడు భయపడి పరిగెత్తాడు. పిల్లవాడు పరిగెత్తు ఇంటి చుట్టూతో పరిగెత్తించాడు, తల్లిని పరిగెత్తించాడు, ఆవిడ కూడా పట్టు వదలకుండా ఈ రోజు ఎట్లాగైనా సరే కృష్ణుని పట్టుకోవాలని పరిగెడుతూనే ఉంది. చివరికి అలసటతో ఆవిడ చెమటతో అలా తడిసిపోతూ పక్కన పరిగెడుతూనే ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. చివరికి కృష్ణుడు తల్లి ప్రయత్నాన్ని, ఆ ప్రయాసని చూసి చివరికి బంధించబడిపోతాడు, పట్టుకోబడతాడు. అంటే చిక్కి చిక్కనట్టే చిక్కుతాడు పరమాత్ముడు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన ప్రయత్నం మనం చేసిన తర్వాత పరమాత్ముడు ఆయన ప్రయత్నం ఆయన అందిస్తారు, ఆయన అనుగ్రహం తప్పకుండా కలిగిస్తారు. మన ప్రయత్నం ముందు మనం చేయాలి. ఆవిడ కూడా అట్లాగే చేసింది. సరే పట్టుకున్నది తల్లి, పట్టుకోగానే వీడిని విడిచిపెట్టకూడదు, వీడిని మనం నిగ్రహించాలని చెప్పి కట్టి రోటికి కట్టేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చి ఆవిడికి ఇంట్లోంచి ఒక తాడు తీసుకొచ్చింది. తర్వాత తాడుతో పిల్లవాడిని ఆ బొజ్జకి కట్టేద్దామని ప్రయత్నించింది. బొజ్జకి కట్టేస్తుంటే కేవలం రెండు అంగుళాలు ఆ తాడు సరిపోల, కట్టి ముడిపడటానికి 2 అంగుళాలు తాడు సరిపోల. అక్కడి నుంచి సరిపోలేదని చెప్పి ఇంకా వదలకుండా పట్టుదలతో ఇంకో తాడు తీసుకొచ్చింది. తాడుని మనం సంస్కృతంలో పాశము అంటామండి. ఈ పాశం అనే పదానికి ఇంకో అర్థం తర్వాత మళ్ళీ ముందు చెప్తాను. 2వ తాడు తీసుకొచ్చింది, 2 తాళ్లు ముడి వేసింది, ఆ ముడితో మళ్ళీ ప్రయత్నించింది, మళ్ళీ 2 అంగుళాలు ముడివేయడం తగ్గుతుంది. అట్లా ఇంట్లో ఉన్నటువంటి అన్ని తాళాన్ని తీసుకొచ్చింది, అన్ని తాళ్ళని కలిపి ఒకే తాడుగా చేసింది, అయినా అప్పటికి ముడివేయడం ప్రయత్నించింది, అయినా 2 అంగుళాలు తగ్గిపోతుంది, కట్టుబడట భగవంతుడు. చివరికి ఆవిడ ప్రయాస చూసి మళ్ళీ ఇక్కడ కూడా భగవంతుడు అనుగ్రహించాడు. చివరికి అనుగ్రహం ఇచ్చేటప్పటికి ఆ 2 అంగుళాలు ముడి అలా సరిపోయింది, వెంటనే తీసుకొచ్చి రోటికి కట్టేసింది ఆ తల్లి. జగన్మా ఎట్లా ఉంటుందంటే, ఒక రకంగా ఈ 2 అంగుళాలు కేవలం తగ్గటానికి కారణం, 2 అంగుళాలే తగ్గడానికి కారణం ఇందాల మీరు చెప్పిన ప్రధానమైన అంశం అదేంటంటే, ఒకటి అహంకారం మమకారం అనేటువంటి అంశాలు. అప్పటిదాకా ఆవిడలో ఉన్నటువంటి ఆ అహంకారం మమకారం అనేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవిడ నుంచి దూరం అయిపోయిన తర్వాత భగవంతుడు చిక్కాడు అక్కడ. దీనికి ఒక అంశం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం 9వ అధ్యాయం అయితే, 7వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్య చేష్టలో యశోదాదేవికి 2 సార్లు నోటిలో విశ్వాన్ని ప్రదర్శించడం జరిగింది. ఒకటేమన్నా బలరామాదులు వచ్చి అమ్మ మను తింటున్నాడని చెప్పడం, ఇది అందరికీ తెలుసు. 2వది 7వ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే, యశోదాదేవి పిల్లవాడికి పాలు పడుతున్నప్పుడు పిల్లవాడికి పాలు సరిపోయినాయా ఎక్కువైనాయా అనే సందేహం, ఒక భావన మనసులో మెదులుతుంది అంతే, ఒక భావన. ఆ భావనని పరమాత్ముడు గ్రహించి ఆవలిస్తాడు. ఒకసారి నిద్ర వచ్చినట్టుగా ఒక ఆవలింత ఆవలిస్తాడు. ఆవలించంగానే ఆవిడికి నోట్లో విశ్వమంతా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లవాడికి పాలు అధికమైతేనేమన్నా అజీర్తి చేస్తుంది, తక్కువైతేనేమన్నా ఆకలి సరిపోదు. కాబట్టి ఇంకా పట్టాలా లేదా అనేటువంటి విషయం చూసేటప్పటికి ఆ పిల్లవాడు ఆ సందేహాన్ని ఆ భావన గమనించగానే నోటి ఆవలించడం, ఆ నోటిలో విశ్వమంతా ప్రదర్శించడం జరిగింది. అంటే అక్కడ యశోదాదేవి గ్రహించవలసిన విషయం ఏంటంటే, అమ్మా నువ్వు ఇస్తున్నటువంటి పాలు నేను మాత్రమే తాగట్లేదు, ఈ విశ్వానికి అందరికీ పంచుతున్నానమ్మా నీ ప్రేమామృతాన్ని అనేటువంటి భావన అక్కడ పరమాత్ముడు యశోదాదేవికి తల్లికి అందించినటువంటి సంఘటన జరిగింది. అది గుర్తొచ్చింది తల్లికి. కాబట్టి ఇతడు నావాడు కాదు కదా, అందరి వాడు కదా అనేటువంటి విషయం గ్రహించి మమకారాన్ని విడిచిపెట్టింది. అహంకారం, వీడు నావాడు నేనేదైనా చేస్తానని అహంకారం వదిలిపెట్టేసింది. ఇందాక పాశం అనే విషయం చెప్పాను చూసారా. పాశములు అంటే మనకి సంసార సముద్రంలో వచ్చేటువంటి భవబంధాలు, జంజాటాలు, ఇవన్నీ తల్లి తండ్రి పిల్లలు సంతానము భార్య భర్త బంధువులు వీళ్ళ జంజాటాలే పాశాలు మనకి. ఒక్కొక్క పాశం తీసుకొచ్చింది, ముడివేసింది, రెండో పాశం తీసుకొచ్చింది, అట్లా ఇంట్లో ఉన్నటువంటి పాశాలన్నీ తీసుకొచ్చి ఒకటి చేసింది, ఏకం చేసింది. ఈ ఏకమే పరమాత్మ. అంటే ఎవరిని పట్టుకుంది చివరికంటే పరమాత్మని పట్టుకునే ఆ బంధాన్ని పట్టుకుంది. అప్పుడు చిక్కాడు. అంటే మమకారాన్ని విడిచిపెట్టేసింది. చివరికి ఏమైంది, త్వమేవ మాతా చ పిత త్వమేవ, వీళ్ళందరూ కాదయ్యా నువ్వే నాకు సర్వస్వం అనేటువంటి శరణు వేడిన సందర్భంలో అప్పుడు మాత్రమే ఈ అహంకార మమకారాదుని విడిచిపెట్టాకే పరమాత్ముడు అప్పుడు బంధించబడ్డాడు. తర్వాత ఆయన చేయాల్సిన లీలలన్నీ చేసుకుంటూ వచ్చాడు. భాగవతం కూడా
0: అద్భుతంగా స్వామి ఒక ఉపన్యాసంగా చెప్తారు, ఎన్ని వేదాలు నేర్చుకున్నా సరే మనకి చివరిగా మోక్షం రావాలి, భగవంతుణ్ణి చేరాలి, ఆ పరమ ప్రేమను మనం పొందాలి అంటే అహంకారం మమకారం రెండూ వీడాలి అని చెప్తారు స్వామి ఎంతో చక్కగా. ఇప్పుడు ప్రేక్షకులు శ్రోతలు అందరూ అనుకోవచ్చు, వేదాలలో విశ్వప్రేమ అంటున్నారు, మరి భాగవతంలోంచి అంశం ఎందుకు చెప్పారు అన్న సందేహం కలగచ్చు. సో అందుకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, వేదవ్యాసుల వారు నాలుగు వేదాలని విభజించిన తర్వాత ఆయనకి సంతృప్తి కలగలేదట. సంతృప్తి కలగక భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఆ పరమ ప్రేమ మూర్తి అయినటువంటి ఆ భగవంతుణ్ణి ఆస్వాదించడానికి భక్తిలోకి మళ్ళాడు. సో జ్ఞానం ఎంత సమపార్జించినా సరే ఆ ప్రేమ భక్తి అనేది మనం పెంపొందించుకోకపోతే ఆ పరమ ప్రేమమూర్తిని మనం పొందలేమని చెప్తుంది వేదం. మనకి ఇక్కడ వేదవ్యాసుల వారు హృదయం ద్రవించింది, భాగవతం ఉప్పొంగింది. నారాయణ సూక్తంలో ఎంతో చక్కగా భార్గవ్ చెప్పబడి ఉన్నది, దాని గురించి కొంచెం ప్రస్తావిస్తావా
1: గణేష్? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు స్వామి కూడా ఉపన్యాసంలో ఇప్పుడు చెప్తారు, హృత్ ప్లస్ దయ, అంటే ఏ హృదయంలో దయ కలిగి ఉంటుందో అది నిజమైన హృదయం అని. దీన్ని మనం ఇప్పుడు మీరు నువ్వు చెప్పినట్టు నారాయణ సూక్తం చూస్తే అనుకో, నారాయణ సూక్తంలో ఫస్ట్ హాఫ్ ఈ ప్రపంచం విశ్వం అంతా నారాయణుడే వ్యాపించున్నాడు, ప్రతి కణంలోని ప్రతి బ్రహ్మాండం అంతా ఆయన వ్యాపించున్నాడని అన్ని విషయాలు ప్రస్తావిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మే ఎక్కడున్నాడు అంటే మన హృదయంలోనే ఉన్నాడు అని చెప్తారు. అంటే వాళ్ళు ఎక్కడో బయటకు వెతకలేదు, మనలోనే మనం చూసుకుంటే మనకి కనిపిస్తాడు అని చెప్తుంది. దానికి ఒక చిన్న ఒక చిన్న శ్లోకం ఒకటి వస్తుంది, ఆ మంత్రం ఏంటంటే, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖే వభాస్వర. అంటే దాని మీనింగ్ ఏంటంటే నీలి మేఘాలు ముందర ఎలాగైతే ఆ మనకి మెరుపు తీగ భాసిస్తుందో అలాగే మన హృదయంలోని ఎప్పుడైతే ఆ కరుణ అనే మేఘాలు బాగా నిండి ఉంటాయో అప్పుడు ఆ కరుణ అనే ఆ మేఘాల మధ్యన మనకి దేవుడు దర్శనిస్తాడు, కనిపిస్తాడు. అందుకు హృత్ ప్లస్ దయ అని చెప్పినట్టు అలాంటి హృదయం నుంచే అప్పుడు వేదవ్యాసుల వారికి ఈ భాగవతం వచ్చింది.
0: చాలా బాగుంది భార్గవ్. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే జ్ఞానం కంప్లీట్ అయ్యింది అనడానికి ఒక నిదర్శనం మన మనసులో ప్రేమ పుట్టడం. మనం ఎప్పుడైతే నిస్వార్థంగా ప్రేమగా మనం వ్యవహరిస్తామో అప్పుడు ఆ జ్ఞానానికి పరిపూర్ణత లభిస్తుంది అని స్వామి ఎన్నో మార్లు చెప్తూ ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది. స్వామి రామానుజాచార్యుల వారి కథ చెప్తూ వాళ్ల గురువు గారు అతన్ని పిలిచి, నీకు ఒక మంత్రం బోధిస్తాను, దాన్ని ఇంకెవరికైనా పంచుకుంటే నువ్వు ఆ మంత్రం యొక్క ఫలితం నీకు లభించదు అని చెప్పారన్నమాట. ఆయన గురువు గారికి నమస్కారం చేసి ఆ మంత్రాన్ని తీసుకుని వెళ్లి ఒక అక్కడే ఆ ఊర్లో ఉన్న ఒక గుట్ట మీదకి వెళ్లి గట్టిగా ఆ మంత్రాన్ని అరుస్తారనమాట. గురువు గారు రామానుజాచార్యుల వారిని పిలిచి, ఏమిటి నీకు చెప్పాను కదా ముందే ఈ మంత్రం ఏమీ ఫలించదు, నువ్వు ఇలా అందరికీ చెప్పేస్తే అంటే నాకు ఆత్మ సాక్షాత్కారం, నాకు మోక్షం రాకపోయినా పర్వాలేదు కానీ ఈ విశ్వం అంతటికీ వస్తుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటారు. సో అలాంటి హృదయం ఉండాలి మనకి. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం దీనికి లీడ్ చేస్తుంది అని స్వామి చెప్తారు. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ, ఇందాక అహంకార మమకారాలు విడిచిపెడితేనే గాని భగవంతుడు మన చేతికి చిక్కడు అని సార్ చెప్పినట్టు స్వామి దగ్గర కూడా ఒక చిన్న సన్నివేశం జరిగింది. అహంకారం ఎప్పుడైతే ఉంటుందో స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, నీకు నాకు మధ్య ఉన్నది నీ అహంకారం, నీ మనసు అని అంటారనమాట. ఎప్పుడైతే అది తొలగిస్తామో భగవంతుడు నువ్వు ఒకటైపోతారనమాట. ఒకసారి బృందావనంలో ఒక వేద పండితులు, ఒక విద్వంతుడు, ఆయన స్వామి దర్శనార్థం వచ్చారు. అది స్వామి ఓల్డ్ బంగ్లా ఉన్న రోజులు అనమాట. అక్కడ సేఫ్ రూమ్ అనే ఒకటి ఉండేది. చాలా తక్కువ మంది విద్యార్థులు, టీచర్స్ అక్కడికి స్వామి రానిచ్చేవారు అనమాట. అనుకోకుండా ఈయనకు కూడా స్వామి పర్మిషన్ ఇచ్చారు రావడానికి. మొదటి రోజు ఆయన రాగానే స్వామికి ఆయన ఇలా వస్తూ సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర్ చెప్పి అహంబో అభివాదయే అని చెప్పి స్వామి పాదాల మీద ఒక పువ్వు పెట్టి నమస్కరించేవారు అనమాట. స్వామి చాలా సంతోషించారు. స్వామి వెళ్లి ఆ సెషన్ అయిపోయింది. తరువాత రోజు ఆయన అక్కడ నించుని, సరే స్వామి వస్తారు నాకు పర్మిషన్ ఇచ్చారు కదా అని అనుకుంటూ మనసులో, విద్యార్థులందరినీ మీరు జరగండి, నేను ఇప్పుడు నమస్కారం చేసుకోవాలి, సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అని కథ మొదలైంది. సో స్వామి ప్లాన్ అప్పుడు స్టార్ట్ అయింది. స్వామి వస్తూ వస్తూ రోడ్ అండర్ రిపేర్, డైవర్షన్, అతని వైపు చూడకుండా స్వామి నేరుగా సేఫ్ రూమ్ లో పెడతారు. ఈయనకు అర్థం కాలేదు, నిన్న బానే ఉన్నారు కదా స్వామి, ఈ రోజు ఏమైంది అని. సరే అని చెప్పి ఒక రోజు అయింది, రెండు రోజులైంది, మూడు రోజులైంది, ఆయనకేమీ అంత పట్టడం లేదు ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారని. నాలుగో రోజు ఆయనకి మనసులో స్ఫురించింది, ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారు, నాకేమైనా అహంకారం ఎక్కువైందా, సరే ఈ రోజు స్వామిని క్షమాపణ వేడుకుంటాను, ఇలా విద్యార్థులను పక్కకు పోయకుండా ఒక దగ్గర నించుని వెయిట్ చేసి స్వామి కోసం అప్పుడు నమస్కారం పెట్టుకుంటాను. ఈ జ్ఞానం ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో భగవంతుడు కరుణిస్తాడు. స్వామిలా వస్తూ వస్తూ ఆయన వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతారు. నవ్విన తర్వాత ఈయనకు కూడా స్ఫురిస్తుంది, నేను తప్పు చేశాను, తప్పు రియలైజ్ అయిన తర్వాత భగవంతుడు కరుణిస్తున్నాడు.
2: ఆత్మవిమర్శ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం, కొంతమంది అది కూడా చేసుకోలేదు.
0: కరెక్ట్,
1: ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు.
0: అంటే స్వామి సైలెన్స్ లో ఉన్నప్పుడే మనకి ఆత్మ విచారణ మొదలవుతుంది. సో స్వామి ఉన్నారు, చేసుకో అన్నారు, పువ్వు పెట్టారు, సాష్టాంగ నమస్కారం చేశారు, ప్రవర్ చెప్పారు, అహం భో అభివాదయే అన్నారు. అన్నప్పుడు స్వామి ఎంతో చమత్కారంగా విద్యార్థులందరి వైపు చూసి అహం భో అభివాదయే
1: అన్నారంటే స్వామి చెప్తారు కదా, బెండ్ ద బాడీ, మెండ్ ద సెన్సెస్, ఎండ్ ద మైండ్. ఇప్పుడు ఆ జ్ఞానము, ఆ ప్రేమ, ఆ హృదయం నుంచి ప్రేమ కలిగితే అది ఎలా తెలుస్తుంది మనకి అనే ఒక ప్రశ్న మనం అడిగితే, దాంట్లో ఎప్పుడు ఒక చిన్న విషయం మనకి ఏం గమనిస్తుందంటే, జాత వేదసే అనే ఒక వర్డ్ మనకి దుర్గా సూక్తంలో స్టార్టింగ్ లో వస్తుంది. ఇప్పుడు జాత వేదసే అంటే అగ్ని అనుకుంటాం మనం, జనరలీ అగ్నికి ఇంకో పేరు జాత వేద అని. కానీ దానికి ఇంకో గమ్మత్తైన మీనింగ్ ఉంది, మొన్నే మేము చదివితే మాకు తెలిసింది. జాత అంటే పుట్టడం, వేద అంటే తెలుసుకోవడం. అంటే అంతా నాకు వచ్చును, అంటే అంత సర్వం, సర్వ ఉన్న విద్యలన్నీ తెలిసినవి. అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది మనకి మనకి జ్ఞానం వచ్చింది అని? అది మనకి నిదర్శనం అగ్ని నుంచి తెలుస్తుంది. అగ్ని అది పుడుతూనే చూసిన వాళ్ళకి ఆ అగ్ని పుట్టింది అని తెలిసిపోతుంది. రెండోది, మనలోని జ్ఞానాగ్ని పుట్టింది అనుకోండి, పుట్టిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నదంతా, మనకి మనకి అనిపిస్తున్నదంతా అంతా అనిత్యం అని తెలుస్తుంది. అందుకు దానికి మన దుర్గా సూక్తంలోని జాత వేదసే అనే స్టార్టింగ్ తోటి ఆ శ్లోకం మనకి సుసూక్తం మనకి గోచరిస్తుంది ఈ విషయంలోని. ఇంకోటి, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ జ్ఞానం మనకి వేదాల్లో చెప్పినట్టు జ్ఞానం మనకి కలిగితే ఒక విధంగా మనకి అన్నిటి మీద సమత్వం కలుగుతుంది, అంతా ఒకటే అని మనకు తెలుస్తుంది. దానికి మనం గణేష్, మన జనరలీ మందిరంలోని ఒక అందమైన బ్యూటిఫుల్ మంత్రం ఒకటి చెప్తాం కదా, చెప్దామా? సమాన సూక్తం అని
0: తప్పకుండా.

0: ఈ సమాన సూక్తం మన సమైక్యతని ఐకమత్యాన్ని సూచించేటువంటి వేదమంత్రం ఇది. మన ఆలోచనలు, మాటలు, మనం చేసేటువంటి కర్మలు, అంటే ఈ త్రికరణాలని శుద్ధం చేసేటువంటి వేద సూక్తం ఇది, సమాన సూక్తం అనేటువంటి. నిజంగా ప్రపంచ సౌఖ్యాన్ని అంటే విశ్వకళ్యాణాన్ని కోరుతూ అనేకమంది చాలా మంది చాలా రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా. అటువంటి ఆ ప్రార్థనలన్నింటినీ కూడా ఎటువంటి వ్యత్యాసము, తారతమ్యము, భేదభావము లేకుండా సమానమైనటువంటి రీతిలో భగవంతుడికి చేరవేసేటువంటి వేదమంత్రం ఇప్పుడు మీరు చదివినటువంటి సమాన సూక్తం. ఇది మనం మందిరంలో మనం పఠిస్తూ ఉంటాం. నిజంగా అందరికీ గమ్యం ఒకటే, విశ్వశాంతి, విశ్వకళ్యాణం అనేటువంటిది మన గమ్యం. అట్లాంటి ఒకటే గమ్యమైనటువంటి ఈ విశ్వశాంతిని చేకూర్చడానికి అందరినీ కలిసి పనిచేసేటువంటి విధంగా మనల్ని ప్రోత్సహించేటువంటి ఈ వేదమంత్రం సమాన సూక్తం నిజంగా నిత్యస్మరణీయమైనటువంటి మనకి. అట్లా అగ్నిదేవుని మనం ప్రార్థిస్తూ అందరికీ సంపదలు ఇవ్వమని కోరుకుంటూ ఉంటాం. అలాగే అందరి మనసులు కూడా ఒకటిగా చేసి ఒకే గమ్యం వైపు, ఆ గమ్యం ఏంటంటే ఇందాక మనం చెప్పినటువంటి విశ్వకళ్యాణం, అటువంటి ఒకే గమ్యం వైపు నడిపించడానికి మనం భగవంతుని కోరుకునేటువంటి సూక్తం ఈ సమాన సూక్తం. సమస్త లోకాలు సుఖశాంతులతో మెలగాలని చెప్పేటువంటి ఈ సూక్తం మనకి నిత్యస్మరణీయమైనటువంటి సూక్తం ఇది. అట్లాంటి అద్భుతమైనటువంటి సూక్తం.
1: ఇంకా ఈ సూక్తంలోనే ఒక చిన్న మంత్రం తీసుకుంటే, సంగచ్చధ్వం సంవదధ్వం సంభోమనాంసి జానతాం, అంటే మనం చేసేదంతా అందరు కలిసిమెలిసి చేయాలి. కలిసిమెలిసి మనం ఒక గమ్యానికి వెళ్ళాలి, కలిసిమెలిసి ఏమైనా చెప్పాలి, కలిసిమెలిసి మనం ఒకే ఆలోచనలోనే ఉండాలి. అయితే ఈ విషయంలో ఒక గమ్మత్తైన విషయం, మాకు మందిరంలో స్వామి ముందర మేము వేదపఠనం చేసినప్పుడు శ్రీ సూక్తం అని మేము చెప్పేవాళ్ళమే. అందరం కలిసి కూర్చొని సామూహికంగా శిశువు చెప్తాం, అద్భుతంగా ఉంటుంది. అంటే రేపు మన స్టూడెంట్స్ అంటే ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇస్తారు కదా, ఇప్పుడు స్వామి ఆనందానికి హద్దులు ఉండవు, అంత బాగా అంత ఆనందంతో ఉంటారు.
2: అంటే శుక్రవారం పూట స్వామి వచ్చి బయట కూర్చొని శ్రీ సూక్తం చెప్పమన్నారు అంటే ఆ రోజు తప్పకుండా విద్యార్థులకి ఏదో ఒకటి సృష్టించిస్తారు స్వామి. అంటే ఆ శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు ఆ తల్లి ప్రేమ అలా ఉప్పొంగి బయటకు వస్తుంది అనమాట. అంటే మేము చాలా అబ్జర్వ్ చేసేవాళ్ళం స్వామి, ఆ ఆతృత, ఆ ప్రేమ, ఆ ఇచ్చేయాలి అన్న ఆ ఫీలింగ్ స్వామిలో చాలా ప్రస్ఫుటంగా కనిపించేది.
0: శక్తి స్వరూపమైన
2: అద్భుతం.
1: అదే కాదు, ఇప్పుడు మీరు శ్రీ సూక్తం జస్ట్ ఒక ఫస్ట్ లైన్ చెప్పాను అనుకోండి, హిరణ్యవర్ణం హరిణీం, హిరణ్యవర్ణం అంటే బంగారం. సో బంగారంతో సంబంధించి కూడా మనకి మంచి అనుభవాలు ఉన్నాయి కదా ఈ విషయం.
2: స్వామి యాక్చువల్ గా విద్యార్థులకి గోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇచ్చేవారు. అంటే దానికి ఇంకొక ఉపమానం కూడా మనం చెప్పుకోవచ్చు, మనం ఏమాత్రం అహంకార మమకారాలు లేకుండా ఆ బంగారంగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా తయారవుతామని స్వామి ఆ ఉద్దేశంతో మనకి అది ఇచ్చేవారు.
1: మరి స్వామి అంటారు కదా బంగారు అంటారు,
2: కానీ బంగారు అని స్వామి అన్నారంటే అప్పటి నుంచి స్వామి తాలూకా ప్రిపరేషన్ మొదలవుతుంది.
1: టెస్ట్ ఇస్ మై టేస్ట్,
2: ఇస్ మై టేస్ట్ అంటారు స్వామి. మరి ఆ ప్రయత్నానికి ఇందాక మనం జాతవేద అని చెప్పుకున్నటువంటి విషయానికి స్వామి ఏ విధంగా వివరిస్తున్నారో మనం ఈ జాతవేద గురించి స్వామి మాటల్లో విందాం.
3: వేదము ఎవరి నుండి ఉద్భవించినటువంటిదని, లేక ఎవరి నుండి ఆవిర్భవించినటువంటిదని, లేక ఎవరి నిమిత్తమై ఆవిర్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనం అనే కూడాను జాతి వేదం అని కూడాను పిలుస్తూ వచ్చారు. అగ్ని జాతి వేద అని కూడాను దీనికి మరొక పేరు. అనగా అగ్ని, భరత ఈ రెండింటి యొక్క పేర్లకు ఒక విధమైనటువంటి యొక్క భేదములు లేనటువంటివిగా కూడాను మనం ఇందులో కొంత స్పష్టం చేసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం పర్యాయ పదములే తప్ప భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది. అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడ, సరస్వతి, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్, యజుర్, సామ వేదముల నుంచి కూడా ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్యచిత్ ఆనంద స్వరూపునిగా నిరూపం కూడా చేసింది ఈ యొక్క శృతి. భారతీయులు ఆచరించేటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు యందు యజమానుని యొక్క సతి ఈ యొక్క అగ్ని గురించి లేక వేదమును గురించి అనేక రకములుగా కొన్ని మంత్రములు కూడా చెప్పవలసి వస్తుంది. అప్పుడు ఆ మంత్రములు యందు ఓ తేజస్ రామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా, నీవు సర్వభేద స్వరూపుడుగా ఉంటున్నావు, నీవు కేవలము జ్ఞాతవు, జాతవు, దాతవు, భరతవు అని కూడా ఈ భరత శబ్దంలో అక్కడ కూడా ప్రబోధిస్తూ వచ్చింది. అనగా అగ్నికి ఈ జ్ఞాత, దాత, భరత అనేటువంటి పదములు కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఉపమాన పదములే తప్ప వేదములు అనేటువంటివి కావు. ఈ విధముగా భరత అనేటువంటి శబ్దములు, భరత, భారత, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దములు వేదమునందు అనేక విధములుగా కూడా తెలుపుతూ వచ్చింది.
2: స్వామి ఈ జాతకది గురించి మాట్లాడారు. అంటే జ్ఞానం వచ్చినప్పుడు చుట్టూ ఉన్నదంతా భస్మీ పటలం అయిపోతుంది. అంటే నువ్వు భగవంతుడు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు భగవంతుడు, నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇదంతా ఒకటే అన్న సరిసమానమైనటువంటి ప్రేమ భావం నీలో ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ, అంటే జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు అన్నదానికి చక్కని ఉదాహరణ.
1: దానికన్నా ముందు నాకు ఒక చిన్న ప్రశ్న
2: చెప్పు.
1: ఇప్పుడు మనం వేదం అన్నాం, వేద మంత్రాలన్నీ ఇన్ని పఠించాలన్నాం, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం, కానీ ఎవరైనా ఎవరికైతే వేదం అనే అవగాహన ఉండదు అనుకో, అంటే చెప్పడం కష్టం, ఒక్కొక్కసారి కొంతమంది నోరు తిరగదు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఉపశమనం కలిగించాలి కదా. స్వామి ఏమైనా చెప్పారా ఇప్పుడు?
2: అంటే నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉన్నది. ఎందుకంటే మనం నేర్చుకున్న జ్ఞానం అంట ప్రేమతో ఎండ్ అవుతుంది. మరి ప్రేమే పరిపూర్ణంగా ఉన్న వాళ్ళకి భగవంతుడి పట్ల ఇంకేమీ అవసరం లేదు.
1: కానీ ఏమైనా నామస్మరణ చేయొచ్చా?
2: దానికి ఉపమానం అనమాట, దానికి ఒక ఉదాహరణ. ఇది శివం ఇనాగ్రేషన్ టైంలో స్వామి ఒక బృందాన్ని తీసుకొని వెళ్లారు. వారిలో ప్రొఫెసర్ నంజుండయ్య గారు, కామావధాని గారు, బ్రహ్మశ్రీ కామావధాని గారు వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. స్వామికి ఒక నిత్య సేవ సెల్పేవారు కామావధాని గారు. అది ఎంతో మంది ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఆ అదృష్టం కలగదు. స్వామి స్నానం చేసేటప్పుడు కామావధాని గారు నమ్మక చమ్మకాలు అరుణ ప్రశ్నం పఠించేవారు. అద్భుతంగా. మరి అంతటి మహత్తరమైన అవకాశం ప్రతిరోజు వస్తున్నదంటే నంజుండయ్య గారు ఆయనతో పాటు ఉండేవారనమాట. ప్రతిరోజు చూస్తున్నారు స్వామి చక్కగా స్నానానికి వెళ్తున్నారు, ఈయనకు వచ్చినటువంటి వేదాలు పఠిస్తున్నారు, ఈయన అంత అదృష్టవంతులు, ఈ భాగ్యం నాకు కలగలేదు ఎందుకంటే నాకు వేదాలు రావు, ఒక్క ముక్క కూడా రాదు అని చాలా చింతపడుతున్నారట. స్వామి ఇందాక మనం అనుకున్నాం కదా హృదయంలోంచి ఆ కంపాషన్ తో సెల్పేవారు కామావధాని గారు. అది ఎంతో మంది ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఆ అదృష్టం కలగదు. స్వామి స్నానం చేసేటప్పుడు కామావధాని గారు నమ్మక చమ్మకాలు

0: ఆ కంపాషన్ ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో భగవంతుడు ఎదురు వచ్చేస్తాడనమాట, పరిగెట్టుకుంటూ వస్తాడు. ఒకరోజు ఇలాగే స్నానం చేసి స్వామి బయటకు వచ్చారు. కామవధాని గారి వైపు చూస్తూ, కామవధాని, భగవంతుడి అనుగ్రహం పొందాలంటే వేదాలు చదవాలనా అని అడిగారు. అంటే కామవధాని గారు ఈ జ్ఞాని ఎలా ఆలోచిస్తాడనే చెప్తున్నారు. స్వామి, వేదాలు చదవనవసరం లేదు స్వామి, ఒక్క సాయి నామం ఒక్కటి చదివితే చాలు, సాయిరామ్ అంటే చాలు అన్నారంట. అంటే అన్ని తెలుసుకున్న తర్వాత ఇదేమీ కాదు అన్నది ఒక ఎత్తు అయితే, ఏమీ రాకుండా ఇది తెలుసు, ఇది తెలియనక్కర్లేదు అనుకోవడం ఇంకొక విషయం.
1: నంజుండయ్య గారికి సమాధానం.
0: అప్పుడు స్వామి ఎలా ముందుకు వెళ్తూ నంజుండయ్య గారి వైపు చూసి, నీకు సమాధానం దొరికిందా అన్న ఒక్క చూపు విసిరేసి అలా వెళ్ళిపోయారనమాట. అంటే నువ్వు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఒక్కసారి పిలిచినా సరే ఆ ప్రేమతో పిలిచినప్పుడు పోయి అని పరిగెట్టుకుంటూ వస్తారు స్వామి.
2: మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న ఇంపార్టెంట్ విషయం, మనస్ఫూర్తిగా సమర్పణం చేసుకుని మనం పిలిస్తేనే ఆయన పలుకుతాడు. ఇది కొంచెం దానికి ఎప్పుడు మనకి మన మహానారాయణ ఉపనిషత్తులోని దహర్విద్య అనే అంశంలోని స్వామి ఎప్పుడు కోట్ చేస్తారు, నకర్మణాన ప్రదయాధనే నత్యాగేనైకే అమృతత్వమానశు. అంటే నా కర్మ, కర్మలేవి, ఏ కర్మలు చేసినా ప్రజ అంటే అంటే పిల్లలు, మనవలు, మనవరాలు, సంతానము, ధనేన అంటే
0: సంపత్తి,
2: ఏ సంపత్తి లొంగని వాడు ఒక్క త్యాగానికే
0: అమృతత్వ మానసు.
2: అంటే మనకి అమృతత్వం, ఇప్పుడు మన నేను చెప్పే ప్రేమతత్వం అమృతత్వం రెండు ఒకటే, అది కలగడం ఎలాగా అంటే త్యాగం ఒక్క వల్లే మనకి కలుగుతుంది.
0: అంటే త్యాగభావం ఎప్పుడు కలుగుతుంది అంటే మనసులో నీకు ప్రేమ జరించినప్పుడే గాని నువ్వు అవతల వాళ్ళకి ఇవ్వాలి అన్న భావన రాదు మనకి.
2: అంటే దీంట్లో మళ్ళీ ఇంకో విషయం నాకు గుర్తు వస్తున్నది, స్వామి ఎప్పుడు మనకి ఉపన్యాసంలో మనందరినీ ఎప్పుడు ధర్మస్వరూపుల్లారా, దివ్యాత్మ స్వరూపుల్లారా అని అందరినీ మన సంబోధిస్తారు అలాగే. సో దాని విషయంలో కూడా ఒక చాలా అందమైన అనుభవం ఉంది కదా.
0: యాక్చువల్లీ వేదాలు, వేదాల అంతంలో ఆ సారం అంతా ఉపనిషత్తులు చెప్తాయి. ఉపనిషత్తుల చివరిగా మనకి వేదాంతం వస్తుంది. ఆ వేదాంత సారం అంతటిని స్వామి చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పేశారు. ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఇది మన స్వామి చిరకాల భక్తులైనటువంటి రమణరావు గారికి జరిగిన అనుభవము. ఆయన వచ్చినటువంటి కొత్తలో ఒక దసరా సెలబ్రేషన్ కి పూర్ణాహుతి జరిగిన తర్వాత ఆ రోజు చాలా లేట్ అయిపోయి 11-12 గంటలు అయిపోయింది ఫంక్షన్ అయ్యేసరికి. స్వామి వెనకాతల రమణరావు గారు వెళ్లేవారు. స్వామికి ఒళ్ళంతా చవట్లు పెట్టేసి చాలా జ్వరంగా కూడా ఉండిందనమాట. సరే స్వామి రిటైర్ అయ్యారు, లేట్ గా వస్తారు స్వామి, చాలా అలసిపోయి ఉంటారు అనుకుని ఈయన లేట్ గా వస్తారు 2:30 ఆ టైంకి. అప్పటికే స్వామి ఫుల్ గా ఫిట్ గా రెడీ అయిపోయి కూర్చొని దర్శనం ఇవ్వడానికి చాలా ఆత్రుతగా వేచి ఉన్నారనమాట. రమణ రావు గారు చాలా ఆశ్చర్యంగా పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూ ఉంటే స్వామికి ఒళ్ళు కారిపోతుందంట. స్వామి, ఇంత వేడిగా ఉన్నది ఒళ్ళు, ఈ జ్వరంతో మీరు ఎందుకు వెళ్తారు దర్శనం ఇవ్వడానికి, మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఒక్కరోజు అంటే, స్వామి అన్న మాట ప్రతి ఒక్కడి మనసుని కదిలించి వేస్తుంది. స్వామి అన్నారంట, నేను వచ్చింది మీ అందరి కోసం, ఇప్పుడు దర్శనం ఇవ్వడానికి వెళ్తుంది వాళ్ల కోసం కాదు, నేను వాళ్ళ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తూ స్వామి అద్భుతమైన విషయం చెప్పారు. నేను ప్రేమ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అని మిమ్మల్ని ఊరికినే పిలవను, నేను నన్ను నేను వాళ్లలో చూసుకుంటున్నాను, ఆ భావనతో నేను దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పారంట.
2: అద్భుతం.
0: మరి వేదాల సారం మనం 40 నిమిషాల్లో పూర్తి చేయడం అనేది అసంభవం. అంటే ప్రేమ అని తెలుసుకోవడానికే సరిపోతుంది. మరి ఈ సారాన్ని అంతటినీ, సర్వ వేదాల సారాన్ని స్వామి ఏ విధంగా ఒక చక్కని పద్యంలో ఇమిడ్చి చెప్పారో స్వామి పద్యంలో విందాం. ఆ తర్వాత ఈ సత్యాన్ని గ్రహిస్తూ మనం ఆ ఆనందంలో ఓలగడానికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న పాటని వినిపించుకుంటూ స్వామి ద్వారా వింటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
1: సాయిరాం.

శ్రోతలు ఇంతవరకు వేదంలో విశ్వప్రేమ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీతలు డాక్టర్ శ్రీనాథ నారాయణ, కె భార్గవ్ మరియు కెవిఎస్కే గణేష్.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతి నిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని 2వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ శీర్షికలోని 3వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం రామభక్తి సామ్రాజ్యం. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ దివ్యశ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవద్ విశ్వాసము కల భక్తుడు ఏమి కోరుకుంటాడు? దైవానుగ్రహాన్ని, దైవ సాక్షాత్కారాన్ని కోరుకుంటాడు. ఆ కోరిక సిద్ధించాలంటే భగవాన్ దివ్య సందేశాన్ని వినాలి, ఆచరించాలి. స్వామి బోధన ఏమిటంటే, భగవంతుడు భక్త పరాధీనుడు, దైవం భక్తులను ఎన్నడూ విడిచిపెట్టడు. నిర్మల ప్రేమ కలిగిన భక్తుణ్ణి చూసి దైవం జ్ఞానామృతాన్ని అందిస్తాడు. నిరంతర దైవచింతన తప్ప పరమభక్తులకు ఇతర చింతలు ఉండకూడదు. భక్తుని దృష్టి నిరంతరం భగవంతుని వైపు ప్రసరిస్తేనే అది నిజమైన భక్తి, మోక్షానికి సులభమైన మార్గం. భక్తిచేత మానవుడు భగవంతుణ్ణి పొందగలడు, జననమరణ చక్రము నుండి బయటపడగలడు, భవరోగ నివారణ చేసుకోగలడు. పరమాత్మ భక్తిచేతనే అవగాహన కాగలడు. అలాంటి భక్తి మార్గాన్ని అనుసరించిన భక్త త్రిమూర్తులు కంచర్ల గోపరాజు, బమ్మెర పోతరాజు, కాకర్ల త్యాగరాజు. ఈ భక్తత్రయం రామచంద్ర ప్రభువుని సాక్షాత్కరింపజేసుకున్నారు, రామభక్తి సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందులో కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ కాకర్ల త్యాగరాజు భక్తి ప్రస్థానం, భక్తి సంగీత రసప్రవాహం తిలకించండి.

0: అమ్మా, సీతమ్మా, ఎవరమ్మా వీరంతా ఇంత భక్తితో నృత్యం చేశారు?
1: రామునికి వానరులు వారధి కట్టినట్టు నీ రామారాధనికి సొగసు కూర్చే చిన్నారి పువ్వులు వీళ్ళంతా నా స్నేహితులు చిన్నాన్నా.
0: ఎంత బాగా చెప్పావమ్మా. పశితనంలో అంకురించిన భక్తి మీకు రామానుగ్రహం ప్రసాదిస్తుందమ్మా. ఆయుష్మాన్ భవ. వెళ్ళండి గణపతి, ఉంచవూర్తికి వెళదాం. పదనాయన.

0: मे रामा परंथमा पाहिमा पाहिमा
1: जपेशंगारू जपेशंगारू
2: धनपाल श्रेष्ठ गारा नमस्कार दयचेयंडि
1: నాకెందుకయ్యా ఆహ్వానాలు మర్యాదలును? ఎవరొచ్చారో చూడండి, వారిని ఆహ్వానించండి.
2: ఓ, మార్తాండ భాగవతార్ గారా, మహానుభావులు దయచేశారు. మా గృహం పవనమైంది, దయచేయండి.
3: మీ తమ్ముడు త్యాగయ్య లేడా?
2: ఇప్పుడే నగర సంకీర్తనకు వెళ్లాడు.
3: భిక్షకన్నమాట, భజన పాటలు పాడుకునేవాడికి ఇంకేం చేతనవుతుందిలేండి. నా శిష్యురాలు చపలాక్షిని శరభోజి మహారాజు గారు ఆస్థాన నర్తకిగా నియమించారు, తెలుసా?
2: అది ఆమె అదృష్టం, తమ ఆశీస్సు.
1: మీ తమ్ముని కూడా మార్తాండ భాగవతారు గారిని ఆశ్రయించమనండి, రాజాశ్రయం లభిస్తుంది.
3: నా శిష్యరికం చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి.
1: అంత మాట అనకండి, జపేశం ఎలాగో నచ్చచెప్పు పంపుతాడు. త్యాగయ్యకు కాస్త సంగీతంలో మెలకువలు చెప్పండి.
3: సరే, మీరు ప్రాధాయపడితే తప్పుతుందా? అలాగే పంపవయ్యా జపేశం.
2: తమదయ్యా, అలాగే
3: వస్తాను.

0: వచ్చావాచాగు. మార్తాండ భాగవతారు గారి శిష్యురాలు చపలాక్షికి రాజాశ్రయం, ధనకనక వస్తువాహనాలు లభించాయట. సంగీతంలో మెలకువులు ఆయన నీకు చెబుతానన్నారు, వెళ్లరాదు?
1: సద్గురువులు, సంగీత సరస్వతి పుత్రులు సొంఠి వెంకటరమణయ్య గారు నాకన్నీ బోధించారన్నయ్యా.
0: పోని మీ గురువు గారికి నీ సంగీతాన్ని వినిపించి వారి అనుగ్రహం అయినా పొందవచ్చుగా తమ్ముడు.
1: గురువు గారి ఆశీర్వచనం తప్పక అందుకుంటానన్నయ్యా.
2: గణపతి, 4 రోజుల్లో ఉగాది కదా, తోరణాలు అలంకరించండి.
1: నన్ను ప్రశాంతంగా ప్రార్థన చేసుకోనివ్వండి అన్నయ్యా.
0: సరే, అలాగే.

0: రామచంద్ర, కరుణరసార్ద్రమూర్తివే, నాపై దయలేదా స్వామి? ఒక్కొక్క కీర్తన వ్రాస్తూ ఉంటే అనంత కళ్యాణ గుణధాముడవైన నీ అవతార వైభవాన్ని ఈ జన్మలో కీర్తించగలనా? నీవు నాదస్వరూపుడు, నీ నుండే సంగీతం ఆవిర్భవిస్తుందని విజ్ఞులంటారే. నీ అవతార ప్రాభవాన్ని, నీ దివ్యలీలల్ని, నీ దివ్య సుందర రూప లావణ్యాన్ని మనసారా కీర్తించడానికి తగిన సంగీత జ్ఞానాన్ని, కవితాశక్తిని ప్రసాదించగల గురు సన్నిధిని ప్రసాదించు. రామచంద్ర, నువ్వు భక్త సులభుడు అంటారే, ఈ దీనుణ్ణి కరుణించవా?
1: త్యాగయ్యా,
0: రండి. పెద్దలు, గురుతుల్యులు, మీకు వందనాలు.
1: ఆయుష్మాన్ భవ.
0: ధన్యోస్మి. ఈ ఆసనంపై ఆసీనుడు కండి స్వామి.
1: సంతోషం. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.
2: తమరు,
1: నారాయణ నామం పాడుకుంటూ ఉంటాను. మా అమ్మ వీణ చాలా బాగా వాయిస్తుంది. అవును, నువ్వు మృదుమధురంగా పాడుతావని, మంచి కీర్తనలు రచిస్తావని విని ఒక్క మారు పలకరించిపోదామని వచ్చాను.
0: సహృదయులు కాబట్టి నా మీద అభిమానంతో నా గానాన్ని మెచ్చుకుంటున్నారు తప్ప నా వంటి దురదృష్టవంతులు ఉండడు స్వామి. రామానుగ్రహానికి నోచుకొని ఈ జీవితం వ్యర్థం కదా. అనంత కరుణాసాగరుడైన నా ప్రభు దివ్య అవతార వైభవాన్ని కీర్తనలుగా రచించి గానం చేసే సంగీత జ్ఞానము, కవితాశక్తి నాకెక్కడున్నాయి? అందుకే తన కరుణావృష్టి నాపై కురిపించమని ప్రార్థిస్తున్నాను. నిస్సహాయుణ్ణి, అంతకన్నా ఏం చేయగలను?
1: నిరాశ పడకు త్యాగయ్యా, రామచంద్ర ప్రభు కరుణాసముద్రుడని నీవే అంటున్నావు కదా. నీ ఆర్తి, భక్తి రామానుగ్రహాన్ని తప్పక కురిపిస్తాయి, నా మాట నమ్ము.
0: రామానుగ్రహం కలగాలని నన్ను ఆశీర్వదించండి స్వామి.
1: శ్రీరామచంద్ర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. త్యాగయ్యా, ఈ గ్రంథం మా పెద్దలు నాకిచ్చినది, ఇది నీకు పనికొస్తుందేమో చూడ్నాయనా.
0: స్వరార్ణవము, నారద ప్రణీతమైన సంగీత గ్రంథము. మహానుభవ, ఆ రామచంద్ర ప్రభువే నన్ను కటాక్షించి ఈ గ్రంథాన్ని నాకు అనుగ్రహించాడనుకుంటాను. మీ అభిమానానికి పేదవాణ్ణి, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మీకు శతకోటి వందనాలు స్వామి. భోజనానికి వేళయింది, మడికట్టుకోండి.
1: నారాయణ నామస్మరణే నా జీవం, నా ప్రాణం. నాకు భోజనం ఎందుకయ్యా? మరొకప్పుడు వస్తాన్లే.
0: మహాప్రసాదం. అలాగే స్వామి. కమలా, గణపతి, రండి రండి. ఇదిగో నారద ప్రణీతమైన స్వరార్ణవము, ఒక మహనీయుడు నాకు అనుగ్రహించాడు.
3: ఎవరండి ఆ మహనీయుడు?
0: అయ్యో వాయ్, అయ్యో, కనీసం వారి పేరైనా అడగలేదే. నారాయణ నామం పాడుతూ ఉంటాను, మా అమ్మ వీణ వాయిస్తుంది అన్నారు. అంటే అంటే కమలా, సాక్షాత్తు ఆ నారద గురుమూర్తే ఈ స్వరార్ణవాన్ని నాకు అందజేశాడు. సాక్షాత్తు ఆ మహాభక్తుడే వచ్చి అనుగ్రహిస్తే గ్రహించలేకపోయాను. ఎంత అజ్ఞానో చూశావా కమల?
3: విచారించకండి, మీ జీవితంలో ఏం జరిగినా అది రామానుగ్రహమే అనుకోండి.
0: అవును కమల, ఇక వేరే తలుపులు మాని శ్రీరామ వైభవాన్ని రచించి కీర్తిస్తాను. నారద గురుమూర్తి నమో నమః.

భగవంతుని పట్ల తపన, ఆర్తి ఎలా ఉంటాయో చూడండి. భక్తి అనే చక్రవర్తి వెంట వివేకము, వైరాగ్యము అంగరక్షకుల్లా వెంటనే ఉంటాయి. భక్తికి మించిన ఆనందం దేనిలోనూ కనపడదు. భక్తునికి చలించని మనస్సు, భ్రమించని దృష్టి ఉండాలంటారు బాబా. తన వివేక వైరాగ్యాల్ని త్యాగయ్య ఎలా ఆచరణలో పెట్టాడో చూడండి.

0: చాకు, తంజావూరు వెళ్లి నీ పాటను గురువుగారికి వినిపించమని, ప్రభువుల ఆశ్రయం సంపాదించుకోమని చెప్పాను. ఏం చేశావురా?
1: అన్నయ్య, సర్వజగద్రక్షకుడైన శ్రీరామచంద్రుని అనుగ్రహం కంటే గొప్పదా ఈ ప్రభువుల ఆశ్రయం? అయినా నీ మాట ప్రకారం తంజావూరు వెళ్లాను. గురువుగారి సమక్షంలో పండిత సభలో గానం చేశాను. గురువుగారు, వారి సహపండితులు విని ఆనందపడ్డారు.
0: గురువుగారు ఆనందపడ్డారా? అయితే రాజాశ్రయం కల్పించమని అర్థించకపోయావా?
1: గురువుగారు నాకు సంగీత విద్యాదానం చేసినందుకు కృతజ్ఞతగా గురుదక్షిణగా నా గానాన్ని సమర్పించుకున్నాను తప్ప మరో కోరిక నాకు లేదన్నయ్యా.
0: మరి గురువుగారు ఏమన్నారు?
1: 2 రోజులుంటే తంజావూరు సంస్థానంలో శరభోజీ మహారాజుల సన్నిధిలో నా గానసభ ఏర్పాటు చేస్తామన్నారు.
0: అన్నారు అంటారని నాకు తెలుసు, మరి ఉండకపోయావా?
1: ఉగాది పండుగ పర్వదినాన ఆ రాముని సేవకు దూరమవ్వకూడదని వచ్చేశానన్నయ్యా.
0: రామసేవ ఎప్పుడూ ఉండేదే కదా. రాజాశ్రయం సంపాదించుకోమన్నాను గాని రామాశ్రయం దూరం చేసుకోమన్నానా?
1: నా రాముణ్ణి, ఆనందరాముణ్ణి, అవ్యాజ ప్రేమమూర్తిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను ఉండలేనన్నయ్యా.
0: అఘోరించు.
2: త్యాగయ్య గారు.
0: ఎవరు బాబు తమరు? రాజసేవకుల్లా ఉన్నారు.
2: అవును, తంజావూరు సంస్థాన దీశులు, శరభోజీ మహారాజు గారి సేవకులం. త్యాగరాజు గారిల్లిదేనా?
0: ఇదే. త్యాగయ్య మా తమ్ముడే, వాడితో ఏం పని?
2: త్యాగయ్య గంధర్వగానం గురించి వెంకటరమణయ్య గారు చెప్పగా విని వారిని తగిన రీతి సత్కరించి రాజసభకు తీసుకురమ్మని ప్రభువులు ఆజ్ఞాపించారు. ఈ బహుమతులు మహారాజు గారు పంపినవే, అక్కడ పెట్టండి.
3: ఇవి సువర్ణాభరణాలు, బంగారు మాడలు,
4: జమీందారులు ధనవంతులు ధరించే చీనీ చీనాంబరాలు.
0: జాగు జాగు, నీకోసం రాజాస్థానం నుంచి పెద్దలొచ్చారు.
1: నా కోసమా?
2: సద్గురువులు శ్రీ సుంటి వెంకటరమణయ్య గారు ఈ జాబు, ప్రభువుల తరపున ఈ బహుమానాలు పంపారు మీకు.
1: చిరంజీవి త్యాగరాజును ఆశీర్వదించి వ్రాయినది. తంజావూరు సంస్థానాధీశులు శ్రీ శరభోజీ మహారాజులు నీ గానం వినాలని కుతూహలపడి ఈ బహుమానాలు పంపారు. వీటిని స్వీకరించి ప్రభువుల సన్నిధికి తంజావూరు వచ్చి రాజసభలో నీ గానాన్ని వినిపించి ప్రభువులను ఆనందింపజేసి వారి మన్ననను అందుకొమ్మని కోరుతున్నాను. ఆశీస్సులతో ఇట్లు సొంఠి వెంకటరమణయ్య.
0: చూసావా, అదృష్టం ఎలా వెతుక్కుంటూ వచ్చిందో. తన భక్తుడు ఆకలితో అలమటిస్తుంటే రామచంద్ర ప్రభువు చూస్తూ ఊరుకుంటాడా? చూడు ఎన్ని బహుమతులు పంపాడు. ఈ రోజుతో మన కష్టాలు గట్టెక్కాయి. ఎందరో విద్వాంసులు ఎదురు చూసే భాగ్యం మనకి అనుకోకుండా వచ్చింది. వస్తారని చెప్పి వాళ్లను పంపించు నాయనా. ఏమిటా ఆ తాత్సారం? వాళ్లు కాసుకూచున్నారు.

0: ఆత్మానాం పరమ భాగవతం స్మరామి.
1: అదే సరే, నువ్వు అంగీకరించినట్టేనా? అదైనా చెప్పు.
0: నేను అంగీకరించలేనన్నయ్యా. చాగయ్య జీవితము సంగీతం శ్రీరాముని సేవకే అంకితం. ప్రభువుల వారి అభిమానానికి అభినందనని చెప్పండి. ఈ ధనభారాన్ని నేను భరించలేనని చెప్పండి. ఈ బహుమానాలు తీసుకువెళ్ళండి నాయనా.

0: అన్నయ్యా, ఇవి బహుమానాలు కావు, స్వర్ణబంధాలు. ఈ బంధాలు దూరం చేసుకుంటేనే రాముడు దగ్గరవుతాడు.
1: లక్షల విలువైన సువర్ణాభరణాలు సైతం వద్దనుకున్నారు ఈ త్యాగయ్య గారు, ఎంత గొప్ప భక్తులో.
2: అవును, సంపన్నులు ధరించే చీనీ చీనాంబరాలు కాదన్నారంటే త్యాగయ్య గారి భక్తి వైరాగ్యాలు ఎంత గొప్పవో.
3: అయిందా శృంగభంగం, నే చెబితే వినిపించుకున్నారా? ఇప్పుడు ముఖం మీద కొట్టి మరీ చెప్పాడు, చాలు ఇక బయలుదేరండి. మీరు మీ తమ్ముడును భవతి భిక్షాన్ దేహీ అని.
4: వదినా,
5: నీ పంతం నెగ్గించుకున్నావు అన్నమాట, తృప్తిగా ఉందా నీకు? వేదో కుటుంబాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను, చేసిన మర్యాదలు చాలు. ఏనుంచి మీరు వేరు, మేం వేరు.
0: వద్దన్నయ్యా, అలా అనకండి. అన్నైనా తండ్రి అయినా మీరే అనుకుంటున్నానే. ఈ ధనపిశాసానికి లోబడి మనం విడిపోవద్దన్నయ్యా. ధనం లేకుండా ఇన్నాళ్లు మనం సుఖంగా జీవించలేదా? ధనవంతులందరూ సుఖంగా ఉన్నారా? నా మాట వినండినయ్యా, జానుడు పొట్టకు చారుడు నూకలు చాలు, పుట్టించిన వాడు పోషించకపోడు.
5: ఈ మెట్ట వేదాంతం కట్టిపెట్టు. పెద్దవాణ్ణి నన్నే కాదు, దేశాన్నేలే ప్రభువును కూడా అవమానించు. ఈనాటితో నీకు నాకు ఏ సంబంధమూ లేదు.
3: ఆ దేవుని ఇలా ఇవ్వండి.
6: అక్కయ్య, రాముణ్ణి మాత్రం మాకుండనివ్వండి.
3: ఆహా, దేవునితో పాటు నగలు కూడా ఉండిపోతాయనా నీ ఆలోచన? ఆ నగలిలా ఇవ్వండి.
0: సుగుణ భూషణుడైన రామునికి ఈ భూషణాలెందుకు కమల? ఆ నగలిచ్చేయి.
6: నేను తీయలేను, మీరే తీసుకోండి అక్కయ్యా.
0: ప్రభు, సీతాపతి, నిన్నెందరో మహానుభావులు ఎన్నో రీతుల సేవించి ధన్యులయ్యారు. భగవతి పార్వతీదేవి ఈ జగతికి నీ తారక మంత్రం ఉపదేశించింది. కబీరు, రామదాసు మొదలైన మహాభక్తులు నీ నామజపం చేసి చరితార్థులయ్యారు. 96 కోట్ల నీ దివ్యనామం జపించే భాగ్యం అనుగ్రహించావు. ఆదయతోనే ఈ కీర్తనలు స్వీకరించు స్వామి. రండి నాయన, అందరూ ఆశీనులు కండి.

0: త్యాగయ్య, నీ గానం అపూర్వం, భక్తి భావన పరిపూర్ణం, భగవంతుణ్ణి మెప్పించగల కవిత్వం, పర్వసింపజేయగల మధురగానం, శ్రీరాముడు నీకిచ్చిన వరాలు. ఇదిగో చూశావా, సాక్షాత్తు తంజావూరు ప్రభువులు, శరభోజీ మహారాజులే మీ ఇంటికి దయచేశారు నీ గానం వినడానికి.
1: దేశాన్నేలే ప్రభువులు తమరే రామసన్నిధికి దయచేశారు. ప్రభు, శ్రీరామానుగ్రహానికి ఇంతకంటే దృష్టాంతమే ఉంటుంది. ప్రభువులకు నా కృతజ్ఞతాంజలు సమర్పించుకుంటున్నాను. ప్రభువులకు సదా శ్రీరామానుగ్రహం ఉండాలని మా ప్రార్థన.
2: త్యాగయ్య, భక్తిరస ప్రపూర్ణమైన మీ గానంతో శ్రీరామచంద్ర ప్రభువునే సంతోషపెట్టగలిగారు. మీరు మీకే కాక యావత్తు తంజావూరు సంస్థానానికే కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. మీకు శ్రీరామ కృపాకటాక్షాలు ఉండాలని మా ఆకాంక్ష. మీకు మా వందనాలు.
0: పండిత పామరులను ఆనందింపజేసిన త్యాగరాజు గారి గానం నభూతో నభవిష్యతి. వారి జన్మ ధన్యం. వారి గానామృతాన్ని వినడం మన అదృష్టం.
3: త్యాగయ్య ఇంటికి స్వయంగా ప్రభువులే విచ్చేసి వారి గానం వినడం ప్రభువుల కళాపోషణకు నిదర్శనం.
4: ప్రభువుల రాకతో త్యాగయ్య గారి భక్తి ప్రపత్తులు, సంగీత వైద్యుషం దేశ దేశాల్లో వ్యాప్తి చెందుతాయి.

భక్తునికి జీవితమే ఒక పరీక్ష. ఆ పరీక్షకు తట్టుకోగలిగిన వాడే భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలడు. తామస రజసాలకు దూరంగా ఉంటేనే భక్తి సాధ్యమవుతుంది. శ్రద్ధాభక్తులు కలిగిన త్యాగయ్య అచంచల విశ్వాసంతో రామానుగ్రహాన్ని పొందగలిగాడు. మహాభక్తుల భక్తి విశ్వాసాలు మనలోని విశ్వాసాన్ని దృఢపరిచి భగవత్ సాక్షాత్కారం వైపు నడిపిస్తాయి. త్యాగరాజు ఎటువంటి అగ్ని పరీక్షకు గురయ్యాడో ఆ పరీక్షలో భగవంతుడు ఆయన చేయి పట్టుకుని ఎలా నడిపించాడో చూడండి.

0: ఇదిగో చూడండి, ఈ విగ్రహాలున్నంతకాలం ఈ వ్యవహారం ఇలాగే ఉంటుంది. మన బ్రతుకులు గాడిన పడి నాలుగు రాళ్లు వెనకేసుకోకపోతే ఉన్న ఒక్క పిల్ల పెళ్లి కూడా చేయలేం. ఆలోచించుకోండి. అందుచేత ఆ విగ్రహాల్ని ఎలాగైనా వాళ్ళకి దూరం చెయ్యండి.
1: అసాధ్యం కూడా, అవి సీతారాముల విగ్రహాలే.
0: అవి విగ్రహాలే కదా, నిజంగా దేవుడు కాదు కదా. మీ మాట తిరస్కరించాడే, పౌరుషం లేదు, పిల్ల పెళ్లి ఎలా చేద్దామనుకుంటున్నారు. ఉన్నదంతా వాళ్ళకే ఊడ్చిపెట్టారు.
2: ఇక ఇది కూడా మీరు చెయ్యకపోతే ఏ నొయ్యో గొయ్యో చూసుకుంటాను. అంతే, హాయిగా ఉండండి.
1: అంత మాటలకి ఏదో ఒకటి చేస్తాన్లే.

0: కమలా, కమలా, పూజాపీఠంలో సీతారాముల విగ్రహాలు మాయమయ్యాయి. రాత్రి సేవ చేసి వారి పాద సన్నిధిని ఆదమరిచి నిద్రపోయాను. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిందో చూశావా? నా రాముడు నన్ను వదిలి వెళ్లిపోయాడు కమల. రాముడు లేని ఇంట్లో ఒక్క క్షణమైనా నేను ఉండలేను. నా రాముణ్ణి వెతికి తెచ్చుకుంటాను. అందాక పసుపుతో సీతారాముల్ని చేసి ఆరాధించు.
1: ఎక్కడికి వెళతారు, ఎక్కడని వెతుకుతారు? సీతారాములతో పాటు మీరు కూడా లేని ఇంట్లో నేనెలా ఉండగలను?
0: కమల, ఇది మనకు అగ్ని పరీక్ష. రాముడు నా భక్తిని పరీక్షించటానికే అదృశ్యమై ఉంటాడు. నిద్రాహారాలు మాని నా రాముడు కోసం వెతుకుతాను, కన్నీరు కారుస్తాను. రాముడు దయామయుడు కమల, తప్పక కనిపిస్తాడు.

0: బాబూ, ఆ మహనీయులెవరు? అలా విషాదవదనంతో కూర్చున్నారు?
1: వారు మా గురువుగారు శ్రీ త్యాగరాజస్వామి.
0: అమర గాయకులు, అపర సంగీత సరస్వతి శ్రీ త్యాగరాజస్వామి వారు వీరేనా? త్యాగయ్య గారు, నీకు శతకోటి వందనాలు.
2: ఎవరి వందనాలు అందుకునే స్థితిలో లేను నాయనా.
0: అంత బాధపడుతున్నారే, వారికొచ్చిన కష్టమేమిటి?
1: వారు ప్రాణాధికంగా ప్రేమించి పూజాపీఠంలో పెట్టి నిత్యం పూజించే సీతారాముల అదృశ్యమయ్యారు. అప్పటి నుండి వారికి నిద్రాహారాలు లేవు.
0: త్యాగయ్య గారు, మీకు చెప్పగలిగిన వాణ్ణి కాను. తీర్థయాత్రలు చేసి భగవంతుని దివ్య వైభవాన్ని దర్శనం చేసుకుంటే భగవంతుడు తప్పక కరుణిస్తాడు. నా మాట విని నాతో తిరుమల రండి, మనసారా ప్రార్థించండి, తప్పక మంచి జరుగుతుంది.
2: నా రాముడే నన్ను రమ్మని పిలుస్తున్నాడేమో. గణపతి పదనాయనా.

0: అయ్యా, స్వామి దర్శనం చేసుకుంటాను, తెర తీయరా?
1: ఆలయ మర్యాదల ప్రకారం ఇప్పుడు తెర తీయడానికి వీలు కాదు, దయచేసి వేచి ఉండండి.
0: అయ్యా, స్వామిని కీర్తించుకోవచ్చా?
1: నిరభ్యంతరంగా కీర్తించుకోండి.

0: శ్రీనివాస మహాపాత్రం చక అనాథనాథ ఈ దీనుడిపై కరుణించి తెరతీసేవా స్వామి. ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద.
1: ఏం అద్భుతం, ఇన్నాళ్ళు త్యాగరాజస్వామి వారి భక్తి ప్రపత్తులు వినడమే కాని చూడలేదు. త్యాగయ్య గారు నిశ్చింతగా ఉండండి, శ్రీనివాసుని దర్శనమే మీకు నిదర్శనం. పదండి.
2: అలాగే
3: గురువుగారు, ఈ అద్భుతం చూసిన తర్వాత మరొక అద్భుతం గురించి చెప్పాలనిపించింది.
2: చెప్పు నాయన.
3: నిన్న తిరుమలగిరికి మెట్లెక్కుతుంటే తమరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నలుగురు దొంగలు మమ్మల్ని బంధించి సొమ్ముకా చేద్దామనుకున్నారు.
2: మన దగ్గర సొమ్మెక్కడిది నాయన.
1: సీతారామ కళ్యాణం కోసం నేనే ఇచ్చాను స్వామి.
3: ఆ దొంగల అనుభవం మీరే వినండి గురువుగారు. ఇలా రండయ్యా, ఏం జరిగిందో చెప్పండి.
1: క్షమించండి స్వామి, నిన్న రాత్రి ఈ చిన్న స్వామిని బంధించి సొమ్ము కాజేద్దాం అనుకున్నామండి. అంతలోనే ఇద్దరు రాజకుమారులు బాణాలు పట్టుకుని అమ్ముడు వదిలితే అవి మాకు బండరాళ్ల తగిలేయండి.
2: వాళ్ళు ఎలా ఉన్నారు నాయన?
1: ఒక ఆయన నీలంగా మెరిసిపోతున్నాడండి, మరొక ఆయన బంగారు బొమ్మలా ఉన్నాడండి, బంగారు కిరీటాలతో దగదగా మెరిసిపోతున్నారండి.
4: ఎంత అదృష్టవంతుడు ఆయన, రామలక్ష్మణుల దర్శనం చేసుకున్నారు. నేనే నిర్భాగ్యుణ్ణి, రామదర్శనం చేసుకోలేకపోయాను.
1: త్యాగయ్య గారు, తిరుపతిలోనూ ఇక్కడా జరిగిన అద్భుతాలు తలుచుకుంటే రామలక్ష్మణులు మీ ఇంటా వెంటా ఉన్నారని అనిపించడం లేదా మీకు? రాముడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. పదండి, ఇంటికి వెళదాం.
2: నువ్వు చెప్పింది నిజం నాయన. నా ఇంటా వెంటా రాముడుండి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటే రాముడి కోసం ప్రపంచమంతా వెతుకుతున్న వెర్రివాణ్ణి. పద.

అమ్మగారు అమ్మగారు, అందరూ రండి. గురువుగారు వరదై పొంగుతున్న కావేరీ నదిలోకి ప్రవేశించి రామతారక మంత్రాన్ని జపించుకుంటూ దాడుతూ ఉంటే, నీటిలో తేలియాడుతూ శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా అయ్యగారికి దర్శనమిచ్చాడు. మన రాముడు గురువుగారి ఒడిలో వాలాడు. రండి, హారతులు పట్టండి.

అమ్మగారు అమ్మగారు, అందరూ రండి. గురువుగారు వరదై పొంగుతున్న కావేరీ నదిలోకి ప్రవేశించి రామతారక మంత్రాన్ని జపించుకుంటూ దాడుతూ ఉంటే నీటిలో తెలియాడు.

0: అన్నయ్య, రాముడెంత దయామయుడో చూశావా? కావేరి గర్భంలో దాక్కుని నాతో ఆటలాడుకున్నాడు. నా ఇంటా వెంటా ఉండి నన్ను కన్నతండ్రిలా కాపాడిన రామచంద్ర ప్రభు తనకు తానుగా నా ఒడిలో వాలాడు. ఇదంతా నీ ఆశీస్సు అన్నయ్య.
1: చాగు, నీ భక్తి ప్రపత్తుల్ని అర్థం చేసుకోలేకపోయానరా, నన్ను మన్నించు నాయన. నేను నీలాగే రామపాదాలు ఆశ్రయిస్తాను, నీ కీర్తనలే గానం చేస్తాను.
0: ఇక ఈ పూజాపీఠంలో సీతారాముల్ని ఆరాధించే బాధ్యత నీదే అన్నయ్యా.

రామచంద్ర, కరుణారస సాంద్ర, ఇంకా ఎన్నాళ్ళీ భవసాగర మీదనన్నావు. స్వామి, రామదాసుకు అభయమిచ్చి ఆదరించావే, కబీరుని కరుణించావే, పోతన్నకు సతీ సమేతంగా సాక్షాత్కరించావే, నన్ను అనుగ్రహించవా స్వామి, నాపై దయ చూపించి నీ దర్శనమియ్యవా.

0: స్వామి, ఆర్తితో కన్నీటితో త్యాగయ్య ప్రార్థిస్తున్నాడే. కరుణా సముద్రులేని మీ హృదయం కరగలేదా స్వామి?
1: త్యాగయ్య, నీ భక్తి నిరుపమానం. నీ కవితాశక్తి, సంగీత జ్ఞానము అపూర్వం, అజరామరం. నా అవతార వైభవం నీ కీర్తనల ద్వారా ఆచంద్ర తారార్కంగా నిలిచిపోతుంది. నీ కీర్తనల గానంతో విశాల విశ్వమంతా రామనామం ప్రతిధ్వనిస్తుంది. వచ్చే పుష్య బహుళ పంచమి నాడు నీకు మోక్షం ప్రసాదిస్తాను. అంతవరకు ఆపత్ సన్యాసాన్ని స్వీకరించి రామతారక మంత్రం జపించు.
2: శ్రీరామచంద్ర, అనంత కళ్యాణ గుణధాముడు, లోక కళ్యాణకారిణి మా అమ్మ సీతమ్మ చెంతనుండగా మీ దివ్య సుందర రూపాల్ని దర్శించే మహాభాగ్యం ప్రసాదించావా తండ్రి. రామ పరంధామ, నా జీవితాన్ని చరితార్థం చేశావు. నీ దివ్య పాదారవిందాలకు శతకోటి వందనాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా రామభక్తి సామ్రాజ్యం నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అక్టోబర్ 20వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవంగా ప్రపంచమంతా సాయి భక్తులు జరుపుకుంటారు. 2017 అవతార ప్రకటన దినోత్సవం నాడు ప్రేమావతారి పేరిట తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ప్రేమకు రూపుదాల్చిన మన హృదయేశ్వరుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం నేడు. ఈ భూమిపై అవతరించిన ఏ ఇతర అవతారాలు చూపని ఒక మహోన్నతమైన ఘట్టం 1940 అక్టోబర్ 20వ తేదీన సత్యసాయి పరమాత్ముడు మనకు అందించారు. నేను సాయిని తెలియము నిక్కముగను అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, ఈ పర్తీశ్వరుడే వచ్చి ఈ మానవాళికి తనను తాను వ్యక్తపరుచుకున్నారు. నిజంగా ఎంత ప్రేమ! ఆ జగన్మాత మనపై వాత్సల్య ప్రేమను స్వయంగా కురిపిస్తుందనటానికి ఇంతకంటే వేరేమి చెప్పగలం? అందుకే స్వామి చెప్తారు, అవతరించుట ఎనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడా, వారి స్థాయికి దైవంబు వచ్చుభువికి జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. మానవాళికి ఎంతో ప్రేమతో అనుగ్రహించిన సుదినమైన ఈ అవతార ప్రకటన దినోత్సవ వార్షికోత్సవం నాడు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ బృందం మీకందిస్తున్న నేటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో అవతార లక్ష్యాల గురించి, అవతార తత్వాల గురించి, సత్యసాయేషుని అవతార ప్రత్యేకత గురించి వివరిస్తూ సాగే ప్రేమావతారి అన్న చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: అత్త దీపిక, ఈ చిన్నపిల్లల్ని ఎత్తుకుని లాలిస్తున్న ఆ జోలపాట వింటుంటే నాకేదో గుర్తొస్తుంది. ఎందుకంటే ఈరోజు అవతార ప్రకటన దినోత్సవం. స్వామి ఎందుకు కిందకే వస్తారు, భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అని ఎన్నో మార్లు చెప్పారు. ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తుండగా చూస్తూ ఊరుకోలేదంట. ఎంతో వాత్సల్యంతో ఎంతో ప్రేమతో తన స్థాయికి తల్లి వంగి ఆ పిల్లని ఎత్తుకునే ప్రయత్నం చేస్తుందంట, ఇలా లాలిపాట పాడుతూ. తల్లి ఎప్పుడు పిల్ల ఏడుస్తుంది తను నించుని తన చేతుల్లోకి రావాలి అని కోరుకోదంట. తానే పాపం కిందకి వంగి తన స్థాయికి వంగి ఆ పిల్లని పైకి ఎత్తి ఏడు పాపేంత వరకు లాలిస్తుందంట. ఇది నాకు గుర్తొచ్చిందక, అందుకే మీకు సాయిరాం చెప్పడం మర్చిపోయాను నేను.
1: కానీ చాలా బాగా చెప్పారు గణేష్. ఎలాగైతే తల్లి వంగి తన బిడ్డను ఎత్తుకుని లాలిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా కిందికి దిగి వస్తాడు అని ఎంత బాగా చెప్పారో. ఇంతకీ అలా ఎందుకు జరుగుతోంది అనేది ఆలోచించారా? ఎందుకంటే తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమో అలాగే భగవంతుడికి తన సృష్టి మీద అంత ప్రేమ. చాలా బాగా చెప్పావు దీపిక, చాలా పెద్ద విషయాన్ని సింపుల్ గా చెప్పేశావు. నువ్వు చెప్తుంది వింటూ ఉంటే గణేష్ నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది స్వామి చెప్పింది. ఒకసారి అక్బర్ మహారాజు బీర్బల్ని అడిగారట, ఇన్ని పురాణాలున్నాయి మీకు, వీటన్నింటిలో భగవంతుడు అవతరించి వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు అని లోక కళ్యాణం సాధిస్తాడని చెప్తున్నారు, అసలు అంత గొప్ప భగవంతుడు ఆయన ఎందుకు రావాలి, ఆయనకి బోల్డ్ మంది దేవదూతులు ఎంతో మంది దేవగణాలు ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తే చాలదా అని అడిగారట. అడిగితే బీర్బల్ అన్నారట, మహారాజా నేను మీకు సమాధానం చెప్తాను, నాకు కొద్దిగా గడువు ఇవ్వండి అని అడిగారట. అలా కొంతకాలం గడిచిందనమాట. ఆ తర్వాత ఒక రోజు వీరందరూ నౌకా విహారానికి వెళ్లారట, అంటే ఒక పడవలో అందరూ నదిలో తిరగడానికి వెళ్లారనమాట. అప్పుడు బీర్బల్ ఏం చేశారంటే అక్బర్ చక్రవర్తి కొడుకు సలీం యువరాజు బొమ్మని తయారు చేసి ఆ పడవలో పెట్టించాడనమాట. వాళ్ళు నది మధ్యలోకి వెళ్ళంగానే ఆ బొమ్మను తీసి నీళ్లలో వేసేసారట. వేసేస్తే ఉన్న వాళ్ళందరికీ తెలియదు కదా అది బొమ్మని, అయ్యో రాజకుమారుడు నీళ్లలో పడిపోయాడు అని అరవంగానే అక్బర్ మహారాజు ఆయన నీళ్లలోకి దూకెట్ట, ఆ నదిలో దూకి ఈదుకుంటూ వెళ్లి ఆ బొమ్మ చూస్తే అది బొమ్మ అనమాట. సరే మళ్ళీ పడవలోకి వచ్చాక ఎవరు ఈ పని చేశారు అని చాలా కోపంగా, మరి చక్రవర్తిని ఫూల్ చేస్తే ఆయన కోపం రాదా అని చాలా కోపంగా అడిగారట. అడిగితే అప్పుడు బీర్బల్ వచ్చి, మహారాజా నేనే చేశాను, మీరు ఆ రోజు నన్ను ప్రశ్న అడిగారు గుర్తుందా, భగవంతుడే ఎందుకు అవతరించాలి అని, దానికి సమాధానం చెప్పడం కోసం ఇలా చేశాను. మరి మీ దగ్గర ఇంతమంది పరిచారకులున్నారు, ఇంతమంది సేవకులున్నారు, మీ కుమారుడు మీ అబ్బాయి నీళ్లలో పడిపోతే వాళ్ళతో చెప్పొచ్చు కదా వెళ్లి దూకి రక్షించి తీసుకురండి, మీరు అలా చేయలా స్వయంగా మీరే వెళ్లారు, ఎందుకంటే మీ కొడుకు మీద మీకున్న ప్రేమ అలాంటిది, అదేవిధంగా భగవంతుడికి తన పిల్లల మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన వస్తాడు, అంతేగాని పని చేయించుకోలేక కాదు అని చెప్పారట బీర్బల్. మరి నిజమే కదా, భగవంతుడికి మన మీద ఎంత ప్రేమో చూడండి, ఆ ప్రేమ వల్లనే ఆయన అవతరిస్తూ ఉంటారు. దశావతారాలు అంటారు, అందులో 9 అవతారాల్లో ఇప్పటికే ఉద్భవించి భూమిని పవిత్రం చేశారు. భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అవతరణకు కారణం ప్రేమే అంటే నమ్ముతారా గణేష్?
0: భగవంతుని ప్రేమను అనుభవించడానికి కాబట్టే మనందరం కూడా సత్యసాయి భగవానుని అవతార కార్యక్రమంలో మనం ఏదో ఒక విధంగా చిన్న చిన్న పరికరాలుగా పాల్గొంటూ స్వామి చూపిన ఆ ప్రేమను మనం అనుభవించాం కాబట్టి ఇది తప్పకుండా నమ్ముతానక. కానీ మన అవతారాలు అన్ని ధర్మ పరిరక్షణకి దుష్ట శిక్షణకై వచ్చినవి అంటారు కదా.
1: అలాగే అంటుంటారు, కానీ పరమాత్మ చేసే ప్రతి పనికి పలికే ప్రతి పదానికి మనం ఆలోచిస్తే కానీ అర్థం చేసుకోలేని గూఢార్థాలు ఉంటాయి అనేది నిజమేనా? అలా అయితే మరి ఆలోచించి అర్థం చేసుకోవటం మన బాధ్యతే కదా.
0: సరే అక్క, మీరు చెప్పండి, మొట్టమొదటి అవతారం మత్స్యావతారం.
1: సరిగ్గా చెప్పారు. మరి మత్స్యావతారానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటో చెప్పండి గణేష్. దీపిక,
2: సోమకాసురుడు వేదాలను అపహరిస్తే అతన్ని నిర్మూలించి వేదాలను రక్షించటం. ఒక్క మాటలో చెప్పాలంటే వేద రక్షణ.
1: అంటే వేదాలు లేకపోతే ఏమవుతుంది?
0: అక్క, వేదాలు లేకుండా సృష్టి చేయటం విరించి కూడా అసంభవం అని పురాణోక్తి.
1: అంటే వేదాలు లేకుండా సృష్టి జరగదు. సృష్టి జరగకపోతే సకల జీవరాశులకు ఉనికే లేదు, మానవులతో సహా. అవునా?
0: అంతే కదక్క.
1: మరి ఇప్పుడు చెప్పండి, భగవంతుడు మత్స్యావతారం ధరించింది సోమకాసురుణ్ణి శిక్షించడానిక లేక జీవరాశి మీద ప్రేమతోనా?
2: ఇది కొత్త యాంగిల్. మరి మిగిలిన అవతారాలు?
1: అన్ని అవతారాలకి ఉద్దేశం, లక్ష్యం, దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి వేరే వేరేగా ఉన్నా కూడా ప్రతి ఒక్క అవతరణకు మూల కారణం ప్రేమే. మరి రెండోది కూర్మ అవతారం.
2: అమృతం కోసం సముద్ర మథనం జరుగుతోంది. మందర పర్వతాన్ని కవ్వంగా, శేషుణ్ణి తాడుగా చేసుకున్నారు. కాని మందర పర్వతం తన బరువును పాల సముద్రంలో మునిగిపోతున్నప్పుడు దేవదానవులంతా ప్రార్థిస్తే అది కూర్మంగా అవతరించి ఆ మహాపర్వతాన్ని తన వీపు మీద మోశాడు పరమాత్ముడు.
1: ఎందుకోసం? అమృతాన్ని సాధించడం కోసమా? దేవదేవుడు తలుచుకుంటే క్షణంలో అమరత్వం ప్రసాదించలేడా? అందుకోసం కాదు, తన బిడ్డలు ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలమవ్వాలి. తాను తాబేలుగా మారి అంత పెద్ద కొండను సంతోషంగా మోసిన, హాలాహలాన్ని త్రాగిన ఆ ప్రేమతోనే.
0: అవునక్క. ఇంకా వరాహావతారం కొద్దాం. ఒక రకంగా చూస్తే అది కూడా ప్రేమ కారణంగానే జరిగింది. హిరణ్యాక్షుడు గొప్ప మేధావి, అటువంటి సైంటిస్టు నభూతో న భవిష్యతి అని స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో చెప్పడం మనం విన్నాం. మరి అంత గొప్ప వాడిని సంహరించడానికే వరావతారం వచ్చిందా? తన ఆధిక్యతను చాటుకోవటానికై సమస్త భూమండలాన్ని దాచేయటానికి ప్రయత్నిస్తే ఆపటానికి వచ్చిన అవతారమే ఆ వరాహ అవతారం. సమస్త జీవరాశికి ఆధారమైన ధరమండలాన్ని రక్షించటమే కాదు, ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా దాని వినాశకానికి ఉపయోగిస్తే సత్ఫలితం ఉండదని మనకు నేర్పించడానికే కూడా.
1: భలేగా అర్థం చేసుకుంటున్నారు గణేష్, చాలా బాగుంది. చూసారా, మరి మనకి ఎంతటి విజ్ఞానం జ్ఞానం ఉన్నా దాన్ని మంచి పనులకే ఉపయోగపెట్టాలి, కానీ దాన్ని వినాశనానికి ఉపయోగించకూడదు అని వరాహావతారం మంచి సందేశాన్ని ఇచ్చారు. బాగుంది. మరి తర్వాత నరసింహావతారం.
2: స్వామి అవతారాల్లో అన్నింటికంటే ఉగ్రమైనది నరసింహావతారం.
1: అవును దీపిక, ఉగ్రమైంది, కొద్దిగా భయం కలిగించేది కూడా. అన్నిటికన్నా ఉత్కృష్టమైనది మానవ జన్మ అంటారు. మరి మనిషిని సృష్టించే సాక్షాత్ భగవంతుడు సగం మనిషిగా సగం మృగంగా అంత ఉగ్రంగా కనిపించే అవతారంగా వచ్చిన కారణం నిర్మలమైన ప్రేమ మాత్రమే. తన భక్తుడు పసివాడు అయిన ప్రహ్లాదుని మీద ప్రేమతో వచ్చిన అవతారం. ఇంకో విషయం గమనించారా గణేష్? తండ్రి నీ హరి ఎక్కడున్నాడు అని అడిగితే ప్రహ్లాదుడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు, హరి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందే గలడు అని బదులు చెప్పట. తన బాలభక్తుని మాటను నిలపడానికి హిరణ్యకశిపుడు ఎటునుంచి పిలిచినా రావడానికి సిద్ధంగా భగవంతుడు మొత్తం విశ్వంలో నిండిపోయి ఎదురుచూశాడట.
2: మరి వామనావతారంలో ఉన్న ప్రత్యేకతను గమనించారా?
1: అదేంటో చెప్పు దీపిక.
2: బలిచక్రవర్తి మహావీరుడు, దానశీలుడు, అతి ఉత్తముడు కూడా. కాని అతను చేసే విశ్వజిత్ యాగం విజయవంతమైతే దేవతలకు, దేవగణాలకు దేవలోకంలో స్థానం ఉండదుట. అంతేకాక ముల్లోకాలు అసురుల పరమైపోతాయిట. ఈ ప్రమాదాల నుంచి లోకాలను రక్షించటానికి వచ్చిన అవతారమే వామన అవతారము. తన గురువు వద్దన్నా వినకుండా తనకు దానమివ్వటానికి సిద్ధపడిన బలిచక్రవర్తి దానశీలతకు సంతోషించి అతని భక్తికి మెచ్చి అతణ్ణి పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయటమే కాక తాను స్వయంగా అతని కోటకు రక్షణగా ఉంటానని మాట ఇచ్చారుట వామనమూర్తి.
0: అంతేకాదక్క, ఆయనకు ఒక బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు. ప్రతి సంవత్సరం నువ్వు మీ ప్రజల్ని చూడటానికి తిరిగి రావచ్చు. ఆ సందర్భంలో మొత్తం ఈ ఓణం పండుగ జరుపుకుంటారు కదా కేరళ వాళ్ళంతా, 10 రోజుల పాటు మొత్తం వాళ్ల ఇళ్లని అన్నిటిని డెకరేట్ చేసుకుని రెడీగా ఉంచుతారంట ఆ బలిచక్రవర్తి వస్తాడని. అంటే భగవంతుడు తనతో పాటుగా వస్తాడు ఆ 10 రోజుల్లో, ఎప్పుడైనా రావచ్చన్నమాట. అట్లాగన్నా అట్లీస్ట్ ప్రజలు అన్నిటినీ శుభ్రపరచుకుంటారు, వాళ్ల మనసుల్ని శుభ్రపరచుకుంటారన్న ఆలోచనతో చెప్పాడనమాట.
1: చాలా బాగుంది గణేష్. ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చినా కూడా ప్రేమకి లొంగిపోయి భగవంతుడు కావలి కాయడానికి కూడా వెనక్కి తీయలేదు చూడండి.
0: అవును,
1: భక్తుల మీద ప్రేమతో ఆయన ఎటువంటి పనైనా చేయడానికి సిద్ధపడతాడనమాట.
0: పరశురామ అవతారం విష్ణుమూర్తి అంశావతారం అంటారు కదా, క్షత్రియులు తమ రాజధర్మాన్ని మర్చిపోయి తమకు తోచినట్టుగా పరిపాలన సాగిస్తున్న సమయంలో 21 సార్లు వారిపై దండెత్తి వారిని సన్మార్గంలో పెట్టడమే కాక అధికారం అనేది ఒక బాధ్యతే కాని మనకి ఇష్టమైనట్లు ప్రవర్తించడానికి అవకాశం కాదని బోధించారు.
1: గణేష్, ఇంకో విషయం తెలుసా, శ్రీరాముల వారి అవతారం గురించి మాట్లాడుకునే ముందర ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
0: ఏంటకాది?
1: నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారాల గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదనుకోండి. ఈ 3 అవతారాలు వచ్చిందే తన ద్వారపాలకుల మీద ప్రేమతో.
2: ద్వారపాలకుల ఎవరక్క వాళ్ళు, ఏమిటా కదా?
1: ఆహా, ద్వారపాలకుల గురించి మీకు తెలియదన్నమాట. సరే అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలకడిల్లో శేష తల్పం మీద ఆయన శయనించి ఉంటారు. లక్ష్మీదేవి వారి పక్కనే పాదాల దగ్గర కూర్చుని ఉంటుందని మనందరికీ తెలుసు. మరి ఆ వైకుంఠానికి 7 ద్వారాలున్నాయట. 7వ ద్వారం దగ్గర ఆయనకి 2 ద్వారపాలకులు ఉంటారట. వారిద్దరు పేర్లు జయ విజయులు అనమాట. చాలా విష్ణు భక్తులు వాళ్ళు కూడా. ఎంత భక్తి లేకపోతే భగవంతుడి మీద ఆయన స్వయంగా వారిని ద్వారపాలకులుగా నియమించుకుంటారు చెప్పండి మరి. అయితే ఒకరోజు ఏమైంది, సనక, సనందన, సనాతన, సనత్కుమారులని 4 బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు. వాళ్ళు చూడటానికి 5 సంవత్సరాల పిల్లల్లాగా కనిపిస్తారట, చిన్న బాలుల్లాగా కనిపిస్తారనమాట. వాళ్ళు చాలా బ్రహ్మజ్ఞానులు, మహామునులు, బ్రహ్మజ్ఞానులు. మొత్తం విశ్వంలో పరమాత్మ స్వరూపాన్నే విశ్వంగా చూస్తారు, కానీ వారికి అన్యమైనదేమీ లేదు, అద్వైత భావంతో ఉంటూ ఉంటారనమాట. సో వాళ్ళకి అడ్డు ఆపు అనేది ఏమీ లేదు, వారు ఎక్కడికైనా రావచ్చు, ఎవరినైనా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం కోసమే వారు ఇంకా శరీరంతో ఉన్నారనమాట. అటువంటి బ్రహ్మ మానస పుత్రులు 4 ఒకరోజు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వచ్చారట. వచ్చి 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరికి రాగానే ఈ జయ విజయులు ఏం చేశారు, వారిని అడ్డుకున్నారట. మమ్మల్ని మా పర్మిషన్ తీసుకోకుండా ఎవరు లోపలికి వెళ్ళకూడదు, అసలు మీరు మమ్మల్ని అడిగారా, మా దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారా, తీసుకోకుండా మీరు ఎలా వెళ్తారు లోపలికి అని అడ్డుకున్నారట. సరే, వీరు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళకి మనలాగా కోపము ప్రేమ ఇలాంటివన్నీ ఉండవు కదా, కానీ వారు చెప్పారట, చాలా పరమశాంతంగా వాళ్ళు చెప్పారనమాట. చూడండి బాబు, భగవంతుడు జగత్కర్త, సృష్టించింది సృష్టికర్త ఆయనే, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించింది ఆయనే. ఆయనకి ఒక ప్లేస్ అవసరమా ఉండడానికి? లేదు. అయినా కూడా ఒక స్థలంలో ఉంటూ ఈ ద్వారాలు, మందిరాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. అయినా కూడా మిమ్మల్ని ద్వారపాలకులుగా పెట్టుకున్నారంటే అది కేవలం మీ మీద వారికి ఉన్న ప్రేమ మాత్రమే. మీకు ఇచ్చిన హక్కు కాదది, దీన్ని ఒక బాధ్యతగా మీరు నిర్వర్తించుకోవాలి. అంతేగాని ఇలా గర్వంగా అహంకారంతో మాట్లాడడం తప్పు. భగవంతుడికి భక్తుడికి మధ్యలో మీరు ఎటువంటి వారు ఉండరు, నిలబడకూడదు. వారిద్దరికీ మధ్యలో మీరు వారిని ఆపే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందుకని ఈ తప్పు ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలంటే మరి తప్పుకు శిక్ష పడాలి. అందుకని మీరు ఈ వైకుంఠం నుంచి వెళ్లిపోయి భూలోకంలో జన్మించండి, మీరు ఏ దేవుడి కోసమైతే వచ్చారో ఆ దేవుడికి దూరంగా బతకండి అని చెప్పారట. అలా వాళ్ళు చెప్పేసరికి వీరిద్దరికి చాలా బాధ అనిపించిందనమాట, చాలా కష్టపడ్డారు. ఈ లోపల మహావిష్ణువు లోపల నుంచి బయటికి రావటం, వీరు 4 దర్శనాన్ని ప్రసాదించడం, వాళ్ళు 4 ఆయన్ని స్తుతించి బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ జయ విజయులు ఇద్దరు స్వామి దగ్గరకు వచ్చి చెప్పారట, మేము చేసిన తప్పు మేము తెలుసుకున్నాం స్వామి, మాకు అహంకారం ఉండకూడదు, అహంకారంతో ప్రవర్తించాము, అందుకనే మేము మీకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మీ భక్తులు మీకంటే గొప్పవారని మీరు ఎప్పుడు చెప్తారు, వారి మాటకు ఎదురు లేదు, అందుకని మేము కంపల్సరీగా భూలోకంలో జన్మించాల్సిందే, కానీ మాకు భగవద్ భక్తి, భగవన్ నామ స్మరణ ఉండేలాగా అనుగ్రహించండి, నీ నామం లేకుండా నీ భక్తి లేకుండా మేము ఉండలేము అని పాపం వాళ్ళు ప్రార్థిస్తారనమాట. మరి భక్తులకే అంత ప్రేమ ఉంటే భగవంతుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆయన చెప్పారట జయ విజయులతో, సరే మీరు ఒక పని చేయండి, 7 జన్మల పాటు మహాభక్తులుగా జీవించి ఆ తర్వాత మళ్లీ వైకుంఠానికి వచ్చేయండి అంటే, వీళ్ళిద్దరూ ఆయన పాదాలు పట్టుకుని ఏడవడం మొదలెట్టారట. 7 జన్మల పాటు నిన్ను వదిలేసి మేము ఉండలేము స్వామి, అంతసేపు అంతకాలం మీ ఎడబాటును మేము భరించలేము అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్పారట, సరే ఇంకొక చిన్న పరిష్కారం చూపిస్తా మీకు, శాపాన్నైతే అనుభవించాలి కానీ పరిష్కార మార్గం చూపిస్తా. 3 జన్మల పాటు భూలోకంలో ఉండండి, కానీ మీరు హరిద్వేషులుగా పుడతారు అని. స్వామి, మేము హరిద్వేషులం ఎలా అవుతాము అని అడిగారట. అడిగితే అప్పుడు మహావిష్ణువు చెప్పారట, హరిద్వేషులైనా కూడా ఆ ద్వేషంతో నిరంతరం నా నామస్మరణ చేస్తూనే ఉంటారు, సంకీర్తనం చేయకపోయినా స్మరణం చేస్తూనే ఉంటారు, నన్ను ఏ క్షణంలోనూ మీరు మర్చిపోరు, ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటారు. నాకు నిందాస్తుతి అయినా ప్రేమస్థుతి అయినా ఒకటే, నాకు కావలసింది నా నామాన్ని జపిస్తున్నారా, నన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నారా అనేదే నేను చూస్తాను. నిందాస్తుతి చేసేవారికి, ప్రేమస్థుతి చేసేవారికి ఇద్దరికీ కూడా భవసాగరం నుంచి ముక్తి ప్రసాదించడానికి నేనే వస్తాను అని చెప్తారట. అని చెప్తే దానికి జయవిజయులు ఇద్దరూ ఒప్పుకుని, మూడు జన్మల పాటు ద్వేషులుగా ఉండైనా సరే మీరే స్వయంగా వస్తానంటున్నారు కాబట్టి మాకు మోక్షాన్ని ప్రసాదించడానికి దీన్ని మేము ఒప్పుకుంటున్నాము, ఆ జన్మలు ఫినిష్ చేసుకుని మళ్లీ మేము వైకుంఠానికి చేరుకుంటాం స్వామి అని ఆయన దగ్గర సెలవు తీసుకుంటారనమాట. ఇది జయవిజయుల కథ.
0: చాలా బాగుంది.
1: మరి వారు వచ్చిన ప్రతి జన్మలోనూ భగవంతుడు కూడా వచ్చాడు చూడండి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా వాళ్ళిద్దరు జన్మించినప్పుడు నరసింహ వరాహావతారం నరసింహావతారంగా వచ్చారు. అలాగే రావణ కుంభకర్ణులుగా జన్మించినప్పుడు శ్రీరామావతారంలో వచ్చారు. శిశుపాల దంతవక్రులుగా జన్మించినప్పుడు కృష్ణావతారంలో వచ్చారు. మరి భగవంతుడు తన వారిని రక్షించుకోవడం కోసం స్వయంగా అవతారాలు దాల్చి వస్తారనేది మనకి దీని ద్వారా తెలిసింది కదా. ఇక ఆయన అవతరించి వచ్చినప్పుడు శాప విమోచనం కేవలం తన వారికే కాదు, అందరికీ జరుగుతుంది అంటూ స్వామి ఒకసారి తన దివ్యోపన్యాసంలో చెప్పారు. దాన్ని విందామా గణేష్?
0: తప్పకుండా.
3: మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు. కారణం ఏమిటి? మానవుని ఎందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి. మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం. పశువులు, పక్షులు, క్రిమికీతి కాదులంత కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి. దానికి అవతారం అక్కరలేదు. సర్వధర్మమును విస్మరించి పెడమాత్మును పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే. ఈయన మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి. భగవంతుని దర్శనం చేతను, స్పర్శనం చేతను, సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచనైపోతుంటాయి. కానీ ఆనాడు కాదు, నేడు కాదు, ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి. ఏ శాపమో వారికే తెలియదు, కానీ విమోచన మాత్రం జరుగుతుంటాయి. దర్శనం చేత ఒక శాపము, స్పర్శనం చేత మరొక శాపం, సంభాషణ చేత మరొక శాపము. ఈ శాపమును పాపముల చేతనే వచ్చినటువంటివి కనుక పాపములు శాపములు మూడు కూడాను విమోచనైపోతుంటాయి.
1: ఎంత ప్రేమో చూడండి స్వామికి. వారిద్దరి కోసం వచ్చిన చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది జీవులకి కూడా శాప విమోచనాలు, మోక్షాలు, ముక్తులు అన్ని ప్రసాదించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా శ్రీరామావతారం గురించి చెప్పాలంటే మనకు ఒక జీవితం సరిపోదు కదా దీపిక.
2: అంతే అక్క.
1: అందుకే కాబోలు రామకథ రసవాహిని కూడా స్వామి రెండు భాగాలుగా రాశారు.
2: అన్న, రాముల వారి గురించి ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు.
0: రాముడు అంటే నాకు చాలా ఇష్టం. రామావతారంలో భగవంతుడు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మానవాళిని సన్మార్గంలో నడవటం నేర్పించారన్నమాట. అది ఆయన ప్రేమకు నిలువెత్తు తార్కాణం. మానవాళికి పరిపూర్ణమైన మానవుడిలా ఎలా జీవించాలి అనే ఆదర్శాన్ని అందించడం కోసం శ్రీరామావతార కాలంలో భగవంతుడు స్వయంగా తాను ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. ఒక్క రామావతారమే కాదు, భగవంతుడు ఎన్నో అవతారాలను దాల్చి మానవాళిని సన్మార్గంలో నడిపించే ఆదర్శాలను అందించారు. మరి ఒక్కసారి స్వామి రాసిన ఒక పద్యం ఉన్నది, అసలు ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు అనేదానికి. మనం అది వింటే మనకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు అవతారం ఎందుకు వస్తుంది అనేది. అది విందాం.

0: శ్రీరాముడి అవతారంలో కూడా తాను భక్తుల ప్రేమకు లొంగిపోయిన ఎన్నో ఘట్టాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. మచ్చొక్కి ఒక కథ చెప్తారా కామీరు?
1: గణేష్, రాముల వారి గురించి చెప్పుకోవాలంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి ఎంత సమయం కూడా సరిపోదు. అసలు రాముని అవతారం ధర్మం చెర అంటూ ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పించడానికి, ఆ ఆదర్శాన్ని అందించడానికే వచ్చిందని అంటూ ఉంటారు. ధర్మ మార్గం చాలా కఠినమైంది, కాని దాన్ని అనుసరించడం కష్టమైనా కూడా ఆ కష్టమే మన ధర్మ ప్రవర్తనకు రుజువుగా నిలుస్తుందని నిరూపించే ప్రయత్నంలో శ్రీరాముల వారు అన్ని బంధాలకు అతీతుడుగా కనిపిస్తారు. అలా కనిపించినా కూడా వారు కూడా ప్రేమకు లొంగిపోయిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి మనకి రామాయణంలో. ఆటవికుడు గుహుడు, అసురుడైన విభీషణుడు, వానరుడైన సుగ్రీవుడు, వీళ్ళ ముగ్గురిని ఆయన తన ఎంతో గొప్ప చాలా క్లోజ్ ఫ్రెండ్స్, స్నేహితులుగా భావించారట. అలాగే కోయజాతికి చెందిన శబరి ఇంగిలి తిన్నారు, మానవ జాతికే చెందని జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశారు. ఏది చేసినా కూడా అన్ని ప్రేమతో చేసినవే. ఇలా స్వామి రామావతారంలో కూడా ప్రేమకి లొంగిపోయారు. రామకథ రసవాహినిలోంచి ఒక చిన్న కథని, స్వామి చెప్పిన కథని గుర్తు చేసుకుందామా?
0: తప్పకుండా.
1: శ్రీరాముల వారు అరణ్యవాసానికి బయలుదేరుతున్నారట. అది రాజ్యం మొత్తం ఆ వార్త పాకిపోయిందన్నమాట. 14 సంవత్సరాలు రాముల వారు అరణ్యవాసానికి వెళ్తున్నారు అని. అది విన్న ఒక బీద బ్రాహ్మణుడు, వెళ్లే ముందర స్వామి దర్శనం ఒకసారి నేను చేసుకోవాలి, 14 ఏళ్ల తర్వాత నేను ఉంటానో ఉండనో అని చెప్పి స్వామివారిని చూడడం కోసం ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారట. అతని పేరు త్రిజటుడు అనమాట. అతను వచ్చేసరికి స్వామి ఏం చేస్తున్నారు, పట్టాభిషిక్తుడు కావాల్సిన స్వామి అరణ్యానికి వెళ్లాల్సి వచ్చిన సమయంలో కూడా ఎంతో ధైర్యంగా, అసలు ఆయనకి అది గొప్ప విషయం కాదు, ఇది చిన్న విషయం కూడా కాదనమాట. తనకున్న ఆభరణాలు, తన వస్తు సామాగ్రి, 14 ఏళ్లు నేను ఉండను కదా, ఇవన్నీ ఏం చేస్తామో అని చెప్పి అన్నింటినీ పంచేస్తున్నారట. వచ్చిన ప్రజలందరికీ అన్నింటినీ పంచిపెట్టేస్తున్నారు. అలాగే బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి గోవుల్ని, పొలాల్ని, భూముల్ని అన్నింటినీ ఇస్తున్నారు, అలా దానం చేస్తున్నారనమాట. అది చూసి చాలా సంతోషించారట ఈ త్రిజటుడు. చూసావా, స్వామి ఎంత ఆదర్శాన్ని అందిస్తున్నారు మనకి, ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నారు అని. ఈ బీద బ్రాహ్మణుడు ఒక మూల నుంచి ఆయన్ని చూసి దర్శనం చేసుకుని ఆనందిస్తున్నారు. అతన్ని శ్రీరాముల వారు చూశారు, చూసి పిలిచారనమాట. దగ్గరికి పిలిచి, బాబు నాయన నీ పేరేమిటి? స్వామి నా పేరు త్రిజటుడు, నీకేం కావాలి అని అడిగారట. అడిగితే త్రిజటుడు చెప్పారట, స్వామి మీరు 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్తున్నారని విన్నాను, నేనా ముసలివాడిని, అన్ని రోజులు నేను బ్రతికుంటానో లేదో తెలీదు, నువ్వు వెళ్లే లోపలే ఒకసారి నీ దర్శనం చేసుకుందామని వచ్చాను స్వామి, నాకు నీ దర్శనం చాలు, ఇంకేమీ వద్దు, అంటే ఇంకే కోరికలు లేవా నీకు అని అడిగారట. అడిగితే, నాకు ఇంకే కోరికలు లేవు స్వామి, నీ దర్శనం దొరికింది అదే నాకు ఎంతో ఆనందం, మిగిలినవన్నీ ప్రాపంచిక విషయాల గురించి నేను ఆలోచించను, ఏది కావాలని వచ్చానో అది అనుగ్రహించావు చాలు అని చెప్పారట. చెప్తే శ్రీరాముల వారు ఎంతో ఆనందించి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారట. చేసుకుని, ఇప్పుడు నీకు సంతోషమేనా నాయన, ఈ స్పర్శ నీకు ఆనందాన్ని కలిగించిందా అని అడిగారట. అడిగితే త్రిజటుడు, స్వామి నాకు స్వర్గం, కైలాసం, వైకుంఠం వీటి గురించి నేను విన్నానంతే, అవి ఎలా ఉంటాయో ఏంటో కూడా నాకు తెలియదు, నాకు అనుభవానికి రాలేదు, కానీ ఈనాడు ఈ క్షణంలో తెలిసింది వాటన్నింటినీ మించింది ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పి చాలా ఆనందం స్వామి నాకు అని చెప్పారట. ఈ కథ వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది గణేష్, దీపిక, స్వామి అతను వచ్చింది దేనికోసం, నీ దర్శనం కావాలి స్వామి అని వచ్చారు. ఈయనిచ్చిందేంటి, తన కౌగిలినిచ్చారు, ఆలింగనం. రామాయణంలో చూస్తే మనం అవతార పురుషుడైనా సరే ఆయన్ని కనడానికి ఒక తల్లి ఉండాలి, ఆయనకి అమ్మ కావాలి. ఆ తల్లి ప్రసవ వేదన పడిన తరువాతే అవతార పురుషుడైనా జన్మించడం అనేది జరుగుతుంది, అది తప్పించుకోవడం సాధ్యం కాదు ఆయనకు కూడా. అటువంటి కనిపించిన తల్లిదండ్రుల్ని ఆలింగనం చేసుకుని ఉంటారు. తన హృదయంలో స్థానమిచ్చిన లక్ష్మీదేవి ఆయన్ని విడిచి ఉండలేక మానవ జన్మ ఎత్తి ఆవిడ కూడా ఆ జన్మకు సంబంధించిన కష్ట నష్టాలని, సుఖ దుఃఖాలని అన్నింటినీ అనుభవించడానికి వచ్చారు. ఆవిడికి ప్రాప్తి జరిగి ఉంటుంది. తన మొత్తం జీవితాన్ని రామసేవకే ఇచ్చేసిన హనుమంతుల వారికి ఒకసారి ఆలింగన భాగ్యం దొరికింది. కానీ వీరు ముగ్గురు ఎంతో చేశారు స్వామికి. ఆవిడ పురిటి కష్టాన్ని అనుభవించి జన్మనిచ్చింది, ఈవిడ మనిషిగా జన్మించి కష్టాలను అనుభవించింది. ఇంకా ఆంజనేయ స్వామి వారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బీద బ్రాహ్మణుడు కేవలం ప్రేమతో వచ్చాడు. అతను స్వామికి చేసిందేంటి? ఆ ప్రేమ భావం తీసుకుని వచ్చాడంతే. స్వామి నిన్ను చూడాలి, నీ దర్శనం కావాలి. దానికే ఆయన లొంగిపోయి ఇటువంటి ఆలింగన భాగ్యాన్ని అతనికి అనుగ్రహించారంటే ఇది ప్రేమ కాక మరేంటి చెప్పండి.
0: అవును
2: అబ్బా, అసలు రాముల వారి గురించి వింటుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తోందక్క. అలాగే మరి శ్రీకృష్ణుల వారి గురించి చెప్తూ ఉంటే కూడా అలా చెప్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది.
0: అయితే చెప్పు దీపిక, మేం కూడా వింటాం.
2: శ్రీకృష్ణావతారాన్ని పరిపూర్ణావతారం అని పిలవటం మనందరికీ తెలిసిన విషయమే.
0: అవును,
2: ఆయన ఆవులను కాచే గోపాలుడే కాదు, భక్తులను కాచే భగవంతుడు కూడా. కేవలం ప్రేమమూర్తి, విశ్వాన్ని సృష్టించే సృష్టికర్త అయి ఉండి కూడా గోపికల ఇళ్లలో వెన్నను దొంగలించినా సమస్త జీవరాశిని భవబంధాల నుండి తప్పించే పరబ్రహ్మ అయి యశోదాదేవి రోటికి కడుతుంటే ఊరుకున్నా మహామునులు తమ తపోదీక్షలో ఏ పాదాలను దర్శించాలని తప్పిస్తారో ఆ దివ్య పాదాలను పాదరక్షలు కూడా లేకుండా అడవి బాటలో ఆటలాడినా లక్ష్మణునిగా తనను సేవించుకున్న ఆదిశేషువు బలరామునిగా అవతరిస్తే తమ్మునిగా తాను సేవలు చేసిన పేద కుచేలునికి అష్టైశ్వర్యాలు అనాయాసంగా అందించిన భక్తి పారవస్యంలో తన భక్తుడు పళ్లను వదిలేసి తనకు పెట్టిన తొక్కలను ఆరగించిన అనుక్షణం పాండవులను కంటికి రెప్పవలే కాపాడిన ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞను సైతం పక్కన పెట్టి ఆవేశంతో యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైన ఏది చేసినా ప్రేమతోనే, తన భక్తుల మీద ఉన్న ప్రేమ వల్లనే. భగవద్గీత కేవలం అర్జునుణ్ణి యుద్ధానికి సైతం సిద్ధం చేయటానికి కాదు, మనిషిని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కనికి జీవితంలో ఎదురయ్యే సందేహాలకు భయాలకు ప్రశ్నలకు సమాధానమే కాక తాను భగవంతుని మార్గంలో జీవించాలంటే ఏమి చెయ్యాలి అనే మార్గదర్శనమే.
1: చాలా బాగా చెప్పావు దీపిక. అందుకనే ఇన్ని వందల వేల సంవత్సరాల తరువాత కూడా భగవద్గీత మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. మన జీవితంలో, నిత్య జీవితంలోనూ కూడా, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు నిత్య జీవితంలో కూడా ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా భగవద్గీత మనకి స్వామి అందించడం జరిగింది. ఇంకా మనం మన స్వామివారి దగ్గరికి వద్దాం. సత్యసాయి అవతారం పరిపూర్ణమైన ప్రేమావతారం, అనేక అవతారాల్లో సాగించిన వేదరక్షణ, భక్తరక్షణ, ధర్మపోషణ అనే అవతార కార్యక్రమాలను భగవాన్ ఒక్క సత్యసాయి అవతారంలో సునాయాసంగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాదు, షిరిడీ సాయి అయినా సత్యసాయిగా అయినా స్వామి ఎప్పుడూ ప్రేమను పంచుతూ ప్రేమను పెంచుతూనే తమ కాలాన్ని గడిపారేమో అనిపిస్తుంది కదా.
0: సత్యసాయి అవతారంలో స్వామి ప్రేమను నిరూపించే సందర్భాలను చెప్పుకోవాలంటే అవతారం ఉద్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంకా ఇక ముందు కూడా రాబోయే ప్రతి ఒక్క క్షణాన్ని గురించి కూడా చెప్పాలి. వారి ప్రేమకు చిన్న పెద్ద, రాజు పేద, పండితుడు పామరుడు, చివరికి ఆస్తికుడు నాస్తికుడు, ఇటువంటి పరిధులు ఏమీ లేవు. దీపిక, నీకు వెంటనే ఏ సంఘటన అయినా గుర్తొస్తే అది మాతో పంచుకుంటావా? అందులో కూడా స్వామి ప్రేమే తప్పకుండా కనిపిస్తుంది మనకి.
2: అవునన్నా, మీరు స్వామి గురించి చెప్తుంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు.
0: చెప్పు.
2: ఒకసారి స్వామివారు బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్లారట. బాబా వస్తున్నారని అక్కడ అన్ని చక్కగా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసేశారు. ముఖ్యంగా బాలవికాస్ టీచర్లందరూ బాలవికాస్ పిల్లలందరినీ చక్కగా తెల్లని దుస్తుల్లో ముస్తాబు చేసి ఆ ధర్మక్షేత్ర మందిరం దగ్గర స్వామి కారు దిగి లోపలికి వచ్చే దారిలో అటు ఇటు కూర్చోబెట్టారట. వారిని ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క చిన్న గులాబీ పూలు ఇచ్చారట ఆ టీచర్లు. అందులో ఒక చిన్న పిల్లవాడున్నట్ట, వాడు అందరికంటే చిన్నవాడయ్యేసరికి వీడికి పువ్వు అవసరం లేదని చెప్పేసి టీచర్ మూడో లైన్లో కూర్చోబెట్టారట. అయితే ఆ పిల్లవాడు కాస్త మొహం ఇలా వాట్ చేసుకుని, అయ్యో వీళ్ళందరికి ఇచ్చారే, నాకివ్వలేదే టీచరు పువ్వు, నేను స్వామికి ఏమి ఇవ్వాలి అని చాలా ఫీల్ అయిపోయాట. అయితే ఇంకా స్వామి రావడం జరిగింది. స్వామి నెమ్మదిగా అలా ఒక కడుగు వేసుకుంటూ వస్తున్నారు. అటు ఇటు పిల్లలు ఎవరెవరి దగ్గర అయితే పువ్వులున్నాయో వాళ్ళందరి దగ్గర తీసుకోకుండా ఇలా జస్ట్ స్పర్శన చేసి వాళ్ళందరినీ బ్లెస్ చేస్తూ దగ్గరకు వస్తున్నారట. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఇదే సరైన టైం అని చెప్పి థర్డ్ లైన్ లో కూర్చున్న వాడు కాస్త అటు ఇటు పెద్దవాళ్లు ఉన్న జాగాలోకి దూరిపాడు, సెకండ్ లైన్ లోకి వచ్చేసాడు. మళ్ళా అదే థర్డ్ అనుకుని ఇంకొక లైన్ లోకి వచ్చాడు, అంటే ఫస్ట్ లైన్ లోకి వచ్చాడు అనమాట. కానీ అటు ఇటు చూస్తేమో అందరి చేతిలో పువ్వులున్నాయి, ఈ పిల్లాడి చేతిలో ఏ పువ్వు లేదు. ఇంకేమనుకున్నాడంటే ఎదురుకుండా కిందన గడ్డి ఉంటుంది కదా, లాన్ అంటాం కదా మనం, అందులో ఒక చిన్న పువ్వు కనిపించిందిట ఆ పిల్లోడికి, గడ్డికి పూసిన పువ్వు. అది తీసుకుని రెడీగా కూర్చున్నాడు అనమాట, స్వామి రాగానే ఇచ్చేద్దాం స్వామికి అని చెప్పేసి. టక్కుని తీశాడు, స్వామి దగ్గర రాగానే ఇమీడియట్ గా స్వామికి పువ్వు ఇచ్చేసారనమాట. స్వామి చాలా ప్రేమతో ఎంత హ్యాపీగా తీసుకున్నారంటే ఆ పిల్లవాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. సరే అలా పువ్వు తీసుకున్నారు, స్వామి ఎలా వెళ్లిపోయారు లోపలికి, పెద్దవాళ్ళు విఐపీస్ అందరితో మాట్లాడేశారు మందిరం లోపల. త్రీ అవర్స్ మాట్లాడారు స్వామి ఆ విఐపీస్ అందరితో. తర్వాత బయటకు వచ్చి అందరికీ అభయస్థంతో ఆశీర్వాదం ఇస్తున్నారు స్వామి. ఫైనల్ గా ఒక టీచర్ చూశారట ఆ స్వామి అభయస్థం ఇస్తున్నప్పుడు, చేతిలో లెఫ్ట్ హ్యాండ్ చేతిలో స్వామి దగ్గర ఆ పిల్లవాడు ఇచ్చిన చిన్న గడ్డి పువ్వు మాత్రం అలాగే స్వామి చేతిలో ఉందిట.
1: అంతసేపు అలా పట్టుకునే ఉన్నారు,
2: అంత ప్రేమగా మరి తీసుకున్నారు కదా స్వామి పిల్లవాడి దగ్గర.
0: చాలా బాగుంది అక్క, మీకేదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తారా చెప్తారా?
1: స్వామి ప్రేమకు అసలు ఎల్లలు లేవు గణేష్. మనం స్వామి ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్ని జన్మలు సరిపోవేమో అనిపిస్తుంది. పంచభూతాలన్నింటిలోకి బరువైనది భూమిట, అలాగే చాలా తేలికైంది ఏంటంటే ఆకాశంట. కానీ భూమి బీటలు పడి దాహంతో ఉన్నప్పుడు తనను చేరుకోలేని భూమి కోసం ఆకాశం మేఘంగా మారి వర్షిస్తుందిట. వర్షించి భూమి ఆర్తిని తీరుస్తుంది అని చెప్తారు. అలాగే కర్మఫలాలతో సంసార బంధాల్లో చిక్కుకుని కుట్టుముట్టాడుతూ మనం ఆయన్ని చేరుకోలేకపోతున్నప్పుడు భగవంతుడు మన కోసం స్వయంగా నడిచొచ్చి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించడం అనేది సత్యసాయి అవతారంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంఘటనలో మనం చూసుంటాము. వాటిలో ఒక చిన్న సంఘటన గుర్తొస్తోంది.
0: తప్పకుండా.
1: దాదాపు 30-35 సంవత్సరాల క్రితం స్వామి ఒకసారి ఆంధ్రప్రదేశ్, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం, పర్యటనలో ఉన్నారట. కోనసీమ వైపు స్వామి పర్యటిస్తూ ఉన్నారన్నమాట. ఒకరోజు ఇలాగే స్వామి కారులో వెళ్తున్నారు, ఒక పల్లెటూరు మీదుగా వెళ్తున్నప్పుడు దారికి రెండు వైపులా చెట్లు ఉంటాయి కదా, ఒక స్పాట్ దగ్గరికి వచ్చేసరికి రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయట, అటొకటి ఇటొకటి. ఆ రెండు కొబ్బరి చెట్లకి ఒక మామిడి తోరణం కట్టి ఉంది. అంటే స్వామి వెళ్తున్నారని పల్లె వాళ్ళందరూ తోరణాలు అవన్నీ కట్టడం అవన్నీ చేసేవారనమాట. ఆ మామిడి తోరణాన్ని మధ్యలో ఓ చిన్న పేపర్ ముక్కుందిట. ఆ పేపర్ మీద సుస్వాగతం అని చాలా వంకరటింకరగా అనమాట, చిన్నపిల్లలు రాసినట్టు, అంటే అక్షరాలు సరిగా రాని వాళ్ళు రాసినట్టు రాసి అతికించి ఉందిట. అక్కడ ఆ తోరణం దగ్గర నుంచి స్వామి కారు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కానీ కొద్దిగా ముందరికి వెళ్ళాక స్వామి కారు ఆపించి వెనక్కి పద అని చెప్పి రివర్స్ చేయించి వెనక్కి తీసుకొచ్చారట. చూస్తే అక్కడ ఇద్దరు వృద్ధులు అనమాట, అంటే ముసలి వాళ్ళు, ఇద్దరు స్త్రీలు కూర్చుని ఉన్నారట. వాళ్ళకి స్వామి ఇటు నుంచి సత్యసాయిబాబా గారు వెళ్తున్నారు అనే విషయం తెలుసు, కానీ పాపం ఎక్కడికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవాలో తెలియదు. ఇద్దరు ఎంతో దూరం నుంచి పల్లెటూరు నుంచి నడుచుకుంటూ వచ్చారు, ఎండ బాగా ఉంది, అలసిపోయారనమాట. ఇంకెక్కడికి వెళ్తామో ఎక్కడికి వెళ్లాలో తెలియదు అని చెప్పి అలసిపోయి ఆ ఎండలో అలా కూర్చుని ఉన్నారట. అలాగే వాళ్ళ చేతిలో ఏమున్నాయి తెలుసా, ఎండకి ఎండిపోయి వాడిపోయిన పోల్దండ ఒకటి ఉందిట. అయ్యో మరి స్వామి కోసం తెచ్చారు, ఎప్పటి నుంచో నుంచుని ఉన్నారు, అలాగూ వాడిపోయి ఉందన్నమాట. స్వామి వెనక్కి వచ్చి కారు ఆపించి దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి, వాళ్ళు ఎప్పుడు స్వామిని చూడలేదు కూడా, స్వామి ఎవరో తెలియదు, పేరు విన్నారంతే. వారిద్దరి దగ్గరికి వెళ్లి స్వామి చెప్పారట, అమ్మా నేనే సాయిబాబాను అని చెప్పి ఆయన తల వంచి ఆ పోల్దండ వేయించుకుని వాళ్ళిద్దరిని ఆశీర్వదించి బయలుదేరి వెళ్లారట. మరి ఇంకా మీరు చెప్పండి దీన్ని ఏమంటారు
2: అన్నా, ఇప్పుడు మీరు చెప్పండి.
0: చెప్తాను. ఇందాక అక్క కారు గురించి చెప్తున్నారు, ఆ చిన్న పేపర్ గురించి చెప్తున్నారు. అంటే స్వామి ఎటువంటి వారినైనా క్షమించేస్తారనమాట. అంటే తనకి కీడు చేయడానికి తలపెట్టిన ఆమెను కూడా క్షమించి, విషపుగారల కథ మనందరికీ తెలిసిందే కదా. అంతేకాదు మనం అజ్ఞానంతో, ఒక్కోసారి అహంకారంతో కూడా చేసే అనేకమైన తప్పిదాలను కూడా స్వామి క్షమించి ఓర్పుతో మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. దీనికి కారణం అఫ్కోర్స్ స్వామికి మన మీద ఉన్న ప్రేమే. ఒక మంచి ఇన్సిడెంట్ నాకు ఒకటి గుర్తొస్తుంది, ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్ ఒక్కసారి మనం కదిపితే దాంట్లోంచి రాలినంత ఎక్స్పీరియన్సెస్ ఇంకెక్కడ మనకు కనిపించవు అన్నమాట. ఇది ఒక స్టూడెంట్ కి జరిగిన ఎక్స్పీరియన్స్. దీంట్లో ప్రేమ అహంకారం రెండు ఉన్నాయి, ఆ రెండింటిని స్వామి బ్యాలెన్స్ చేసి ప్రేమను పెంచి అహంకారాన్ని తగ్గిస్తారనమాట. సో ఇది 92s 95s ఆ ప్రాంతంలో జరిగింది. ఒక స్టూడెంట్ కి పాపం స్వామితో నేను రోజు మాట్లాడాలి, స్వామితోటి స్వామి దగ్గరగా కూర్చోవాలి అన్న పాపం కోరిక పుట్టిందంట. పుడితే యూజువల్ గా దర్శనానికి వెళ్లే ప్రొసీజర్ ఏంటంటే ప్రతి క్లాస్ కి ఒక్కొక్కసారి నంబర్ వన్ టోకెన్ వస్తుంది, లైన్ వస్తుంది, రొటేషన్ బేసిస్ మీద ఒక్కొక్క క్లాస్ ముందుకెళ్తుంది అనమాట ఫస్ట్ లైన్ లో కూర్చోటానికి. సో ఈ అబ్బాయి ఏం చేశాడు, కాలేజ్ అవర్స్ ఏమో 2:30 ఆ టైంకి ముగుస్తుంది లాస్ట్ పీరియడ్. సో ఈ అబ్బాయి సరే ఈ క్లాసు బంక్ కొట్టేస్తే మనం చక్కగా స్వామి దర్శనానికి ముందే వెళ్ళి మ్యాట్ పెట్టుకోవచ్చు కదా అన్న ఆలోచనతో అప్పటి నుంచి ప్రతిరోజు ఒక 10 రోజుల పాటు లాస్ట్ అవర్ బంక్ కొట్టేసి ఆ అబ్బాయి దర్శనానికి ముందే వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఎంత సాహసమో చూడండి అసలు. అంటే ఎవరిని ఇంకా హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ అసలు పట్టించుకోలేదు అబ్బాయి, ఎలా స్వామితో మాట్లాడాలి అదొకటే. అండ్ స్వామి రెసిప్రోకేషన్ ఎట్లా ఉంటుంది చూడండి, అఫ్ కోర్స్ ఆ అబ్బాయి చేసిన తప్పు కానీ దానికి ఒక టైం వస్తుంది నేర్పించడానికి. ఫిష్ పాలడికి 100 తప్పులు ఆ తాడు ఎట్లా వదిలేరో అట్లాగా. సో 10 రోజులైంది విశేషం ఏంటంటే వార్డెన్ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ ఏమీ అనట్లేదు. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు, వాడు వెళ్ళిన ప్రతిరోజు స్వామి వాడి దగ్గరికి వచ్చి ప్రతిరోజు మాట్లాడేవారు. ఇంకా ఆ ఫామ్ బాయ్స్ అంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఆ అబ్బాయిని టచ్ చేయలేదు అనమాట. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ వన్ ఆపర్చునిటీ. ఒకసారి ఏమైంది, ఇట్లా 11వ రోజు అనమాట వచ్చేసాడు అబ్బాయి. ఆ రోజు స్వామి దర్శనానికి వచ్చి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఈ అబ్బాయి వైపు చూశారు. చూసి సైమల్టేనియస్ గా ఒక్కసారి ఒక లుక్ వార్డెన్ సార్కి, వార్డెన్ సార్ వైపు చూసి వార్డెన్ సార్ని ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఎందుకు ఆ అబ్బాయిని తొందరగా వదులుతున్నారు దర్శనానికి అని అడిగారు. ఒకే ఒక క్వశ్చన్, అంటే ఇది ఒక ఆపర్చునిటీ అన్నట్టు వార్డెన్ సార్కి. సరే ఇదే తడవ అనుకుని ఇంకా వార్డెన్ సార్ స్వామి తప్పైపోయింది స్వామి, ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటాము, కరెక్ట్ గా టైంకి వస్తారు పిల్లలంతా అని వెళ్లారు. అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్లిన తర్వాత ఆ అబ్బాయిని వార్డెన్ సార్ పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిచి చెప్పాల్సిందంతా చెప్పి, నాయన ఇప్పటి నుంచి నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాము, అంటే ఇన్ని రోజులు నువ్వు తప్పు చేశావు, నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే స్వామి మమ్మల్ని దండిస్తారు, ఇది అందరికీ మంచిది కాదు అని చెప్పి ఈ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు అన్ని క్లాసెస్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి లాస్ట్ వెళ్ళాలి దర్శనానికి అని. అంటే ఇంతకన్నా స్టూడెంట్ కి ఒక పెద్ద పనిష్మెంట్ లేదు, ఎందుకంటే ఎంతో ఆత్రుతతో ఎంతో ఆత్రంతో ఉంటారనమాట పిల్లలు దర్శనానికి పోవడానికి. సరే ఏదో తప్పు చేశాను ఏదో తప్పు చేశానని ఆ అబ్బాయిలో ఒక కైండ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ మొదలైందనమాట. స్టార్ట్ చేసా అనుకున్నాడు, ఇదే కాదు స్వామి కూడా నాతో మాట్లాడలేదు. ఇంకా స్వామి కూడా మాట్లాడడం ఆపేశారు, లాస్ట్ లైన్ లో కూర్చుంటున్నాడు కదా, ఛాన్స్ లేదు అక్కడ. సరే స్వామి కోసం నేను ఏదైనా స్పెషల్ చేయాలి, అప్పుడే స్వామి నాతో మళ్ళీ తిరిగి మాట్లాడతారు. ఒక 1 వారం రోజులు అట్లా లాస్ట్ లో వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక సాధనగా మొదలు పెట్టాడు అనమాట. టీ స్నాక్స్ ఇస్తారు మాకు దర్శనానికి వెళ్లే ముందర, అందరూ లైన్ లో పోయి ఆ టీ స్నాక్స్ తెచ్చుకుని కొంచెం టైం పట్టేసరికి ఆ మ్యాట్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ అబ్బాయి అనుకుంటాడు, ఓకే స్వామి నీకోసం ఈ రోజు నుంచి ఈ టీ స్నాక్స్ నేను మానేస్తాను, మానేసి లైన్ లో ఫస్ట్ వెళ్ళడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. అలాగే ట్రై చేస్తాడు, టీ స్నాక్స్ మానేస్తాడు. ఒక 1 మంత్ దాకా ఆ అబ్బాయి టీ స్నాక్స్ వదిలేసి ఫస్ట్ లైన్ సంపాదిస్తాడు అనమాట. ప్రతిరోజు స్వామి వాడిని చూస్తున్నారు కానీ వాడితో మాట్లాడలేదు. ఇంకా లెసన్ పరిపక్వత చెందాలి కదా వాడికి, ఇంకా ఎక్సర్సైజ్. సో 1 మంత్ తర్వాత స్వామి మళ్ళీ వాడికి ఫస్ట్ రోలో ఛాన్స్ వచ్చింది. స్వామి వాడిని ఇంటర్వ్యూ లో పిలుస్తారు అనమాట. పిలిచి అప్పుడు చెప్తారు, ఏం ఎలాగుంది ఎక్సర్సైజ్ అని అడుగుతారు అనమాట. అడిగి చూడు, అట్లాగా క్రమశిక్షణను అతిక్రమించి రావటం నీకు మంచిది కాదు, ఇన్స్టిట్యూషన్ కూడా మంచిది కాదు. చూసావా, నీకు ఈ విధంగా స్వామి నిన్ను దూరం పెట్టడం వల్ల ఒక 10 రోజులు నీలో ఆ కోరిక కలిగింది స్వామి కోసం ఏదైనా సాధన చెయ్యాలి అని. ఆ ప్రేమతో నువ్వు నీ టీ స్నాక్స్ వదిలేశావు కాబట్టి స్వామి ఎంతో సంతోషిస్తున్నారు. నీకు క్రమశిక్షణ కూడా వచ్చింది, స్వామి మీద ప్రేమ కూడా అధికమైందని స్వామి ఆ రోజు అంత ప్రేమతో ఆ అబ్బాయిలో ఒక మార్పును తీసుకొచ్చి ఈ ఇన్సిడెంట్ అందరూ మనందరం వినే అవకాశాన్ని స్వామి ఇప్పుడు కల్పించారన్నమాట.
1: బాగుంది గణేష్, చాలా బాగుంది. మీరు చెప్పిన సంఘటన మనకి రెండు లెసన్స్ నేర్పిస్తుంది. ఒకటి, క్రమశిక్షణని అతిక్రమిస్తే భగవంతుడు సంతోషించడు అనేది ఒకటైతే, భగవంతుడు ప్రేమకి మనం పాత్రలం అవ్వాలంటే ఆ ప్రేమను అనుభవించాలంటే, ప్రేమ అందరికీ ఉంటుంది, అందరి మీద ఉంటుంది, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకి ఆయన మీద ఉన్న ప్రేమను మనం పెంపొందించుకోవాలి అని చెప్పి.
0: మేము హాస్టల్లో ఫస్ట్ డే 1999 జూన్ ఫస్ట్ నేను హాస్టల్లో చేరగానే వార్డెన్ సార్ రూమ్ లో రిజిస్టర్ అవ్వడానికి వెళ్ళాం. వెళ్ళి ఇట్లా తలెత్తగానే ఒక ద పిక్చర్ విచ్ ఇస్ దేర్ ఇన్ బిహైండ్ వార్డెన్ సార్స్ చైర్, అది ఏంటంటే స్వామి పిక్చర్ ఉంటుంది, కింద రాసింటుంది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్ అని. మీన్స్ స్వామి ఎప్పుడు చెప్తారు మీకు డివోషన్ లేకపోయినా పర్లేదు కానీ డిసిప్లిన్ మాత్రం కంపల్సరీగా ఉండాలంటారు. సో ఇంతకన్నా చక్కని ఉదాహరణ స్వామి దయకి ప్రేమకి లేదు. ఈ ఒక చక్కని పాటను విందామాక స్వామి మీద.
1: విందాం గణేష్.

0: దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, చాలా బాగుంది పాట. తాము ప్రేమస్వరూపంగా మసలటమే కాదు, ప్రేమస్వరూపులారా అంటూ పిలిచి మనందరికీ కూడా తమతో సమానమైన స్థానాన్ని కల్పించారు స్వామి. అందుకే కాబోలు భగవంతుడు ఏ యుగంలో అవతారం దాల్చినా ఆయన పరిపూర్ణమైన ప్రేమకు మనందరం ఆకర్షితులమవుతాము. శ్రీకృష్ణ అవతారం, రామావతారం, ఏ అవతారమైనా చూడండి. ఈ విషయాన్ని గణేష్, దీపిక మీరు కూడా వినే ఉంటారు. స్వామి ఎన్నోసార్లు తమ దివ్యోపన్యాసంలో చెప్పడం కూడా జరిగింది, గుర్తుందా గణేష్?
1: అవును గుర్తుంది.
0: అదొకసారి విందామా?
1: విందాము. కానీ స్వామి ఈ డిస్కోర్స్ లో చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, సో అది కూడా దానికి కూడా మనం ఆ లెసన్ తీసుకోవడానికి కూడా రెడీ
0: అయి ఉండాలి.
1: స్వామి తత్వం తెలుసుకుంటూ కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తారు, అది విందాం.
2: కాలి గోరు మొదలుకొని తల వెంటక వరకు నా ప్రేమనే.
3: రైట్ ఫ్రమ్ ది నెయిల్ టు ద హెయిర్ దేర్ ఇస్ లవ్ దట్ ఫ్లోస్.
2: ఈ ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్త వ్యాప్తిగా విష్ణు ఉంటుండాలి.
3: అండ్ దిస్ భగవాన్ స్లవ్ విచ్ ఇస్
2: ఒక్కదాన్ని నేను ఆశించడం లేదు.
3: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్.
2: అది ఏ పీ ఇదే మూడు పీలు.
3: దేర్ త్రీ పీస్ నా.
2: కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పీ అనుకుంటారు, అది కాదు నా పీ. ఒకటి మొదటి మొదటి ప్యూరిటీ పరిశ్రమ,
3: ద ఫస్ట్ పి ప్యూరిటీ.
2: సెకండ్ పి
3: పేషెన్స్.
2: థర్డ్ పి పర్సివరెన్స్. ఈ మూడు కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కానీ ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కానీ ఇంత తోడ్పడుతూ వస్తుంటుంది.
3: ఆల్ ది త్రీ పీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ భగవాన్, దేర్ఫోర్ ఇట్ షైనింగ్ బ్రిలియంట్లీ.
2: ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
3: Who are invited here?
2: ఎవరికి రావని పిలిచాము?
3: Who are asked to be here?
2: ఏమీ లేదు,
3: నథింగ్ వాట్స్.
2: ఆ ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నిటినీ ఆకర్షిస్తుంది.
3: ఇట్ ఈస్ ద టెండర్ సాఫ్ట్ డెలికేట్ మ్యాగ్నెట్.
2: ఈ మ్యాగ్నెట్ దాంట్లో శక్తి ఉంటుండాలి.
3: There is power in this magnet.
2: కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు.
3: Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet.
2: Kaadu kaadu, ee magnet lo shakti undi.
3: There is power in the magnet.
2: Kaani iron lo rust dust untundadi, anduvalle aakarshinchukom ledu.
3: But that iron is dusted in the rust, therefore it is not drawn.
2: Dust nu clean chesi tappaga aakarshistha.
3: Remove the rust in the dust, it is bound to be drawn.
2: Adi ye vishayavasanlu, adi ye rashamulu,
3: sensual pleasure,
2: adi ye asuya bhavulu,
3: that is jealousy.
2: Nannu neenu parishuddham chesti ekkada undina nenu nee vaade neevu naa vaade.
3: If you cleanse and purify yourself, you may be anywhere. You belong to Bhagavan.
2: Ekkadaina undunu,
3: you may be
2: adavula yendunna,
3: you may be in the forest,
2: aakashamunanunna,
3: or in space,
2: pattanamunanunna,
3: city,
2: pallenunna,
3: village,
2: gutta needanunna,
3: mountain top,
2: natta padiyunna,
3: sea,
2: dikkuleni vaani saayinomu.
3: If you are forlorn and needy, Bhagavan will come to your rescue.
2: Ekkadaina undu.
3: You are anywhere.
2: నీ హృదయాన్ని పవిత్రం చేస్తే.
3: But make your heart all sacred.
2: ఈ పవిత్రమైన ప్రేమను నీవు పెంచుకో.
3: Develop the sacred love.
2: ప్రేమ చేతనే నీ జీవితం కాకుండా నీ పరివారం కూడాను నీ యొక్క

0: పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
1: ఇట్ ఈస్ ది లవ్ దట్ రిడీమ్స్ యువర్ లైఫ్, ది లైఫ్ అండ్ లైవ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ది నైబర్హుడ్ అండ్ సొసైటీ బై అండ్ లార్జ్.
0: హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం.
1: The heart should be transformed in such a way that you can
0: give full of love.
1: You don't need to offer.
0: మీరు తెలుసు, ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడాను దీనిలో అలౌ చేయము.
1: In Prashantilayam, you are not allowed to offer a flower or a coconut.
0: మేము ఇక్కడ ప్రవేశపెట్టము.
1: No, nothing is allowed here.
0: కానీ ఒక ప్రేమకు మాత్రమే ఇక్కడ ప్రవేశం.
1: There is entry for love.
2: హృదయాన్ని పవిత్రం చేసుకో, ప్రేమమయం చేసుకో అని స్వామి చెప్తున్నారు. మనం ప్రేమగా మారాలంటే ముందర మనం ఆ ప్రేమను అనుభవించాలి. అది మనం స్వామి ద్వారా ఎంతగానో అనుభవిస్తూ వస్తున్నాము. అలా ప్రేమకు ఆకర్షితులై మనుషులు పరివర్తన చెందిన ఎన్నో ఉదాహరణలు మనకి ఎటువైపు చూసినా సత్యసాయి భక్తుల్లో కనిపిస్తూనే ఉంటారు కదా గణేష్. అసలు దైవం అవతరించేది మానవుల్లో పరివర్తనని తీసుకురావడానికే అయితే దాన్ని మనం ఎలా సాధించుకోవాలి అన్నది కూడా మన స్వామి చెప్తూ ఉంటారు. దీపిక మీకు గుర్తుందా
3: చెప్పండి,
2: ఒకసారి విందామా?
4: తప్పకుండా.
0: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది. మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది. నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో, అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
1: సో వేర్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి లవ్లీ.
0: అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
1: ద గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ ట్రబుల్.
0: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు.
1: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
0: అనిల్ కుమార్ ఉన్నాడు.
1: హియర్ ఇస్ అనిల్ కుమార్.
0: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
1: హీ హాస్ గ్లాసెస్.
0: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది.
1: దో దేర్ ఆర్ గ్లాసెస్ ఆస్ అబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
0: కొనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
1: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
0: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
1: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
0: దైవ భావము. ఆ దైవ భావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాస్.
0: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
1: బట్ ఇఫ్ యూ వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
0: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద పాత్.
0: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
1: ఇట్ బికాస్ ఆఫ్ ద లవ్ యు విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్ ఫర్ బేరెన్స్.
2: భగవంతుడే స్వయంగా అవతరించి మనకి ఇన్ని విషయాలను ఎంతో ప్రేమతో ఓర్పుతో నేర్పించారు కదా. మరి అవతార కాలం ముగిసిపోయిందంటే అవతార కార్యక్రమం సంగతి ఏమిటో చెప్తావాక? అవతార కార్యక్రమం సాధించకుండా అవతారం చాలించడం అనేది అసలు జరుగుతుందంటారా? మనం చూడలేని సంగతులు, మనకి కనిపించని విషయాలు ఎన్నో ఉంటాయి దీపిక. ప్రతి భక్తుని జీవితంలో వచ్చిన మార్పులు, వారి మనస్సులో వచ్చిన పరివర్తన అనేవి అందరికీ కనిపించవు కదా. అవతారం సాధించే అతి పెద్ద కార్యక్రమం అదే అనిపిస్తుంది, అంతర్గత మానసిక పరివర్తన.
4: అవును, అది నిజమే. మన వ్యక్తిగత పరివర్తన మన జీవన విధానంలో, మనం ఆలోచించే పద్ధతిలో ప్రకటితమవుతుంది. అవతార కాలం పరిసమాప్తి అయిన తర్వాత కూడా ఎన్నో వందల సంవత్సరాలు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు. ఆ మార్పు అనేది ఒక్కరోజులో లేదా ఒక్క సంవత్సరంలో తెలిసేది కాదు. అంత మాత్రాన మార్పు లేదని మాత్రం మనం చెప్పలేం. శ్రీరాముని పదధూళితో ఒక రాయి కూడా మార్పు చెందినప్పుడు, సాయిరాముని దర్శన స్పర్శన సంభాషణను అనుభవించిన ఈ యుగపు మానవుల్లో కూడా తప్పకుండా మార్పు రాకుండా ఉంటుందా?
2: తప్పక వస్తుందన్నా. భగవంతుడు సాధించిన ఆ మార్పును తమ జీవితాల్లో ప్రదర్శిస్తూ వీరి సందేశాన్ని తరువాత తరాల వారికి అందించి వారికి స్ఫూర్తిని అందించటమే భక్తులుగా మనందరి కర్తవ్యం. అలా చేయగలిగితే అది ఏ యుగమైనా సత్యయుగమే అవుతుంది. కలియుగంలో కలిపురుషుణ్ణే కంగారు పెట్టిన భక్తుల గురించి వివరించే ఒక నాటికను ఇప్పుడు విందామా?
4: తప్పకుండా.

0: నారాయణ నారాయణ.
1: ప్రణామం బ్రహ్మపుత్ర, మీ రాకతో మా సభకు మరింత శోభ వచ్చింది. దయచేయండి, ఉచితాసనం గ్రహించండి.
0: శుభమస్తు దేవేంద్ర. స్వర్గలోక వింతలు విశేషాలు ఏమిటి?
1: త్రిలోక సంచారైన మునీంద్రులు మమ్మల్ని విశేషాలు అడగడం కన్నా వింత ఏముంటుంది మహర్షి?
0: వింతలకేమిలే మహేంద్ర, ఎన్నో ఉంటాయి. ఇంతకీ మీరు మీ రాజ్యము ఆనందంగానే ఉన్నారు కదా?
1: ఈరోజు విష్ణునామ ప్రియులు కొద్దిగా కొత్తగా మాట్లాడుతున్నారు. స్వర్గంలో లేని ఆనందం ఏమున్నది మహానుభావ?
0: ఇంత మాట దేవరాజా, మరి భూలోకవాసులు స్వర్గ సుఖాల కన్నా సాటివారి సేవే మిన్న అంటున్నారు.
1: ఇదేమి విడ్డూరం నారదమునీంద్ర! అహర్నిశలు స్వర్గ సుఖాలకు తపించి తపస్సు చేసే మానవులు ఇలా అనడం అసంభవం. కలహభోజనులు స్వర్గమర్త్య లోకాలకు పరస్పర వైరం తలపెట్టడం లేదు కదా?
2: అమరాధిప, విచారణ చెయ్యకుండా మాట్లాడితే విచారించవలసి వస్తుంది సుమా. బ్రహ్మ మానసపుత్రుడు, నిత్య సత్యవ్రతుడు, త్రిలోకవంద్యుడు నారద మహర్షి, వారు ఏమి చెప్పినా ఏమి చేసినా అది లోక కళ్యాణానికి అనేటువంటి విషయం మాత్రం మరవకుమా.
0: దేవగురు, అందరూ నన్ను అనవసరంగా కళాకారి అని నిందిస్తున్నారు, కాని అసలు కర్త అయిన వేలుపు మాత్రం తెర వెనక నుండి కథ నడిపిస్తున్నాడని తెలుసుకోరు. నాకు ఇది అలవాటే, కానివ్వండి.
1: అనాలోచితంగా అయినా అనరాని మాట అన్నందుకు క్షమించునారదా. ఇంతకీ తెర వెనుక వేలుపు కథ ఏమిటో?
0: అది చెప్పాలంటే ఇక్కడికి రావడానికి కాస్తంత ముందుగా నేను కలిసిన వ్యక్తిని గురించి చెప్పాలి.
1: దయచేసి చెప్పండి మునీంద్ర, మేము సిద్ధంగా ఉన్నాం.
0: ఆకాశ వీధిలో నేను ఇలా స్వర్గం వైపు వస్తుంటే ఇంతలో

0: నమస్కారం నారద.
1: ఎవరు నాయన?
0: స్వామి, నేను కలిపురుషుణ్ణి.
1: అదేమిటి కలిపురుష, భూలోకం వదిలి ఇలా ఆకాశ వీధిలో పడ్డావేమి?
0: ఏమి చెప్పను స్వామి, నాకు ఇక ఈ వీధే మిగిలింది.
1: అదేమిటయ్యా, ఈ యుగంలో నీదే కదా రాజ్యం. ప్రజాక్షేమాన్ని పట్టించుకోని ప్రభువులు, అవినీతికి అమ్ముడయ్యే అధికారులు, అయ్యా అమ్మల తిండికి లెక్క కట్టే పుత్రరత్నాలు, కోడలను ఆరలు పెట్టే అత్తలు, అత్తామామల్ని ఎప్పుడు బయటకు పంపుదామా అని చూసే కోడలు, అడుగంటిపోయే విలువలు, బాధ్యత లేని బంధాలు, నీకేమయ్యా బోలెడింత కాలక్షేపం?
0: స్వామి, మీరు ఏ కాలంలో ఉన్నారు? అసలు భూలోకానికి మీరు వేంచేసి ఎన్ని ఏళ్లు గడిచాయో చెప్పండి.
1: నిజమేనయ్యా, ఎప్పుడో 160-170 ఏళ్ల క్రితం అనుకుంటా త్యాగయ్య అనే ఒక మహాభక్తుని కలవడానికి వచ్చాను.
0: అదే స్వామి, అందుకే ఇలా మాట్లాడుతున్నారు మీరు.
1: అందరికీ వింతలు విడ్డూరాలు వినిపించే నన్నే ఊరిస్తున్నావు. ఇంతకీ జరిగిన కథ చెప్పవయ్యా.
0: ఏమి చెప్పమంటారు? భగవంతుడు మానవులను ఉద్ధరించడానికి అవతరించటం, వారి జీవితాలను భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో ప్రవేశపెట్టడం, ఆ సాధనకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను అమర్చిపెట్టడం, అవతారం సాధించటం, వారి భక్తులు మట్టుకు పట్టుబదలని విక్రమార్కులలాగా వారు చూపించిన మార్గాన్ని అనుసరించటం, ఇవన్నీ నాకు కాకపోతే మరెవరికి కష్టకారకాలు చెప్పండి.
1: ఏమిటేమిటి, ఈ ఊర్ధ్వలోకాల్లో సమయం భూలోకానికి కాస్త భిన్నంగా ఉండడం నిజమే, కాని ఇంత జరిగినా నాకు మాట మాత్రం కూడా తెలియకపోవడం ఆశ్చర్యమే సుమా. అది సరేనయ్యా, ఆ పరమాత్మ భూమి మీద అవతరించడానికి ముందుగానే తన అవతరణకు ప్రధానోద్దేశాలు నిర్ణయించుకునే వస్తారు కదా. శ్రీరామ అవతారంలో ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణం అంటూ మానవునికి విధేయత, సమగ్రత ఎంత అవసరమో తెలిపి దానికి ఏకైక మార్గం ధర్మానుసరణే అని చాటారు కదా. ఇక శ్రీకృష్ణ పరమాత్మని అవతరించి తన వారి యోగక్షేమాలు తాను చూసుకుంటానని, ధర్మహాని సంభవించినప్పుడు తాను మళ్లీ మళ్లీ అవతరిస్తానని, మోక్షార్హత పొందిన జీవులను సంసార బంధాల నుండి తప్పిస్తానని మాట ఇవ్వటం, నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. మరి ప్రస్తుత అవతారం గురించి నువ్వే చెప్పాలి నాయన.
0: పరమాత్మకి తన సృష్టిలోని సకల జీవరాశుల మీద ఉన్న అనన్యమైన ప్రేమ గురించి మీకు తెలిసిందే కదా స్వామి. అందులోనూ జంతువునాం నరజన్మ దుర్లభం అన్న ఆర్యోక్తి ఉండనే ఉంది కదా. ఆ మానవులంటే సృష్టికర్తకు ఉన్న అభిమానం అసామాన్యం. అందుకే కాబోలు స్వయంగా తాను మానవునిగా జన్మించి మామూలు మనిషిగా జీవించి దారి తప్పిన తన బిడ్డలకు మార్గదర్శకత్వం చేయడానికి ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటారు. అలాగే ఈ కలియుగంలోనూ అవతారత్రయాన్ని ప్రకటించటం, అప్పుడే 2 అవతారాలలో సంభవించి లోకోద్ధరణ కావించటం జరిగిపోయింది. ఇటీవల అవతారాన్ని గురించి చెప్పుకోవటం అంటే 18 పురాణాలంత ఉంది. మళ్లీ వ్యాసులవారు చెప్పాల్సిందే, పారతీతనేడు ఘంటం పట్టాల్సిందే. మచ్చుకి మీరడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్తాను. పరమాత్మ ఈ అవతారోద్దేశ్యాలుగా 3 చెప్పారు. తన చేయి ఎప్పుడూ పైనే కాని కింద ఉండదని, అంటే తాను అన్నీ ఇస్తానే కాని ఏమీ తీసుకోనని. నీ వాడిని స్వామి అని ఎవరైనా ఒక్కసారి అంటే చాలు, 7 లోకాల్లో వాడు ఎక్కడున్నా గమ్యం చేర్చేదాకా తాను వదలనని. లోకోద్ధరణ, సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి పని అయినా చేపడతానని, ఒక్కసారి తను చేపట్టిన పనిని సాధించటంలో జగత్తు అంతా ఎదురై నిలిచినా తన అడుగు ముందుకే పడుతుందని.
1: ఆహా, ఆ వాగ్దానం కేవలం భగవంతునికే సాధ్యం కదా. ఈ అవతార పుణ్యనామం ఏమిటో తెలిస్తే నేను కూడా జపించి తరిస్తాను.
0: నేనెందుకు స్వామి, ప్రపంచం ప్రతి మూల నుండి వినిపించే వారి భక్త కోటి గళంలోనే వినండి.

0: గీతా బోధకాయ ఏమిటి వింత? ఇంకో కృష్ణ పరమాత్మ, మరో భగవద్గీతనా?
1: ఆహా, ఇంటింటికి ఓ భగవద్గీత, ప్రతి భక్తుని కదా ఓ భాగవతం. ఇంకా వినండి.
2: ఓం శ్రీ సాయి భక్త ప్రియాయ నమః. ఓం శ్రీ సాయి భక్త జన హృదయాలయాయ నమః. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః.
0: ఓహో, ఇది శివతత్వం.
1: ఇంకా వినండి ప్రభు.

0: శ్రీ గురుభ్యో నమః. ఇన్ని తత్వాలు సంగమమైన అవతారాన్ని గుర్తించిన నీవే ధన్యుడవయ్యా కలి. ఇంతకీ ఆ పుణ్యనామం.
1: ఓం శ్రీ సాయి భగవాన్ సత్య సాయి బాబాయ నమః.
2: ఇప్పుడు చెప్పండి మహానుభావ, ఇన్ని అవతారాల తత్వాన్నే కాదు అన్ని అవతారాల్లోనూ అందించిన అనుగ్రహాన్ని వరాలను ఈ ఒక్క అవతారంలోనే అనాయాసంగా భక్తులకు అందిస్తే మరి ఇక నా పని సాగుతుందా?
0: నువ్వు చెప్పినది సబబ్గానే ఉంది, కాని ఒక చిన్న విషయాన్ని మరుస్తున్నావు. మానవులు మాయకు ఆధీనులు, వారి ఇంద్రియాలకు లోబడే నడుచుకుంటారు. అంతేకాదు, మరుపు అనేది వారికి సహజ లక్షణం. సర్వాంతర్యామైన భగవంతుణ్ణి ఆత్మరూపునిగా తమలోనే ఉంచుకొని కూడా అజ్ఞానంతో ప్రవర్తించడం వారికి వెన్నతో పెట్టిన విద్యసుమా. ఆ విధంగా చూస్తే నువ్వు ఇంతగా బాధపడవలసిన అవసరం లేనట్టే అనిపిస్తుంది.
2: మీరు చెప్పింది అక్షరాల నిజమే, కానీ అటువంటి వారిని కూడా ఈ సత్యసాయి భగవానుడు వదలటం లేదే. వారు ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్నిసార్లు దారి తప్పినా, మళ్లీ మళ్లీ వారిని సరిదిద్ది తన మార్గానికి తెచ్చుకుంటున్నారు, తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు. దివ్యాత్మ స్వరూపులారా అంటూ వారి స్వస్వరూపాన్ని గుర్తు చేస్తూ, ప్రేమస్వరూపులారా అంటూ వారి స్వభావాన్ని తెలియపరుస్తూ, బంగారు అనే పిలుపుతో వారిని మేలివి బంగారంగా మార్చేస్తున్నారు. పైగా ఒక్కసారి రామనామాన్ని స్మరిస్తేనే పాపాలు పడాపంచలైపోతాయనేది మీకు తెలిసిందే. ఈ అవతారంలో భగవంతుడు రామనామస్మరణను తన భక్తులకు ఉగ్గు పాలతో నేర్పించేస్తున్నారు. కష్టం సుఖం, బాధ సంతోషం, నొప్పి ఆనందం, నిరాశ విజయం, ప్రేమ కోపం, అన్ని సందర్భాలలో సాయిరాం సాయిరాం అంటూ రామనామస్మరణమే. మహాత్మా, మానవులు మాయకు ఎంతగా అధీనులైనా స్వయంగా ఆ మహామాయాదేవి సేవించే జగత్పతి నామాన్ని స్మరిస్తూ సునాయాసంగా మోక్షమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: నీవు చెప్పే విషయాలన్నీ వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నా నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉందోయ్ కలి. నన్ను కలహభోజన్ అని అంటారే కాని కలియుగం కలహయుగం అనేది తెలిసిందే కదా. మరి అటువంటి కలియుగంలో ఇది సాధ్యమా అని.
2: ఏమి జరిగింది అనుచరులారా, ఎందుకు ఆందోళనగా కనిపిస్తున్నారు? ఇంతకీ విషయం ఏమిటి? అహంకారం నువ్వు చెప్పు.
3: ఏం చెప్పని ప్రభు, భూలోకంలో పని చేయడం మా గొప్ప కష్టంగా ఉండాలి. ఇయాటికి ఇయాల ఒక ఆఫీసులో పెద్ద అధికారికి తన పని బాగా చేసినందుకు గొప్ప సన్మానం చేస్తున్నారు. అక్కడ సులభంగా పనుతుందని వెళ్ళానా, ఆ అధికారి ఏమన్నాడు వినండి.
4: ఈ ప్రాజెక్టు ఇంత బాగా జరగడానికి, సరైన టైంలో పూర్తవడానికి కారణం నాతో పనిచేసిన టీం అందరూ. అందుకే ఈ ప్రశంసలు అందరికీ చెందుతాయి. అంతా బాగా జరిగింది, అందరూ ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ స్వామి.
5: ఇదేం చూశావు స్వామి? నేను చెప్పేది నువ్వు. మనుషులకి ఈర్ష ఎక్కువ అని చాలా సంతోషంగా ఉండేటోడిని. నిన్ననే ఓ తరగతిలో ఇద్దరు విద్యార్థులకి చిచ్చు పెడదామని చూసినా, చూడు ఏమైనాదో.
6: ఏ ఇందు, నీకంటే ఈసారి కళ్యాణికి ఎక్కువ మార్కులు వచ్చాయట?
7: అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది పొద్దుటి నుంచి.
6: అదేమిటే, ఒక్క మార్కు తగ్గితేనే బాధపడిపోతావు, ఇవాళ ఇలా అంటున్నావేంటి?
7: అమ్మా, నీకు తెలుసు కదా, కళ్యాణి వాళ్ళది పెద్ద కుటుంబం. తనకి ఫీజు కట్టడానికి వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు. ఈసారి తనకి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆ స్కాలర్షిప్ తనకే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ తను బాధపడక్కర్లేదు. ఎప్పుడు ఏది చేయాలో నీకే బాగా తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
6: మంచిదమ్మా, చాలా సంతోషం. ఈసారి కళ్యాణిని కూడా మనతో అమ్మమ్మ గారింటికి తీసుకెళ్దాం. ఓ 4 రోజులు మీరు చక్కగా గడపచ్చు.
8: అన్నా, ఈశ లేకపోయినా కోపం లేని వాళ్ళు ఉంటారా?
0: ఏంటోయ్, మనుషులు కోపాన్ని జయించారంటావా ఏంటి?
8: లేదు స్వామే, కోపం వస్తే ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకున్నారు అంతే. ఈరోజు పొద్దున్నే జరిగిన విషయం ఇది, చూడండి.
9: వాణి, కాఫీ అడిగి పావు గంట అయింది, ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇచ్చేది ఉందా లేదా?
10: అదేంటండి, మీరు అడిగిన వెంటనే చేసి పక్కనే టేబుల్ మీద పెట్టాను కదా, మీతో చెప్పాను కూడా, మర్చిపోయారా?
9: ఓహో, అయితే టేబుల్ మీద వెతుక్కోకపోవడం నాదే తప్పనమాట. అయినా ఈ చల్లారిపోయిన కాఫీ నాకు వద్దు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అనవసరంగా వాణి మీద విసుక్కున్నా. అబ్బబ్బా, ఈ ఆఫీస్ పని కాదు గాని చీటికి మాటికి కోపం వస్తుంది. ఇంటికి వెళ్ళగానే సారీ చెప్పేయాలి. వాణి, ఎక్కడున్నావు?
10: వస్తున్నా, ఇదిగో మీకోసం వేడివేడి కాఫీ.
9: సారీ వాణి, నీ మీద కోపపడ్డాను ఉదయం.
10: మన మధ్య సారీ ఏంటండి, కానీ ఒక్క మాట చెప్తాను వినండి. మీకు ఆఫీస్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, వాటన్నింటి గురించి ఆలోచిస్తూ చీటికి మాటకి కోపం తెచ్చుకుంటే ఎలా అండి? మీ ఆరోగ్యం ఏమవుతుంది? కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించడానికి ట్రై చేయండి.
9: ఇంకా నువ్వు కోపం తెచ్చుకుని నాకు లెక్చర్ ఇస్తావు అనుకున్నావని, ఇంత చక్కగా ఆలోచిస్తావు అనుకోలేదు. థ్యాంక్స్ వాణి, నువ్వు చెప్పినట్టు ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను.
10: నిజమే, కోపం వచ్చింది అప్పుడు రేడియో సాయిలో స్వామి డిస్కోర్స్ వినటం ఎంత మంచిదయ్యింది. కరెక్ట్ గా నాకు అవసరమైనదే చెప్పారు. మాకు ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో మీకే తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
0: భూలోకంలో భార్యాభర్తలు ఆది దంపతులను తలపిస్తున్నారే,
11: అది సరేనయ్యా. అత్తాకోడలను కదపకపోయారా? అసూయకు పుట్టిల్లు అది, అక్కడ గొడవలకు లోట.
12: అది అయింది మహానుభావా, మా పప్పులేం ఉడకలేదు. ఇదిగో ఇక్కడికి రావటానికి ముందు ఏం జరిగిందో చూడండి.
13: రాధిక, ఈరోజు సినిమాకి వెళ్దామా? మరిద్దరం బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా.
14: అదేలా అండి, అత్తగారు మామగారిని కూడా తీసుకెళ్దాం. మనమిద్దరం వెళ్లిపోతే వాళ్ళకి ఇంట్లో బోర్ కొడుతుంది. ఒక్క క్షణం అడుగుతాను.
15: అడగక్కర్లేదు, వినిపిస్తోంది. మాకు ఆ సినిమాలు అవి చూసే ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరిద్దరూ సరదాగా వెళ్లి రండమ్మా, నేను మీ మామగారు పక్కనే గుడికి వెళ్ళొస్తా.
16: అబ్బాయి, నువ్వు అమ్మాయి కొంచెం సేపు అలా సరదాగా బయటికి వెళ్లి రండి. అమ్మాయిని బస్సులో కాకుండా ఆటోలో తీసుకెళ్ళు.
15: అలాగే సినిమా అయ్యాక చక్కగా డిన్నర్ చేసుకురండి. ఈ రోజుకి మా ఇద్దరికి వంట నేను చేసుకోగలను.
16: వచ్చాక సినిమా కథ చెప్పాలమ్మాయి నాకు.
2: మహర్షి, ఇప్పుడు చెప్పండి, ఇది కలియుగమేనా లేక మనం సత్యుగంలో ఉన్నామా?
0: నిజమే నాయన, జరుగుతున్న సంఘటనలను బట్టి ఆ సందేహం రావడం సహజమే. అవతార పరిసమాప్తి తర్వాత కూడా తన భక్తుల మనస్సులను, జీవితాలను ఇంతగా ప్రభావం చేస్తున్నారంటే ఆ పరమాత్మకు మానవాళి మీద ఎంతటి కరుణ.
2: దానికి ఒక కారణం ఉన్నది మహర్షి.
0: భగవంతుని లీలలు ఎంత విన్నా తనివి తీరవు కదా. చెప్పు నాయన.
2: రిక్తహస్తేన నపేయాత్ రాజానం దైవతం గురుం అన్నది మీకు తెలియంది కాదు. రాజ్యాన్ని ఏలే రాజును, దేవుణ్ణి, గురువును దర్శించేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్లరాదు అని. మరి ఈ జగత్ప్రభువు, దేవాదిదేవుడు, విశ్వగురువు తన దగ్గరికి వచ్చేవారి నుంచి గ్రహించినది ఏమిటో తెలుసా సకలజ్ఞ? తమ భక్తులతో వారి వారి దుర్గుణాలను, సందేహాలను, భయాలను, బాధలను తన పాదాల వద్ద సమర్పించమని సత్యసాయి భగవానుని ఆదేశం. అందుకు బదులుగా తన నుండి ఆనందాన్ని, ప్రేమను, అనుగ్రహాన్ని, ఆశీస్సులను, ధైర్యాన్ని తీసుకువెళ్లమని వారి ఆజ్ఞ.
0: పరమాత్ముని పాదాలను తాకినది ఏదైనా పవిత్రం అయిపోతుంది అనటంలో సందేహమే లేదు కదా. అంతటి ప్రేమానుగ్రహ వర్షాన్ని అనుభవించిన నరులు నారాయణి వారసులుగా మారటంలో ఆశ్చర్యమేముంది? అవును, కాని చూడగా చూడగా నీకు కూడా సత్యసాయి భగవానుని మీద ప్రేమ అధికమైపోతుందనిపిస్తుందే.
2: మహాత్మా, ఎంత కలిపురుషుణ్ణైనా పరమాత్మ ఆజ్ఞానుసారమే నా విధి నిర్వర్తిస్తాను. వారి ఆదేశాన్ని అనుసరించి నడుచుకుంటాను. కృతయుగంలో మానవులు మహాత్ములుగా వర్తించారు. అప్పుడు పరమాత్మ అవతారాలు లోకోద్ధరణకే. ఇక త్రేతా ద్వాపర యుగాలలో అసురులు, లోకకంటకులైన దానవులు వారి నుండి ఉత్తములను, పుణ్యాత్మలను రక్షించి ధర్మస్థాపన చేశారు. కాని మనుష్యులలో సుర అసుర లక్షణాలు రెండూ కలిసి ఉన్న ఈ కలియుగంలో భగవంతుని అవతరణ ఎలా సాధ్యమని, నాకు ఆ పరమాత్మని దర్శన భాగ్యం లేదేమో అని ఎంతో కలవరపడ్డాను. మనస్ఫూర్తిగా చేసే ప్రతి ఒక్క ప్రార్థన పరాత్మను చేరుతుంది అనడానికి నిదర్శనంగా ఈ యుగంలో ఇప్పటికీ 2 సార్లు వారి దర్శన ప్రాప్తి కలిగింది. ఈ యుగాన్ని నాకు దయచేసిన పరంధాముడు తన బిడ్డలపై ప్రేమతో మళ్లీ వారే స్వయంగా యుగపాలన చేయడానికి అవతరిస్తే అంతకన్నా అదృష్టం మరేమున్నది? ఈ మాట వారు స్వయంగా చెప్పినదే.
17: యుగ ధర్మ పద్ధతులు

0: సంరక్షణ కల్పు కొరకు కాల సందిగ్ధ విగ్రహ సుక్కులయ్యుంట కాల సందిగ్ధ విగ్రహ సుక్కులయ్యుంట భాషాత్ గుప్తము పలుకు కొరకు క్షమాభరము బాప క్షమాభరము బాప భూదేవి మనుపు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు అవతరించెను అచ్యుతుడవనియందు అవతరించెను అచ్యుతుడవనియందు వాసుదేవాస్ శ్రీ సాయి వసుదశౌరి వాసుదేవాఖ్య శ్రీ సాయి వసుదశౌరి వసుదశౌరి వసుదశౌరి.
1: ఆహా, ఎంతటి తీయటి కంఠస్వరం, ఎంతటి ధీరోదత్తమైన సందేశం, ఎంతటి స్పష్టమైన అభయం. కలి లోక కళ్యాణం నా ధ్యేయమని అందరూ అనేదే, కాని ఈనాడు నీవు నాకు మహోపకారం చేశావు నాయనా. సత్యసాయి అవతారం గురించి నీ ద్వారా నేను తెలుసుకోవడం కూడా ఆ పరమాత్మని సంకల్పమే కాబోలు.
2: అంతటి మహద్భాగ్యం నాకు కలిగించినందుకు ఆ పరాత్పరునికి సర్వదా కృతజ్ఞుడిని మహర్షి. నేను నా అనుచరుడు కూడా దైవనామస్మరణలో కాలాన్ని పవిత్రం చేసుకుంటాం, అనుమతినివ్వండి.
1: శుభం.
3: ఆహా మహర్షి, వింటుంటేనే ఇంత బాగుంది, ఇక అనుభవించిన వారి భాగ్యమే భాగ్యం.
1: చక్కటి మాట దేవేంద్ర. ఆ సుందరాకారుణ్ణి కల్లారా దర్శించి వారి సుమధుర కంఠస్వరాన్ని చెవులారా విని వారి దివ్య ప్రేమను మనసారా అనుభవించి వారి చేత ముద్దుగా బంగారు అని పిలిపించుకొని వారు చూపిన సేవా మార్గంలో ప్రేమ మార్గంలో నడుస్తూ నిరంతరం ఆ రూపాన్ని స్మరిస్తూ ఆ దివ్య నామాన్ని జపిస్తూ నిస్వార్థమైన సేవలను ప్రేమపూర్వకంగా చేసుకుంటూ తమ జీవితాలను పండించుకుంటున్న ఈ మానవులే ధన్యులయ్యా.
4: సురాసురులకు లేని అదృష్టం నేడు నరులకు కలిగింది కదా. ఇంతకీ ఆ విరాట్ పురుషుని పదధూలితో పావనమైన ఆ పుణ్యక్షేత్రం ఎక్కడున్నది నారదా?
1: ఇంకెక్కడ సురగురు, కర్మభూమి అయిన భరతభూమిలో ఆంధ్రప్రదేశంలోని చిత్రావతి అనే పుణ్య నదీ జలాలతో పవిత్రమైన పుట్టపర్తి గ్రామం. అంతేకాదు, పరమాత్ముని సేవించే భక్తులను కరుణించి వారి ప్రార్థనలను వింటూ శంకర నందనుడు కూడా అక్కడే వెలిశాడట. సాధకులకు అంతర్జ్యోతిగా మార్గం చూపే గాయత్రీదేవి విగ్రహ రూపకంగా ప్రతిష్ఠయ్యుండగా ధ్యాన మార్గాన్ని అభిలషించే వారి కోసం పరంధాముడు స్వయంగా ఒక ధ్యాన వృక్షాన్ని కూడా నాటారట. ఇక్కడ నేను నారాయణ నామజపం చేస్తుంటే అక్కడ శ్రీమన్నారాయణుడు నరుడు నరుడు కాదు నారాయణుడయ్యా అంటూ తాను స్వయంగా దీనులకు సేవ చేస్తూ సాటి నరులలోనే నారాయణ్ణి చూడమనే ఆదర్శాన్ని ఆచరించి మరీ చూపించారు. ఇక్కడ లక్ష్మీ నారాయణుని నామజపాన్ని కీర్తించడానికి ఒక్కడే నారదుడు. అక్కడ సాయినారాయణ విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క నారదుడు. సంగీత సాహిత్యాలలో భజన కీర్తనలలో తుంబరుణ్ణి నన్ను మన గంధర్వ గణాన్ని మించిపోయేలా స్వామి వారిని తయారు చేశారు. ఇక వేదాలలోని సారాన్ని అందించే స్వీయ రచనలు, జీవిత గమ్యాన్ని గుర్తు చేసే విద్యాలయాలు, దేవాలయాలను పోలే వైద్యశాలలు, దేశ విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించే సేవా సంస్థలు. ఒక్కటేమిటి, దేవుడు తలుచుకుంటే భక్తులకు లోటే ముందు చెప్పండి.
0: పుడమికి సరి మధ్య పుట్టపత్తి ఆత్మే అవతరించే విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వ మానవ కోటి విజ్ఞానముండంగా విశ్వవిద్యాలయం విచట వెలసే. శాంతి సౌఖ్యములను శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెల్ల జిల్లడి విగుడి చెడ వెలసే. నియతి తప్పని మహా

0: అదృష్టమనగా భూలోకవాసులదే. సృష్టికర్త స్వయంగా అన్నీ అమర్చిపెట్టి వారిని మోక్ష మార్గంలో ప్రవేశపెట్టటమే కాక మోక్షాన్ని సుగమం చేశారు. ఇక స్వర్గనరకాలు రెండూ ఖాళీగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది దేవేంద్ర నాకు.
1: గురుదేవులు చక్కటి మాట చెప్పారు. తప్పు చేసిన వారిని బుజ్జగించి సరిదిద్దడం, దారి తప్పిన వారిని ఓర్పుతో మంచి మార్గానికి తీసుకురావడం, ప్రతి మానవునికి ప్రేమతో నచ్చజెప్పి మోక్ష పదానికి మళ్లించడం ఈ అవతార ప్రత్యేకతలు. సత్యసాయి అవతారంలో పరమాత్మ తన ప్రేమతో మానవులలో పరివర్తన తీసుకురావటమే తప్ప శిక్షించిన సందర్భాలు లేవనే చెప్పాలి. పరమాత్మ ప్రేమను అనుభవించిన వారు ఎవ్వరూ దానికి దూరం కావాలని కోరుకోరు కదా. పుణ్యఫలం వల్ల స్వర్గప్రాప్తి, పాపకర్మల వల్ల నరకబాధలు కలుగుతాయంటే ప్రతి క్షణం దైవనామస్మరణ చేస్తూ ప్రతి కర్మను భగవంతునికి అర్పించే ఈ పుణ్యజీవులు మోక్ష మార్గంలో ఉన్నారనడంలో సందేహమే లేదు. ఇక స్వర్గనరకాల ప్రసక్తే లేదు.
2: ఆ పరబ్రహ్మ సంకల్పం అదే అయితే అలా జరగక తప్పదు నారదా. గురుదేవ, ఈ అవతారంలో భగవానుని దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పృథ్వీజీవులకే దక్కాయి. కనీసం భగవంతుడు అవతరించిన ఆ పుణ్య ప్రదేశాన్ని అయినా సందర్శించే భాగ్యం మనకి ఉన్నదా?
0: లేకేమి దేవేంద్ర, ఈ సృష్టి అంతా ఆ భగవంతుని సంకల్పమే అయినప్పుడు అందరూ వారి బిడ్డలే కదా. తల్లి ప్రేమ మీద అందరికీ సమానమైన హక్కు ఉంటుంది. ఆ సంకల్పం నీ మనసులో కలిగిందంటే మనకు ఆ పుణ్యక్షేత్ర దర్శన ప్రాప్తికి సమయం వచ్చిందన్నమాటే. నారద, అవతార విశేషాలను తెలిపిన నీవే మాకు మార్గదర్శివి కావాలని మా అభిలాష.
1: దేవగురువుల అభిలాష ఆజ్ఞతో సమానం. ముక్కోటి దేవతలను భర్తీయాత్రకు తీసుకెళ్లే భాగ్యం నాకు లభించడం పరమాత్ముని వరంగా భావిస్తాను. మరి బయలుదేరదామా? శుభస్య శీఘ్రం.

0: గణేష్, ముక్కోటి దేవతలు పర్తియాత్రకు వస్తున్నారట, మరి మీరు ఆ ప్రయత్నాల్లో ఉండాలేమో కదా. అవునవును, అంతేకాదు స్వయంగా కలిపురుషుడే నామస్మరణలో మునిగిపోయాడు. మనం కూడా ఈ పవిత్రమైన రోజును నామస్మరణలో గడుపుదాం.
1: ఈరోజు మనం ఇలా కలిసి ఇంత మంచి విషయాలను పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపిక, లలితక్క, మళ్లీ తొందరగా మనకి స్వామి ఇటువంటి అవకాశాన్ని తప్పకుండా ఇవ్వాలని ప్రార్థిద్దాం.
0: అయితే ఇప్పుడు మనం వెళ్లే ముందు సత్యసాయి తత్వం గురించి హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి రాజలక్ష్మి గారు అందించే కార్యక్రమాన్ని విందాం. సాయిరాం
2: సాయిరాం
1: సాయిరాం. ముందుగా ఈ పాటను విని ఆ తర్వాత రాజలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం.

ஓம் ஸ்ரீ சாய்ராம். భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అనేక నమస్కారములు చేస్తూ ఈ ప్రసంగమును ప్రారంభిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ కూడా సాయిరాం.

భగవానుడు భగవద్గీత యందు ఈ విధంగా సెలవిచ్చారు. ప్రతి యుగమునందును శిష్టులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి, ధర్మస్థాపనకు భగవానుడు అవతరిస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే, నాలుగు యుగాలున్నాయి. మొదటిది కృతయుగం. ఈ యుగంలో అసురులు సురలు, సురలోకం వేరు, అసురలోకం వేరు, లోకాలు వేరు. అయినప్పటికీ మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ యుగంలో కూడా పరమాత్ముడు అవతరించి చెడు మీద మంచి విజయాన్ని సాధించారు. అదేవిధంగా త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఇద్దరు భూలోకవాసులే. అయినా సరే ఇక్కడ కూడా మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటమే. అయితే శ్రీరామచంద్రుల వారు మంచిని గెలిపించారు, ధర్మ సంస్థాపన చేశారు. ఆ రకంగానే ద్వాపర యుగంలో కూడా ఏమైందంటే, ఈసారి ఒకే కుటుంబంలో కలతలొచ్చినాయి. ఒకే కుటుంబంలో, కుటుంబ సభ్యుల్లోనే సజ్జనులు దుర్జనులు రెండు తెగలున్నారు. అయితే స్వయంగా కృష్ణ పరమాత్మ పూర్ణావతారిగా అవతరించి మంచికి విజయాన్ని చేకూర్చారు, ధర్మ సంస్థాపన చేశారు. ఇక ఈ కలియుగంలో మానవులు పరిశీలిద్దాం. మానవులందరికీ సద్గుణాలు దుర్గుణాలు అందరిలో కలిసే ఉంటాయి. ఇంతకు ముందు యుగాల్లో దుష్టులు వేరు, శిష్టులు వేరుగా కనపడుతూ వచ్చారు. కానీ కలియుగంలో ప్రతి మానవుల్లోనూ దుష్టగుణాలు ఉంటున్నాయి, సద్గుణాలు ఉంటున్నాయి. అయితే ఏ గుణాలు ఎక్కువగా ఉంటే వారు ఆ మార్గాన్ని ఫాలో అవుతారు. కానీ ఎప్పుడైనా సరే నిరంతరం మంచికి చెడు మధ్య, ఆలోచనల మధ్య కూడా నిరంతరం పోరు జరుగుతూనే ఉంటుంది. దేవతలంటే సత్వగుణ ప్రధానులు. వారికి అందరి యందు ప్రేమ, ఉపకార బుద్ధి, కరుణ, జాలి మొదలగు గుణాలుంటాయి. వాళ్లు శాంతి కాముకులు. రాక్షసులంటే వాళ్లు పరులని బాధించి నిష్కారణంగా హింస పెట్టి కష్టపెడుతూ ఉంటారు. వాళ్లు అశాంతికి కారకులవుతారు. రూపాలలో ఏమాత్రం భేదం ఉండదు, అందరూ ఒకలాగానే ఉంటారు. కాని వారి ప్రవర్తనను బట్టి మనకి వారు ఎటువంటి వారో తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, కాలం అనేది చాలా విశిష్టమైన పాత్ర ధరిస్తుంది. దీన్ని అనుసరించి అన్ని మార్పులు ప్రపంచాన సంభవిస్తూ ఉంటాయి. కాల ప్రభావాన్ని అదృష్టము, దురదృష్టాలు, కలిమిలేములు మారుతూ ఉంటాయి. ఈ భూమి మీద జన్మించిన వారెవరు కాల ప్రభావంను తప్పించుకోలేరు. మానవులు ఈ శరీర ధారణ చేసేది కాలము, కర్మము దాన్ని అనుసరించే. బాబా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనందరం కూడా భగవంతుల్లో భాగాలేనని, మనకి భగవంతునికి అవినాభావ సంబంధం ఉందని. బాబా వారు ఈ విధంగా కూడా చెప్తుంటారు, మానవులందరికీ బాహ్య దృష్టి ఎక్కువ, భగవంతుడిది అంతర్దృష్టి. మానవుడు అంతర్దృష్టి నలవరుచుకుంటే మానవుడికి కూడా దివ్యత్వం గోచరిస్తుంది అంటారు. పాల సముద్రం వలె మానవ హృదయం స్వచ్ఛమైంది. మానవుడు రాగద్వేషాలనే వాసనలతో బంధింపబడి ఈ హృదయ కాలుష్యాన్ని పెంచుకున్నాడు. మానవ హృదయం గనక స్వచ్ఛంగా ఉంటే భగవంతుడు దానిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. కాని కాలుష్యమైన హృదయం ఉప్పు సముద్రం లాంటిది. సముద్రంలో నుంచే అలలు పుడుతూ ఉంటాయి. ఏ అల ప్రత్యేకత, ఆ అలదే, ఏ రెండు అలలు ఒకటిగా ఉండవు. అదేవిధంగా సచ్చిదానంద రూపంలో నుంచే ఇన్ని రకాల అంశాలు ఉద్భవిస్తున్నాయి. మానవులు రూపనామాలతో, ప్రవృత్తులతో వేరుగా ఉన్నా కూడా వారి యొక్క జననము, పోషణ, లయము అంతా భగవంతుని యందే జరుగుతుంది. కాని ప్రాపంచిక విషయాసక్తులైన మానవుడు తన ఆనంద స్వరూపమును విస్మరించి రాగద్వేషాల వల్ల దివ్యత్వమును కోల్పోయి హృదయ కాలుష్యం వల్ల అశాంతికి
లోనవుతూ ఉన్నాడు. మన సత్యస్వరూపాన్ని గ్రహించక మూలమును వదిలి ఆనందం కోసం బాహ్యంలో వెతుకుతూ ఉంటాడు. ఈ బాహ్యంలో వెతకటం వల్ల ఆనంద సంగదేవుడు ఆందోళన, అశాంతి, అభద్రత ఇవన్నీ వస్తున్నాయి. మానవుడేమో శాంతి కావాలనుకుంటాడు, కాని జీవితమంతా అశాంతి. ఆ అశాంతి కారణం తెలియక మార్గం చూపువారు లేక, ఉద్ధరించేవారు లేక, పవిత్రమైన మానవ జన్మను నిరర్ధకంగా చేసుకుని జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి దిక్కుతోతని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరినీ ఈ పరిస్థితుల నుంచి రక్షించి ఉద్ధరించి మన మార్గదర్శకత్వాన్ని నిర్దేశించి మన చేయి పట్టి నడిపిస్తూ మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడానికే ఆనంద స్వరూపునిగా మనకి మనల్ని తెలియచెప్పటానికి, మనల్ని జీవిత గమ్యం చేర్చటానికి ఆ కరుణాసింధువైన దయామూర్తి, ప్రేమావతారి అయిన మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం బహుళ తదియ ఆరుద్ర నక్షత్రం సోమవారం నందు పుటపర్తి యందు మనల్ని ఉద్ధరించటానికే జన్మించారు. మన స్వామి అక్టోబర్ 20, 1940న తన అవతార ప్రకటన చేశారు. సాధు జనులను ఉద్ధరించటానికి, దుష్టులను ప్రేమ దయతో మంచివారుగా మార్చటానికి దివ్యత్వం నుంచి స్వామి దిగివచ్చి మానవుడిగా అవతరించారు. అలాగే సజ్జనులను ఇంకా ఉన్నత స్థితి తీసుకెళ్లటానికి సనాతన ధర్మ ఉద్ధరణకి స్వామి అవతార ప్రకటన చేశారు. మిగతా యుగాల్లోలాగా ఇక్కడ దుష్టులను శిక్షించడం కాదు, స్వామి చెప్పారు దుష్టులకి శిక్షణ ఇవ్వటమే, శిక్ష లేదు, శిక్షణ ఇచ్చి వారిని మంచివారుగా మార్చటమే తన అవతార లక్ష్యమని చెప్పారు. అవతారం గురించి బాబావారు మాటల్లో, అవతారం అంటే దిగటమే అని అర్థంట. ఆత్మస్థితి నుంచి మానవ శరీర ధారణ చేయటమే అవతారం. అవతార స్వరూపుడు కాలాతీతుడు ఈశ్వరుడికి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అంటారు. ఎందుకంటే ప్రతి యుగంలో అవతారం స్వీకరించిన, తాను వచ్చిన కార్యం నెరవేర్చిన తర్వాత తిరిగి అవతారాన్ని త్యజిస్తుంటారు. అవతార పురుషులకి రావటం పోవటం అనేది ఉండదు. వారు ఆది మధ్యాంతరహితులు, వారికి ఆది లేదు, అంతం లేదు, ఎప్పుడూ ఉంటూ ఉంటారు వారు సర్వాంతర్యామి. భగవాన్ అనేక సందర్భాల్లో ఆ రోజును ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన ప్రసంగాల్లో. ఆ రోజు భగవాన్ తన స్కూల్కు వెళుతుండగా బళ్ళారి మున్సిపల్ చైర్మన్ గారు స్వామికి బహుమతిగా ఒక కాలర్ పిన్ ఇచ్చారట. కాలర్ పిన్ను ఇస్తే అది ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండేవారు. అలాంటి కాలర్ పిన్ను స్కూలుకు వెళుతుంటే మధ్యలో దారిలో ఎక్కడో పడిపోయింది. అప్పుడు ఆ రోజు స్వామి అన్నారు, ఈ రోజుతో నా ప్రాపంచిక బంధాలన్నీ తొలగిపోయినాయి అన్నారట స్వామి. స్వామి తన అవతార ప్రకటన గావించిన దినము 1940 అక్టోబర్ 20వ తేదీన. ఈ రోజు మనము భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార దిన మహోత్సవము జరుపుకుంటున్నాము. ఆహా, మనదెంత భాగ్యమో కదా.

స్వామి తన అవతార ప్రకటన సందర్భంగా ఇట్లా చెప్పారు. దివ్యత్వం నుంచి భూమిపైకి మానవుడిగా వచ్చినప్పుడు దివ్యత్వం మనకి ఎటువంటి మచ్చ ఉండదు, ఎప్పుడు దివ్యత్వం అనేది పూర్ణంగానే ఉంటుంది. స్వామి విషయంలో ఒక ఉదాహరణ చెప్పారు, తను దిగిరావటం గురించి ఒక ఉదాహరణ. పసిబిడ్డ నెలపై పడుకుని పారాడుతూ ఉంటుంది, ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంది. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, బిడ్డ ఏడుపు విని గబగబా వస్తుంది. తను బిడ్డ స్థాయికి దిగటం అనేది తన్ని తాను తక్కువ చేసుకోవటం అనుకోదు, ఎందుకంటే బిడ్డ తనంతట తాను తన స్థాయికి రాలేదు కదా. అందుకనే తల్లి తానే బిడ్డ స్థితి దాకా వంగి ప్రేమగా ఎత్తుకుని లాలించి ముద్దాడుతుంది. సో ఇక్కడ స్వామి ఎందుకు చెప్పారంటే, మనందరిది కూడా ఆ బిడ్డ స్థితియే. మనము భగవంతుని చేరుకోవటం కష్టం కాబట్టి ఆ దీనదయాళ్ళు అయిన స్వామే దిగివచ్చాడు మన కోసం, మన మధ్యలో తిరగటానికి మానవ జన్మ ఎత్తి మన మధ్యలో సంచరించాడు మన స్వామి. సాయిమా వేయి తల్లుల ప్రేమ. సాయి మాత, పిత కూడా తల్లిలాగా ప్రేమతో లాలిస్తారు. తల్లి బిడ్డల్ని సంతోషపెట్టినట్టు పెడుతూ ఉంటారు, అట్లాగే తండ్రిలాగా కూడా స్వామి పోషణ భారాన్ని తీసుకుంటారు. తప్పు చేసినప్పుడు మాత్రం మందలించి సరిదిద్దుతారు, మనల్ని ఆధ్యాత్మిక పదం వైపు నడిచేటట్లు చేస్తారు. ఇక్కడ నాకొక భక్తి గీతం గుర్తొస్తుంది, మనందరం పాడుకునేవాళ్ళం.

అట్లాగైనా మనం దాన్ని గుర్తు చేసుకుని సరైన మార్గంలో పెడతామని ఆయన మార్గదర్శకత్వం ద్వారా సత్య ధర్మ శాంతి ప్రేమలను ఆచరిస్తూ అనుసరిస్తూ సత్ప్రవర్తనతో జీవితం సార్థకం చేసుకుంటామని స్వామి ఆశిస్తూ అనేక సార్లు తమ ప్రసంగంలో మనం చేయాల్సిన విధులను గురించి కూడా స్వామి చెప్తూ ఉంటారు. అవతార పురుషుడు మన ఆలోచనలు, మాటలు, చేతలు ఈ మూడు సందర్భాలను బట్టి భగవంతుడిచ్చిన ఫ్యాకల్టీస్ ని సరైన మార్గంలో ఉపయోగించేటట్టు చేస్తాడు. ఈ అవతారం వల్ల ఈ కలియుగంలో మనుషులలో ప్రేమ దయతో వారిలో మార్పు పరివర్తన తేవటమే లక్ష్యము. అందుకనే ఏ ఆయుధం లేకుండా ప్రేమ అనే గొప్ప సందేశంతోనే స్వామి మార్పు తెస్తున్నారు. మానవులందరిలో ఐక్యత కూడా అవతార లక్షణమే, అవతార లక్ష్యమే. మానవులలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వమును మానవుడు గుర్తించేటట్లు చేయటమే స్వామి తన అవతార లక్ష్యాల్లో ఒకటిగా అనేక మార్లు చెప్పారు. అంతేకాదు, ప్రతి వానికి అంతిమ లక్ష్యము భగవంతుడు మాత్రమే. ఒకరి ఎందు ఒకరు పరస్పర సహృదయ భావంతో సోదరుల వలె మెలుగుతూ ఉండాలి. అట్లా చేస్తే మానవ జాతి ఎందు అందరూ కలిసిమెలిసి సహృదయంతో ఉండాలని తన లక్ష్యమని, ఉండేటట్లు చేయటమే తన లక్ష్యమని బాబా వారు ఎన్నోసార్లు సెలవిచ్చారు. మానవుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పు తేవటం కూడా అవతార లక్ష్యమన్నారు. ముఖ్యంగా సత్య విషయమై స్వామి త్రికరణ సిద్ధి యొక్క ఆవశ్యకతను గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఏ ఆలోచన ఆ మాట, ఏ మాటో ఆ క్రియ. అంటే త్రికరణ శుద్ధి, ఆలోచన, మాట, క్రియ మూడు ఒకటిగా ఉండేటట్లు చేయటమే తన అవతార లక్ష్యం అని కూడా స్వామి చెప్పారు. ఈ రకంగా మానవులు ఆచరించటం వల్ల మానవుడికి మనశ్శాంతి కలుగుతుంది, అశాంతికి లోను కాడు. మనందరం సన్మార్గంతో ఉంటే స్వామి యొక్క దివ్యత్వమును మనం అనుభవించగలము. దివ్య ప్రేమ అమృతతత్వంతో వస్తుంది. సో దివ్య ప్రేమ యొక్క అవతారమే స్వామి, స్వామే ప్రేమ, ప్రేమే స్వామి. అందుకనే మనల్ని స్వామి ఎప్పుడు ప్రసంగాలు చేసినా కూడా దివ్యాత్మ స్వరూపులారా అనే సంబోధిస్తారు. భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు వారికి సాయం చేయవలసి వస్తే మానవుని జ్ఞానం వ్యవహరిస్తారు. ఆయన దేవుడైనా మానవుల కంటే వేరుగా కనపడరు. పూర్ణావతారములన్నీ నిరాకారం నుంచి వచ్చినవే. రాముడు, కృష్ణుడు, సాయిబాబా వేరుగా ఉన్నట్లు కనపడతారు. అది వారి వేషధారణలోనే మార్పే తప్పితే అందరూ ఒకటే, ఒకటే తత్వము, వారంతా అనంతులు. స్వామి చెప్పారు, నాలో ఉన్న అత్యంత పవిత్ర భావన ప్రేమ. ఈ ప్రేమ అనంతము, నేను ప్రేమను, ప్రేమే నేను. కానీ ప్రజలకు స్వచ్ఛ ప్రేమంటే ఏమిటో తెలియదు. నాతో సన్నిహితంగా మెలిగేవారు నా దివ్యత్వము గుర్తించలేరు. వారంతా భ్రమలో ఉంటారు. దేవుడు తన దివ్యత్వము అవసరాన్ని బట్టి, పరిసరాల్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రకటింపచేస్తూ ఉంటారు. నా శక్తికి హద్దులు లేవు. అనంత దయ, అనంత శక్తి నా చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు అవతార తత్వమును విమర్శించవద్దు. అట్లా విమర్శిస్తే మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్టే. స్వామికి అసలు ఏ కోరిక లేదు. అంతా స్వామి అయినప్పుడు వేరే కోరిక ఎందుకుంటుంది? స్వామి ఆలోచనే చేయరు. స్వామి చెప్పారు, నా సంకల్పపు మాత్రాన అన్ని నెరవేరుతాయి. నేను మీకు ఏది కావాలనుకుంటే అది ఇస్తాను. అట్లా అట్లా మీకు నేను, మీరు అడిగినవన్నీ ఇస్తూ ఇస్తూ ఇస్తుంటే మీకు నేను ఏది ఇవ్వాలనుకున్నానో అది మీరు అడుగుతారు. స్వామి ఈ విధంగా చెప్తున్నారు, సా అంటే దివ్యమైన, ఆయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి, సాయిబాబా అంటే దివ్యమైన తల్లి తండ్రి. ఇదే స్వామి అవతార లక్ష్యం. యావత్ మానవ జాతి అంతా సహోదరులుగా ఒక కుటుంబంగా కలిసి ఉండాలి.
దివ్యాత్మగా ప్రకాశించేట్లు చేయటమే నా అవతార లక్ష్యమన్నారు స్వామి. ప్రజలంతా ప్రతి ఒక్కరిలోని సత్యాన్ని గ్రహించాలి. విశ్వవ్యాపకంగా అందరూ ఒకటే. ప్రతి ఒక్కరూ ఈ దివ్య వారసత్వ సంపదకు వారసులే అన్నారు మన భగవాన్. నేను ప్రేమస్వరూపుడను, ప్రేమే నా పరికరము. నా గురించిన సత్యమును నేనే వెల్లడిస్తాను. నే చెప్పిన సత్యవాక్కులను చింతన చేస్తూ ఉంటే మీకు ఆనందం కలుగుతుంది. ఈ స్వామి ప్రసంగాల ద్వారా ఆ ఆదర్శాలు మీరు అనుసరిస్తే క్రమక్రమంగా మీరు ప్రోగ్రెస్ అవుతూ మీ లక్ష్యమైన సెల్ఫ్ రియలైజేషన్ సాధిస్తారు అని చెప్పారు. మీ హృదయంలో ప్రకాశిస్తున్న స్వామిని గుర్తించి నిరంతరం ఆలోచించండి అన్నారు మన బంగారు స్వామి. బాబావారు 14 ఏళ్ల వయసులో అవతార ప్రకటన చేసిన రోజున నేను సాయిబాబాను అని ప్రకటించారు బాబావారు. ఆయన పెద్దన్న గారికి మే 25, 1947లో ఆయన చేపట్టిన మిషన్ గురించి వ్రాసిన లేఖలోని కొన్ని వాక్యాలు ఇప్పుడు ముచ్చటించుకుందాం. భగవాన్ బాబావారు ఇలా వ్రాశారు, నాకొక పెద్ద టాస్క్ ఉంది. మానవ జాతిని ఆధ్యాత్మికంగా పెంపొందించి వారిని ఆనంద స్వరూపులుగా చేయటమే. నాకొక శపథం కూడా ఉంది, తప్పుదోవన వెళ్తున్న వారిని కూడా ప్రేమతో కరుణతో మంచి మార్గం వైపు మళ్లించి వారిని రక్షించటమే. నేను గర్వించే విషయం ఒకటుంది, నన్ను ప్రార్థించి ఆరాధించే వారిని నేను రక్షిస్తున్నందుకు నేనెంతో గర్వపడుతూ ఉంటాను. భక్తి అంటే నా ఉద్దేశ్యం. ఎవరైతే సంతోషము దుఃఖము, కష్ట సుఖాలు, లాభ నష్టాలు సమానంగా చూస్తారో వారే నా భక్తులు. నేను నెరవేర్చాలనుకున్న కార్యాలు కాని పట్టుదలను కాని వదలనే వదలను. స్వామి ఇంకొక అద్భుతమైన బంగారమైన మాట అన్నారు, అట్లాగే నన్ను నమ్మిన వారిని నేను వదలనే వదలను. ఇక్కడ 1990 ఆగస్టు 14 స్వామివారి దివ్య భాషణం నుంచి కొన్ని మాటలు. తనలోనే ఉన్న భగవంతుని గ్రహించలేక ప్రజలు బాహ్యంలో బయట భగవంతుని అన్వేషిస్తూ ఉంటారు. అవతారాలు 2 రకాలు, అవి అంశావతారాలు, పూర్ణావతారములు. మనుషులందరూ అంశావతారాలే, ఎందుకంటే భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ ప్రపంచంలోని జీవులందరూ నా యొక్క దివ్యాత్మలోని భాగాలే, కాని మాయలో పట్టుబడి ఉన్నారు. అహంకారమును వృద్ధి చేసుకుని పొసెసివ్నెస్తో ప్రపంచంతో సంబంధించి ఉన్నారు. పూర్ణావతారములు పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మాయను అధిగమించినట్లు, ఒక్కొక్కసారి లోబడినట్లు కనపడుతూ ఉంటాయి. కాని పరిపూర్ణమైన దైవత్వాన్ని వారి జీవితాల్లో ప్రకటిస్తూ ఉంటారు. పూర్ణావతారములు పరిస్థితులకు అనుగుణంగా మాయ వల్ల ప్రవర్తిస్తున్నట్టు కనపడినా నిజంగా నిరంతరం వారెప్పుడో మాయను దాటివేసిన వారే. ఈ సంగతి కొంతమంది గ్రహించలేక వారి వారి మానసిక పరిపక్వత స్థితులను బట్టి, పరిధులను బట్టి భగవంతుని చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా వారి స్థాయిలోని భావాలను వారు వ్యక్తపరుస్తూ ఉంటారు అన్నారు భగవాన్. ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. స్వామి ఫిజికల్ గా ట్రావెల్ చేసిన ప్రదేశాలు కొన్ని, అది ఇండియాలోనే. కానీ ప్రపంచ నలుమూలలా స్వామి భక్తులున్నారు. ఏ దేశమైనా, ఏ భాష ప్రజలైనా స్వామి హృదయ నివాసి. ఏ భాషలో పిలిచినా సరే స్వామి బాబా అని పిలిస్తే చాలు, స్వామి మన చేయి పట్టి వదలరు. బాబా సర్వాంతర్యామి. పుటపర్తికి రాగలిగిన వారు కొంతమందే మాత్రమే ఉన్నారు. ఈ ప్రపంచంలోని భక్తులలో చాలా మంది స్వామిని చూసిన వారు కూడా లేదు. కాని కోట్లాది భక్తులు స్వామితో కనెక్ట్ అవుతున్నారు. కెన్ దేర్ బి ఏ బిగ్గర్ మిరకిల్ దాన్ దిస్? స్వామి ఈ దేహానికి
మాత్రమే పరిమితం కాదు. స్వామి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి భక్తులుగా మారిన వారు ఎంతమందో వారి వారి అనుభవాలు చెప్తుంటే ఎంత అద్భుతాలుగా ఉంటాయో. మన భాష తెలియదు, స్వామిని చూడలేదు, అయినా కూడా స్వామి వారిలో అంత దివ్య పరివర్తన తీసుకొచ్చారు. ఆయన హృదయ నివాసి, సర్వాంతర్యామి. కాబట్టి స్వామి అపరిమితుడు. స్వామి మన స్వామి, మన బిలవెడ్ స్వామి ఈజ్ ఎటర్నల్. పుటపర్తి స్వామి పాదస్పర్శతో పావనమైన పుణ్యభూమి. ఇక్కడే స్వామి పుట్టి పెరిగి ఎందరినో ఉద్ధరించారు. అది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. మనం వీలున్నప్పుడల్లా పుటపర్తిని దర్శించుకోగలగాలి. చివరిగా ఒక మాట, శ్రీరామచంద్రుడి కథ వింటున్నప్పుడు, రామాయణం చదువుతున్నప్పుడు, అయ్యో రాముల వారు ఉన్న టైంలో మనం లేమే అనుకున్నాం ఒకప్పుడు. అట్లాగే భాగవతం వింటూ కృష్ణ పరమాత్ముడి లీలలు, కృష్ణావతారం వింటున్నప్పుడు, అయ్యో కృష్ణుణ్ణి మనం కళ్ళారా చూడలేదే అని బాధపడ్డని వాళ్ళున్నాం, మనం ఉన్నాం. కాని భగవాన్ బాబావరం అన బాధల్ని తీర్చి ఈ కలియుగమున అవతార పురుషుడు జన్మించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు మన అందరితో పాటు కలిసిమెలిసి తిరిగారు. ఆయన దర్శన భాగ్యాలు కలిగినాయి. ఆయన ప్రవచనాలు, ఆయన వాక్కును వినే అదృష్టం మనందరికీ కలిగింది. మన సాయిరాముడు, మన సాయి కృష్ణుణ్ణి మనం కనులారా దర్శించుకోగలిగాము. ఇదంతా మనదెంత భాగ్యము! మన ఇదంతా మన పూర్వజన్మ సుకృతము. సాయి మనల్ని అనుగ్రహిస్తే గాని మనం పుటపర్తిలో కూడా అడుగుపెట్టలేము, స్వామి దర్శనం చేసుకోలేము. సో ఇంత అనుగ్రహాన్ని మనకు ప్రసాదించారు స్వామి. నిజంగా మన జన్మ ధన్యమైనట్టే. బాబా మనతోనే ఉన్నారు, ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. స్వామి మన ఇంట జంట వెంట ఎప్పుడూ ఉండి మన చేయి పట్టుకొని మనతోనే స్వామి ఉంటున్నారు. ఇటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు సహస్ర ప్రణామాలు చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయిరాం.

సాయి మాతా పిత కాదు, అన్ని ఆయనే స్వామి. సర్వం మనకి సర్వం సాయిమాతే. మానవుడు తన జీవిత లక్ష్యాల్ని మర్చిపోయినప్పుడు, అలక్ష్యం చేసినప్పుడు కూడా స్వామి మాటి మాటికి ఎన్నోసార్లు చెప్పిందే చెప్పి హెచ్చరిస్తూ

ఇంతవరకు మీరు అక్టోబర్ 20వ తేదీ 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం ప్రేమావతారి మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ప్రేమ ప్రతిరూపం
1: హృదయవాసి అయిన సాయి రామచంద్రుని పాదాల విందములకు శతకోటి నమస్సుమాంజలులు మేము సమర్పించుకుంటూ, సోదర సోదరిమణులారా, మహారాష్ట్ర ప్రాంతంలో కృష్ణానది తీరమున కరహాడ్ అనే గ్రామంలో ఆ త్రిభువన మోహనుడు హృదయ నివాసి అయిన ఆ పరమాత్మని కృష్ణ విఠల అనే మధురమైన నామంతో నిరంతరం కీర్తిస్తూ ఉండే భక్త శిఖామణి మన సక్కుబాయి. ఇప్పుడు సక్కుబాయి యొక్క జీవిత చరిత్రను హరికథా గానరూపకంలో మనం చెప్పుకుందాం.

లీలా నాటక సూత్రధారి అంటేని అసలు కిట్టని వ్యక్తి మన సక్కు అత్తగారు. నిరంతరం సక్కుని బాధించటమే సాధనగా సరిపెట్టుకున్న ఆ గయ్యాళి 10 మంది పలుదినాలు పనిచేస్తే గాని తరగనన్ని గోధుమలను ఒక్క రాత్రిలో పిండిగా ఆణించమని సక్కుని ఆజ్ఞాపించింది. అత్తగారి వైఖరి ఏ విధంగా ఉన్నా ప్రతి పని ఆ పాండురంగని ప్రీతి కొరకినని అంతరంగంలో భావించే సక్కుబాయి దీని కూడా ప్రేమతోనే స్వీకరించింది. తన హృదయనాథుని స్మరించుకుంటూ తన కార్యక్రమాన్ని ప్రారంభించింది పరమసాత్వి సక్కుబాయి. కాని అలా ఎంతకాలమని కొనసాగించగలుగుతుంది? ఆమె మృదువైన హస్తాలు ఎర్రగా కందిపోయి కదలనంటున్నాయి. పగలంతా అత్తగారు చేయించిన చాకరీతో అలసిపోయిన దేహం ఏమాత్రం తన ఆధీనంలో లేదు. ఏం చేస్తుంది పాపం? తన హృదయనాథుని ఆదుకొనమని వేడుకుంటుంది.

ఆవేదన పూర్త హృదయంతో అశ్రుపూత నయనాలతో ఆ పాండురంగని పదే పదే ప్రార్థిస్తూ ఆ తిరుగులి పక్కనే సొమ్మసిల్లి పడిపోయింది సక్కుబాయి. సర్వదా సర్వత్రా తననే తలుచుకుంటూ తన కొరకై జీవించే భక్తుల నమ్మకాలను వమ్ము చేస్తాడా ఆ పాండురంగడు? దైవాన్ని నమ్మక చెడిన వారున్నారమో కాని నమ్మి చెడిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? పాండురంగడు సక్కుబాయి యొక్క హృదయ పవిత్రతను భక్తి తీవ్రతను లోకానికి చాటాలని నిశ్చయించుకున్నాడు. తన సంకల్ప మాత్రంచే గోధుమలన్నింటినీ క్షణంలో పిండిగా మార్చేసి ప్రేమతో సక్కుబాయిని ఆశీర్వదించాడు. ఆ పాండురంగని కరుణా కటాక్ష వీక్షణంతో ఆమె పడిన అలసట అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మేలుకుని ఆ పాండురంగడు చేసిన పనిని చూసింది సక్కుబాయి. తన హృదయనాథుడు ఇంకా ఉన్నాడా అంటూ అటు ఇటు అంతా కలయి చూసింది. అప్పుడే అదృశ్యమైపోతున్న ఆ రంగనాథుని కొంచెంసేపు నిలువని ప్రార్థిస్తూ అతన్ని వెంటపడింది సక్కుబాయి.

ఒక రోజున కృష్ణానదికి నీళ్లు తీసుకురావాలని సక్కుబాయి అక్కడ ఆ విఠలని నామాన్ని సంకీర్తిస్తూ పండరి యాత్రకై వెళ్తున్న భక్తుల గుంపులన్నీ చూసింది సక్కుబాయి. ఆ దృశ్యం చూసిన మరుక్షణం ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది. భావోద్వేగంతో తనను తానే మరిచి తాను శుద్ధ మధురమైన భగవన్నామ సంకీర్తన చేస్తూ పండరీపురం వైపు వెళ్లసాగాను. ఈ విషయం తెలిసిన అత్తగారు భరించలేని కోపంతో సక్కును పట్టితెమ్మని తన కొడుకును పంపెను. సక్కుబాయి భర్త పరిగెడుతూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కుని వెళ్ళిను. నిర్దయులైన అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను ఒక స్తంభానికి కట్టిపడేసి ఆహార పానీయములు ఇయ్యకుండా ఉంచారు. సక్కుబాయి శరీరం కట్టబడి ఉన్నా ఆమె మనస్సును కట్టివేయడం సాధ్యమా? ఆమె మనస్సు అన్ని బంధములను వీడి ఆ పాండురంగని చరణాలను చేరింది.

హే పుణ్యరేఖాక్ష, పాండురంగ అనాథరక్షగా కరుణ అంతరంగ నీ దివ్య మంగళ రూపాన్ని కనులారా దర్శించి కృతార్థ చెందాలనుకుంటున్నాను. కాని నా ఈ శరీరం ఇక్కడ కట్టివేయబడినది. నీ చరణాల విందములను ప్రేమ పాశంతో కట్టివేశాను. నా కోరిక ఫలించదా స్వామి? ఓ జగన్నాథ, పండరీనాథ, విఠల, నా తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నీవే. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నా మనను ఆలకించి నీ దివ్య దర్శన భాగ్యమునందించి నన్ను కృతార్థురాలిగా చేయవా కృష్ణ అంటూ సక్కుబాయి ప్రార్థించింది. భక్తుల హృదయ వేదన, హృదయపూర్వక పిలుపులు ఎన్నటికీ వ్యర్థం కావు. సక్కు ఆర్తనాదం త్రిభువనాలను ఛేదించుకుని ఆ పాండురంగని హృదయాన్ని కరిగించింది. హరి సర్వత్రా వ్యాపించి ఉన్నా ప్రేమ ఉన్న చోటే ప్రత్యక్షమవుతాడు. ప్రేమతో పిలిచిన భక్తులని ఆదుకున్నటకే స్వయాన ఆ శ్రీకృష్ణుడు సక్కు భర్త రూపంలో ఆమె ఎదురుగా వచ్చి, సక్కు, నీ దయభక్తిని అర్థం చేసుకోలేక నిన్ను బంధించి అనవసరంగా హింసించాను. నీలో ఆ పాండురంగని దర్శనాకాంక్ష అంతగా ఉండడం చేత నీవు తప్పక పండరీపురంకి వెళ్లి ఆ పుండరీకాక్షిని దర్శించుకునిరా అని అనుమతినిచ్చి ఆమెను బంధనిమిత్రాలుగా చేశాడు. సక్కుబాయి ఆనందానికి హద్దు లేదు. ఆమె తక్షణమే బయలుదేరింది పండరీపురమునకు.

భక్తుల ప్రేమకు మాత్రమే కట్టుబడే ఆ పాండురంగుడు సక్కు రూపాన్ని ధరించి ఆమె స్థానంలో బందీ అయ్యాడు. సర్వకాలం నందు తననే చింతిస్తున్న తన భక్తుల జీవితాలను సురక్షితంగా కాపాడే ఆ పాండురంగుడు సక్కుబా యొక్క భర్త స్వభావం మార్చి వాళ్ళ ముగ్గురి మనసులను, సక్కుబాయి అత్తగారిని మామగారిని కూడా వాళ్ళ మనసును మార్చి అందరినీ తనవారిగా తీర్చిదిద్దాడు. ఇక్కడ అసలు సక్కుబాయి ఆ పుండరీకాశుని దర్శనానికై పండరీపురమున చంద్రభాగ నదీ తీరమునకు చేరింది. ఆ విఠల ధ్యానంలో దేహాభిమానమర్చిన సక్కుకు అసలు ఆకలి దప్పికల బాధ కాని బహుదూరం నడిచి వచ్చిన అలసటగాని తెలియలేదు. ఆ నదీ తీరం నుండి పండరీపురం గోపురం కనబడగానే ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది.

సంసార సాగర నుండి దరిచేరిన సక్కుకు ఆ శ్రీకృష్ణుడు స్వయంగా నావికుడి వల్లే పడవలో వచ్చి నది దాటించి దరిచేర్చినాడు. సర్వకాలంలందు తనపై భారం మోపి తమ జీవితాలు గడుపుతున్న ఆ భక్తుల జీవితాలను భయంకరమైన సంసార సాగర నుండి సులభంగా దాటించి సురక్షితంగా దరిచేర్చేవాడు ఆ భక్త వస్త్రుడైన భగవంతుడు. సంసార సాగర నుండి దరిచేరిన సక్కుబాయి విఠోబ మందిరం వైపు వెళ్లసాగిను. అక్కడ భక్తగణమంతా తమ చేతులతో తాళ మృదంగాలు వాయిస్తూ ఆనంద పారవశ్యంతో నాట్యం చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద ధనికుడు పేద అనే తేడా లేకుండా అందరూ భక్తిలో మునిగిపోతున్నారు. సక్కుబాయి మందిరంలో ప్రవేశించి ఆ విఠుని దర్శనం చేసుకుని ఆనందాంబుదిలో లీనమైపోయింది. ఆ పాండురంగిని మనోహరమైన విగ్రహం పట్టు వస్త్రాలతో చెవులు మకర కుండలాలతో సుగంధభరితమైన వక్షస్థలం తులసీమాలతో అలంకరింపబడి ఉన్నది. ఈ సుందర రూప మాధుర్యాన్ని చూసి ముగ్ధురాలైన సక్కు యొక్క తాపం పూర్తిగా తగ్గిపోయి ఆమె దేహస్మృతి కూడా మరిచిపోయింది. భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తూ, ఈ శరీరం ఉన్నంత వరకు పండరిపురం విడిచి వెళ్ళను అని అనుకున్నది.

తన జీవన పరమార్థాన్ని సాధించుకున్న సక్కుబాయి ప్రేమావేశంతో ఆ శ్రీకృష్ణుని సంకీర్తిస్తూ అతని పాదపద్మాల వద్ద తన పంచ ప్రాణములు ఐక్యం చేసింది. సక్కుబాయికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ పాండురంగుడు. కంటికి రెప్పవలే కాపాడుతూ ఆమెను తన ఇంటికి చేర్చి తాను అదృశ్యమైనాడు. పాండురంగుని దర్శన స్పర్శన సంభాషణను పుణ్యపనించి పూర్తిగా పరివర్తన చెందిన సక్కుబాయి అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను అతి ప్రేమతో ఆదరించారు. వాళ్లు పాండురంగుని సేవలో పాల్గొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈ సదావకాశాన్ని మాకు కల్పించిన ఈ సాయికృష్ణునికి శతకోటి నమస్కృతులు సమర్పించుకుంటూ మనందరమూ కలిసి ఈ సాయి విఠలని కీర్తిద్దాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విన్నాం.

Ma ba ni ni ni ba, ma ba ni ni ni ba, ma ba ni ni ni ba, ma ba.

ਸੀਗੀ।